శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 102.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఏఆర్ మొబైల్ యాప్లో ఈనాటి ఎఫ్ఎం ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్టమాసం 8వ రోజు, అనగా క్రీస్తు శకం 2026 సంవత్సరం మే నెల 29వ తేదీ శుక్రవారం. ఇప్పుడు సమయం 5:56 దాటి 5 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయి అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: ಹಾರ ಕೇಯೂರ ಸ್ವರ್ಣ ಮಕುಟ ಸಂ
1: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. మీరు వింటున్న కార్యక్రమం భక్తి రంజని. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్రకటనలు.
2: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: హే.

0: స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఇప్పుడు విందాం మరో భక్తి గీతం.

0: భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:40.
1: జీఆర్పీ జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్పీ జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సూక్తి సుధ. ఈనాటి సూక్తి సుధను మనకు వినిపిస్తారు ఎంఎస్ ఇమాం బాషా గారు.
5: విశ్వాసి యొక్క అంతిమ లక్ష్యం మోక్ష సాధన. దీనికోసం ప్రపంచాన్ని త్యజించవలసిన అవసరం కానీ, సన్యాసత్వం తీసుకోవాల్సిన అవసరం కానీ లేదు. అయితే ప్రపంచమే సర్వస్వం కాకూడదు. జీవితమంతా ప్రాపంచిక సుఖాలకు వ్యామోహాలకే ధారపోసి పరలోకాన్ని విస్మరించడం అంటే నగల మోజులో పడి అసలు పసిడి విలువను గుర్తించకపోవడమే. ప్రపంచంలోని అన్నీ అంతమయ్యేవే కనుక ఇహలోక జీవితం పరలోక సఫలతకే ఉపయోగపడాలి. కాని మరులు గొలిపే ఈ అందమైన ప్రపంచం పరలోకంలో కష్ట నష్టాలను మిగిల్చేది కాకూడదు. మీకు ఏదైతే ఇవ్వబడిందో అది కేవలం ప్రాపంచిక జీవిత సామాగ్రి మాత్రమే, పైపై అలంకరణ కోసమే. అయితే అల్లాహ్వతోన్నది మాత్రం అత్యుత్తమమైనది, శాశ్వతమైనది. అంటే పరలోక ప్రాముఖ్యతను గుర్తించకుండా ప్రపంచానికే ప్రాధాన్యమిచ్చినట్లయితే అది మనిషిని వినాశనం వైపునకు తీసుకుపోతుందన్న విషయాన్ని మనం గమనించాలి. ఇహలోక జీవితం ఇందులోని తడుకు బెడుకులు, వెలుగు జెలుగులు, హంగు ఆర్భాటాలు, విందులు వినోదాలు ఏవీ శాశ్వతం కావు. ఈ రోజు ఉంటే రేపు ఉండవు. కాని మానవుడు అశాశ్వతమైన ఈ ప్రాపంచిక వెలుగు జెలుగుల వెంటపడి దాని వ్యామోహములో కొట్టుకుపోవడం ఎంతో శోచనీయం. పవిత్ర ఖురాన్ షరీఫ్లో ఈ విధంగా పేర్కొనబడినది, ఈ ప్రాపంచిక జీవితం కేవలం సయ్యాట వినోదం తప్ప మరేమీ కాదు. అయితే పరలోక జీవితమే అసలు జీవితం. బాగా తెలుసుకోండి, ఈ ప్రాపంచిక జీవితం ఒక క్రీడా తమాషా, అలంకార ప్రాయం. పరస్పర బడాయిని, గొప్పతనాన్ని చాటుకోవడం, సిరి సంపదలు సంపాదన విషయంలో ఒకరినొకరు మించిపోవడానికి ప్రయత్నించడం మాత్రమే. మోక్షదాయక విషయాల్లో ముహమ్మద్ ప్రవక్త మహనీయులు ప్రవచించిన మొట్టమొదటి విషయం తఖ్వా. తఖ్వా అనగా దేవుని ఆగ్రహం నుండి తన్ను తాను కాపాడుకోవడం అని అర్థం. హజరత్ అబూ హురైరా రజియల్లా అన్హు గారి కథనం ప్రకారం ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా ప్రవచించారు, 3 విషయాలు మోక్షాన్ని ప్రసాదిస్తాయి. 1, అంతర్బాహ్యాల్లో అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండడం. 2, ప్రమోదంలోనూ ప్రమాదంలోనూ నిత్యం సత్యమే పలకడం. 3, కలిమిలోనూ లేమిలోనూ ఎల్లవేళలా మధ్య మార్గాన్ని అవలంబించడం. ముహమ్మద్ ప్రవక్త మహనీయుల వారి ఈ దివ్య ప్రవచనంలో కొన్ని మౌలిక విషయాలున్నాయి. అంటే మనిషి అన్నివేళలా దైవానికి భయపడుతూ గుప్తంగానైనా బహిరంగంగానైనా తాను చేస్తున్న ప్రతి పనిని, ఆచరణను సృష్టికర్తైన అల్లాహ్ చూస్తున్నాడని, ప్రతి విషయానికి ఆయనకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని మనస్ఫూర్తిగా నిష్ఠాగరిష్టమైన జీవితాన్ని గడపాలి. సంతోషమైన, దుఃఖ సమయమైన, ఇష్టమైన, కష్టమైన, నష్టమైన, ఏ స్థితిలో ఉన్నా సత్యమే పలకడం, సత్యాన్నే ఆచరించడం శ్రేష్ఠ స్థాయి సుగుణం. అన్ని రకాల చెడు పనులకు దూరంగా నీతి నిజాయితీగా నిష్ఠగా బతకడం చాలా గొప్ప మంచి లక్షణం. అందుకే ఇది మోక్ష సాధనం అని అన్నారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అలాగే కలిమిలో పొంగిపోకుండా, లేమిలో కుంగిపోకుండా ఎల్లప్పుడూ సత్య మార్గాన సాగిపోవడం కూడా అత్యుత్తమ మంచి లక్షణాల్లో ఒకటి. ఇక వినాశనాన్ని తెచ్చిపెట్టే 3 విషయాల్లో మొదటిది మనిషిని బానిసగా చేసే కోరిక. కోరికలకు బానిసలైన వారు ఎలాంటి నిశత్వానికి పాల్పడతారో అందరికీ తెలిసిన విషయమే.
0: సూక్తి సుధ కార్యక్రమంలో ఎంఎస్ ఇమాం బాషా గారు అందించిన హితోక్తులు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ ముస్తాన్బి. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ఎంను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్టంలో పర్యటిస్తున్నారు. తెలంగాణలోని కాజీపేట రైల్వే తయారీ కేంద్రం పనులు త్వరలో పూర్తి కానున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పేదలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. యువతకు ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమం అమలు తీరును సమీక్షించేందుకు భారత ఎన్నికల సంఘం అధికారులు రాష్టంలో పర్యటిస్తున్నారు. ఎన్నికల సంఘం కార్యదర్శులు సంతోష్ కుమార్ దుబే, నవీన్ కుమార్ కార్యదర్శి శ్రీశ్రామ్ నిన్న విజయవాడ చేరుకున్నారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో వారికి కృష్ణాజిల్లా సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, రాష్ట అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వెంకటేశ్వరరావు స్వాగతం పలికారు. ఎన్నికల జాబితా నిర్వహణలో పారదర్శకత, ఖచ్చితత్వం, సమర్థవంతమైన విధానాల అమలుపై సంబంధిత అధికారులతో ఈరోజు విజయవాడలో సమావేశమై చర్చించనున్నారు. తెలంగాణలోని కాజీపేట రైల్వే తయారీ కేంద్రం పనులు త్వరలో పూర్తి కానున్నాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కాజీపేట రైల్వే యూనిట్ పురోగతిపై ఢిల్లీలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో కాజీపేట కేంద్రంలో ఇంటర్సిటీ రైళ్ల తయారీ ప్రారంభమవుతుందని చెప్పారు. రానున్న 5 ఏళ్లలో ఈ యూనిట్లో 200 ఇంటర్సిటీ రైళ్లను తయారు చేయనున్నట్లు వెల్లడించారు. కొత్త ఇంటర్సిటీ రైళ్లు ఆధునిక సౌకర్యాలతో రూపొందనున్నాయని, ఈ రైళ్లు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఏక్వారంగ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రొయ్యల మేత ధరల పెరుగుదల, ముడి పదార్థాల కొరత, ఎగుమతుల సవాళ్లపై మత్స్యశాఖ అధికారులతో దృశ్య మాధ్యమ విధానంలో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రొయ్యల మేత ధరల పెంపు రైతులపై ప్రభావం చూపడంతో ఏక్వా పరిశ్రమ ఒత్తిడిని ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా పరిశ్రమ స్థిరంగా కొనసాగేందుకు మెరుగైన నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. పేదలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మాతా శిశు విభాగంలో అత్యాధునిక శస్త్రచికిత్సలు ప్రారంభమయ్యాయని నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. 127 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ విభాగంలో 600 పడకలు, 10 ఆపరేషన్ థియేటర్లు సిద్దం చేసినట్లు వెల్లడించారు. మహిళలు, గర్భిణీలు, నవజాత శిశువులు, చిన్నారులకు ఉచితంగా ఆధునిక వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. గర్భిణీలకు అవసరమైన క్లిష్టమైన శస్త్రచికిత్సలు కూడా ఇక్కడే నిర్వహించేలా ఏర్పాట్లు చేశామని అన్నారు. తెలంగాణలోని సింగరేణి బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ బొగ్గు గ్యాసిఫికేషన్ ద్వారా బొగ్గు వనరుల విలువ పెరగడంతో పాటు ఇంధన భద్రత, పారిశ్రామిక వినియోగం, ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టును త్వరగా అమలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావాలని పేర్కొంటూ
1: తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. సింగరేణిలో కోల్ గ్యాసిఫికేషన్ సంబంధించినటువంటి ప్రాజెక్టు పెట్టాలా. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా 42% ఉంది, అందులో 51% తెలంగాణ ప్రభుత్వం సింగరేణిలో ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తెలంగాణలో కూడా కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు సింగరేణి పెట్టినట్లయితే సింగరేణికి చాలా లాభదాయకంగా ఉంటుంది. కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు పెట్టినట్లయితే సింగరేణి కార్మికులకు, ప్రాజెక్టుకు లాభం చేకూరే అవకాశం ఉంది.

0: ఆంధ్రప్రదేశ్ కు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని యువత వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో యువతతో మంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృత్రిమ మేధ, ఏఐ, క్వాంటం సాంకేతికత, ఆటోమేటివ్ పునరుత్పాదక శక్తి రంగాల్లో పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రానికి 23 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వచ్చాయని, గూగుల్ వంటి సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయని వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నామని ఏలూరు జిల్లాకు చెందిన లబ్దిదారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా అందిన ఆర్థిక సహాయంతో సొంత ఇళ్లు కట్టుకోగలిగామని ఏలూరుకు చెందిన వసుంధరాదేవి తెలిపారు.
1: గత 12 ఏళ్లుగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 9 లక్షల ఇళ్లు దేశవ్యాప్తంగా కట్టడం చేత దాదాపు భాగంగా మేము కూడా ప్రధానమంత్రి ఇల్లు కట్టుకుని ఇవాళ మేము భార్య బిడ్డలతో హాయిగా ఉంటున్నాం. మోడీ గారు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా పేదవాళ్ళకి న్యాయం జరిగే విధంగానే కార్యక్రమాలను చేపడుతున్నారు. వారికి నా తరఫున మా కుటుంబంతో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.
0: అలాగే పీఎం కిసాన్ యోజన ద్వారా అందించే నగదు సహాయం పంటల సాగుకు ఎంతో ఉపయోగపడుతుందని లబ్ది పొందిన రైతు రమేష్ పేర్కొన్నారు.
2: ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద మాకు ప్రతి 3 నెలలకు ఒకసారి 22 విడతల వారీగా మాకు డబ్బులు పండి రైతుకి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. దీని ద్వారా మోడీ గారు ధన్యవాదాలు.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబరు లేదా mygov.in వెబ్సైట్ కు లేదా నరేంద్ర మోదీ యాప్ కు ఈరోజు సాయంకాలం వరకు పంపవచ్చు. వాతావరణం. ఉత్తర జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు ఉత్తర దక్షిణ ద్రోణి విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 1-2 చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కూడా కురుస్తాయని పేర్కొంది. నిన్న రాష్టంలోని మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 45.2, ఏలూరు జిల్లా ధర్మాజిగూడెంలో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. ఈరోజు 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 152 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. తెలంగాణలోనూ రానున్న 3 రోజుల పాటు రాష్టంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే రాష్టంలోని కొన్ని జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశముందని కూడా పేర్కొంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేపడుతున్నామని తెలంగాణ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డి శ్రీధర్బాబు తెలిపారు. హైదరాబాద్లోని ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించిన మంత్రులు నిర్మాణంలో ఉన్న ఫ్యూచర్ సిటీ కార్యాలయ భవనం, యంగ్ ఇండియా నైపుణ్య విశ్వవిద్యాలయం పనులను నిన్న పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఫ్యూచర్ సిటీలో చేపట్టే ప్రతి నిర్మాణం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో పనిచేస్తోందని తెలిపారు. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందే నగరంగా ఫ్యూచర్ సిటీ ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, ఎస్ఐఆర్ అమలును పరీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్టంలో పర్యటిస్తున్నారు. తెలంగాణలోని కాజీపేట రైల్వే తయారీ కేంద్రం పనులు త్వరలో పూర్తి కానున్నాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పేదలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పనే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్టాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఏం ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం. ప్రవాచకః దివ్యానందజః. अथ वार्ताः. प्रधानमंत्री नरेंद्र मोदी गतदिने जनजातीय प्रतिनिधिभिः सह मिलितवान्. ह्यः नवदिल्ल्याम् आयोजितस्य जनजातीय सुरक्षा कल्याण मंचस्य विषये सामाजिक संचार माध्यमेन श्री मोदी उक्तवान् यत् आदिवासी समुदायं प्रति तस्य समर्पणं यथार्थतया प्रशंसनीयम्. केन्द्रीयः गृहसहकारिता मन्त्री अमितशाहः पुनरेकदा अवैध प्रवासिनाम् अभिज्ञानार्थं निर्वासनार्थं सीमा सुरक्षां च सुदृढीकर्तुं सर्वकारस्य प्रतिबद्धतां दृढतया प्रतिपादितवान्. गतवासरे गुजराते गांधीनगरे चत्वारिंशदधिक त्रिशत कोटि रूप्यकाणां विकास परियोजनानां उद्घाटनस्य शिलान्यासस्य च अनन्तरं जनसभां संबोधयन् श्री शाहः पश्चिम बंगाल सर्वकारस्य अपि प्रशंसाम् अकरोत्, यतः शासनेन एक सप्ताहाभ्यन्तरे सीमा सुरक्षा बलाय 600 हेक्टर परिमिता भूमिः प्रदत्ता. वीर सावरकर महोदयस्य जन्मवार्षिक्याः अवसरे गृहमंत्री तस्य योगदानाय त्यागाय च तस्मै श्रद्धांजलिं प्रदत्तवान्. गुजरात राज्यस्य त्रिदिवसीय यात्रायां श्री शाहः अनेकेषां सार्वजनिक सौकर्याणां उद्घाटनम् अकरोत्. अत्रान्तरे सः अहमदाबाद नगरे आगामिनि ओलंपिक क्रीडानां, कॉमनवेल्थ क्रीडानां, विश्वारक्षक क्रीडानां, अग्निक्रीडानां च सज्जतायाः समीक्षाम् अकरोत्. राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मूः आरक्षकबलाय बोधितवती यत् आरक्षकाः अधिकं नागरिकाभिमुखाः भवेयुः, अपि च समाजस्य दुर्बलवर्गाणां विशेषतः महिलानां निर्धनानां बालकानां च विषये संवेदनशीलतां धारयेयुः. राष्ट्रपति गतवासरे गंगटोक नगरे आयोजिते अलंकरण संचलने सिक्किमा रक्षक दलाय प्रतिष्ठितं राष्ट्रपति ध्वज सम्मानं प्रदाय एवं उक्तवती. तया राज्ये विधि व्यवस्थायाः पालने सहैव आपत प्रबंधने सिक्किमा रक्षक दलस्य भूमिकायाः भूरिशः प्रशंसा कृता. उपराष्ट्रपतिः सीपी राधाकृष्णन् अद्य आरभ्य अस्य मासस्य एकत्रिंशत् दिनांक पर्यन्तं कर्णाटक गोवा केरल राज्यानां त्रिदिवसीय यात्रायां भविष्यति. अद्य सः कर्णाटके बेंगलुरु नगरे आर्ट ऑफ लिविंग फाउंडेशन इत्येतस्य संस्थानस्य 45 वर्षपूर्त्यवसरे आयोजिते वैश्विक समारोहे सहभागं करिष्यति. तदनन्तरं सः कर्णाटकस्य दावणगेरे स्थितस्य विश्वविद्यालय बीडीटी अभियांत्रिकी महाविद्यालयस्य प्लैटिनम जुबली इति महारजत जयन्त्युत्सवे अपि सहभागं करिष्यति. कर्णाटकस्य मुख्यमंत्री सिद्धारमैया इत्यसौ गतवासरे लोकभवने राज्यपालस्य सचिवाय औपचारिक रूपेण स्वकीयं त्यागपत्रं समर्पितवान्. वार्ताहरान् सम्बोधयन् सः प्रमाणितवान् यत् त्यागपत्रं सचिवाय औपचारिक रूपेण प्रदत्तमिति. अत्रावसरे सः राज्यपालं नूतन मुख्यमन्त्रिणः पदभार ग्रहणाय आमन्त्रयितुं साग्रहं निवेदितवान्, यतोहि विधानसभायां 36 विधायकानां समर्थनेन कांग्रेस दलस्य पूर्ण बहुमतं वर्तते. तेन सूचितं यत् कांग्रेस उच्चाधिकारिभिः तस्मै राज्यसभायाः सदस्यता प्रस्ताविता आसीत्, परञ्च सः राष्ट्रिय राजनीतौ स्वकीयाम् अरुचिं प्रकटयन् उक्तवान् यत् सम्प्रत्यसौ राज्यस्य जनानां कृते एव निरन्तरं कार्यं करिष्यति. भारतीयर्तुविभागेन अनुमितं यत् देशस्य उत्तर पश्चिमीय दिग्विभागस्य कतिपय क्षेत्रेषु अतितापघटनायाम् अपचितिः भविष्यति. अन्ते क्रीडावार्तासु आईपीएल क्रिकेट स्पर्धा मालिकायां अद्य उपान्ति चक्रीये द्वन्द्वे गुजरात टाइटन्स दलं राजस्थान रॉयल्स दलेन समं स्पर्धिष्यते। स्पर्धा सायं सार्ध सप्तवादने आरप्स्यते। इति वार्ताः।
0: आकाशवाणी निजामाबाद केंद्रम समयं 7 गंटलु।
4: జీఆర్పీ జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్పీ జ్యువెల్లర్స్ శుభారంభానికి ప్రారంభం.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
5: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ లో ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ ఉదయం 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నుకల గారు అందించే వివరాలు. అనంతరం 7:58 తేజ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు అందించే వివరాలు, ఇంకా కొన్ని సినీ గీతాలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 మహిళా వాణి కార్యక్రమంలో కళలు జీవన అభిరుచులు బి కళాగోపాల్ గారు అందించే వివరాలు, అనంతరం రామాదేవి వైద్య గారు అందించే మువ్వల సవ్వడి కథానిక వింటారు. ఈ కార్యక్రమ నిర్వహణ డి నిర్మల గారు. ఇక 9:00 నుండి 10:00 వరకు హృదయ రాగాలు కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. 10:00 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 12:10 నుండి 12:40 తిరిగి 1:20 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక 3:00 నుండి వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:30 సమాచార దర్శిని వింటారు. 6:35 ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన గురించి నిజామాబాద్ ప్రధానమంత్రి కౌశల్ కేంద్ర మేనేజర్ అల్లోల మహేష్ కుమార్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త మానేటి భూమేశ్వర్ గారు, కార్యక్రమ నిర్వహణ సిహెచ్ మోహన్ దాస్ గారు. 6:50 వ్యవసాయ సూచనలు, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:00 ప్రసార వివరాలు వింటారు. 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం, 8:00 అభిరుచి, 8:30 జానపద సంగీత కార్యక్రమంలో జానపద గీతాలు వింటారు. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్, 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు వింటారు. ఇక 10:00 నుండి అలనాటి మేటి గీతాలు మధుర గీతాలు వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షల మూల్యాంకనం ఫలితాల అనంతర ప్రక్రియలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మ్యాన్మార్ అధ్యక్షులు యు మిన్ ఆంగ్ రేపటి నుంచి 5 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లో జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈరోజు కర్ణాటకలోని బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45వ సంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించే ప్రపంచ స్థాయి వేడుకల్లో ఉపరాష్టపతి పాల్గొంటారు. ఆ తర్వాత కర్ణాటకలోని దావణగెరెలో ఉన్న యూనివర్సిటీ బీడీటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్లాటినం జూబ్లీ వేడుకలకు హాజరవుతారు. రేపు పణజీలో జరిగే గోవా రాష్ట అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అలాగే గోవాలోని సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ కూడా సందర్శిస్తారు. ఆదివారం రోజు ఉపరాష్టపతి కర్ణాటకలోని బెల్తంగళిలో సిరి ఇండస్ట్రియల్ పార్కును ప్రారంభిస్తారు. అలాగే శ్రీక్షేత్ర ధర్మస్థల మంజునాథస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం కేరళను సందర్శించి కొట్టాయంలో దీపికా మలయాళ దినపత్రిక 140వ వార్షికోత్సవ వేడుకలను ప్రారంభిస్తారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నిన్న న్యూఢిల్లీలో సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షల మూల్యాంకనం ఫలితాల అనంతర ప్రక్రియలకు సంబంధించిన అంశాలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను సకాలంలో పారదర్శకంగా విద్యార్థులకు అనుకూలమైన రీతిలో పరిష్కరించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశమని పునరుద్ఘాటించారు. ఏవైనా లోపాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని మంత్రి స్పష్టం చేశారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న సైప్రస్లో జరిగిన ఈయు విదేశాంగ మంత్రుల సదస్సులో పాల్గొన్నారు. పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన విధానపరమైన అంశాలపై, ముఖ్యంగా పశ్చిమాసియా, ఆ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలు, భౌగోళిక రాజకీయ ప్రభావంపై ఈ చర్చలు ప్రధానంగా జరిగాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశం సందర్భంగా డాక్టర్ జయశంకర్ సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ బిన్ అబ్దుల్లా, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రే సిబిహా, స్పెయిన్ విదేశాంగ మంత్రి జోస్ మాన్యుయల్తో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలు ఇతర యూరోపియన్ యూనియన్ మంత్రులతో ఆయన జరిపిన సంభాషణలు, ద్వైపాక్షిక సంబంధాలు, విస్తృత ప్రాంతీయ పరిణామాలపై పరస్పర దృక్పథాలను పంచుకోవడానికి మంచి అవకాశం కల్పించాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద 12 రాష్ట్రాలకు 10,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. ఈ నిధులను అసోం, ఛత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు కేటాయించారు. దేశంలో ఏ పేదవారు పూరి గుడిసెల్లో నివసించకూడదనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పానికి అనుగుణంగా ఈ చర్యలు తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు 4.95 కోట్ల గృహాల లక్ష్యానికి గాను 3.91 కోట్ల ఇళ్లకు ఆమోదం లభించిందని, అందులో 3 కోట్లకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయిందని వెల్లడించారు.
2: और उसके लिए 2016 से ही प्रधानमंत्री आवास योजना ग्रामीण के माध्यम से हर आवासहीन को पक्का मकान उपलब्ध कराने का अभियान चल रहा है. ग्रामीण क्षेत्र में हमने 3,91,00,000 घरों को मंजूरी दी और उनमें से 3,05,00,000 से ज्यादा पूरे हो गए.

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలో గిరిజన సురక్ష మంచ్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. గిరిజన సమాజం పట్ల వారికున్న అంకిత భావం నిజంగా అభినందనీయమని మోదీ కొనియాడారు. గిరిజన తెగల అభివృద్ది, వారి సాధికారతకు సంబంధించిన వివిధ అంశాలపై ఈ సమావేశంలో అర్థవంతమైన చర్చలు జరిగాయని మోదీ చెప్పారు. మ్యాన్మార్ అధ్యకులు యు మిన్ ఆంగ్ హ్లైంగ్ రేపటి నుంచి 5 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఆయన భారత్ను సందర్శిస్తున్నారు. యు మిన్ ఆంగ్తో పాటు పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా రానుంది. మిన్ ఆంగ్ అధ్యకుడి హోదాలో భారత పర్యటనకు రావడం ఇదే తొలిసారి. న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా మ్యాన్మార్ అధ్యకులు జూన్ 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై వారు చర్చలు జరుపుతారు. యు మిన్ ఆంగ్ బోధగయ, ముంబై నగరాలను కూడా సందర్శిస్తారు. ఈరోజు నుండి వాయువ్య భారత్లోని పలు ప్రాంతాల్లో వడగాల్పుల తీవ్రత తగ్గే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్ అఖిల్ శ్రీవాత్సవ ఆకాశవాణితో మాట్లాడుతూ, రాబోయే 3 రోజుల్లో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న వడగాల్పుల తీవ్రత నుండి ప్రజలకు ఉపశమనం లభిస్తుందని తెలిపారు.
1: जो हीटवेव कंडीशन उत्तर पश्चिम भारत, मध्य भारत का लगा हुआ पूर्वी भारत और दक्षिण पश्चिम भारत कुछ क्षेत्रों में कंटिन्यू चल रही थी, उसमें आज के बाद से कमी होने की संभावना है. थंडरस्टॉर्म एक्टिविटी का एक्सपेक्टेशन है जो कि मॉडरेट टू सीवियर कैटेगरी का हो सकता है, और नॉर्थ इंडिया, सेंट्रल इंडिया और जो पूर्वी भारत है उसमें 28 से 31 तारीख के बीच में चेतावनी जारी की गई है. अधिकतम तापमान में भी 6 से 8 डिग्री सेंटीग्रेड तक की गिरावट हो सकती है और हीटवेव कंडीशन से राहत मिलने की पूर्वानुमान जारी किया गया है.
0: అహ్మదాబాద్లో నిర్వహించే కామన్వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్ క్రీడల సన్నాహాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష సింఘ్వీతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ అమిత్ షా, దేశంలో ప్రపంచస్థాయి క్రీడా మౌలిక సదుపాయాలను, అత్యాధునిక శిక్షణా సౌకర్యాలను ప్రభుత్వం విస్తరిస్తోందని పేర్కొన్నారు. అహ్మదాబాద్లో ప్రతిపాదించిన అంతర్జాతీయ క్రీడా పోటీలను దృష్టిలో ఉంచుకుని ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా క్రీడా సౌకర్యాలను అభివృద్ది చేస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగానే క్రీడా మౌలిక సదుపాయాలు, దానికి సంబంధించిన ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షా సమావేశాలు నిర్వహించినట్టు వివరించారు. అహ్మదాబాద్ నగరం 2030 కామన్వెల్త్ గేమ్స్కు ఆతిథ్యం ఇవ్వనుండగా 2036 ఒలింపిక్స్ క్రీడల నిర్వహణ కోసం అధికారికంగా బిడ్ను దాఖలు చేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లోని మహారాజా యదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఆదివారం నాడు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. క్వాలిఫైయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో గుజరాత్ టైటాన్స్ ఓటమి చవిచూడగా, రాజస్థాన్ రాయల్స్ జట్టు ఎలిమినేటర్ 1లో సన్ రైజర్స్ హైదరాబాద్ను ఓడించి క్వాలిఫైయర్ 2కు చేరుకుంది. వియత్నాంలోని దానాంగ్లో జరిగిన 2026 అండర్-23 ఆసియా ఛాంపియన్షిప్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారతీయ రెజ్లర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ ఛాంపియన్షిప్లో పురుషుల ఫ్రీస్టైల్, మహిళల రెజ్లింగ్ జట్లు టీమ్ టైటిల్స్ గెలుచుకున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షల మూల్యాంకనం, ఫలితాల అనంతర ప్రక్రియలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మ్యాన్మార్ అధ్యకులు యు మిన్ ఆంగ్ రేపటి నుంచి 5 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లో జరిగే క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు

ప్రభాతలహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. మరి ఈరోజు ఈనాటి కార్యక్రమంలో 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల గారు అందించే వివరాలు, అనంతరం 7:58 తేజ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు అందించే వివరాలు, ఇంకా కొన్ని సినీ గీతాలు వింటారు. మరి కార్యక్రమంలో ముందుగా విందాం ప్రబోధ గీతం.

0: ప్రబోధ గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విన్నాం కొన్ని ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
5: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలీ ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్లో ఉన్న నిర్మల్ వండర్లాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 9992-7979. నిర్మల్ వండర్లాండ్.
6: అబ్బా అదిరింది.
7: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
8: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
7: సెల్ 9440-4837.
9: మాతృత్వం ఒక మధురమైన వరం.
10: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
9: సంప్రదించండి.
10: డాక్టర్ బండారి సుజాత,
9: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులు,
10: ఖలీల్ వాడి, నిజామాబాద్.
7: ఫోన్ 0846225-3344. డాక్టర్ సీను నాయక్,
8: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
9: సంప్రదించండి.
8: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
9: ఖలీల్ వాడి, నిజామాబాద్.
8: సెల్ 7799-0505.
11: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
12: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
13: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
14: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: జిఆర్టి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: కార్యక్రమంలో ఇప్పుడు విన్నాం ఓ సినీ భక్తి గీతం.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:30. ఇప్పుడు విందాం డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
1: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు
2: డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
1: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర ఖలీల్వాడి నిజామాబాద్.
2: ఫోన్ 08462223111.
3: ప్రతి వారం మనం కంటి సమస్యల గురించి తెలుసుకుంటూనే ఉన్నాం. గత వారం మనం చక్కగా ఈ మయోపియా అంటే ఏంటో తెలుసుకున్నాం. అయితే ఈరోజు మయోపియాలో రెటీనా ప్రాబ్లమ్స్ వస్తాయా, వస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, మరి వాటికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది మొదలైన విషయాలు డాక్టర్ గారిని తెలుసుకుందాం. ఎప్పటిలాగే నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్, ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిలో రెటీనా సర్జన్గా మంచి అనుభవం పొందినటువంటి డాక్టర్ నవీన్ నూకల గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం.
4: నమస్కారం అండి.
3: డాక్టర్ గారు, గత వారం మీరు మాకు చక్కగా ఈ మయోపియా అంటే ఏంటి, దాని లక్షణాలు, దాని యొక్క ట్రీట్మెంట్ తెలియజేశారు. మరి ఈరోజు ఈ మయోపియా వల్ల రెటీనా మీద ఏమన్నా ప్రభావం ఉంటుందా, ఉంటే ఏ విధమైనటువంటి ప్రభావం ఉంటుంది?
4: తప్పకుండా అండి, మయోపియా వల్ల డెఫినెట్గా రెటీనా మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. మెయిన్గా ఉండేది రెటీనా పైన దాని ఎఫెక్ట్ మయోపియా వల్ల, అది మనం ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అయితే ఫస్ట్ మనకు కన్ను ఎలా ఉంటుందో మీకు ఒక 2 మినిట్స్లో అర్థమయ్యేలాగా, మన శ్రోతలందరికీ అర్థమయ్యేలాగా ముందు నార్మల్గా ఎలా ఉంటుందో చెప్తాను మీకు. మన కన్ను అనేది ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక బాల్, రౌండ్ బాల్, అందులో వాటర్ ఫిల్ అయి ఉంటుంది. అయితే ఆ బాల్కి మనకు 3 లేయర్స్ ఉంటాయన్నమాట. రౌండ్ ఇప్పుడు మన బాల్కి ఎట్లా ఉంటుందో ఫుట్బాల్ లేయర్స్ ఉంటాయో అట్లా కంటి చుట్టూ కూడా కంటికి 3 లేయర్స్ ఉంటాయి. మనకు బయట ఉన్న లేయర్ వచ్చేసి స్క్లీరా అంటాము, వైట్ పార్ట్ మనకు కనిపించేది, అది చుట్టూ వైట్గా ఉంటుంది. మధ్యలో ఒక 1/6 పార్ట్ మాత్రమే, అంటే 6 వంతుల్లో 1 వంతు నల్లగుడ్డ ఉంటుంది, కార్ని అంటాం అది, అది బయట పార్ట్, బయట లేయర్. అది మధ్యలో ఒకటి ఉంటుంది, దాన్ని యూవియల్ లేయర్ అంటాం అనమాట, యూవియల్ టిష్యూ అంటాము, ఐరిస్ అంటాం కదా, ఐరిస్ అందులో పార్ట్ అనమాట. అండ్ ఇన్నర్ మోస్ట్ లేయర్ అంటే థర్డ్ లేయర్ లోపల ఉండేది మాత్రం అది రెటినా అనమాట. సో ఈ 3 లేయర్స్ ఉంటాయి నార్మల్గా. అయితే ఈ 3 లేయర్స్ మనకు నార్మల్గా ప్రొటెక్షన్ లాగా ఉండడం వల్ల మన కన్ను ఆ సైజు, షేప్ అనేది, ఇంటిగ్రిటీ మెయింటైన్ అవుతుంది. అండ్ ఇంతకుముందు మనకు గ్లకోమా చెప్పినప్పుడు చెప్పినట్టుగా కంటి లోపల ముందు భాగంలో వాటర్ ఉంటుంది కదా, అది మనకు సప్లై చేసే, న్యూట్రిషన్ సప్లై చేసే, దాన్ని యాక్వియస్ అంటాం మనము. అండ్ కంటి లోపల లెన్స్ ఉంటుంది కదా, ఆ లెన్స్ వెనక పార్ట్లో, లెన్స్కు ముందు పార్ట్లో ఉండే లిక్విడ్ యాక్వియస్ అనమాట, వెనకాల ఉండే మనకు జెల్ లాగా ఉంటుంది అనమాట, కంటి లోపల జెల్ లాగా, దాన్ని విట్రియస్ అంటాం అనమాట. ఇది నార్మల్గా ఐ స్ట్రక్చర్ అనమాట. సో నార్మల్ ఐ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. దీంట్లో మనకు మయోపియా వల్ల ఎలా వస్తాయో చేంజెస్ మనం చెప్దాం ఇప్పుడు.
3: బాగుంది డాక్టర్ గారు. అంటే ఇప్పుడు మీరు కంటి యొక్క రూపం ఏ విధంగా ఉంటుంది మనకు క్లియర్గా తెలిసిపోయింది. అయితే ఇప్పుడు మయోపియాలో ఈ రెటీనా ఎట్లాంటి ఎఫెక్ట్ని పొందుతుంది?
4: ఎస్, సో మయోపియాలో ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి, లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, మనకు మయోపియా అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఏమవుతుంది అంటే యాక్సియల్ లెంత్ అనేది పెరుగుతుంది. సో యాక్సియల్ లెంత్ అంటే కన్ను యొక్క ముందు నుంచి వెనుక భాగం వరకు ఉన్న ఆ లెంత్ పెరుగుతుంది, కన్ను సైజులో పెరుగుతుంది అనమాట. సో అట్లా కన్ను సైజులో పెరుగుతున్నప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళలో యాక్సియల్ లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది మయోపియాలో, అందుకే మయోపియా వస్తుంది. నార్మల్ వాళ్ళకన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. సో నార్మల్ వాళ్ళకన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఆ ఐబాల్ ఏదైతే 3 లేయర్స్ ఉన్నాయో అందులో బయట ఉన్న 2 లేయర్స్ కొంచెం టఫ్ స్ట్రక్చర్స్ అనమాట. అంటే టఫ్ స్ట్రక్చర్స్ అంటే అవి కొంచెం ఇట్లా మనం కంటే బాల్ని ఇట్లా లాగినా కూడా ఇట్లా అటు ఇటు మనం ముందుకు వెనక్కి ఇట్లా లాగినా కానీ, సిలిండర్ టైప్ చేసినా కానీ ఆ 2 లేయర్స్ తట్టుకుంటాయి. బట్ లోపల ఏదైతే ఉందో, 3వ లేయర్ ఏదైతే ఉందో రెటీనా అన్నది చాలా సెన్సిటివ్ లేయర్, అది చాలా థిన్గా ఉంటుంది మనకు, జస్ట్ మనకు ఒక టిష్యూ పేపర్ కన్నా డెలికేట్గా ఉంటుంది రెటీనా మనకు. సో అదే ఏమవుతుందంటే మనకి ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ తీసుకోండి, మీరు తీసుకొని దాని 2 కొనాలు అటొక్కటి ఇటొకటి పట్టుకొని మీరు ఇట్లా అటు ఇటు లాగితే ఏమవుతుంది, మధ్యలో ఒక సర్టైన్ పాయింట్ దగ్గర చిన్నగా బ్రేక్ అవుతూ చినిగిపోతుంది. సేమ్ రెటీనాలో కూడా అలే అనమాట. సో ఎప్పుడైతే ఈ హై మయోపియా వాళ్ళు, ఎస్పెషల్గా హై మయోపియాలో ఎప్పుడైతే యాక్సియల్ లెంత్ పెరుగుతుందో ఈ బయట ఉన్న 2 లేయర్స్ ఓకే తట్టుకుంటాయి, ఆ ప్రెజర్ని తట్టుకుంటాయి. బట్ లోపల ఉన్న రెటీనాలు ఏమవుతుందంటే సేమ్ టిష్యూ పేపర్ ఎట్లయితే టేర్ అవుతుందో అట్లా రెటీనా కూడా స్లోగా టేర్ అవుతూ ఉంటుంది, వీక్ ఏరియా ముందు థిన్ అవుతుంది అనమాట. థిన్నింగ్ అంటే దాని థిక్నెస్ అనేది తగ్గుతూ పలచబడుతుంది. సో మనం రెగ్యులర్గా మనం వచ్చినప్పుడు చూస్తే పేషెంట్స్కి వాళ్ళకి వీక్ ఏరియాస్ కనిపిస్తాయి మనకు, రెటీనాల్ థిన్నింగ్ ఏరియాస్ ఫస్ట్ స్టార్ట్ అవుతాయి. సో అవి మెల్లిగా మెల్లిగా మయోపియా ఒకవేళ ప్రోగ్రెస్ అయింది అనుకోండి, అంటే పవర్ పెరుగుతుంది ఇంకా వాళ్ళకి, అప్పుడు యాక్సిడెంట్ పెరుగుతుంది.

0: కాబట్టి పవర్ పెరుగుతుంది కదా. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ రెటినా మెల్లిగా థిన్ అవుతూ అవుతూ అక్కడ టేర్స్ ఫామ్ అవుతాయి, అంటే రెటినా అక్కడ హోల్ ఫామ్ అవడం, అక్కడ చినిగిపోవడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వాటిని మనం రెటినల్ టేర్స్ అంటాము, రెటినల్ హోల్స్ అంటాము, ఇవన్నీ ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ ఫామ్ అయినప్పుడు ఏమవుతుందంటే పేషెంట్కి సింప్టమ్స్ స్టార్ట్ అవుతాయి. అప్పుడు కొంతమందికి సింప్టమ్స్ వస్తాయి, మళ్ళీ రెటినా హోల్స్ టేర్స్ ఉన్నప్పుడు కూడా కొంతమందికి ఎలా అంటే ఫ్లోటర్స్ కనిపిస్తాయి. ఎప్పుడైతే ఆ రెటినల్ టేరు, ఒక రెటినాలో రక్తనాళాలు ఉంటాయి కదా, ఆ రక్తనాళం దగ్గర టేర్ అయిందంటే ఏమవుతుందంటే ఆ రక్తనాళం నుంచి కూడా కొంచెం బ్లీడ్ అవుతుంది అక్కడ. ఆ బ్లీడ్ కావడం వల్ల పేషెంట్కి వాళ్ళ విజువల్ ఫీల్డ్లో చూడడానికి నల్లగా బూజులా ఒకటి ఇట్లా కదులుతూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో వాళ్ళ కంప్లైంట్స్ ఎట్లా ఉంటాయి అంటే ఏదో ఈగను దోమలాగను ఇట్లా ఒకటి కదులుతుంది సార్ ఇక్కడ అని వస్తారు మన దగ్గరికి. అది నిన్న మొన్న లేదు, సడన్ గా ఇవాళ మార్నింగ్ స్టార్ట్ అయింది అంటారు. ఎలా ఉంది అని మనం వాళ్ళని అడగాలి. హిస్టరీ ఇస్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే అది ఎలా ఉంది, ఏ షేప్ లో ఉంది, అది మూవ్ అవుతుందా, మీరు దాన్ని ఫోకస్ చేద్దామంటే అది కదులుతుందా లేదా, ఇవన్నీ అడుగుతాం అన్నమాట. సో ఆ బ్లడ్ ఏదైతే వచ్చి అక్కడ ఉండిపోయిందో దానివల్ల వాళ్ళకి అట్లా కనిపిస్తుంది.
1: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
2: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
1: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
2: సంప్రదించండి
1: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 7288008086, ఫోన్ 08462223111.
0: అలా కాకుండా మనం ఇందాక జెల్ అని చెప్పాం కదా, విట్రెస్ జెల్, ఆ విట్రెస్ జెల్ కూడా కొంతమందికి నార్మల్గానే అది డీజనరేట్ అవుతుంటుంది అనమాట. ఏజ్ వల్ల డీజనరేట్ అయిపోయి అది ఊడిపోతుంది. దాన్ని పీవీడి అంటాం మనము, పోస్టీరియర్ విట్రెస్ డిటాచ్మెంట్ అని. అప్పుడు కూడా ఫ్లోటర్స్ వస్తాయి పేషెంట్కి
3: వయసు వల్ల.
0: సో అన్ని ఫ్లోటర్స్, అన్ని పేషెంట్స్లో వచ్చే ఫ్లోటర్స్ డేంజరస్ అంటే కాదు. సో ఈ వయసు వల్ల వచ్చే ప్రాబ్లం ఏదైతే ఉంటుందో అదేం డేంజరస్ ఏం కాదు, జస్ట్ అది అట్లా కనిపిస్తుంది అంతే. విత్ టైమ్ స్లోగా అది ఏమవుతుందంటే గ్రావిటీ వల్ల కిందికి వెళ్ళిపోతుంది, రిస్క్ ఏమి ఉండదు దానివల్ల. బట్ ఎప్పుడైతే ఈ రెటినల్ టేర్ వల్ల వచ్చిన ఫ్లోటర్ ఉందో అవేంటంటే చాలా డేంజరస్ అవి. ఎందుకంటే మనం కరెక్ట్ టైంలో కనుక్కొని మనం కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ చేయకపోతే వాటి వల్ల రెటినల్ డిటాచ్మెంట్ అయ్యే రిస్క్ కూడా ఉంటుంది. సో అవి కాకుండా ఇంకోటి ఏంటంటే వీక్ ఏరియాస్ లాటిస్ డిజనరేషన్ అంటాం మనము. సో ఈ లాటిస్ డిజనరేషన్ అంటే కూడా సేమ్, వీక్ ఏరియాస్ థిన్ అవుతూ అవుతూ అక్కడ హోల్స్ ఫామ్ అవుతాయి. ఆ హోల్స్ ఫామ్ అయిన వాటికి ఏమవుతుందంటే లోపలికి లిక్విడ్ వెళ్ళిపోవడం వల్ల మనం విట్రియస్ ఉంది కదా, ఈ పేషెంట్స్ లో హై మయోపిక్ పేషెంట్స్ ఏమవుతుందంటే ఆ విట్రియస్ అనేది జెల్ లాగా ఉంటుంది. నార్మల్ గా జెల్ అంటే చిక్కగా ఉంటుంది మనకు, థిక్గా, అది కాస్త లిక్విడ్ లాగా మారిపోతుంది. సో ఆ లిక్విడ్ లాగా మారిపోయింది ఏమవుతుందంటే ఈ హోల్ ఏదైతే ఫామ్ అయిందో ఆ హోల్ లోపలికి వెళ్ళిపోతుంది. ఆ హోల్ లోపలికి వెళ్ళిపోవడం వల్ల రెటినా మొత్తం ఊడిపోతుంది. దాన్ని మనం రెటినల్ డిటాచ్మెంట్ అంటాం. అంటే సింపుల్ గా చెప్పాలంటే నరం ఊడిపోయింది, రెటినా ఊడిపోయింది అని చెప్తాం. సో రెటినా ఊడిపోయింది, రెటినల్ డిటాచ్మెంట్ అయిందంటే మాత్రం చాలా పెద్ద ప్రాబ్లం అది ఇంకా. సో అప్పుడు వాళ్ళకి కంప్లీట్ గా విజన్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం వాళ్ళకి కరెక్ట్ టైంలో గుర్తించి రెటినల్ డిటాచ్మెంట్ యూజువల్ గా సర్జరీ చేయాల్సి వస్తుంది. అండ్ ఆ సర్జరీ కూడా కాంప్లెక్స్ సర్జరీస్, విట్రియోరెటినల్ సర్జరీ అంటాం కదా, రెటినల్ సర్జరీ చేసి వాళ్ళకి మళ్ళీ రెటినల్ మళ్ళీ దాని ప్లేస్లో దానికి అతకబెట్టాలి. అప్పుడు ఆయిల్ కానీ గ్యాస్ కానీ యూజ్ చేసి ఆ రెటినల్ అతకబెట్టడానికి ట్రై చేస్తాం మనం. సో అప్పుడు రెటినల్ అతుక్కున్న తర్వాత మళ్ళీ వాళ్ళ విజన్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా కొంతమందికి రెటినల్లో టేర్సే ఫామ్ అవుతాయి, అంటే హోల్స్ ఫామ్ అవుతాయి. వాటి వల్ల ఏమవుతుందంటే ఓన్లీ ఫ్లోటర్స్ కనబడము. కొంతమందికి ఏంటంటే హోల్ ఫామ్ అయిన దగ్గర కొంచెం రెటినాని ఇరిటేట్ చేయడం వల్ల ఫ్లాషెస్ ఆఫ్ లైట్ అంటాం మనం. అంటే ఒక లైట్ బల్బ్ ఉందనుకోండి, లైట్ బల్బ్ ఆన్ ఆఫ్ చేస్తే ఎట్లా మెరుస్తుందో అట్లా వాళ్ళకి విజన్లో అట్లా కనిపిస్తుంది అనమాట. కొంచెం మెరిసినట్టుగా, ఇక్కడ ఒకసారి ఇట్లా మెరిసినట్టుగా అట్లా అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కొంచెం డేంజరస్ సైన్స్ అనమాట. ఇవి వచ్చినప్పుడు వెంటనే ఇమీడియట్గా డాక్టర్ని కలవాలి. కలిసి ఒకవేళ ఇది నార్మల్గానే వస్తుందా లేకపోతే రెటినాల్ ఏమైనా ప్రాబ్లం వల్ల వస్తుందా మనం రూల్ అవుట్ చేసుకోవాలి. దానికి సింపుల్గా మనం డ్రాప్స్ వేసి చెక్ చేస్తే సరిపోతుంది. డ్రాప్ చేసి పెరిఫెరల్ రెటినా ఎగ్జామినేషన్ మొత్తం చేస్తాము. అందులో ఏమైనా వీక్ ఏరియాస్ ఉన్నాయా, హోల్స్ ఉన్నాయా అని చూస్తాం మనము. అది చూసి దాని తర్వాత ఈ రెటినా డిటాచ్మెంట్ అవ్వకుండా ఒకవేళ ఓన్లీ వీక్ ఏరియాస్ హోల్సే ఉన్నాయనుకోండి వాటికి ఏం చేస్తామంటే సింపుల్గా లేజర్ ఉంటుంది మనకు ఒకటి, దాన్ని బరాజ్ లేజర్ అంటాము, రెటినా బరాజ్ లేజర్ అని. ఆ బరాజ్ లేజర్ ఆ హోల్ ఏదైతే ఉంటాయో వాటి చుట్టూతా సరౌండింగ్ 360 డిగ్రీస్ మనం లేజర్ చేస్తాం. సో లేజర్ చేయడం వల్ల ఆ హోల్ ఏమో క్లోజ్ కాదు కానీ ఆ హోల్ అలానే ఉంటుంది. బట్ ఈ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో విట్రెస్ జెల్ లిక్విడ్ లాగా మారుతుంది కదా, అది లోపలికి వెళ్లకుండా అంటే రెటినా డిటాచ్మెంట్ కాకుండా ఈ లేజర్ అడ్డుకుంటుంది అనమాట. అక్కడ మనకు గమ్ లాగా అనమాట, ఇప్పుడు ఫేక్ పిక్ వేసి అతికిస్తే ఎట్లుంటుందో ఈ లేజర్ దానికి అతికిస్తుంది. ఈ మూడో లేయర్ లోపల ఉన్న ఇన్నర్ లేయర్ ని పైన మధ్యలో ఉన్న మిడిల్ లేయర్ ఉంది కదా దానికి అతికిస్తుంది లేజర్ వల్ల. కాబట్టి ఆ ఫ్లూయిడ్ అనేది లోపలికి వెళ్ళరాదు ఇంకా. కాబట్టి రెటినా డిటాచ్మెంట్ కాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు వాళ్ళకి. సో ఇట్లా రెటినా డేటా

0: వాళ్ళకి ప్రివెంట్ చేస్తాం కాబట్టి రెగ్యులర్గా వాళ్ళకి విజన్ లాస్ అంటే ఏమి ఉండదు, నార్మల్ మనం లేజర్ చేస్తే సరిపోతుంది. అది ఇవి కాకుండా కొంతమందికి ఏంటంటే ఇంకా వేరే ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. అంటే అవి కొంచెం ఎమర్జెన్సీ ప్రాబ్లమ్స్ ఏం కావు, చిన్న చిన్న వీక్ ఏరియాస్ ఫామ్ అవడము అట్లాంటివి వస్తూ ఉంటాయి రెటినాలో కూడా. వాటికి ఏం ట్రీట్మెంట్ ఏం అవసరం ఉండదు, రెగ్యులర్గా మనం ఫాలోఅప్ చేసుకుంటే సరిపోతుంది.
1: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
2: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
1: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
2: సంప్రదించండి
1: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్ వాడి, నిజామాబాద్.
1: సెల్ 7288008086, ఫోన్ 08462223111.
3: బాగుంది డాక్టర్. అయితే ఇప్పుడు ఈ మయోపియా రెటీనా ప్రాబ్లమ్స్లలో ఈ లక్షణాలు ఎట్లా బయటపడతాయి?
0: సో లక్షణాలు అనేవి కంప్లీట్గా పేషెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే పేషెంట్ కీన్ అబ్జర్వర్ అనుకోండి, అంటే బాగా పరిశీలించి చూసే పర్సన్ అనుకోండి, వాళ్ళకి కొంచెం సింప్టమ్స్ తొందరగానే తెలుస్తాయి. అంటే ఇప్పుడు ఫ్లోటర్ ఉంది, ఇప్పుడు సపోజ్ మనం ఫ్లోటర్ అంటే ఏంటంటే ఒక డార్క్ షాడో లాగా ఏదో కనిపిస్తుంది, వాళ్ళు కీన్ అబ్జర్వర్ అనుకోండి, వాళ్ళు క్లియర్గా తెలుస్తుంది. రెండోది ఏంటంటే ఫ్లోటర్స్ మనకు ఎప్పుడు క్లియర్గా కనిపిస్తాయి అంటే ఎప్పుడైతే మనం బ్రైట్ వాల్ని చూసినప్పుడు కానీ, లేదంటే బయట స్కైని చూసినప్పుడు కానీ, ఆకాశం వైపు చూసినప్పుడు కానీ. నార్మల్గా చాలా మందికి కూడా ఫ్లోటర్స్ ఉంటాయి నార్మల్గా, ఎందుకంటే ఆ విట్రియస్ జెల్లో ఉన్న చిన్న చిన్న అబ్నార్మాలిటీస్ వల్ల వస్తాయి. బట్ వాటన్నింటికి ట్రీట్మెంట్ ఏమి అవసరం లేదు. సో మనం కూడా ఇప్పుడు ఎప్పుడైనా చూస్తే ఆకాశంలో మనకు చిన్నగా ఇట్లా చిన్న చిన్న పాముల్లాగా ఉండి ఇట్లా కదులుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి, అవి వీళ్ళకి కూడా వస్తుంటాయి. బట్ అవి నంబర్స్ సైజు పెరుగుతూ ఉంటాయి టైంతో పాటు, అది ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు నార్మల్గా చూసినప్పుడు ఒక రెండో మూడో ఫ్లోటర్స్ ఉన్నాయనుకోండి, ఆల్ ఆఫ్ ది సడన్ ఒక రోజు ఒక 20 అయినాయి అనుకోండి, అవి అది కొంచెం అలార్మింగ్ సైన్ అనమాట. వెంటనే వెళ్ళి చెకప్ చేయించుకోవాలి, ఎందుకు వచ్చినాయి అని. సడన్గా ఫ్లోటర్స్ ఇంక్రీజ్ అయితే దాని అర్థం ఏంటంటే రెటినా మీద ఏదో డ్యామేజ్ అవుతుందని అర్థం. సో అట్లా ఫ్లోటర్స్ వస్తూ ఉంటాయి. ఫ్లాషెస్ ఆఫ్ లైట్ అంటే కొంచెం లైట్ ఆన్ ఆఫ్ అయితే ఎట్లా వస్తుందో అట్లా వస్తుంది అనమాట. ఇంకా ఇట్లాంటి స్టేజ్లో కూడా మనం డిటెక్ట్ చేయలేదు, లేదా పేషెంట్కి రెటినా హోల్ ఉన్నా కూడా డిటెక్ట్ మనం చూపించుకోలేదు పేషెంట్ అంటే, అది రెటినల్ డిటాచ్మెంట్కు దారితీస్తుంది. ఎప్పుడైతే రెటినల్ డిటాచ్మెంట్ అవుతుందో అప్పుడు విజన్ లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి విజన్ లాస్ ఎలా అవుతుంది అంటే రెటినా డిటాచ్మెంట్ ఎంత ఉందో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు కొంచెమే రెటినా డిటాచ్మెంట్ అయింది అనుకోండి, పార్షియల్ రెటినల్ డిటాచ్మెంట్, అప్పుడు వాళ్ళకి ఒక పార్ట్లో కొంచెం అక్కడ ఏదో కట్టెన్ ఇట్లా ఊగినట్టుగా ఆ పక్క కనబడదు విజన్, అంతే ఉంటుంది. మిగతాది కొంచెం కనిపిస్తుంది, ఆ పక్కలో కొంచెం డిస్టర్బెన్స్ అనిపిస్తుంది వాళ్ళకి, నార్మల్గా ఉండదు, అన్యూజువల్గా ఏదో ఫీల్ అవుతారు పేషెంట్, వాళ్ళు వస్తారు. లేదు కంప్లీట్ రెటినల్ డిటాచ్మెంట్ అయింది అనుకోండి, కంప్లీట్గా చూపు మొత్తం పోతుంది ఇంకా. సో అప్పుడు మనం సర్జరీ చేసే దాన్ని సెట్ చేయాల్సి వస్తుంది. సర్జరీ చేసి వాళ్ళకి రెగ్యులర్గా మానిటర్ చేస్తూ మనం చూస్తూ ఉంటే అప్పుడు వాళ్ళకి విజన్ రికవర్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి.
3: డాక్టర్ గారు, మరి ఇప్పుడు ఈ మయోపియా రెటీనా సమస్యలకి ట్రీట్మెంట్ ఎట్లా ఉంది? ప్రజెంట్ వచ్చినటువంటి ఆధునిక పరికరాలు ఏమైనా వచ్చాయా? ఎట్లాంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు?
0: ఎస్, తప్పకుండా అండి. ఎప్పుడైతే మనం రెటీనా చెకప్ చేసి ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే చేంజెస్ ఏమన్నా ఉన్నాయా లేవా, అండ్ చేంజెస్ ఉంటే అవి ఏ రకమైన చేంజెస్, అంటే నాన్ సిగ్నిఫికెంట్ చేంజెసా సిగ్నిఫికెంట్ చేంజెసా. మనకు ఎలా ఉంటుందంటే ట్రీటబుల్ లీజన్స్, నాన్ ట్రీటబుల్ లీజన్స్. అంటే నాన్ ట్రీటబుల్ లీజన్స్ అంటే ట్రీట్మెంట్ అవసరం లేని చేంజెస్ అనమాట. సో ఒకవేళ పేషెంట్కి ట్రీట్మెంట్ అవసరం లేని చేంజెస్ ఉంటే ట్రీట్మెంట్ ఏమి అవసరం ఉండదు. రెగ్యులర్గా చెకప్ చేసుకోమంటాము, 6 మంత్స్కి ఒకసారి రెటినా చెకప్, ప్లస్ మయోపియా కంట్రోల్ కావాలి. ఎందుకంటే మయోపియా కంట్రోల్ అయితేనే పవర్ పెరగకుండా ఉంటేనే ఐబాల్ సైజ్ పెరగదు, ఐబాల్ సైజ్ పెరగకపోతే రెటినా మీద స్ట్రెచ్ పడదు, రెటినా మీద స్ట్రెచ్ పడకపోతే హోల్స్ ఫామ్ కావు, రెటినా డిటాచ్మెంట్ కాదు, ప్రాబ్లమ్స్ రావు. సో ఇదంతా లింక్ అనమాట ఒకదాని తర్వాత ఒకటి. కాబట్టి అవన్నీ కాకుండా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనము. సో మీ పవర్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే గ్లాస్కి ఒకదానికే కాదు, లోపల రెటినా హెల్త్ బాగుండాలంటే మీ పవర్ కంట్రోల్లో ఉండాలి, అది మనం చెప్తాం రెగ్యులర్గా. రెండోది ట్రీటబుల్ లీజన్స్. సపోజ్ ఒక పేషెంట్ ఉన్నారనుకోండి, ట్రీటబుల్ లీజన్స్ అంటే ఆల్రెడీ కొంచెం మల్టిపుల్గా హోల్స్ ఫామ్ అయినాయి, వీక్ ఏరియాస్ ఫామ్ అయినాయి, హార్షు టేర్స్ అంటాం అవి, హార్షు టైప్లో ఉంటాయి టేర్స్ అవి, అట్లాంటివి ఏమన్నా ఉన్నాయి, లేదా ఆల్రెడీ కొంచెం బ్లీడింగ్ స్టార్ట్ అయ్యి ఫ్లోటర్స్తో వచ్చిండు పేషెంట్, అట్లాంటి వాళ్ళని చెక్ చేసి ఒకవేళ రెటినల్ డిటాచ్మెంట్ ఏం లేదు అంటే ఓన్లీ రెటినా హోల్స్ ఒక్కటే ఉంటే వాళ్ళకి బరాజ్ లేజర్ చేస్తాం మనం, రెటినా బరాజ్ లేజర్ అంటాము, ఆ రెటినా బరాజ్ లేజర్ చేస్తాము. అడ్వాన్స్ టెక్నాలజీ ఎక్విప్మెంట్ అన్ని మనకు అవైలబుల్ ఉన్నాయి మన హాస్పిటల్లో. సో ఆ లేజర్ చేసి వాళ్ళకి తద్వారా ఆ ప్రాబ్లం పెరగకుండా, అంటే అది రిటర్నల్ డిటాచ్మెంట్ దాకా వెళ్లకుండా దాన్ని అక్కడే మనం అరికడతాం అనమాట ట్రీట్మెంట్ ద్వారా. సో లేదర్ ఆ చుట్టూ వీక్ ఏరియా హోల్స్ చుట్టూ చేసేస్తే అది ఫర్దర్గా ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఒకవేళ పేషెంట్ ఆల్రెడీ రిటర్నల్ డిటాచ్మెంట్తోనే వచ్చాడు అనుకోండి, ఇంకా అప్పుడు లేజర్ ఏం పనిచేయమన్నమాట, డైరెక్ట్ సర్జరీ చేయాల్సి వస్తుంది. సర్జరీ టైంలో ఎప్పుడైతే ఆ రెటినా ఊడిపోయింది ఉంటుందో దాని ముందు ఆ విట్రియస్ మొత్తం తీసేసి దాన్ని విట్రెక్టమీ అంటాం మనం. విట్రెక్టమీ చేసి

0: రెటినాని మళ్ళీ దాని ప్లేస్లో సెట్ చేసి అప్పుడు లేజర్ చేస్తాం మనం. ఇంట్రా ఆపరేటివ్ అంటే సర్జరీ టైం లోపలనే మనం లేజర్ చేసేస్తాం డైరెక్ట్. అప్పుడు లేజర్ చేసి ఆ వీక్ ఏరియాస్ హోల్స్ ఏవి ఉన్నాయో అవన్నింటికి లేజర్ చేసి మళ్ళీ ఫర్దర్గా ప్రాబ్లం రాకుండా మనం గ్యాస్ కానీ ఆయిల్ కానీ యూజ్ చేస్తాం రెటినా మంచిగా అతుక్కోవడానికి. ఇలా చేసి మనం రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకుంటే యూజువల్గా గుడ్ రిజల్ట్సే ఉంటాయి, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఏమి ఉండదు, విజన్ కూడా రికవరీ అవుతుంది.
1: అంటే మళ్ళీ ఎప్పటిలాగా లైఫ్ని
0: లీడ్ చేయొచ్చు.
1: మయోపియా వల్ల రెటీనాకి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, మరి వాటిని ఎట్లా నివారించుకోవచ్చు అనే విషయాన్ని మా శ్రోతలకు చక్కగా వివరించారు. ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
3: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర ఖలీల్వాడి నిజామాబాద్,
3: ఫోన్ 08462223111.
4: మీరు ఇంతవరకు డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. మీరు వింటున్న కార్యక్రమం ప్రభాత లహరి. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
5: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
6: మీ సొంతింటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
7: జీఆర్పీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
8: కార్యక్రమంలో ఇప్పుడు శతమానం భవతి సినిమా నుండి ఈ పాట.

0: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz పై ప్రభాత్ లహరి కార్యక్రమంలో. ఇప్పుడు సమయం 7:58. ఇప్పుడు విన్నా తేజ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు అందించే వివరాలు.
1: ఈ ప్రాయోజిత కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు
2: డాక్టర్ రవితేజ, ఎండి సైక్రియాట్రీ, సిఎంసి వేలూరు, తేజ హాస్పిటల్ ద్వారకా నగర్, నిజామాబాద్. సెల్ 8125335376.
3: వారం వారం మానసిక సమస్యల గురించి మనం తెలుసుకుంటూనే ఉన్నాం. డాక్టర్ రవితేజ గారు మానసిక వ్యాధుల వైద్య నిపుణులు, చక్కటి సలహాలు సూచనలు మనకు తెలియజేస్తూనే ఉన్నారు. ఈరోజు కూడా మరికొన్ని మానసిక సమస్యల గురించి, కొన్ని వ్యసనాల గురించి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం.
4: నమస్తే.
3: డాక్టర్ గారు, మిమ్మల్ని చూస్తుంటే నాకు ప్రతిసారి ఏదో ఒకరు నాకు గుర్తొస్తూనే ఉంటుంటారు. ముఖ్యంగా నా మిత్రుడు ఒకరు ఉన్నారు, అతను ఇప్పటికీ చాలాసార్లు సిగరెట్లు మానేశానని చెప్పాడు, మళ్ళీ నిన్నగనబడ్డాడు. నిన్న కనిపించి మళ్ళీ సిగరెట్ చేయలేకనబడింది. ఏరా, ఇప్పటికో 100 సార్లు చెప్పావు సిగరెట్లు మానేస్తున్నానని, ఇంకా మానట్లేదు ఎందుకు అని అడిగాను. ఏమోరా, అప్పుడే మానేస్తాననిపిస్తుంది, మళ్ళీ నాలుక జూమ్మంటుంది, మళ్ళీ తాగుతూనే ఉన్నాను, అసలు నాకు కూడా క్షేమంగానే ఉందిరా, కానీ అంతేరా, నువ్వు కూడా అడ్జస్ట్గా అన్నాడు. డాక్టర్ గారు, ఇప్పుడు ఆయన సమస్యను చూస్తే ఆయన నిజంగా మానేయాలని ట్రై చేస్తున్నాడు, కానీ మానేయలేకపోతున్నాడు. ఇది నిజంగా ఒక వ్యసనమా, ఇది ఒక జబ్బ, దీన్ని కూడా సైకాలజీలో ట్రీట్మెంట్ ఉందా?
4: అసలు ఫస్ట్ దీన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. నికోటిన్, ఆకు, బీడి, సిగరెట్, గుట్కా, ఇవన్నీ ఒక రకమే. మనం అనుకున్న దానికంటే ఇవి చాలా పెద్ద ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తాయి. మనం చాలా వరకు కళ్ళు, మందు, ఆల్కహాలు అని మాట్లాడుకుంటామే కానీ ఇది దానికంటే పెద్ద ప్రాబ్లం. నేను ఎందుకో మీకు చెప్తాను. మందు తాగాలంటే పని అయ్యి సాయంత్రం ఫ్రెండ్స్తో లేకపోతే ఒక బాటిల్ తీసుకొని చికెన్ ముక్క పట్టుకొని కూర్చోవాలి. కానీ సిగరెట్ అంటే అలా కాదు. ఆఫీస్లో కొంచెం బ్రేక్ దొరికినా సరే బయటకెళ్ళి కిరాణా కొట్టులో మనం సిగరెట్ తెచ్చుకొని 5 నిమిషాల్లో కానిచ్చేసి వచ్చేస్తారు. అండ్ ఎవరికీ తెలియదు కూడా సిగరెట్ తాగాడని. కొంతమంది ఏమంటారంటే అసలు సిగరెట్లు మందు కంటే ఇంకా డ్యామేజ్ని క్రియేట్ చేస్తాయి అని అంటారు. యాక్చువల్గా ఈ కోవిడ్ టైంలోనే చూడండి, ఎక్కువ తరంగా ఈ వైరస్ మన ఊపిరితిత్తుల్ని ఎఫెక్ట్ చేస్తుంది. సిగరెట్ తాగిన వాళ్ళ

0: ఊపిరితిత్తులు వీక్గా ఉంటాయి. సో వాళ్ళని చాలా రకంగా ఎక్కువ బాధ పెడుతుంది మిగతా పాపులేషన్ కంటే. అండ్ ఈ యూత్కి ఈ సిగరెట్ తాగడం ఒక స్టైల్, ఒక ఫ్యాషన్ అయిపోవడం వల్ల ఇది ఒక గేట్వే వేరే డ్రగ్స్ చేయడానికి. వాటికి కొంచెం ధైర్యం ఇస్తుందన్నమాట సిగరెట్ ట్రై చేసిన తర్వాత. సో చాలా రకంగా ఈ నికోటిన్, ఈ సిగరెట్లు సొసైటీకి చాలా డ్యామేజ్ చేస్తాయన్నమాట.
1: మీరు అన్నట్టు డాక్టర్ గారు, ఈ స్మోకింగ్ చేసే వాళ్ళకి ఎందుకంటే అది ఊపిరితిత్తుల మీద అటాక్ చేయడం వల్ల చాలామందికి మరి చాలా ఇబ్బంది అయింది. సో మీరు అన్నట్టు ఈ సిగరెట్ తాగడం వల్ల మరి హెల్త్ పరంగా వచ్చే సమస్యలు ఏంటి అంటారు?
0: హెల్త్ పరంగా చూస్తే మన తల నుంచి కాళ్ళ దాకా సిగరెట్ ఎఫెక్ట్ చేయని భాగం అంటూ లేదు. అత్యధికంగా మనం భయపడే విషయం ఏంటంటే ఈ సిగరెట్లు చాలా రకాల క్యాన్సర్స్ని కాజ్ చేస్తాయి. ఎక్కువగా మన పెదాల నుంచి మొదలుపెట్టి మన ఊపిరితిత్తుల వరకు ఎక్కువగా ఇది ఆ రూట్లోనే వెళ్ళి అక్కడ లంగ్స్ నుంచి బ్లడ్లోకి అబ్జర్బ్ అవుతుంది. కాబట్టి ఈ వేలో వచ్చే అవయవాలపైన ఎఫెక్ట్ ఎక్కువ చూపించడం, క్యాన్సర్స్ కాజ్ చేయడం మనం చూస్తాం. ఆకు ఇట్లాంటి వాళ్ళకి మౌత్ క్యాన్సర్స్, సిగరెట్ బీడీలు తాగే వాళ్ళకి ఎక్కువగా లంగ్ క్యాన్సర్స్ అనేవి చూస్తాం. ఈ సిగరెట్ ఈ బ్లడ్లోకి వెళ్ళి బ్లడ్ క్యాన్సర్స్, అట్లాగే ఇంటెస్టైన్స్కి వెళ్ళి అక్కడ డ్యామేజ్ చేసి పేగుల క్యాన్సర్లు అట్లా కూడా మనం చాలా రకాలుగా చూస్తాం. సరే, క్యాన్సర్ దాకా వెళ్ళడం ఎందుకు? సిగరెట్ ఎన్నో క్రానిక్ డిసీజ్ అంటే లైఫ్ లాంగ్ సఫర్ అయ్యే డిసీజెస్కి ఎన్నో వాటికి దారి తీస్తుందన్నమాట. అది ట్యూబర్క్యులోసిస్, టీబీ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, ఆస్తమా కావచ్చు, హై బ్లడ్ ప్రెషర్ కావచ్చు, అంతెందుకు ఇమ్యూనిటీ పవర్ని ఓవరాల్గా డౌన్ చేస్తుంది. చాలామంది అరే 5 నిమిషాల్లో ఒక్క సిగరెట్ తాగితే ఉన్న ప్రెషర్ స్ట్రెస్ తగ్గిపోతుంది అని తీసుకుంటారే కానీ ఆ 5-10 నిమిషాల తర్వాత ఆ సిగరెట్ ప్రభావం ఎప్పుడైతే తగ్గడం స్టార్ట్ అవుతుందో వాళ్ళకి జరిగే డ్యామేజ్, ఆ ఇంకా ముందరి కంటే ఉండే పెరిగే యాంగ్జైటీని గమనించడం మర్చిపోతారు. సిగరెట్ హెల్ప్ చేస్తుంది అని అనుకుంటున్నారే కానీ ఆ సిగరెట్ వల్ల బాడీకి మైండ్కి ఎంత నష్టం జరుగుతుందో మనం గమనించాం. ఈ సిగరెట్ మ్యానుఫ్యాక్చర్ చేసే ఈ టొబాకో కార్పొరేషన్స్ చాలా పవర్ఫుల్. వాళ్ళు ఎంతో రీసెర్చ్ చేస్తారు. మందు తీసుకుంటే ఆ మందు సేవించడానికి 1 గంట, ఆ ఎఫెక్ట్ రావడానికి 1 గంట, ఆ ఎంజాయ్ చేయడానికి 1 గంట, తర్వాత అదంతా స్లో ప్రాసెస్. కానీ మనం గమనిస్తే మనం బాగా ఎడిక్ట్ అయ్యేది ఏదైనా సరే దాని ఎఫెక్ట్ వెంటనే రావడం, అలాగే ఆ ఎఫెక్ట్ వెంటనే పోవడం జరుగుతుంది. వెంటనే పోవడంనప్పుడు మళ్ళీ దానికోసం మనం తరుచుకుంటాం, ఆలోచిస్తూ ఉంటాం. లైఫ్లో ఏదైనా అంతే కదా, ఏదైతే తొందరగా వస్తుందో తొందరగా కూడా వెళ్ళిపోతుంది. సిగరెట్ ఎఫెక్ట్ కూడా అంతే. సిగరెట్ సేవించిన వెంటనే ఎఫెక్ట్ చాలా తొందరగా వస్తుంది, ఆ ఎఫెక్ట్ కూడా తొందరగా వెళ్ళిపోవడంతో మళ్ళీ మళ్ళీ సిగరెట్ కోసం కోరుకుంటారు. బ్లడ్లో ఈ సిగరెట్ లెవెల్ని మెయింటైన్ చేయాలి అనే కోరికతో ప్రతి గంట గంటకి సిగరెట్ సేవించాలనే ఆలోచన రావడం చాలా సహజం. అందుకే చూడండి, ఈ సిగరెట్ ప్యాకెట్లో కూడా 10 సిగరెట్లు పెడతారు. అంటే 1-8 గంటలు నిద్రపోయినా ఇంకో 6 గంటలు వేరే కారణాల వల్ల మనం వర్క్లోను, ఫుడ్లోను, బాత్రూంలోను, వేరే వర్క్స్లో గడిపేసినా ఉన్న 10 గంటలు ప్రతి గంట 1 సిగరెట్ సేవించేటట్టు డిజైన్ చేసిందన్నమాట ఈ ప్యాకెట్లో 10 సిగరెట్లు.
1: బాగుంది డాక్టర్ గారు, చిన్న విరామం.
2: తేజ హాస్పిటల్ గత 20 సంవత్సరాలుగా ప్రసూతి, శ్రీ వైద్య సేవలు, ఇంకా జనరల్ సర్జరీ సేవలతో పాటు
3: ఇప్పుడు ఆనంద్ మైండ్ కేర్ ద్వారా మానసిక వ్యాధులకు కూడా చికిత్స అందించబడుతుంది.
2: డాక్టర్ రవి తేజ, MD, సెక్రటరీ, CMC, వేలూరు.
3: అనుమానాలు, భయాలు, ఆందోళన, చెడు వ్యసనాలు, వైవాహిక మరియు సెక్స్ సమస్యలు, నిద్రలేమి, డిప్రెషన్, చదువులో వెనుకబడడం మొదలైన సమస్యలకు సంప్రదించండి
2: డాక్టర్ రవి తేజ, MD, సెక్రటరీ, CMC, వేలూరు.
3: తేజ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్. సెల్ 8125335376.
2: మీ ఆనందాన్ని ఆనంద్ మైండ్ కేర్ ద్వారా తిరిగి పొందండి.
1: ఇందాక మీరు చెప్పినట్టు ఏదన్నా కానీ కొంత సేపు అవ్వగానే దాని కిక్ అనేటువంటి తగ్గిపోతుంది. అలాగే అన్నట్టు ఇన్స్టెంట్గా కిక్ వస్తుంది, ఇన్స్టెంట్గా కిక్ తగ్గిపోతుంది. సిగరెట్లో ఆ మహత్యము ఉంది అంటారు. నిజమే డాక్టర్ గారు, వాళ్ళు అందుకనే చైన్ స్మోకర్స్గా తయారవుతారు. నిజమే, సిగరెట్కి అలవాటు పడిపోయారు లేదా ఎడిక్ట్ అయిపోయారు అని ఎలా తెలుసుకోవచ్చు మనం?
0: చాలామంది సిగరెట్లు తాగుతారు కానీ ఎవరు ఎడిక్ట్ అయ్యారు అనేది తెలుసుకోవాలంటే నిజంగా ఒక డాక్టర్కో, ఫ్రెండ్కో, భార్య కంటే ఆ సేవించే మనిషికే ఇంకా బాగా తెలియాలి. వాళ్ళు

0: అనుకున్న దానికంటే ఎక్కువ సిగరెట్లు తాగుతారు, సిగరెట్ గురించి ఆలోచిస్తారు, సిగరెట్ కోసం కోరుకుంటారు, దాని గురించి చాలా ఆలోచిస్తారు. ఇన్ఫ్యాక్ట్ లేచిన వెంటనే మొదటిగా ఆలోచించేది సిగరెట్ అయి ఉంటుంది. అంతెందుకు, మనం చాలాసార్లు చూస్తాం సిగరెట్ లేనిదే చాలామందికి బాత్రూమ్ కూడా వెళ్ళలేకపోతారు. ఇది వాళ్ళ ఆలోచనలు పక్క వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని, హెల్త్ని డిస్టర్బ్ చేస్తున్నా సరే వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతారు. కొంతమంది సిగరెట్ బాగా తాగాలనిపిస్తే పక్కన పెట్రోల్ బంక్ ఉందా, గ్యాస్ స్టవ్ ఉందా, కిరోసిన్ స్టవ్ ఉంది కూడా చూసుకోలేకపోతారన్నమాట. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు గమనించేది ఏముంటుందంటే, ఒక సిగరెట్కి అంత కిక్ రాకపోవడం ఇంకో సిగరెట్ కావాల్సి రావడం కూడా జరుగుతుంది. అదే ఆ సిగరెట్ లేదే అనుకోండి, వాళ్ళంతా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతారు, బాగా రెస్ట్లెస్ అవుతారు, కొంచెం టెన్షన్ పెరుగుతుంది. ఇంకా చాలామందికి అసలు నాకు మనసే బాగోలేదు, బాగా డిప్రెస్డ్గా ఉంది, ఆ సిగరెట్ ఒక్కటి తాగితే మళ్ళీ మనసు మళ్ళీ నార్మల్ అవుతుంది అనే దాన్ని కూడా వస్తారు. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళకి కరెక్ట్గా ఈ సిగరెట్ అడిక్షన్ అయింది అని చెప్పవచ్చు. సిగరెట్ కానీ, బీడీ కానీ, ఆకు కానీ, అన్నీ ఈ రకాలు కానీ అది ఒక అడిక్షన్ అయిందని మనం చెప్పగలుగుతామన్నమాట.
1: డాక్టర్ గారు బాగుంది, అయితే ఇప్పుడు మనం అలా అడిక్ట్ అయినట్టు మనం తెలుసుకున్నాం అనుకోండి, సరే ఇప్పుడు చాలా విషయాలలో మనం మానేస్తే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఉదాహరణకు మనం చూసినట్టయితే గుల్ఫారం మానేస్తే వాళ్ళకు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి, అట్లాగే ఆల్కహాల్ మానేస్తే కొంతమంది కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి, అట్లాగే ఈ సిగరెట్ మానేస్తే వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందా?
0: చాలా మంచి గట్టి ప్రశ్న అడిగారు. ఎందుకంటే చాలామంది మందు మానేసేటప్పుడు చాలా భయపడుతూ ఉంటారు, ఇట్లాగా ఫిట్స్ వచ్చాయి, వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, అందుకే మానేయట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక వ్యసనం అని తెలిసినా కూడా మానేయడానికి చాలా భయపడతారు. కానీ ఇక్కడ ఒక చిన్న ఫిక్స్ కూడా ఉంది. ఏంటంటే మందు ఆపేస్తే ఒక వారం లేకపోతే చాలా వరకు 2 వారాల్లో ఎఫెక్ట్స్ చాలా వరకు తగ్గిపోతాయి, కానీ సిగరెట్ ఒక ఎఫెక్ట్స్ ఎక్కువ కాలం ఉంటాయి. సో ఇది జనరల్గా హాస్పిటల్లోకి సిగరెట్ మానేయాలి అని వచ్చిన వాళ్ళల్లో కానీ, వేరే మెడిసిన్ ట్రీట్మెంట్స్ లేకుండా మనం వాళ్ళు మానేసినా సరే సాధారణంగా 1-2 గంటలు, డెఫినెట్గా 1 రోజు లోపలైతే వాళ్ళకి కొంచెం హెడ్ఏక్ స్టార్ట్ అవుతుంది, కొంచెం సోర్ త్రోట్, గొంతులో ఏదో కిచ్కిచ్ అంటారు, కొంచెం ఆకలి ఎక్కువగా వేస్తుంది అని కూడా అంటారు. ఈ ఎఫెక్ట్స్ 2-3 రోజుల్లో చాలా పీక్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. వాళ్ళు బాగా ఇరిటేషన్ ఎక్కువవుతుంది, వాళ్ళకి కొంచెం గుండె దడ, డిప్రెస్డ్గా ఉన్నాం, బాగా ఇది సివియర్ అయిపోతుంది అన్నమాట. ఈ ఎఫెక్ట్స్ చాలాసార్లు 2 వారాల నుంచి 4 వారాల దాకా వెళ్తుందన్నమాట. సో మీరు గమనించుంటే ఉంటారు, అందుకే సిగరెట్ మానేయడం చాలా కష్టం కూడా. ఎందుకంటే ఆ 4 వీక్స్ మనం ఎంతో పట్టుదలతో ఉంటే కానీ సిగరెట్ మానేయడం సులభం కాదు. ఒక చిన్న తప్పుటడుగు వేసినా సరే మళ్ళీ మొదటి నుంచి ప్రారంభం అవుతుందన్నమాట ఈ స్టోరీ. అందుకే దీన్ని ఆపడం అంత కష్టం.
1: చిన్న విరామం.
2: తేజ హాస్పిటల్ గత 20 సంవత్సరాలుగా ప్రసూతి, శ్రీ వైద్య సేవలు, ఇంకా జనరల్ సర్జరీ సేవలతో పాటు
3: ఇప్పుడు ఆనంద్ మైండ్ కేర్ ద్వారా మానసిక వ్యాధులకు కూడా చికిత్స అందించబడుతుంది.
2: డాక్టర్ రవితేజ, MD, సైక్రటరీ, CMC, వేలూరు.
3: అనుమానాలు, భయాలు, ఆందోళన, చెడు వ్యసనాలు, వైవాహిక మరియు సెక్స్ సమస్యలు, నిద్రలేమి, డిప్రెషన్, చదువులో వెనుకబడడం మొదలైన సమస్యలకు సంప్రదించండి.
2: డాక్టర్ రవితేజ, MD, సైక్రటరీ, CMC, వేలూరు.
3: తేజ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్. సెల్ 8125335376.
2: మీ ఆనందాన్ని ఆనంద్ మైండ్ కేర్ ద్వారా తిరిగి పొందండి.
1: బాగుంది డాక్టర్ గారు. మరి మీరు అన్నట్టు ఇది ఆపడం కొంచెం కష్టమే అని తెలుస్తుంది, అయితే దీనికి ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదా?
0: సో చాలా వరకు మానేసే వాళ్ళు లేకపోతే ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి 2 రకాలుగా ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి కోల్డ్ టర్కీ, అంటే ఒకేసారి టప్ అని సిగరెట్లన్నీ మానేయాలన్నమాట. అది చేయాలంటే చాలా మనసు లో చాలా మోటివేషన్, చాలా డిటర్మినేషన్, చాలా దృఢంగా మనం ఆ డెసిషన్ తీసుకొని 10 మందికి ఫోన్ చేసి నేను మానేస్తున్నాను అని అనౌన్స్మెంట్ చేసి గట్టిగా ఒక రోజు ఎంచుకొని, ఒక పుట్టినరోజు, ఒక పెళ్లి రోజు, ఒక చాలా భక్తితో కలిగిన ఒక రోజుతో ఎంచుకుంటే కానీ అది సాధ్యం కాదన్నమాట. చాలా వరకు కొంచెం ఇది దీనికంటే సులభమైన వే ఏంటంటే స్లోగా తగ్గించుకుంటూ ఆపేయడం. సో ఒక రోజులో మనం ఏం చేస్తాం, టైం టేబుల్ వేసుకొని మనం ఏ టైంకి సిగరెట్ తాగుతున్నాము, ఆ సందర్భం ఏంటి అని అనుకొని నిదానంగా ఒక్కొక్క సిగరెట్ నిదానంగా తగ్గించుకుంటూ పోవడం అనేది ఒక టెక్నిక్ అన్నమాట. సో ట్రీట్మెంట్కు వస్తే ఈ ప్రాసెస్లో హెల్ప్ చేయడానికి చాలా రకాలు ఉంటాయన్నమాట. ఒకటి, సిగరెట్ తీసుకోకపోయినా ఈ నికోటిన్ రసాయనాన్ని మనం బ్రెయిన్ దాకా గమ్స్ ద్వారానో లేకపోతే ప్యాచెస్ ద్వారానో లేకపోతే ఈ లాసెంజెస్ అంటాం అన్నమాట, చప్పరిచే ట్యాబ్లెట్స్ ఉంటాయి వాటిల ద్వారానో మనం నోట్లో పెట్టుకొని ఆ రసాయన్ని పార్కెన్చు టెక్నిక్ అలా వేరే టెక్నిక్స్ ద్వారా మనకి బ్రెయిన్కి అందచేయొచ్చు. సో బ్రెయిన్ ఏమో వస్తుంది వస్తుంది అని కూల్ అవుతుంది, కానీ మనం నీ ఈజీగా సిగరెట్ లేకుండా ఆ రోజు మనం ఉండగలుగుతాం. సిగరెట్లు తగ్గించడం కష్టం కాకపోవచ్చు, కానీ ఈ గమ్స్ ఒక డాక్టర్ హెల్ప్తో ఈ చూయింగ్ గమ్స్ నిదానంగా వారం అలా మనం నిదానంగా తగ్గించుకొని ఈ 2 వారాలు 4 వారాల్లో మనం తగ్గించి చాలామంది ఆపేయడం నేను చూశాను. కొంతమందికి దీంతో కూడా అంత ఎఫెక్ట్ రాదు, లేకపోతే ఈ గమ్స్ కూడా వాడే అంత మోటివేషన్ లేదు అన్న వాళ్ళకి చాలా రకాల మెడిసిన్స్ కూడా ఉంటాయి అన్నమాట. వారనికలిన్, బ్రూప్రోపియాన్ అట్లా ఎన్నో మెడిసిన్స్ కూడా ఉంటాయి. ఈ టైంలో వాళ్ళకి ఒక కౌన్సిలింగ్ ఇచ్చి సిగరెట్ ఎప్పుడు జ్ఞాపకం వస్తుంది, ఏ కారణంగా జ్ఞాపకం వస్తుంది, వేరే టెన్షన్ ఎలా హ్యాండిల్ చేయాలి, వేరే డిప్రెషన్ ఏమైనా ఉంటే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా, ఆ లోన్లీనెస్ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా నేర్పించడం వల్ల వాళ్ళకి ఆ సిగరెట్ అవసరం లేకుండా మనం చేయగలిగితే ఇంకోసారి సిగరెట్ మానేసిన తర్వాత కూడా సిగరెట్ జ్ఞాపకం రాదు, దాని అవసరం కూడా రాకుండా చేయడమే ఈ ట్రీట్మెంట్లో మెయిన్ పార్ట్.
1: బాగుంది డాక్టర్ గారు. అసలు అందరూ సహజంగా ఈ సిగరెట్ అనేటువంటిది కామన్ అని అనుకుంటారు, అట్లాగే దాన్ని మానేద్దాం అనుకుంటారు ఎప్పటికప్పుడు, అట్లాగే దానికి ఎప్పటికప్పుడు మళ్ళీ మానుకుంటూ పోతారు. ముఖ్యంగా ఫ్యామిలీస్ అయితే ఈ విషయంలో చాలా బాధపడుతుంటారు, ఎందుకంటే ఆ వాసన పడక, ఆ పిల్లలకు వాసన పడక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈరోజు చక్కగా సిగరెట్ను మనసులో గట్టిగా అనుకొని మానేయగలిగితే ఒకరోజులో మానేయచ్చు అని ఒకటి చెప్పారు. రెండోది ఏంటంటే, మీకంత మానసిక స్థితి గట్టిగా లేనప్పుడు కౌన్సిలింగ్ ద్వారా లేదా చిన్న చిన్న మెడిసిన్ ద్వారా ఇది తగ్గించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయని, చాలా చక్కగా సిగరెట్ను మానేయటానికి ఉపాయాలు చెప్పినందుకు మా శ్రోతలందరి తరఫున మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ. సిగరెట్ మానేయాలి అనుకున్న వాళ్ళకి దీనికంటే బెటర్ టైం ఇంకో లేదు. ఈ కోవిడ్ పాండమిక్లో సిగరెట్ మానేసిన వాళ్ళ హెల్త్ తాగుతున్న వాళ్ళకంటే ఎంతో బెటర్గా ఉంది, వాళ్ళ రికవరీ కూడా చాలా బాగుంది. సో ఈ ఆపర్చునిటీని, ఈ పాండమిక్ని ఒక అవకాశంగా తీసుకొని మానేస్తే ఎంతో మంచిది, మీకు మీ కుటుంబానికి ఈ సొసైటీకి కూడా. థ్యాంక్ యూ.
2: ఈ ప్రాయోజిత కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
3: డాక్టర్ రవితేజ, MD సైక్రియాట్రీ, CMC వేలూరు, తేజ హాస్పిటల్ ద్వారకా నగర్, నిజామాబాద్, సెల్ 8125335376.
4: మీరు ఇంతవరకు తేజ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.

అందరితో ఈనాటి ప్రభాతలహరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి

0: మహిళావాణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా కళలు జీవన అభిరుచులు శ్రీమతి బి కళాగోపాల్ గారి ప్రసంగం వింటారు.
1: కళలు మానవ ప్రగతికి నిర్దేశకాలు. కళ అనే పదం ఆర్ట్స్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. దీనికి అర్థం నైపుణ్యం లేదా క్రాఫ్ట్. కళలు జీవిత ఔన్నత్యానికి సోపానాలు. కళలు మానవ చరిత్రకు ప్రతిరూపాలు. వెరసి మొత్తంగా చూసుకుంటే కళలు అంటేనే మనిషి అభ్యున్నతికి పరిచే రాచబాటలు. కళలంటేనే సాంస్కృతిక రహదారులు. ప్రతి మానవుడి జీవితంలో గెలుపు ఓటములు ఉంటాయి. గెలిస్తే పొంగిపోయి ఓటమి పాలైతే కృంగిపోయే మానవుడికి కళలే ఒక భరోసా బాట అవుతాయి. బతుకుబాటని నిర్మించే వ్యక్తిత్వ సూచికలవుతాయి. అందుకే ప్రఖ్యాత ఆంగ్ల రచయిత ఆస్కార్ వైల్డ్ అన్నట్లుగా ఆర్ట్ ఫర్ ఆర్ట్స్ సేక్ అంటే కళల కొరకే కళ. మనిషి కూసింత కళాపోషణ ఉండాలన్నది నిర్వివాదాంశం. కళలు మనిషిలోని సౌందర్యాత్మక అభిరుచిని పెంపొందిస్తాయి. హింసాయుత ప్రవృత్తుల బారి నుండి కాపాడుతాయి. తనను తాను ధ్వంసం చేసుకునే పెచ్చుమీరిన డిప్రెషన్ భావాల నుండి బయటపడవేస్తాయి. ఉదాత్త భావనలు వెళ్లి విరియాలన్నా తనలో పరిపక్వత పొందాలన్నా కళలే ఒక వారధి. కళలు సభ్యతగా మెలిగే విచక్షణతను ప్రసాదిస్తాయి. కళల ద్వారా ప్రపంచాన్ని దాగిన మానవీయ విలువలన్నీ బయటకు తొంగి చూడాలన్నా మనసు ఎంతో అద్భుతంగా ఆస్వాదించవచ్చు. మానవీయ విలువలను తీర్చిదిద్దుతాయి. ఓ చలనచిత్రంలో రావు గోపాలరావు గారన్నట్లు, కూసింత కళాపోషణ లేకుంటే మనిషికి గొడ్డుకి తేడా ఏముంటది అనే ప్రశ్న వినడానికి మొరటగా ఉన్నా అందులో కాస్తంత నిజం ఉంది. జీవితానికి సంగీతం సాహిత్యం తోడైతే మనిషి నడకలో అభివృద్ధి కనిపిస్తుంది. సాంప్రదాయ కళలు కులవృత్తుల పరంగా నేర్చుకున్న కళలు మన బతుకులను పండిస్తాయి. కళల స్పర్శ తగిలితే బతుకులో నాణ్యత పెరుగుతుంది. కళలు బండరాయి లాంటి గుండెకాయలను సైతం వెన్నెముద్దలా చేస్తాయి. మనిషి బతుకును జీవనయోగం చేస్తాయి కళలు. ఆపై మనిషి మనసు ఆకు మెదలినా కళే, అలలు కదిలినా కళే, కళలు చెదిరినా కళే, కలత ముదిరినా కళే అని పాడుకుంటుంది. ప్రఖ్యాత ఇటాలియన్ చిత్రకారుడు లియనార్డో డావిన్సీ మొనాలిసా కమ్మని నవ్వులోని కమనీయతను అజ్ఞాత ఆదివాసీ కళాకారుడి చేతులతో రుద్ది మరీ నునుపు తెచ్చిన దారు ప్రతిమలోని మహనీయతను, కళల మాధుర్య రమణీయతను తనివి తీరా ఆస్వాదించడం. అలవడకుండానే జీవితం ముగిసిపోతే ఇక ఆ బతుక్కి అర్థం ఏముంటుంది? కాలానికి నిచ్చెన వేసి అపురూప కళారూపాలను తిలకించి పులకించి తరించినప్పుడే కదా బతుకు పండేది. కళలు మనిషి జీవితానికి ఎనలేని తృప్తిని కలిగిస్తాయి, హృదయాన్ని చలింపచేస్తాయి. శ్రీశ్రీ అన్నట్లు వ్యథల్ని తుంచి సుధల్ని పంచుతుంది. కళలు అనేక రకాలుగా మనిషి జీవితాన్ని తీర్చిదిద్దాయి. కూచిపూడి నాట్యం, శిల్పకళ, సంగీతం, కవిత్వం అనేక కళారూపాలు మన ప్రజా సంస్కృతిని కంటి రెప్పలాగా కాపాడుతున్నాయి. సామాజిక స్పృహను అందిస్తాయి. క్రమశిక్షణను, చైతన్యాన్ని పెంపొందిస్తాయి. విజ్ఞానాన్ని విస్తృతపరుస్తాయి. సామాజిక బాధ్యతను గుర్తు చేస్తాయి. సామాజిక రుగ్మతలను నిర్మూలించడానికి దోహదపడతాయి. మానవ విలువలను పెంపొందిస్తాయి. ఈ ప్రపంచాన్ని అర్థం చేయిస్తాయి. మానవ సమాజాన్ని అభివృద్ధి బాటలో నడిపించుటకు కళలు తోడ్పడతాయి. అందుకే ముందుగానే చెప్పినట్లుగా కళలు సమాజంలో హింసను తగ్గిస్తాయి, మనసును ఊరడిస్తాయి, సాంత్వనపరుస్తాయి, మనశ్శాంతిని కలగజేస్తాయి. మనలోని ఊహాలోకం కొత్త పొంతలు తొక్కే కొద్దీ రంగుల కళలు విచ్చుకుంటాయి. మనలో కొత్త శక్తిని, ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని కలిగిస్తాయి. నిర్మల మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తాయి కళలు. ఇతరుల పట్ల దయను, కనికరాన్ని చూపేలా మన మానసిక అంతరంగంలో అందమైన భావాలను చిగురింపచేస్తాయి. అందుకే అన్నారు పెద్దలు, కళామూలం ఆనంద సిద్ధిక్షేత్రమని. కళలు రసకందాయమైనవి. ఆనంద రససిద్ధిని, ఒక మానసిక ఉపశాంతిని కలిగిస్తాయి. కళలు లేనిదే మానవుడు, సమాజము లేదు. కళలతోనే మానవ మనుగడ వికాసం బాట పట్టింది. ఆదిమ మానవుడు నిప్పును, చక్రాన్ని కనుగొన్న తర్వాత పాత రాతి యుగంలోనూ, కొత్త రాతి యుగంలోనూ అతడిలో చిగురించిన కళాభితృష్ణను మనం వివిధ గుహాలయాల్లో చిత్రించిన రంగుల పెయింటింగ్స్, మట్టి, కర్ర, కలప, రాతితో తయారు చేసిన బొమ్మల ద్వారా, చిత్రలిపిలో భద్రపరిచిన వాంగ్మయ సంపద ద్వారా వేల ఏండ్లకు పూర్వమే కళలు ప్రపంచం నలుమూలలా విస్తరించాయని సూత్రీకరించవచ్చు. చతుషష్టి కళలు, వాటి లాభాలను మనం ఓసారి వర్గీకరించుకుంటే అవి: మొదటిది సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ. కళలు సమాజం యొక్క పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి. జానపద నృత్యాలు, సంగీతం, చేతి పనులు మరియు సాంప్రదాయ చిత్రలేఖనం వంటి వివిధ కళారూపాలు ఒక సమాజం యొక్క చరిత్ర, విలువ, ఆచారాలు మరియు తర్వాతి తరాలకు అందజేస్తాయి. ఈ కళలను కాపాడుకోవడం ద్వారా సమాజం తన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించుకుంటుంది. సాంప్రదాయ చిత్రలేఖనాలు, అలాగే కుడ్య చిత్రాలు, మట్టి బొమ్మలు, అలాగే నకాషి మాస్కుల తయారీ, మధుబని తంజావూర్ పెయింటింగ్స్, వర్లీ బొమ్మల పెయింటింగ్, పట్నాలు వేయడం, ఇవన్నీ కూడా మన సాంప్రదాయాలను కాపాడుకొని రాబోయే భవిష్యత్ తరాలకు అందజేయడం, అరుదైన సంస్కృతి అస్తిత్వాన్ని కాపాడుకోవడం. ఉదాహరణకు, నకాషీ పనితనంతో తయారు చేసే అందమైన సాంప్రదాయ రంగుల మేళవింపుతోని గోండులు, నాయక్పోడ్లు తయారు చేసే మాస్కులు. వీటిని తరతరాలుగా నకాషీవారు రాజస్థాన్ నుండి తెప్పిస్తున్న సాంప్రదాయ రంగులతో అత్యంత సుందరంగా, నున్నగా తయారు చేస్తారు. వీటిని మన దేశ ప్రధానులు, విదేశీ అతిథులు, రాష్ట్రపతులకు, ఉన్నతాధికారులకు, మంత్రులకు, న్యాయమూర్తులకు ఇస్తూ వీటిని ప్రచారం చేస్తున్నారు గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణ సంస్థ వారు. వీటి కీర్తి, ప్రత్యేకతలను డాక్యుమెంటరీలుగా రూపొందించడం జరిగింది. జాదవ్పూర్ విశ్వవిద్యాలయం, కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ, డిజిటల్ గిరిజన విశ్వవిద్యాలయం నాయక్పోడ్ మినియేచర్ మాస్కులపై డాక్యుమెంటరీలు రూపొందించి వాటిని తమ పాఠ్యాంశాల్లో చేర్చారు. రెండవది, కళల ద్వారా క్రమశిక్షణ మరియు ఏకాగ్రతల అభివృద్ధి. మనం ఏదైనా కళను నేర్చుకుంటున్నామంటే అందుకు తగ్గ నిరంతర సాధన, మానసిక దృఢత్వం, ఆ పనిలో నిమగ్నమయ్యే ధారణ శక్తిని అభివృద్ధి చేసుకుంటాం. ఏదైనా ఒక నాట్యకళ లేదా యుద్ధకళ, అంటే మార్షల్ ఆర్ట్ నేర్చుకోవాలంటే అందుకు తగిన విధంగా మన జీవన శైలిని మార్చుకోవాల్సి ఉంటుంది. అందుకే నిరంతర సాధన, సరి అయిన సమయపాలన, చిత్తశుద్ధి, గట్టి మానసిక సంయమనాన్ని మనం అభివృద్ధి చేసుకుంటాం. అలాగే శిల్పకళ, పెయింటింగ్, ఎంబ్రాయిడరీల ద్వారా నిరంతరమైన దృష్టిని ఏకాగ్రతలో నిలుపుతాం. కళల ద్వారా మన భావోద్వేగాలను నియంత్రించుకుంటాం మరియు వాటిని నిర్మాణాత్మకంగా అభివృద్ధిపరచుకుంటాం. వ్యక్తీకరించగల నైపుణ్యాన్ని అలవర్చుకుంటాం. స్వీయ క్రమశిక్షణ మెరుగుపడుతుంది. కళాభిరుచి ఉన్న వ్యక్తి తనను తాను మెరుగుపరుచుకుంటాడు. పాఠశాలల్లోనూ ఇప్పుడు ఫార్మాటివ్ మరియు సమ్మేటివ్ అసెస్మెంట్లలోని భాగంగా కళలు మరియు పని అనుభవం అన్న సౌందర్యాత్మక అభిరుచులకు మార్కులు, గ్రేడింగ్లు ఉన్నాయి. పిల్లల్లోనూ కాస్తో కూస్తో సౌందర్యాత్మక భావన పెంపొందించడం, తద్వారా వారిలో శారీరక, బౌద్ధిక వికాసానికి కళలు దోహదం చేస్తాయి. పిల్లలు బొమ్మలు తయారు చేయవచ్చు, పూల బొకేలు తయారు చేయవచ్చు, కుట్లు, అల్లికలు, పువ్వులు అల్లడం, ఎంబ్రాయిడరీ, పెయింటింగ్, ముగ్గులు, రకరకాల వంటలు, పొడులు, స్వీట్ల తయారీ, ఇవన్నీ కూడా మన సమగ్ర విద్యా విధానంలోని సోపానాలే. నేటికీ కొన్ని సెలెక్టెడ్ స్కూళ్లలో కుట్లు, అల్లికలు బోధించడానికి ప్రత్యేక ఉపాధ్యాయులు ఉన్నారు. అలాగే అప్పటి కాలంలో ఆర్ట్ టీచర్ అని ప్రతి పాఠశాలలో ఒక ప్రత్యేక ఉపాధ్యాయులు ఉండేవారు. నేటికీ పిల్లల మార్కుల గ్రేడింగ్లలో ఆర్ట్ ఎడ్యుకేషన్ మార్కులు ఉన్నాయి. మూడవది, కళలు సామాజిక బాధ్యత. కళలు ఆనందాన్ని, సౌందర్యాన్ని అందించే సాధనాలు మాత్రమే కాదు, అవి సమాజ గమనాన్ని నిర్దేశించే అంతఃసూత్రాలు. కళలు సమాజంలోని పరిస్థితులను, ఆచార వ్యవహారాలను, వైఖరులను ప్రతిబింబిస్తాయి. సంఘంలో జరుగుతున్న అన్యాయాలను, నేటి వ్యవస్థ పోకడలను కళ్లకు కట్టినట్లుగా వివరించగలుగుతాయి. బాలే నృత్యాలు, రచయితల కథలు, కవిత్వం, నాటకాలు, వీధి నాటకాలు, స్ట్రీట్ డ్యాన్సులు, అలాగే అప్పటి కాలంలోని బుర్రకథలు, హరికథలు, దసరా పండుగలప్పుడు ప్రదర్శించే కళారూపాలు, ఇవన్నీ కూడా మన సంఘ కాలమాన పరిస్థితుల్ని భద్రపరుస్తాయి. పౌరులకు విలువలను నేర్పుతాయి. సకారాత్మకమైన మంచి ఆలోచనలతో కూడిన పౌరులుగా తయారయ్యేందుకు మనలను ప్రేరేపిస్తాయి. అందుకే కళలంటే సామాజిక బాధ్యతతో కూడుకున్నవి. తమ కళల ద్వారా లింగ సమానత్వం, పర్యావరణ హితం మరియు సామాజిక సందేశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ఉపయోగపడతాయి. తద్వారా సమాజ ఆరోగ్యానికి, ఐక్యతకు చాలా ముఖ్యమైనవి. అందుకే కళలు, కళాకారులు వర్ధిల్లితే ఆ సంఘము ఆనందంగా ఉంటుంది. ఇక నాలుగవది, కళలు ఉపాధి మరియు ఆర్థిక వృద్ధి. ఎంచుకున్న కళలు నేడు అద్భుతమైన ఉపాధి అవకాశాలను కల్పించే రంగంగా మారాయి. కేవలం అభిరుచి, ఆనందం, ఉల్లాసం కొరకే కాకుండా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కళలంటే ఫ్యాషన్ డిజైనింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, యానిమేషన్ మరియు గృహాలంకరణ మున్నగు కళల ద్వారా ఆర్టిస్టులు ఉపాధి పొందుతున్నారు. నాటకాలు, నాటికల ద్వారా ప్రదర్శన కళలు, గాత్రం మరియు గొంతుతో డబ్బింగ్ మరియు రేడియో జాకీలుగా, అనౌన్సర్లుగా మంచి అవకాశాలను పొందుతున్నారు. కళలపై ఆసక్తి ఉన్న యువత డిప్లొమా ఇన్ డిగ్రీ ఫైన్ ఆర్ట్స్ కోర్సులను చేయవచ్చు. శిల్పకళ, కుండల తయారీ, కుకరీ, చిత్రలేఖనం వంటివి మంచి సృజనాత్మకత మరియు ఆర్థిక వృద్ధికి చేదోడుగా నిలుస్తున్నాయి. ఇక ఐదవది, కళలు పర్యావరణ హితం. పర్యావరణ స్పృహను పెంచడంలో కళ ఒక శక్తివంతమైన సాధనం. ఉదాహరణకు తోలుబొమ్మలాట, పప్పెట్రీ, నాటకాలు, వీధి నాటకాలు, బాలే డ్యాన్సులు, కళాజాత ప్రదర్శనలు, జానపద గేయాల ద్వారా పర్యావరణ స్పృహను మనం సంఘంలో కలిగించవచ్చు. చెట్ల విలువ, జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవడం, నీటి పొదుపు, చుట్టూ ఉన్న జంతు ప్రపంచాన్ని ప్రేమించడం, ప్లాస్టిక్ వ్యర్థాల వలన కీడు, గ్లోబల్ వార్మింగ్ తదితర అంశాలపై కొత్త ఒరవడితో కళల ద్వారా ప్రచారం చేయవచ్చును. పర్యావరణ సందేశాలను భావాత్మక అనుసంధానం చేస్తూ సహజ సిద్ధమైన పదార్థాలతో సమాజ ఉపయోగమైన ప్రొడక్ట్స్ ను తయారు చేయడం, పురుగుమందులు కొట్టని ఆర్గానిక్ పంటలు, రీసైకిల్ ఆర్ట్, బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్లను కొత్త కళాఖండాలుగా సృష్టించడం ద్వారా కళాత్మక వ్యక్తీకరణ ప్రకృతితో విడదీయరాని బంధమైంది. ఇక ఆరవది, కళలు మానసిక ప్రశాంతత. కళల ద్వారా మనసుకు ఒత్తిడి తగ్గి గొప్ప మానసిక ప్రశాంతత చేకూరుతుంది. దీని ద్వారా మెదడులో ఒత్తిడిని పెంచే కార్టిసోల్ హార్మోన్ స్రావాలు తగ్గి డోపమైన్ మరియు సెరిటోనిన్ లాంటి ఫీల్ గుడ్ హార్మోన్ల స్రావాలు విడుదల అవుతాయి. మన శరీరానికి, మనసుకు సానుకూల సంకేతాలను పంపిస్తాయి. దీని వలన మనం మనతో స్నేహపూర్వకంగా ఉంటూ ఇతరులతోనూ అదే విధంగా స్నేహపూర్వకంగా ఉండగలుగుతాం. అభిలషణీయమైన ప్రవర్తన, పరిణితి గల మనస్కత, ఆహ్లాద జీవన శైలికి కళలు తార్కాణాలు. కళల ద్వారా మానసిక భావోద్వేగాల పక్వత మరియు మానసిక సౌందర్య ఉపాసన, మనో సౌందర్య దీప్తి ఉత్తేజవంతం అవుతాయి. మనలో దాగి ఉన్న నిగూఢమైన ఆలోచనలకు ప్రతిరూపం ఇవ్వాలన్నా, సృజనాత్మకతతో మన వ్యక్తిత్వాన్ని ఇన్మడింపజేసుకోవాలన్నా అది ఒక్క కళల ద్వారానే సుసాధ్యం. సృజనాత్మక కార్యకలాపాల ద్వారా మన భావోద్వేగాల వ్యక్తీకరణలో కళలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అందుకే కళలు లేనిదే జీవనం లేదు, కళలే ఉత్తమ జీవన వికాస సూత్రాలు అని మేధావులు, సైకాలజిస్టులు అభిప్రాయపడతారు. నేటి యాంత్రిక యంత్ర యుగంలో మనిషి క్షణం తీరుబడిలేని పనుల నడుమ కొట్టుమిట్టాడుతున్నాడు. అలాంటి బిజీ యాంత్రిక మానవుణ్ణి క్షణం సేపు బతుకు పాజ్ బటన్ నొక్కి ఓ మంచి చిత్రలేఖనమో, శిల్పమో లేదా నాట్యకలనో అతడి ముందు ప్రదర్శించామనుకోండి, అతడి మనసు ఎంతగా పరవశించిపోతుంది? తడారిన ఎడారి గుండె మీద తొలకరి చినుకు కురిసినంతగా మెత్తగా మారిపోతాడు. మంచి పాట విన్నప్పుడు లేదా కథ కవితో చదివినప్పుడు మనం ఎంతగానో చలించిపోతాం. వాటిలోని మానవీయ విలువలను, అందులోని సానుకూల ఆశావహ దృక్పథాన్ని, సందేశాన్ని మన మనసు గ్రహిస్తుంది. ఇది కదా జీవితం అంటే అన్న ఎరుకను అందిస్తుంది. మన బతుకుపై మనం సంపూర్ణమైన నమ్మికను, ఒక కొత్త ఆశను కళ మనకు వాగ్దానం చేస్తుంది. అందుకే ఆర్ట్ ఫర్ ఆర్ట్ సేక్ అన్నారు పెద్దలు. కళల వలన మానవ సమూహాలు తమ విభిన్న ఆలోచనలను పంచుకుంటాయి, బతుకుబాటలో పైకి ఎదగటానికి పరస్పరం తోడ్పాటును అందించుకుంటాయి, ఒకరి దుఃఖాన్ని, కన్నీటి బాధను తమ బాధగా అన్వయించుకుంటాయి. అందుకే లైక్ మైండెడ్ మైండ్ సెట్గా పిలువబడే ఉత్తమ కళాభిరుచులు గల బృందాలుగా ఏర్పడుతున్నారు. కూచిపూడి, జానపద కళాబాణీలు, వీణ, సితార్, పియానో, వయోలిన్ వంటి సంగీత పరికరాలను వాయించే ఆర్టిస్టుల బృందాలు, నాటక కళారంగాలు, సాహితీ రంగాన వర్ధిల్లే కథా కవిత్వం, నవలా విమర్శన రంగాల వారిని ప్రోత్సహించేందుకు నేడు విభిన్న వేదికలు ఉన్నాయి. రేడియోలు, ఎఫ్ఎం రేడియోలు, టెలివిజన్ రంగాలు, యూట్యూబ్లలో వస్తున్న పాడ్కాస్టులు నేడు ఈ కోవకు చెందినవే. అందుకే పిల్లలైనా పెద్దలైనా తమకంటూ ఓ అభిరుచిని, వ్యాపకాన్ని, కళను ఒడిసిపట్టి తమ జీవనాన్ని రాగరంజితం చేసుకోవాలి. కళలు నేర్చుకునేందుకు వయసు, భాష, జెండర్ ఏవీ అడ్డంకి కాదని గుర్తించుకోవాలి. మనకు కావలసిందల్లా కాసింత ఆసక్తి, ఓర్మి, సమయపాలన, ఏకాగ్రత మరియు తపన. ఇవి ఉంటే చాలు, మీరు ఎంచుకున్న ఏ కళారంగంలోనైనా మేటి తారకల తలుక్కుమనొచ్చు. మది హృదయ విపంచిపై సుస్వర రాగాలాపనను ఆలాపించవచ్చు. ఎద పరవశమై సమ్మోహనమై మన బతుకు రథాన్ని అందమైన కళల ప్రపంచంలో విహరింపజేయవచ్చు.

0: మరి ఇంకెందుకు ఆలస్యం? ఈరోజే ఇప్పటి నుండే మీకు నచ్చిన కళను ఎంపిక చేసుకుని మెరుగులు దిద్ది ప్రదర్శించండి. ఉత్తమ కళాభిరుచి గల అత్యున్నత ప్రతిభా సంపత్తులుగా వెలిగిపోండి.
1: మీరింతవరకు కళలో జీవన అభిరుచులు శ్రీమతి బి కళాగోపాల్ గారి ప్రసంగం విన్నారు. మహిళావాణి కార్యక్రమంలో ఇప్పుడు మువ్వల సవ్వడి శ్రీమతి రమాదేవి వైద్య గారి కథానిక వింటారు.
2: కాలేజీ నుండి ఇంటికి వస్తూనే టేబుల్ పైన హ్యాండ్ బ్యాగ్ పడేసి, అమ్మా మొన్న నేను ఇచ్చిన డబ్బులు ఎక్కడ పెట్టావు అని అంటున్న నా మాటలు ఇంకా పూర్తి కాకముందే, ఆ బీరువాలో పెట్టానులే, ముందు కాళ్ళు చేతులు కడుక్కునిరా, కాస్త టిఫిన్ చేద్దూ గాని అంది మా అమ్మ. అమ్మ మనస్సు ఎప్పుడు కన్నపిల్లల ఆకలిని చూస్తుంది కదా అని నవ్వుకున్నాను. సరే సరే, ఇదిగో క్షణంలో వచ్చేస్తాను అంటూ త్వరగా బాత్రూంలో దూరి ఫ్రెష్ అప్ అయి వచ్చాను. అలసిపోయి వచ్చిన నాకు చన్నీళ్లు పైన పడగానే హాయిగా అనిపించింది. నేను రాగానే అమ్మ వేడిగా అటుకుల ఉప్మా చేసి పెట్టింది. ఇద్దరం కలిసి తిన్నాం. టిఫిన్ ముగించాక బీరువా తెరిచాను. ఎన్నేళ్లదో ఆ బీరువా, తలుపులు కిర్రుమంటున్నాయి. లాకర్లు మూలగా ఉన్న చిన్న పెట్టె తీశాను. ఎప్పుడో మా చిన్నప్పుడు నాన్న మా కోసం తెచ్చిన కాళ్ల మువ్వల పట్టీలు గల్లు గల్లుమంటూ సవ్వడి చేశాయి. అది వినగానే నాలుగేళ్ల క్రితం అకస్మాత్తుగా మా అందర్నీ అనాథలుగా వదిలి ఈ లోకాన్ని విడిచిపెట్టిన నాన్నను గుర్తు తెచ్చింది. నాన్న నీడలో నిశ్చింతగా గడిచిపోయిన మా బాల్యం జ్ఞాపకానికి వచ్చింది. విరిగిపోయి మూలన పడి ఉన్న వాటిని నా చెంప కానించుకున్నాను. చల్లగా నాన్న ఓదార్పులా అనిపించింది. లాకర్లోని డబ్బు లెక్క చూసుకుని చెమ్మగిల్లిన నా కళ్ళు అమ్మకి కనిపించకుండా తుడుచుకున్నాను. మేము ఉంటున్న చిన్న ఇల్లు తప్ప మాకు మరింకేమీ మిగల్లేదు. నలుగురు ఆడపిల్లలం, ఒక తమ్ముడు. పెద్దక్క పెళ్లి మాత్రం నాన్న ఉండగానే ఘనంగా జరిగింది. నేను చదువుకుంటానంటూ ఏడ్చి కాలేజీలో చేరాను. చెల్లి చిట్టి టైలరింగ్ పనికి వెళ్లి వస్తుంది. తమ్ముడికి ఒక షాప్లో పనికి కుదిర్చాం. సంపాదన అంతంత మాత్రమే. నాన్న పోయాక అతి కష్టం మీద బంధువుల ఎత్తిపడుపుల మధ్యే రెండో అక్కయ్య పెళ్లి చేశామనిపించాం. అమ్మ మా గురించి ఎప్పుడూ దిగులు పడుతూ ఉండేది. ముందు ప్రపంచమంతా తలక్రిందులైపోయినట్లుగా ఉండేది. నాకు ఎలా బ్రతకాలి, ఏం చేయాలి అని మదన పడుతూ ఉండేదాన్ని. మనం వద్దనుకున్నా వెలుగునీడల్లా జీవితంలో కష్టసుఖాలు వస్తూ పోతూ ఉంటాయి. కష్టాలకు కృంగిపోకుండా, సుఖాలకు పొంగిపోకుండా అన్నింటినీ సమంగా స్వీకరించడం కోసం మనిషి సిద్ధపడి ఉండాలి. నాన్న ఉండగా పొలోమంటూ ఇంటి చుట్టూ తిరిగిన బంధువులు స్నేహితులు నాన్న మరణంతో ముఖం చాటేశారు. అప్పుల వాళ్లమంటూ వచ్చి కొందరు ఉన్నది ఊడ్చేశారు. అమ్మక లోకం తెలియదు. ఇంటి బయట కాలు పెట్టిన సందర్భాలే తక్కువ. ఇక మా అందరి పరిస్థితి అంతే, అంతా అయోమయం. ఈ లోకం నిజస్వరూపం తెలుసుకోవడానికి మాకు చాలా సమయమే పట్టింది. చివరికి దేవుడిపైనే భారం వేసేశాం. నేను చదువుకుంటూనే ప్రైవేట్గా జాబ్లో చేరాను. మా సంపాదన ఏ నెల కానెల అవసరాలకు బొటాబొటిగా సరిపోయేది. ఆ అవసరాల్లోనే ఒక తీరని కోరిక మువ్వల పట్టీలు. రేపో మాపో కనీసం చిట్టికైనా తేవాలని నా పట్టుదల. అందుకే అతి కష్టం మీద కొంత డబ్బు జమ చేసి అమ్మకి దాచమనిచ్చాను. రాత్రి చిట్టి తమ్ముడు రాగానే భోంచేసి ఆ మాట ఈ మాట మాట్లాడుతూనే ఎప్పుడు నిద్ర పట్టిందో. నిద్రలో సన్నగా మువ్వల సవ్వడి ఎప్పుడు తెల్లవారిందో. కలలు కనే సమయం మాకు లేదని తెలిసి మూతపడుతున్న కళ్లను బలవంతంగా తెరిచి అరచేతులు చూసుకున్నాను. అదృష్టం అరచేతుల్లో ఉంటుందా, మన చేతల్లో ఉంటుందా నవ్వుకున్నాను. ఇప్పుడా గొడవెందుకులే అనుకుని గబగబా పనులు తెమిలించుకుని కాలేజీకి పరుగు తీశాను. రేపు కాలేజీ సెలవు, రేపన్నా షాప్కి వెళ్లి తీరాలి అనుకుంటూ ఇంటికి వచ్చిన నాకు అమ్మ కళ్లద్దాలు విరిగాయే అంటూ కంప్లైంట్తో ఎదురొచ్చింది. కళ్లద్దాలు లేనిదే అమ్మకు చూపానదు. అమ్మకి ఎటువంటి కష్టం కలగనివ్వకూడదని మేం ముందుగానే నిర్ణయించుకున్నాం. పోనీలే అమ్మా, రేపు డాక్టర్ దగ్గరికి వెళదాంలే అంటూ సమాధానపరిచాను. బీరువా తీసి డబ్బులు లెక్క పెట్టుకున్నాను. అమ్మ హాస్పిటల్ ఖర్చులు పోగా మిగిలిన దాంట్లో కాళ్లపట్టీలు రావని తేలిపోయింది. నాకు లేకున్నా చిట్టికన్నా తేవాలని, దాని కళ్లల్లో ఆనందం చూడాలన్న నా కోరిక వాయిదా వేయాల్సి వచ్చింది. రాత్రి అమ్మ నేను అరుగు మీద మాట్లాడుతూ కూర్చున్నాం. అమ్మకి మా పెళ్లిళ్ల బెంగ, ఆ చేసుకునే వాళ్ళు ఎక్కడున్నారో, ఎప్పుడొస్తారో నవ్వుకున్నాను అమ్మ అమాయకత్వానికి. ఇప్పుల్లో కాలి సుత్తి దెబ్బలు తింటే గాని ఇనుము గట్టిపడనట్లు జీవితంలోని అనుభవాలే మనస్సును గట్టిపరుస్తాయి కదా. ఇలా రెండు మూడు సార్లు డబ్బులు జమ అవ్వడము, ఏదో అవసరాలు వచ్చి ఖర్చయిపోవడము జరిగిపోయింది. నాకు మరింతగా పట్టుదల పెరిగింది. చిన్న చిన్న అవసరాలు కూడా మానుకుని డబ్బులు ఆదా చేశాను. ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు చిట్టికి చిరుకానుక ఇవ్వాల్సిందేనని నిశ్చయించుకున్నాను. దారిద్ర్య రేఖకి దిగువన ఉండే మా బ్రతుకుల్లో చిన్న చిన్న కోరికలకి పెద్ద స్థానమే ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే అవి తీరడానికి బహుశా ఒక్కోసారి కొన్ని ఏళ్లైనా పడుతుంది. మరుసటి రోజు డబ్బులు సర్దుకుని ఇంటికి లేటుగా వస్తే కంగారు పడవద్దని అమ్మకు చెప్పేశాను. నా స్నేహితురాల్ని తీసుకుని షాప్కి బయలుదేరాను. రెండు మూడు చోట్ల వెతికి నేననుకున్న అందమైన మువ్వల పట్టీలు కొని ఇంటికి వస్తుండగా చిట్టి తమ్ముడు ఎదురయ్యారు. వీళ్ళేంటిక్కడా అని కాస్త కంగారు పడ్డాను. వాళ్లు నన్నక్కడ చూసి ఆశ్చర్యపోయారు. నేను పనుండి అన్న దగ్గరికి వచ్చాను అంది చిట్టి. నేను మా ఫ్రెండ్ కి తోడుగా షాపింగ్ కి వచ్చాను అని బుకాయించాను. అందరం కలిసి తిరిగి ఇంటికి వచ్చేశాం. చాలా ఆనందంగా ఉంది. నాకు అమ్మకు చెప్దామని అనుకున్నాను. మళ్ళీ అందరికీ ఒకేసారి చూద్దాంలే అని దాచేశాను. తెల్లవారితే దీపావళి పండగ. నాన్న ఉండగా మాకేలోటు ఉండేది కాదు. మేం నలుగురం ఆడపిల్లలమైనా మమ్మల్ని చాలా ప్రేమగా చూసుకునేవారు. పల్లెత్తు మాటైనా అనేవారు కాదు. ఉన్నంతలోనే పండుగలు పబ్బాలు చేసుకునేవాళ్లం. మాకు ఏ లోటు కనబడనిచ్చేవారు కాదు. మా ఇంటి ఓనరమ్మ, ఏమయ్యా నీ పిల్లల్ని ఫామ్లో కోళ్లను పెంచినట్లు పెంచుతావా ఏంటి, వాళ్లనిక బయట ప్రపంచానికి కనబడనీయవా అంటూ ఎద్దేవా చేసేది. అలా పెరిగిన మేం ఈ రోజున ఎక్కడి వాళ్లం అక్కడ జనారణ్యంలోకి అడుగుపెట్టక తప్పలేదు. రాత్రి చాలాసేపు ఆలోచనలతో నాకు నిద్ర పట్టలేదు. తెల్లవారుజామునే అమ్మ స్నానాలు కానియండంటూ నిద్రలేపింది. నేను ఉన్న వాటితో పండగకు సరిపెట్టుకున్నాను. చిట్టికి మాత్రం కొత్త బట్టలు తీసుకున్నాను. అందరి స్నానాలు టిఫిన్లు అయినాక ఇదే సమయమని రూమ్ లో ఉన్న హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చాను. చెల్లి తమ్ముడు పక్కకు వెళ్లి ఏదో గుసగుసలాడుకుంటున్నారు. అమ్మ వంట ప్రయత్నంలో ఉంది. మెల్లిగా కాళ్ల పట్టీలు తీసి చేతిలో పట్టుకుని, చిట్టి ఇదిగో చూడు నీ కోసం ఏం తెచ్చానో అంటూ దగ్గరికి వెళ్లాను. చిట్టి తమ్ముడు నన్ను చూసి గట్టిగా నవ్వేశారు. ఏంటా అని చూస్తే చిట్టి చేతిలో కూడా ముద్దొచ్చే మువ్వల పట్టీలు మిలమిలా మెరుస్తున్నాయి. నాకు తెలియకుండానే తన కోసం తెచ్చుకుందేమో చిట్టి అనుకోబోతున్నాను. ఇంతలోనే తమ్ముడు, అక్క ఇవి నీకోసమే, మేమిద్దరం కలుసుకున్నాం అంటూ వాటిని నా చేతిలో పెట్టాడు. నేను సర్ప్రైజ్ చేద్దామని మీకు చెప్పకుండా ఇవి చిట్టి కోసం తెచ్చానరా అంటూ చిట్టి చేతికిచ్చాను. సరిపోయింది, వాళ్లకు తెలవద్దని నువ్వు, నీకు తెలవద్దని వాళ్ళు, మొత్తానికి ఇద్దరికీ వచ్చేశాయి కదా, ఇక దేవుడి ముందు పెట్టి మీ కాళ్ళకు పెట్టేసుకోండి అంది అమ్మ నవ్వుతూ. దేవుడి ముందు మువ్వల పట్టీలు పెట్టి దండం పెట్టుకున్నాం. కాళ్ళకు పెట్టుకుని అమ్మ దగ్గరికి వెళ్లాం. మీ నాన్నే ఉంటే మిమ్మల్ని చూసి ఎంత సంతోషించేవారో అంటూ అమ్మ మమ్మల్ని దగ్గరికి తీసుకుంది. మేం నడుస్తుంటే నాన్న ఆశీర్వాదంలాగా, అమ్మ ప్రేమలాగా గల్లుగల్లు చప్పుళ్లతో ఇంటికి కొత్త కాంతి వచ్చినట్లయింది. మధ్యాహ్నం భోజనానికి కూర్చున్నాం అందరము. ఇంతలోకే రెండో అక్కయ్య పూర్ణ, బావ ఇద్దరూ ఇంటికి వచ్చారు. ఎన్నిసార్లు అడిగినా అసలు పుట్టింటికి పంపని బావ అక్కని తీసుకుని అకస్మాత్తుగా ఇంటికి వచ్చేశారంటే ఏదో గుండెల్లో దడగానే ఉంది మాకు. అయినా ముఖానికి నవ్వు పులుముకుని రమ్మంటూ ఆహ్వానించాం. ఏ ఇంటి ఆడపిల్లైనా పెళ్లి చేసుకున్నాక పుట్టింటికి చుట్టమై చుట్టపు చూపుగా రావాల్సిందే కదా. అత్తవారింటి విశేషాలు ముచ్చట్లు అన్ని మాట్లాడుకున్నాక అసలు విషయం బయటపెట్టింది అక్కయ్య. బావగారికి అర్జెంటుగా అవసరం వచ్చిందట 5,000 ముట్ట చెప్పాలట. అవి ఇవ్వడానికి మాకిచ్చిన గడువు 1 రోజు. మాకు వీలైనప్పుడు మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేస్తాం, ఉంచుకోములే అంటూ కొసరు. పండగ సంబరం ఏమీ మిగల్లేదు మాకు. 2 ఏళ్లకు మొదటిసారిగా ఇంటికి వచ్చిన అక్కకి అచ్చటా ముచ్చటా తీర్చే తాహతు మాకెక్కడిది. ఉన్న దాంట్లోనే ఏదో సర్దుతున్నాం. పెళ్లి కావలసిన 2 ఆడపిల్లలు, తండ్రి లేని సంసారం, ఎలా బ్రతుకుతున్నారో అని ఆడపిల్లగా అక్కకి బాధగానే ఉంది. బావకి మాత్రం ఇవేమీ పట్టలేదు. ఇంటికి అల్లుడు కదా మరి. మరుసటి రోజు అక్క, బావ, చిట్టితో కలిసి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళొస్తామంటూ బయలుదేరారు. వాళ్లు వచ్చారని చిట్టి నేను సెలవు పెట్టేశాం. తమ్ముడు నాకు సెలవు దొరకలేదంటూ డ్యూటీకి వెళ్లిపోయాడు. అక్క వెళ్తూ వెళ్తూ మళ్లీ గుర్తు చేసింది, డబ్బుల విషయం మర్చిపోకు. అమ్మ నేను వంట పనిలో పడ్డాం. అదే మీ నాన్నే ఉంటేనా అంటూ అమ్మ మళ్లీ రాగాలు తీసింది. అమ్మని ఊరుకోబెట్టి ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నాను. అప్పుగా అడుగుదామన్నా ఇచ్చేదాతలు ఎవరూ కనబడట్లేదు. ఊరి చివరన ఇల్లు, అందున కొత్తగా వచ్చామేమో. చుట్టుపక్కల అంతగా పరిచయం ఉన్నవారు లేరు. ఒక సమస్యకు సమాధానం వెతుక్కునేసరికి ఇంకో సమస్య తయారు. నేను ఏడవలేక నవ్వుకుని మనస్సులోనే ఒక నిశ్చయానికి వచ్చాను. భోజనాలు ముగించాక అందరం కూర్చున్నాం. బావ భావ గాంభీర్యం వదల్లేదు. అక్క వంక ఇంకా మాట్లాడేంటి అన్నట్లుగా చూస్తున్నాడు. అక్కకి మా పరిస్థితి అర్థమైంది. అయినా తప్పదన్నట్లుగా గొంతు పెగుల్చుకుని నా వైపు తిరిగి డబ్బు

0: విషయం ఏమైంది అని అడిగింది మెల్లిగా. డబ్బులు ఇవ్వటం వీలయ్యేటట్టు లేదక్కా అన్నాను నేను. అంతే బావ ముఖం మాడిపోయింది. సర్లే ఇంకా ఇక్కడెందుకు ఇంకా పద అంటూ అక్కయ్యను కేకేశారు. కసాయిని చూసిన గొర్రపిల్లలాగా అక్క భయపడిపోయింది. ఏదో ఒకటి చేయవే అంటూ జాలిగొలిపి చూపులతో నా వైపు చూసింది. ఒకసారి ఇటురా అంటూ అక్కని లోపలి గదిలోకి తీసుకెళ్లాను. ఒకరినొకరు పట్టుకుని గట్టిగా ఏడ్చేశాం. పరిస్థితులు ఎలా వచ్చేస్తాయి, క్షణంలో జీవితాలను తారుమారు చేసేస్తాయి. ముందుగా నేను సంభాళించుకుని అక్కను ఓదార్చి చీర రవికలగుడ్డ బొట్టు పెట్టి ఇచ్చాను. నా కాళ్ల పట్టీలు తీసి అక్కకు పెట్టాను. ఇదిగో ఇవి నిన్ననే తెచ్చుకున్నాం, 10 తులాలు ఉంటాయి. ఇంతకంటే నేనేమీ చెయ్యలేని, మాకోసం ఒక్కరోజు ఉండి వెళ్ళండి అన్నాను. అవి చూసి బావ పైకి ముఖం ముఠముఠలాడించినా లోపల సంతోషించినట్లే అనిపించింది. మరుసటి రోజు సాయంత్రం వరకు ఉండి వెళ్లిపోయారు వాళ్ళిద్దరు. ఒక్కరోజు నా కాళ్ళనంటి పెట్టుకున్న నా మొబైల్ పట్టీలు అక్కతో పాటు గల్లుగల్లుమంటూ వెళ్లిపోయాయి. ఎందుకో తెలీదు, నా కళ్ళలోంచి ఒక నీటి చుక్క చెంపపైకి జారిపడింది. నాకు ఆ క్షణం అది మువ్వల పట్టీలోంచి ఒక మువ్వ జారి క్రింద పడినట్లనిపించింది.
1: మీరింతవరకు మువ్వల సవ్వడి శ్రీమతి రమాదేవి వైద్య గారి కథానిక విన్నారు. ఇది ఈనాటి మహిళావాణి. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి మరో అంశంతో కలుద్దాం.

ఇంతవరకు మహిళావాణి కార్యక్రమంలో కళలు జీవన అభిరుచులు శ్రీమతి బి కళాగోపాల్ గారి ప్రసంగం, అనంతరం రమాదేవి వైద్య గారి మువ్వల సవడి కథానిక విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ డి నిర్మల గారు.

శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 ఫ్లోరెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు, దమ్ము, ఆస్తమా, ఆయాసం, అలర్జీలు, గురక సమస్యలు, బ్రాంకైటిస్, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాంటి సమస్యల గురించి ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణురాలు పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితకృష్ణ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

హృదయ రాగాలు కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. మరి ఈనాటి ఈ కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. మరి వాట్సాప్ ద్వారా మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే మీరు వాట్సాప్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 8462245066.

మరి ఈనాటి హృదయరాగాలు కార్యక్రమంలో ముందుగా వినబోయే పాట శివరామరాజు చిత్రం నుండి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ నుండి కోలేటి సుధాకర్, బొడ్డుపల్లి సత్యనారాయణ, గోని శంకరయ్య, గట్ల

0: కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న విరామం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
2: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలి ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్లాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 999-222-7979. నిర్మల్ వండర్లాండ్.
3: అబ్బా అదిరింది.
4: మాతృత్వం ఒక మధురమైన వరం.
5: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
4: సంప్రదించండి
5: డాక్టర్ బండారి సుజాత,
4: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
5: ఖలీల్ వాడి, నిజామాబాద్.
4: ఫోన్ 0846225-3344.
6: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
5: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
6: సెల్ 9444-0004-837.
7: డాక్టర్ సీను నాయక్,
5: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
7: సంప్రదించండి.
5: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
7: ఖైల్వాడి, నిజామాబాద్.
5: సెల్ 7799-09-0505.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
8: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
9: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
10: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
11: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
10: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
11: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
10: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: విరామానంతరం తిరిగి హృదయరాగాలు కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో తర్వాతి పాట నర్తనశాల చిత్రం నుండి ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, ఆర్మూర్ నుండి తాడూరి ప్రియాంజలి, సంపత్ కుమార్, ఉమాభారతి, వెంకట నర్సయ్య. మరి వీరి కొరికపై ఈ పాట విందాం.

0: ముద్దు, కొత్త కర్రల చికెన్ అవకాశమా? వావ్, నాన్నకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
1: ఆగు ముద్దు.
0: ఏంటి?
2: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
1: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
0: కానీ కార్గిల్ చికెన్ ఉంటే నాన్న హోంవర్క్ చేయమని వరు కాదు.
2: ఆర్బిఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
0: కూల్ గా ఉండండి.

0: ప్రకృతి రమణీయత నడుమ కొండపై కొలువైన ఆలయం.
1: మేలుకోవయ్య శంకరా,
2: స్వయంభూగా విలసి వందల ఏళ్ల చరిత్ర కలిగిన క్షేత్రం.
3: శంభో శంకర గౌరీవరా, సాంబ సదాశివ గంగాధరా.
0: కోటగిరి మండలం లింగాపూర్ గ్రామ శివారులో తేజరిల్లుతున్న అడికేష్ లింగమయ్య ఆలయం.

0: ఆలయ విశేషాలు ఈ శనివారం ఉదయం 8:30
1: మన ఆలయాలు కార్యక్రమంలో తప్పక వినండి, తరించండి.

శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 8 గంటలకు ఫ్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కడుపులో ఛాతీలో మంటగా ఉండడం, అజీర్తి మలబద్దకం వేధించడం, తరచుగా వాంతులు వెక్కిళ్లు రావడం, ఇంకా పచ్చకామర్లు, రకరకాల అల్సర్ వ్యాధుల గురించి గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ మరియు ఎపటాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. మీరు వింటున్న కార్యక్రమం హృదయ రాగాలు. కార్యక్రమంలో తర్వాతి పాట వాగ్దానం చిత్రం నుండి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు పాంద్రా నుండి రవి, లావణ్య, నవ్య, శ్రీకర్ మరియు వారి కుటుంబ సభ్యులు.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

విన్న పాట పోస్ట్ మ్యాన్ చిత్రంలోనిది. ఈ పాటను వినిపించమని కోరిన శ్రుతులు నిజామాబాద్ ఆటోనగర్ సీఎం రోడ్ నుండి షేక్ అబ్దుల్ అలీ, నిగార్ పర్వీస్, ఉదయభాను, మీనా సత్యం, శారద, సుధీర్, శోభ, శ్రీధర్, రవి, సునీత. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz హృదయ రాగాలు కార్యక్రమంలో తర్వాతి పాట రంగే చిత్రం నుండి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రుతులు నందిపేట మండలం వనల్కే గ్రామం నుండి నందిని, నరేష్, స్నేహిత, స్నేహాంశ్. మరి వీరి కోరికపై ఈ పాట విందాం.

హృదయ రాగాలు కార్యక్రమం వింటున్న శ్రోతలకి ఒక గమనిక. ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

0: பிரபலா
1: சைபால்
0: நடுவுல காமரா
1: சைபால்
0: வரத புள்ளா
1: சைபால்
2: 80 சமச்சரலுகா மீ ஆரோக்கியానికి శ్రీ ఓభిలాషి சைபால்
3: మీ సొంతింటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: మాతృత్వం ఒక మధురమైన వరం.
4: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
3: సంప్రదించండి
4: డాక్టర్ బండారి సుజాత,
3: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
4: ఖలీల్ వాడి, నిజామాబాద్.
3: ఫోన్ 0846225334.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
7: శ్రోతలకు మరో గమనిక. ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లకోమా సర్జరీ, రెటీనా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి కేటరాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమంలో తర్వాతి పాట శ్రీరామదాసు చిత్రం నుండి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిర్మల్ నుండి గుజ్జ గంగాధర్, రామేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరి కోరికపై శ్రీరామదాసు చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ పాట విందాం.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

పాట శుభాకాంక్షలు చిత్రంలోనిది. ఈ పాటను వినిపించిన గౌరవ శ్రోతలు నిజామాబాద్ గుమస్తా కాలనీ నుండి సంగవి శ్రీనివాస్, లావణ్య, లతిక, హేమచంద్ర. అలాగే ఇదే పాటను కోరిన మరికొంతమంది శ్రోతలు ఇందల్వాయి నుండి డి నరేందర్, రమాదేవి, శృతి, నిఖిల్ మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రోతలు మీరు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమం. వింటున్న శ్రోతలకు ఒక గమనిక. జూన్ నెల 1వ తేదీ సోమవారం ఉదయం 7:30 ఆనీజ్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో తర్వాత పాట నీ స్నేహం చిత్రం నుండి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు కమ్మర్పల్లి మండలం కోనాపూర్ నుండి గణేష్, రాజు, శ్రీవాస, మహేష్, రంజిత్ కుమార్, గణిత, సత్య మరియు నిర్మల్, నర్సాపూర్ నుండి ప్రవీణ్ కుమార్, శ్రీలత, శ్రీలేఖ మరియు వీరందరి కోరికపై ఈ పాట విందాం.

0: జిఆర్పీ జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పీ జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: శ్రోతలకు ఒక గమనిక. జూన్ నెల 1వ తేదీ సోమవారం ఉదయం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు మేముంటున్నారు 103.2 MHz మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. మీరు వింటున్న కార్యక్రమం హృదయరాగాలు. కార్యక్రమంలో తర్వాతి పాట బాద్షా చిత్రం నుండి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ పులాన్ నుండి ఎంఏ వాహిద్ రుమాని, డాక్టర్ మొహమ్మద్ జమీర్, ఫసీ, జునీద్, జుబీర్, ముక్రమ్, నోమాన్, ఫుర్ఖాన్, జాకీర్, ఫజిల్ మరి వీరందరి కోరికపై బాద్షా చిత్రం నుండి ఈ పాట విందాం.
5: ఏ కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా

మీరు వింటున్న పాట ఎక్కడికి పోతావు చిన్నవాడ చిత్రంలోనిది. మీరు వింటున్న పాటతో ఈనాటి హృదయ రాగాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. అనంతరం వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. మరి అందాక విందాం ఇదే పాట. సమయం 10 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. అక్రమ వలసలు, ఇతర అసహజ కారణాల వల్ల జరుగుతున్న కృత్రిమ జనాభా మార్పులపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఈ సమస్యను ఎదుర్కొనేందుకు చట్టం అవసరమా లేదా అనే విషయాన్ని కూడా అంచనా వేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. మాజీ ప్రధానమంత్రి చౌదరీ చరణ్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులు అర్పించారు. భవిష్యత్తు విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి బట్టు విక్రమార్క అన్నారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం పరిధిలో స్వశక్తి మహిళా సంఘాల ద్వారా సౌర విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. మహిళల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి సాధికారతకు చర్యలు చేపడుతోందని మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు బి మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన టీ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ ఈరోజు భేటీ కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు పార్టీకి చెందిన పలువురు అగ్రనేతలు, మంత్రులు ఈ భేటీలో పాల్గొననున్నారు. దేశవ్యాప్తంగా మహిళలు, పిల్లల హక్కుల రక్షణ కోసం యూనిఫామ్ సివిల్ కోడ్ అవసరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో పివి సింధు, పురుషుల సింగిల్స్ విభాగంలో లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నారు. కేంద్రీయ ఇతర భాగస్వామ్య విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేషన్ సియుఈటీ యూజీ 2026 పరీక్షలకు సంబంధించిన సవరించిన తేదీలను, అడ్మిట్ కార్డులను జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఈ నెల 31వ తేదీన, అలాగే వచ్చే నెల 6-7 తేదీలలో ఈ పరీక్షలు జరగనున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం

0: ఆకాశవాణి తెలుగు పద్మాలు పద్మ అవార్డు గ్రహీతల పరిచయాల ధారావాహిక. ఈరోజు శాస్త్రీయ నృత్య కళా ప్రక్రియలో పద్మశ్రీ పురస్కారం అందుకున్న డాక్టర్ పద్మజారెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి.
1: తెలుగువాడి జీవనాడి కూచిపూడి అయితే ఆ కూచిపూడి నాట్య కళారూపాన్ని నర్తకిగా నాట్య గురువుగా కొన్ని దశాబ్దాల నుంచి ప్రజల్లోకి తీసుకెళ్తూ ఈ నాట్య కళ పట్ల పదుగురిలో ఆసక్తిని పెంపొందింపచేస్తూ అటు కళాకారిణిగాను ఇటు నాట్య గురువుగా మరీ కాకతీయమన్న ఒక ప్రయోగాత్మక సృజనాత్మక ప్రయత్నంతో తెలంగాణకి ఒక అధికారిక నాట్య ప్రక్రియ ఉండాలనే తపనతో సాగుతున్న డాక్టర్ పద్మజారెడ్డి గారు ఆకాశవాణి స్టూడియోస్కి వెంచేశారు. మరి భారత ప్రభుత్వం కూడా శాస్త్రీయ నృత్య కళలో కూచిపూడి కళాకారిణిగా 2022 ప్రతిష్టాత్మక పద్మశ్రీతో వీరిని సన్మానించిన సందర్భాన్ని కూడా గుర్తుచేసుకుంటూ పద్మజారెడ్డి గారు నమస్తే, స్వాగతం మీకు.
2: నమస్కారం అండి.
1: ఒకసారి చెప్పండి, మీకు పద్మశ్రీ వచ్చింది అన్న వార్త విన్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు?
2: ఆ ఆనందము మాటల్లో చెప్పలేమండి, అది వర్ణనాతీతము. అంటే ఫస్ట్ అయితే ఫోన్ వచ్చింది నాకు, మీకు వచ్చిందమ్మా అనేసి చాలా సంతోషించాను. తర్వాత వాళ్ళు చెప్పటం ఏంటంటే మీకు మొత్తం మెయిల్ వస్తుందమ్మా, సో అందులో చూసుకోవచ్చు మీరు అనేసి అన్నారు. సో మెయిల్ కోసం నేను చెక్ చేస్తూ ఉన్నాను, మెయిల్ రాలేదు. సో నేను అప్పుడు అనుకున్నాను మేబీ ఏదైనా కాల్ అయి ఉండొచ్చు, ఫ్రాంక్ కాల్ అదే. సో అట్లా అనేసి అనుకున్నాను. కొద్దిగా అంతా అటు ఇటుగా ఉందన్నట్టు మైండ్, ఏమీ నాకు తెలియలేదు. తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చింది, మీరు రిసీవ్ చేసుకున్నారు అవార్డు అనేసి. సో
1: మీకు 2022 పద్మశ్రీతో ప్రభుత్వం సత్కరించింది. మరి అది వరకు అంటే ఎన్నో సంవత్సరాలుగా మీరు నాట్యరంగంలో ఉన్నారు కదా, ఈ అవార్డు ముందే వచ్చుంటే బాగుండేది అని ఎప్పుడైనా అనిపించిందా? పర్వాలేదు ఇప్పటికైనా వచ్చిందని సంతృప్తి పడ్డారా?
2: అంటే నేను ప్రయత్నం అయితే నేను 10 నుంచి ఎవ్రీ ఇయర్ నేను పంపిస్తూనే ఉన్నానండి గవర్నమెంట్కి, నాకు కావాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. బట్ నాకు 2022 మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్న టైంలో నాకు పద్మశ్రీ అవార్డు రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది కరెక్ట్ టైం అనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ముందు నేను ప్రయత్నించటం మటుకు చేస్తూనే ఉన్నాను, ప్రయత్నం లోపం లేకుండా ఎవ్రీ ఇయర్ పంపిస్తూనే ఉన్నాను.
1: మీకు అదివరకే కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా వచ్చింది కదండి?
2: అవునండి.
1: ఈ సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా చాలా ప్రతిష్టాత్మకమైంది.
2: ఎగ్జాక్ట్లీ.
1: ఇప్పుడు ఇలాంటి అవార్డులు తీసుకున్నప్పుడు సరే వ్యక్తిగతంగా మీరు ఆనందిస్తారు, మీ తోటి కళాకారులు కానీ లేదా మీ శిష్యులు కానీ ఎలా ఫీల్ అయ్యారు?
2: అందరికీ ఇది చెప్పలేని ఆనందం అండి. ఇది ఎందుకంటే వర్ణనాతీతం చెప్పలేము, ఆనందము ఒక కొలవలేంది. కాకపోతే ఇది నాకు భగవంతుడు శివుడు ఇచ్చిన వరం అనేసి నేను అనుకుంటానండి. నాకు ఏది జరిగినా సరే ఇప్పటిదాకా ఆయన కృప లేనిదే నాకేది జరగలేదు. మేబీ ఆయన బ్లెస్సింగ్సే 100% నాకు ఈ అవార్డు రావటానికి ముఖ్య కారణం.
1: సో నటరాజు ఆశీస్సులతో ఈ నాట్య కళాకారిణి పద్మశ్రీగా ఎదిగింది. బాగుందండి. ఇప్పుడు పద్మజారెడ్డి గారు అంటే కళాలోకానికి కళాకారిణిగా తెలుసు, మరి మామూలు సమాజానికి మీరు ఒక వ్యాపార వాణిజ్య రంగంలో కూడా మీదంటే ఒక ముద్ర వేసి ముందుకు సాగుతున్నారు కదా, ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు, మళ్ళీ సాంసారిక బాధ్యతలు కూడా?
2: అంటే యాక్చువల్గా పెళ్ళి అయ్యేదాకా నాకు అసలు ఓన్లీ చదువు, పెళ్ళి, దాంతో నా డాన్స్ ఈ మూడే ఉన్నాయి. సో అది అయిన తర్వాత మేము ఒక పొలిటికల్ ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యాను నేను. వీళ్ళు బిజినెస్ ఫ్యామిలీ, మెల్లగా నేర్చుకున్నాను. బట్ ఎందుకో నాకు అంత ఇంట్రెస్ట్ లేదు యాక్చువల్గా చెప్పాలంటే బిజినెస్ చేయటము. నాకు అంత ఆల్ ద టైమ్ నా మైండ్ అంతా నా డాన్స్ పైనే ఉంటుంది. అది మాది బిజినెస్, హోటల్ రన్ చేస్తూ ఉంటాము. సో అక్కడికి వెళ్ళినా సరే నేను నా రూమ్లో కూర్చుని డాన్స్ వర్కే చేసుకుంటూ ఉంటాను అన్నట్టు. సో
1: అలాంటప్పుడు మరి మీ జీవిత భాగస్వామి మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నది మీరు చేయగలుగుతున్నారా?
2: లేదండి, నిజంగానే పాపం ఆయనకి నా దగ్గర నుంచి ఏం చిన్న హెల్ప్ కూడా లేదు.
1: వారి పేరమ్మా
2: జి శ్రీనివాసరెడ్డి గారు, ఆయన సెంట్రల్ కోర్ట్ హోటల్ MD. సో ఆయన అదే అంటారు, ఏం నాకు చిన్న హెల్ప్ కూడా లేదు నీ దగ్గర నుంచి అని.
1: మీకు ఆయన హెల్ప్ చేస్తున్నారా?
2: యూజువల్గా ఆయనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదండి డాన్స్. వాళ్ళందరూ బిజినెస్ ఫ్యామిలీ మాది, సో ఆయన ఎంతసేపు బిజినెస్ గురించి థింక్ చేస్తూ ఉంటారు, ఎట్లా మనం 1 అవర్ స్పెండ్ చేస్తే ఎట్లా మనకి అమౌంట్ వస్తుంది. నాది ఎలా ఉంటుందంటే 1 అవర్ స్పెండ్ చేస్తే ఎలా పోతుంది అని. నా మైండ్ సెట్ కంప్లీట్ డిఫరెంట్గా
1: లేదు. వారి దగ్గర లక్ష్మీ నర్తనం చేస్తుంది, మీ దగ్గర సరస్వతి నర్తనం.
2: థ్యాంక్ యూ.
1: మీరు ఏట ఆరంభించారు, అంటే మొదటిసారి గజ్జగట్టింది ఎప్పుడు?
2: నా 3వ ఏట అండి. యాక్చువల్గా నేను పామరులో అంటే కృష్ణా డిస్ట్రిక్ట్ కూచిపూడి విలేజ్కి దగ్గరలో మా అమ్మమ్మ తాతయ్య గారు ఉండేవాళ్ళు, వాళ్ళ దగ్గర చిన్నప్పటి నుంచి నేను పెరిగాను. సో అప్పుడు మా తాతగారు కూచిపూడి విలేజ్ నుంచి మాస్టర్ గారిని పిలిపించి నేర్పించారన్నట్టు, అలా మొట్టమొదటిగా నేర్చుకోవటం మొదలుపెట్టాను అక్కడ బేస్.
1: అంటే లేత పాదాలే నర్తించటం ఆరంభించాయి, చైల్డ్ ప్రాడిజీ అనొచ్చు మిమ్మల్ని అయితే. అంత చిన్న వయసులో మీరు దాని పట్ల ఆసక్తి పెరుగుతూ వచ్చిందా?
2: లక్కీగా ఆసక్తి పెరుగుతానే వచ్చిందండి, అంటే దాని మీద ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంది. మళ్ళీ అక్కడి నుంచి నేను హైదరాబాద్ రావటము, ఇక్కడ శోభానాయుడు గారు మొట్టమొదటిగా ఇక్కడ స్కూల్ ఓపెన్ చేసినప్పుడు ఐఎమ్ ద ఫస్ట్ స్టూడెంట్ అన్నట్టు. సో మా నాన్నగారు నా ఇంట్రెస్ట్ని గుర్తించి ఆయన తీసుకెళ్ళి అందులో జాయిన్ చేశారు. సో అప్పటి నుంచి ఇంకా అదే నా ధ్యాస, నా శ్వాస.
1: కూచిపూడి నాట్య కళాకారిణిగా, నాట్య గురువుగా యావత్ ప్రపంచానికి తెలిసిన శోభనాయుడు గారితో కలిసి మీరు చాలా ప్రదర్శనలు చేసి ఉంటారు కదా, ఆ అనుభవాలు ఒకసారి గుర్తు చేసుకోండి.
2: లక్కీగా నేను మా గురువు గారికి చాలా ఇష్టమైన ప్రియ శిష్యుల్లో నేను ఒకదాన్ని అనుకోవాలి, ఎందుకంటే ఆవిడ ప్రతి ప్రోగ్రామ్కి నన్ను తీసుకుని వెళ్ళేవారు. ఆల్మోస్ట్ అప్పట్లో నేను మా గురువు గారితో కొన్ని 1000 ప్రోగ్రాంలు చేస్తుంటాను.
1: 1000? 1000 అండి.
2: ఎందుకంటే మేము నోట్స్ కూడా రాసుకుంటాం, ఏ రోజు ఎక్కడ చేసాం అవన్నీ నాకు బుక్ ఉందన్నట్టు. సో అప్పట్లో ఈ టీవీస్ కానీ ఇవన్నీ తక్కువగా ఉండేవి, మా టీచర్ గారు ప్రోగ్రామ్స్ చాలా ఉండేవి. ఈరోజు నెల్లూరు ఎల్ఎస్ఎస్ వచ్చామంటే ట్రైన్ దిగుతాము, మళ్ళీ నెక్స్ట్ డే ఇక్కడ ప్రోగ్రామ్ ఉంటుంది, ఎల్లుండి ఇంకొక ట్రైన్ ఎక్కి ఇంకొక ప్రోగ్రాము. సో ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ మంత్లీ. యాక్చువల్గా నేను ఒక 15 ప్రోగ్రామ్స్ అయితే చేసేదాన్ని.
1: నెలలో 15 రోజుల కార్యక్రమాలు అంటే ఒకరోజు ముందు వెళ్ళటం లేదా ఒకరోజు లేట్గా రావటం జరుగుతాయి కదా, అప్పుడు మీ మామూలు చదువు అకాడమిక్స్ అవన్నీ
2: అది దెబ్బతినేదండి. యాక్చువల్గా ఎక్కువ ప్రిఫరెన్స్ దీనికే ఇవ్వటం జరిగింది. స్కూల్లో కూడా నాకు చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు, ఒక డాన్సర్గా నాకు నా ఇష్టంకి వదిలేసేవాళ్ళు అన్నట్టు. నేను రాకపోయినా సరే పెద్ద అటెండెన్స్ దగ్గర నాకు ప్రాబ్లం ఇచ్చేవాళ్ళు కాదు. సో ఎగ్జామ్స్కి మాత్రము కంపల్సరీ 1-2 మంత్స్ కూర్చుని గట్టిగా చదువుకుని ఏదో అలా పాస్ అయ్యామా లేదా అంతే అలా వచ్చేటి అన్నట్టు మార్క్స్, అంతేగాని దాని మీద ఎక్కువ దృష్టి ఉండేది కాదు.
1: ఇప్పుడు అలాంటి పద్మజారెడ్డి అంటే ఒక నర్తకిగా నాట్యానికి నెలలో 15 రోజులు అంకితమైన రోజులు అప్పుడు, కానీ ఇప్పుడు పిల్లలు ఎక్కువ అకాడమిక్ వైపు ప్రాధాన్యం ఇస్తూ మరి రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి కోసం ఇబ్బంది పడుతున్నారు, మీ విద్యార్థులు కూడా చాలామంది ఉంటారు.
2: అది నిజమేనండి, ఎందుకంటే ఇప్పుడు పిల్లల్ని కూడా నేను చూస్తూ ఉంటాను, గమనిస్తూ ఉంటాను. వాళ్ళకి ప్రోగ్రామ్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా సరే వాళ్ళకి అకాడమిక్గా చాలా ఫోర్స్ ఎక్కువ ఉంది స్కూల్లో, వాళ్ళు అసలు ఇవ్వటం లేదు అన్నట్టు, టైం వీళ్ళకి ఇవ్వటం లేదు, చాలా కష్టం అనిపిస్తుంది. నేను అదే అడుగుతాను, మీ స్కూల్ ప్రిన్సిపల్ని రిక్వెస్ట్ చేయండి అన్న అనేసి, బట్ దే ఆర్ నాట్ గివింగ్ అనేసి చెప్తారన్నట్టు వీళ్ళు రిక్వెస్ట్ చేసినా సరే. సో అక్కడ వస్తుంది ప్రాబ్లం, వాళ్ళకి చేయాలని ఉన్నా బట్ కాలేజెస్లో ప్రిన్సిపల్స్ కానీ వాళ్ళు ఎలా చేయటం లేదు. వాళ్ళు ఎంతసేపు అకాడమిక్కే వాళ్ళు ఆలోచిస్తున్నారు, అదర్ యాక్టివిటీస్కి అసలు వాళ్ళు ఇంపార్టెన్స్ ఇట్టలేదు. నేను చదివిన రెడ్డి కాలేజ్ కానీ నేను చదివిన స్కూల్ కానీ చాలా ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు అన్నట్టు. అప్పట్లో డాన్స్ నేర్చుకుంటున్నాను, ఏ ప్రోగ్రామ్ స్కూల్లో ఉన్నా సరే నా ప్రోగ్రామే ఉండేది. సో అలా టీచర్స్ అందరికీ నేను తెలుసు, లెక్చరర్స్ అందరికీ తెలుసు, నువ్వు నా కాలేజ్లో చదువు తల్లి అనేసి అనేవాళ్ళు అంతే. సో అంత నాకు ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు ఇవ్వటం లేదు పిల్లలకి అనేది కొద్దిగా బాధాకరం.
1: సో స్టూడెంట్గా ఉన్నప్పుడే మీరు మీకు ఒక స్టార్ అపియరెన్స్ అన్నమాట. బాగుందండి. ఇప్పుడు ఒక్క మాట చెప్పండి, ఇందాక మీ సొంత అనుభవంలోంచి ప్రభుత్వ పాఠశాలలు కానీ కార్పొరేట్ పాఠశాలలు కానీ లేదా ప్రైవేట్ రంగంలో ఉన్న విద్యా సంస్థలు అకాడమిక్స్తో పాటు ఈ మ్యూజిక్ ఆసక్తి ఉన్న వాళ్ళకి లేదా నాట్య కళలు ఆసక్తి ఉన్న వాళ్ళకి ప్రతిరోజు కాకుండా వారానికి 1-2 పీరియడ్లు పెట్టడం అనేది ఎక్కడైనా ఉందా, మీరు గమనించారా?
2: యాక్చువల్గా ఉన్నాయండి, చాలా మటుకు స్కూల్స్లో అన్ని స్కూల్స్లో ప్రైవేట్ స్కూల్స్లో కూడా మాస్టర్స్ని పిలిపించి నేర్పిస్తున్నారు. కానీ అలా కాకుండా ఒక క్రెడిట్స్ ఇవ్వాలి. సి మార్క్స్లో ఇప్పుడు మీకు సైన్స్ ఇంగ్లీష్కి ఎలా మార్క్స్ ఉన్నాయో అలా అదర్ యాక్టివిటీస్ లైక్ ఆర్ట్కి ఇంత ఇన్ని మార్క్స్ అనేసేసి అలా ఇచ్చినప్పుడు గ్రేడ్స్ అనేటి ఇస్తే పిల్లలందరూ మస్ట్గా నేర్చుకుంటారండి.
1: తల్లిదండ్రులకు కూడా సీరియస్నెస్ ఉంటుంది.
2: ఆ సీరియస్నెస్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ. అది ఇప్పుడు యుఎస్లో ఉంది, అది ఇక్కడ లేదు. నేను అదే రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను గవర్నమెంట్ని, మీరు దీనికి కూడా క్రెడిట్స్ ఇవ్వండి సార్ అనేసేసి. మన సంస్కృతి మన సాంప్రదాయం అంతా మొత్తం ఈ నృత్యము ఈ సంగీతము వీటిపైన ఆధారపడి ఉంటుందండి. అండ్ ఇందులో నేర్చుకుంటే పెరిగే పిల్లల్లో వాతావరణం కూడా డిఫరెంట్గా ఉంటుంది, ఒక మంచి వాతావరణంలో పెరుగుతారు, అన్ని తెలుస్తాయి వాళ్ళకి. సో అటువంటి ఒక మంచి మార్గంలో పెరుగుతారు పిల్లలు.
1: బాగుందండి. మీ ప్రదర్శనలు విదేశీ ప్రదర్శనలు గురించి చెప్తారా?
2: విదేశాలకు కూడా ఎవ్రీ ఇయర్ నేను ఒక 2 times అన్నా సరే ఇప్పటికీ అట్లా ఒక 30-40 years నుంచి చేస్తానే ఉన్నాను. ఇంటర్నేషనల్గా కూడా నాకు చాలా ఎక్కువ ప్రోగ్రామ్స్ ఉంటాయి. నా పిల్లల్ని కూడా ఇప్పటికీ ఒక 50 students దాకా నేను వీళ్ళకి యుఎస్ తీసుకెళ్ళాను. నేను వాళ్ళకి అక్కడ కూడా నాతో పాటు ప్రదర్శనలు చేపించాను. యుఎస్ఏ కాదు, కెనడా అంత మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ ప్రోగ్రామ్స్ చేయటం జరిగిందండి.
1: ఈ ప్రపంచ దేశాల్లో కూడా మన తెలుగు కళలకి చాలా గొప్ప పేరు ఉంది కదండి. అంటే
2: ఎగ్జాక్ట్లీ, యాక్చువల్గా కొద్దిగా ఇక్కడే తగ్గిపోతుంది అనేసి చెప్పాలండి. అదొకటి కొద్దిగా బాధాకరమైన విషయము, బట్ కానీ చెప్పుకోక తప్పదు. ఎందుకంటే పిల్లల్లో కానీ ఫ్యామిలీస్లో ఎలా ఉందంటే మన కల్చర్ మనం ఇక్కడే ఉన్నాం కాబట్టి వాళ్ళకి తెలియటం లేదు దాని వాల్యూస్, దాని విలువలు తెలియటం లేదు. అదే అదర్ స్టేట్స్లో ఉన్న పిల్లలకి మన కల్చర్ని నేర్పిస్తే, మన డ్యాన్స్ ఆర్ట్ ఫామ్ని నేర్పిస్తే వీళ్ళు మన పద్ధతిగా ఉంటారు అన్న ఆలోచన వాళ్ళకి చాలా ఎక్కువ ఉందండి. అది ఇక్కడ లేదు, అది నాకు బాధ అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎక్కువ చెడు మార్గాలు చాలా ఉన్నాయండి. అదే మీరు ఏదైనా క్లాసికల్ ఆర్ట్ ఫామ్స్ నేర్చుకున్న పిల్లల్ని మీరు గమనించండి, అటు దారిలోకి వెళ్ళమన్నా వెళ్ళరు. అసలు అంతటి స్వచ్ఛమైన చక్కటి వాతావరణం, చక్కటి
1: సంస్కారం
2: సహజంగానే మీరు అన్నట్టుగా చక్కగా అలా పెరుగుతారండి. అందుకని నేను ప్రతి తల్లిదండ్రికి మీ ఆకాశవాణి రేడియో ద్వారా నేను విన్నవించుకుంటున్నాను, మీరు మీ పిల్లలు చక్కగా మంచి భవిష్యత్తు ఉండాలి అనేసి మీకు అనిపిస్తే మీరు తప్పకుండా మీ కూతుర్ని కానీ కొడుకుని కానీ చక్కగా సంగీతం కానీ నాట్యం కానీ నేర్పియండి. దెన్ మీకు తెలుసుది నేను ఎందుకు ఈ విషయం చెప్పాను అనేసి.
1: మేడం, మీరు ప్రణవ సంస్థ గురువుగా ఉన్నారు, చాలామందిని మీ సొంత విద్యార్థులు 50 విదేశాలకి తీసుకెళ్లారు అంటే ఇక్కడైతే ఇంకో 100 ఉంటారు కదా. అయితే ఇది మధ్యతరగతి వాళ్ళకి ఈ ఖర్చు అందుబాటులో ఉంటుందా, నాట్య శిక్షణ కానీ సంగీత శిక్షణ కానీ? ఎందుకంటే చదువు ఎలాగూ తప్పదు జీవనోపాధి కోసం, 10వ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ బీటెక్ ఏదో చదువుతారు, దాంతోపాటు ఇవి నేర్చుకోవాలంటే వాళ్ళ రీచ్లో ఫినాన్షియల్గా ఉంటుందా?
2: డెఫినెట్గా అండి. ఇది ఎంత మేము ఛార్జ్ చేసేది జస్ట్ పర్ హెడ్ 2000 rupees పర్ మంత్. అంటే మనం వీక్లీ 2 times 2 classes అట్లా చెప్తాము. సో 2000 ఈజ్ నథింగ్ మనం నేర్పించేదానికి. ఇంకా చాలామంది కొంతమంది పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి నేనైతే ఫ్రీగానే నేర్పించడం జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళల్లో డాన్స్ చేసే విధానం చూసి వాళ్ళు మంచిగా చేయగలుగుతున్నారు అని అంటే వాళ్ళకి ఇంకా మనం

0: ఇప్పుడు ఎవరైనా సరే అలా ఉన్న పరిస్థితుల్లో ఉన్న పిల్లలు నా దగ్గరికి వస్తే నేను డెఫినెట్గా 100% ఫ్రీగా నేర్పిస్తానండి. యూజువల్గా గురువు దగ్గర అలా ఫ్రీగా నేర్పకూడదు అంటారు, ఫ్రీగా నేర్చుకుంటే రాదు అని కూడా అంటారు. సో దానికోసం ఏదో ఒక 100 or 200 సి నథింగ్, అది
1: జస్ట్
0: సాంప్రదాయం ప్రకారం అలా అంతే.
1: మీరు రాష్ట్రపతి ప్రధానమంత్రి లాంటి మహామహుల ప్రశంసలు అందుకున్నారు, ప్రభుత్వం చేత గుర్తింపు, ఇవన్నీ ఆనందాన్ని ఇచ్చేవే. కానీ ప్రతి కళాకారుడికి మీరు ఒక వేదికలో ప్రదర్శిస్తున్నారు అంటే అది ఎంత చిన్న స్టేజీ అయినా లేదా ఇంటర్నేషనల్ డయాస్ అయినా ఆడియన్స్ యొక్క రెస్పాన్స్, ప్రేక్షకుల స్పందన ముఖ్యం. మీకు అలా ఆనందాన్ని ఇచ్చిన సందర్భాలు చెబుతారా?
0: తప్పకుండా. మొట్టమొదటిగా నేను ఇంట్లో ప్రాక్టీస్ చేస్తున్నా సరే ఒక ఆడియన్స్లో ఎలా చూస్తారు జనరల్ పబ్లిక్, అంటే వాళ్ళకి ఏం నాలెడ్జ్ ఉండదు డ్యాన్స్ గురించి, వాళ్ళని తీసుకొచ్చేసేసి కూర్చోపెట్టి చూపించాలని ఉంటుంది అన్నట్టు. అందులో ఫస్ట్ వ్యక్తి మా హస్బెండే. సో ఆయన తీసుకొచ్చి కూర్చోబెడతాను, ఆయన టైం అట్లీస్ట్ ఒక 10 minutes టైం ఇవ్వండి అనేసి ఆయన ముందు.
1: శ్రీనివాసరెడ్డి గారు కళాకారులు కాకపోవచ్చు కానీ ఒక కళని అసెస్ చేసే రసజ్ఞత ఆయనకు ఉంటుంది కదా.
0: ఉంది అలా ట్రైన్ చేసేసాను. సో అంటే నాకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, ఒకటి కంపోజ్ చేసినప్పుడు అది బాగుందా లేదా, ఒక జనరల్ పబ్లిక్ పర్సన్ ఎలా థింక్ చేసి మాట్లాడతారో ఆయన కూడా అలా థింక్ చేసి చెప్తారన్నట్టు, ఇలా ఉంటే బాగుండేదేమో ఇక్కడ అనేసేసి సో నేను కరెక్ట్ చేసుకుంటాను అప్పుడు.
1: బాగుంది. అంటే ఒక రంగంలో ఎంత ఎత్తుకెరిగిన కళాకారునికైనా కళాకారుడికైనా ఒక సరైన జడ్జి చేయగలిగే ఒక ప్రేక్షకుడు
0: చాలా అవసరం,
1: వ్యక్తి అవసరం.
0: ఎగ్జాక్ట్లీ. నేను కూడా డాన్స్ చేసే టైంలో అందరి కళ్ళు కదలకుండా 2 కళ్ళు నా మీదే ఉండాలా అన్న ఆలోచనతోటే ఉంటుందండి నా డాన్స్ మొత్తము. వాళ్ళు అటు ఇటు మూవ్ అయ్యారంటే నా డాన్స్ సరిగ్గా లేదు కాబట్టి వాళ్ళు అటు ఇటు ఆలోచిస్తున్నారు అని, అలా ఆ ఉద్దేశంతో నేను ఎలా అట్రాక్ట్ చేయాలా అనేసేసే ఉంటుంది నాకు.
1: ఈ వాక్యం చాలామంది కళాకారులకి బహుశా ఒక మొదటి లైన్లో రాసుకోవాలేమో. అంటే ఒక వేదికపై ప్రదర్శిస్తున్నప్పుడు ప్రేక్షకుల కళ్ళు ఆ కళాకారుని వైపే ఫోకస్ అయి ఉంటే విజయవంతమైనట్టు లెక్క.
0: అంతే,
1: గొప్ప మాట చెప్పారండి. కూచిపూడి నాట్య కళలో నాట్య కళాకారులుగా నాట్య గురువులుగా ఎందరో ఉన్నారు, మరి అలాంటి పద్మజ పద్మశ్రీగా ఎలా మారింది?
0: మైథలాజికల్ థీమ్స్ మీద నేను చాలా ప్రోగ్రామ్స్ చేశాను, చాలా కంపోజ్ చేసుకున్నాను, చాలా చేయటం జరిగింది. అంటే ఇప్పుడు ఒక రామాయణం తీసుకున్నా, ఒక మహాభారతం తీసుకున్నా, ఏ సబ్జెక్ట్ మనం తీసుకున్నా సరే ఆ సబ్జెక్ట్ని మనం కొద్దిగా కూడా మార్చరాదు, మార్చకూడదు. అది యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో దాన్ని మనం అలా చూపించాలి. సో దాంట్లో నా క్రియేటివిటీ ఏముంది అలా ఆలోచించేదాన్ని నేను. ఐ హ్యావ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. నాకంటూ ఎప్పుడు నేను చేసేసి వచ్చానంటే అచ్చు శోభన ఎలా చేసావమ్మా అనేసేసి అంటారు అన్నట్టు. ఈ దీని నుంచి నేను కొద్దిగా బయటపడాలి, నాకంటూ స్పెషల్గా ఒక పేరు రావాలి ఎలా అనేసేసి ఆలోచించేదాన్ని.
1: అంటే అది ఆనందాన్ని ఇచ్చే కాంప్లిమెంటే కానీ ఒక సొంతంగా ఉండాలి కదా,
0: ఉండాలి, నాకు కూడా నా పేరు కూడా రావాలి కదా అనేసేసి ఒక ఆలోచన ఉండేది. అలా ఆలోచిస్తున్న టైంలో ఇట్లా భ్రూణ హత్యలు ఆ టైంలో చాలా ఉందండి మన ఇండియాలో. కడుపులోనే ఆడపిల్లని చంపేస్తూ ఉన్నారు, ఇది చాలా దారుణం,
1: చాలా దారుణం.
0: ఈ విషయము చాలా బాధపడేదాన్ని, ఏంటిది ఇట్లా అవుతుంది ఏంటి అంటే, ఎందుకంటే నాకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టము, నాకు ఒక్కడే బాబు ప్రణవ్, అయితే ఆడపిల్లలు లేరు, లేక ఎంత బాధపడుతున్నారు మనుషులు, వీళ్ళేంటి ఇట్లా చేస్తున్నారని చాలా బాధపడ్డాను. ఇప్పుడు మోడీ గారు కూడా అదే బేటీ బచావో అనేసేసి పెట్టారు, అది నేను ఆల్మోస్ట్ 25 years బ్యాకే నేను దీనిని ఆ టైంలో ఒక సోషల్ థీమ్ని ప్రోగ్రామ్ లాగా చేయాలి డ్యాన్స్లో అంటే చాలా కష్టం అండి, బికాజ్ ఇట్స్ డ్రై సబ్జెక్ట్, దెర్ ఇస్ నో స్టోరీ, అండ్ దానికి మ్యూజిక్ అంతా చేసుకోవాలి, అది కూడా ప్రేక్షకులకి మెచ్చుకునే విధంగా, ఒకటి కాదు 10 సార్లు చూసే విధంగా ఉండాలి అనేసేసి ఆలోచించి చాలా ఆల్మోస్ట్ 1 year ఆలోచించానండి అప్పుడు. ఓకే, దీన్ని మైథలాజికల్ నుంచి తీసుకొచ్చి సోషల్ థీమ్లోకి తీసుకొద్దాము అనేసేసి. గర్ల్స్ అంటే ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాము, ఇప్పుడు త్రేతాయుగము, ద్వాపరయుగము, ఆ టైంలో కూడా ద్వాపరయుగంలో ద్రౌపదిని చీరలాగే వస్త్రాభరణం చేసి నిండు

0: సభలో ఆమెను ఎలా అవమానపరిచారు. రామాయణంలో సీతమ్మను ఎంత దారుణంగా రావణాసురుడు తీసుకెళ్ళాను అంటే ఆ టైం నుంచి కూడా అనాదిగా స్త్రీ ఎప్పుడూ బాధలు పడతానే ఉంది అన్న సబ్జెక్ట్ తీసుకుని మళ్ళీ కలియుగం ఏంటంటే ఇంకా అసలు ఇక ఫుల్ కడుపులోనే ఆడపిల్లనగానే చంపేస్తున్నారు, ఇంత దారుణమైన పరిస్థితికి మనం ఎలా దిగాము అనేసి ఒక సబ్జెక్ట్ తీసుకుని ఇది ఏ విధంగా మనకి ఇప్పుడు ఫ్యూచర్లో ఆడపిల్లలనే చంపేస్తే అసలు తల్లులే లేకపోతే ఇంకా ఎట్లా ఉంటుందండి లైఫ్ సో అనేసి ఆ సబ్జెక్ట్ని తీసుకుని ఒక మెసేజ్ పాస్ చేస్తా ఒక స్టోరీని క్రియేట్ చేసుకుని చేయటం జరిగింది. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారండి, ఆయన వచ్చి ఆయనకి చాలా నచ్చింది ఇలా కూడా డాన్స్ వేస్తారా అనేసి ఆయనకి ఎంత హ్యాపీ అనిపించింది అంటే ఇమీడియట్గా నాకు ప్రతి సిటీలోనూ ఆ ప్రోగ్రామ్ చేయడానికి నాకు హెల్ప్ చేశారు ఆయన ఫైనాన్షియల్గా. అలా చేసి దాని తర్వాత అది మోటివేషన్గా తీసుకున్నాను నేను, చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత చాలామంది కూడా మెచ్చుకున్నారు.
1: ఒక మహిళగా ఒక మాతృమూర్తిగా స్పందించడం సహజము, దాన్ని సామాజిక బాధ్యతగా మీరు దాన్ని అనువదించారు వేదికపైకి.
0: ఎగ్జాక్ట్లీ.
1: రెస్పాన్స్ ఎలా ఉండింది?
0: చాలా బాగుందండి, అసలు మెచ్చుకోని వాళ్ళు లేరు దానిని చూసి. అది చూసి తర్వాత వెంటనే ఎయిడ్స్ అవేర్నెస్కి, ఆ టైంలో కడుపులో ఉన్న పిల్లకి ఎయిడ్స్ రాకుండా మెడిసిన్ ఒకటి వచ్చిందండి, దాని గురించి చాలామందికి తెలిసింది కాదు. దాన్ని కూడా నేను డ్యాన్స్ ద్వారా ఇది వాడండి, ఎందుకంటే బిడ్డెందుకు అనుభవించాలి, ఈ శిక్షణ ఎందుకు అనుభవించాలి, కాదు ఇలా చేయొచ్చు అని మెసేజ్ పాస్ చేయటం అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం జరిగిందండి డాన్స్లో. అలానే తర్వాత ఒక ఫ్లవర్ తోటి, అంటే మన జీవితము ఒక ఫ్లవర్ లాగా అనేసి లైఫ్ అనేసి ఒక ప్రోగ్రాం అండి, అది కూడా మనము పుట్టినకాడ నుంచి ఫ్లవర్ ఏమి ఆశించకుండా చక్కగా ఓపెన్ అయ్యి ఒక మంచి ఫ్రాగ్రెన్స్ ఇస్తుంది, మంచి ఆనందాన్ని ఇస్తుంది, అందంగా చక్కగా కనిపిస్తుంది. అది ఏం చేస్తుంది, అది ఏం ఆశిస్తుంది, ఏం లేదు. అట్లానే మనిషి కూడా పుట్టినందుకు ఏదో ఒక మంచితనము, మంచి 10 మందికి సహాయం చేయాలి అనే ఉద్దేశంతో ఒకటి చేశానండి. ఆ తర్వాత మీకు తెలుసు ఈ కరోనా ప్రాబ్లం తోటి ఎంతమంది చనిపోయారు, అది రాకముందలే అంటే మన పంచేంద్రియాలు పంచభూతాలు ఈ రెండింటిని సమన్వయించుకుంటూ మనలో మంచిగా బాగుండాలి అని అంటే పంచభూతాలు మనకి సహకరించాలి. ఈ పంచభూతాలను సహకరించాలంటే మనము వాటికి హెల్ప్ చేయాలి, అంటే ఇవి రెండింటికి ఒకదానికొకటి హెల్ప్ చేసుకుంటూ ఉన్నప్పుడే ప్రపంచం చక్కగా ప్రశాంతంగా బాగుంటుంది. అది లేని టైంలో ఇలాంటివన్నీ దాపరిస్తాయి. సో అలా దాని మీద ఒకటి చేశానండి. అలానే వజ్రభారతి అనేసి కేంద్ర ప్రభుత్వము మెయిన్గా నేను డాన్సర్గా ఏం చేశాను, సో ఎటువంటి మెసేజెస్ పాస్ చేసింది ఇవిడ, ఇట్లా సోషల్ థీమ్స్ని తీసుకుని చేయటము, ఒక మంచి మెసేజ్ని డాన్స్ ద్వారా పాస్ చేయటము, ఇవన్నీ చేశారు కాబట్టి మీకు ఇచ్చానమ్మా ఈ అవార్డు అనేసి చెప్పారండి.
1: చాలా గొప్ప మాట. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న వీటిని మీరు క్లాసికల్ డ్యాన్స్గా మౌల్డ్ చేయాలంటే చాలా కష్టం కదండి.
0: చాలా కష్టపడ్డానండి, ఎందుకంటే అందులో నుంచి ఆ సాంప్రదాయంలో నుంచి మనం బయటకు రావద్దు, ఎవ్వరు పేరు పెట్టొద్దు, ఈమెంటి ఇట్లా చేస్తుంది, ఇట్లా అసలు మన ఆ స్టెప్స్ అన్నిటిని కూచిపూడి అని పేరు పెట్టి ఇలాంటివన్నీ చేస్తుంది అన్న మాట రావద్దు. ఎందుకంటే చండాలిక అనేసి చిన్న సత్యం మాస్టర్ గారు చేశారండి, అది చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. అట్లా ఒక స్టోరీని మనం ఇట్లా ఎందుకు చేయకూడదు అనేసి చాలా జాగ్రత్తగా ప్రతి స్టెప్ కూచిపూడి స్టెప్ నుంచి బయటికి రాకుండా ఆ విధంగా చేసి చేశాను కాబట్టి నాకు ఏమి
1: కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని గుర్తించింది. కళాకారుడిగా మీరు వేల ప్రదర్శనలు ఇచ్చి ఉంటారు, నాట్య గురువుగా ఎంతో చేస్తుంటారు, కానీ సామాజిక సమస్యల పట్ల ఫోకస్ చేయడం వల్ల అది మీకు సంతృప్తినిచ్చింది, ప్రభుత్వానికి కూడా నచ్చింది. బాగుందండి. ఆసక్తి ఉన్న తల్లిదండ్రులకి, ఆసక్తి ఉన్న విద్యార్థినులకి లేదా కళాభిమానులకి ఇచ్చే సందేశం ఏంటి?
0: యాక్చువల్గా మనము ఏదైతే మనసులో అనుకుంటామో దాన్ని ప్రయత్నం చేయండి, విడవవద్దు, ఎందుకంటే మన ప్రయత్నం లోపం అనేది ఉండొద్దు. మన ప్రయత్నం చేసిన తర్వాత భగవంతుడు ఉన్నాడు చూసుకోవటానికి, తప్పకుండా మనకి సక్సెస్ని ఇస్తారు, ఎందుకంటే మన ప్రయత్నం లోపం చేసినప్పుడు ఇంకా సక్సెస్ ఎక్కడికి వెళ్ళొస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఏదైనా సరే సాధించాలి అని అనుకుంటే కష్టాలు అన్నీ ఉంటాయి, కష్టాలను అధిగమించి చక్కటి మంచి ఆలోచనతోటి ఎలా మనం ముందుకెళ్ళాలి, మనంబడి ఒక 10 మందిని ఎలా తీసుకెళ్ళాలి అనే ఆలోచనతో ఉండి చేసుకుంటే డెఫినెట్గా సక్సెస్ అనేది అవుతుందండి.
1: బాగుందండి. ఇంకా మీ భవిష్యత్ ప్రణాళిక ఏంటి?
0: ముఖ్యంగా కాకతీయమండి, దీని గురించి నేను చెప్పాలి. ఇప్పుడు ఫస్ట్లో మనకి ఈ డ్యాన్స్ ఉద్భవించినప్పుడు మొత్తం అంతా ఒకటే డ్యాన్స్ ఉండేది. మన చరిత్ర చూసుకుంటే ఇప్పుడు జాయప్పసేన గారు నృత్య రత్నావళి రాశారు, అలానే కూచిపూడి సిద్ధేంద్ర యోగి గారు రాశారు. సో సిద్ధేంద్ర యోగి గారు మొత్తము క్లాసికల్ ఆర్ట్ ఫామ్స్ రాశారు. మన జాయప్ప గారు ఈయన మొత్తము క్లాసికల్ ఆర్ట్ ఫామ్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్ ఇవన్నీ కూడా కలిపి రాయటం జరిగింది. అది ఎప్పుడు? మన కాకతీయుల కాలంలో జాయప్ప గారు రాణి రుద్రమదేవి గారి మామగారు, ఆయన రాశారు అన్నట్టు. ఇది మన చరిత్ర. తెలంగాణకి నృత్య రత్నావళి అనే బుక్ నుంచి జాయప్ప గారు రాసింది, అది మన చరిత్ర. ఆ చరిత్రలో ఏమేమి ఆర్ట్ ఫామ్స్ ఉన్నాయి, అందులో ఉన్న ఆర్ట్ ఫామ్స్ అన్నిటినీ కూడా కాకతీయం అనేసి పేరు పెట్టి, అందులో ఆల్రెడీ కాకతీయం పార్ట్ 1, పార్ట్ 2 అనేసి అందులో ఉన్నాయన్నీ చేసి చూపించడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి కూడా నేను అదే రిక్వెస్ట్ చేశాను. ఎన్నో రకాలు చిందు నృత్యం అంటారు, పేరి నృత్యం అంటారు, డప్పు నృత్యం అంటారు, ఏదో రకరకాల పేర్లు పెట్టి పిలుస్తున్నారు. కానీ దానికంటూ ఒక గొడుగు, ఒక కరెక్ట్ ఫామ్లో ఒక పేరు అనేది మనకు కావాలి కదా. ఇప్పుడు మాకు కూచిపూడి, కూచిపూడిలో మాకు తరంగాలు, జావలీలు, తిల్లానాలు, అష్టపదులు, ఇలా చాలా రకరకాల ఉన్న వాటికి ఒక గొడుగు కూచిపూడి. బట్ ఇక్కడ ఉన్న ఆర్ట్ ఫామ్స్కి కూడా ఒక గొడుగు కాకతీయం అనేసి ఉంటే బాగుంటుంది అనేసి. అంటే ఇప్పుడు నేను చేసింది కాకతీయం పార్ట్ 1లో భ్రమరి అని, కందుక నృత్యం అనేసి, కొల్లాటము, లాస్యాంగము, అలానే కాకతీయం పార్ట్ 2లో రాసకము, గొండలి, చారణ, శివప్రియము, ఇవన్నీ కూడా జాయప్ప గారు రచించినవి. వీటిల్లో ముఖ్యంగా భౌమిచారీసు, ఆకాశచారీసు, భ్రమరీసు, ఈ విధంగా బాహ్య భ్రమరీసు, శిరోభ్రమరీసు, ఇవన్నీ కూడా స్థానకాసు, భేదాసు, అంగాసు, ఇవన్నీ ఉపంగాసు, ఇవన్నీతోటి కంప్లీట్గా ఒక సర్టిఫికెట్ కావాల్సిన విధంగా దాన్ని డిప్లొమాకి, ఎంఏ చేయటానికి, పిహెచ్డీలు చేయటానికి సులువుగా దానిని ఒక 10 ఇయర్స్ నుంచి దీని మీదే ఒక శ్వాసగా ఎంతోమంది స్కాలర్స్ని నేను వాళ్ళని కలిసి కాకతీయం అనేసి ఒక బుక్ రాశానండి.
1: జాయప సేనాని స్వయంగా యోధుడు సేనాని అయినా అప్పటి కళారూపాలు అంటే ప్రజల్లో అప్పటికే ఉన్నటువంటి జానపద నృత్యాల్ని, వీరనాట్యాన్ని వాటిని కలిపి ఒక లక్షణ గ్రంథంగా నృత్య రత్నావళిని అందించాడు. అది నేపథ్యంగా మీరు ఈ రాష్ట్రానికి ఒక కళారూపాన్ని తీసుకురావాలన్న తపస్సు కొనసాగుతుంది. మీ తపస్సు ఫలించాలని ఆశిస్తూ మరి పద్మశ్రీ పద్మజ గారికి ఆకాశవాణి పక్షాన, మా శ్రోతలందరి పక్షాన ధన్యవాదాలు. నమస్తే.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఆకాశవాణి ద్వారా మీ ముందుకు వచ్చి నా 2 మాటలు మీ అందరికీ చెప్పుకోగలిగాను. థ్యాంక్ యూ సో మచ్, మీ అందరూ నాకు టైం ఇచ్చి వినినందుకు థ్యాంక్ యూ సో మచ్.
2: ఇంతవరకు శాస్త్రీయ నృత్య కళా ప్రక్రియలో పద్మశ్రీ పురస్కారం అందుకున్న డాక్టర్ పద్మజారెడ్డి గారితో పరిచయం విన్నారు. నిర్వహణ శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి, సహకారం శ్రీ గోపిశెట్టి కార్యవర్ధి, శ్రీ జాజుల ప్రభాకర్, పర్యవేక్షణ శ్రీ అవధానుల శ్రీహరి. తెలుగు పద్మాలు పద్మశ్రీ అవార్డు గ్రహీతల పరిచయాల ధారావాహిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఎవర్ గ్రీన్ హిట్స్ సొంతం సినిమా నుంచి పాటలు అడుగుతున్నారు సూపర్ హిట్ సాంగ్ ని. ప్రగతి నగర్ నుంచి, హైదరాబాద్ నుంచి చేతన్, హైమ, రామ్, ఇంకా రాజన్న సిరిసిల్ల, ఎలంతకుంట నుంచి గంగు మహేందర్, నాగలక్ష్మి, గచ్చిబౌ నుంచి రాజేశ్వర్, లోకేశ్వర్, వీళ్ళందరి కోసం ఈ పాట చిత్ర పాడారి. పాటని సిరివెన్నెల రచన దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

0: ప్రగతి పదాన సాగిపోమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం మీట్ ద స్టార్ ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్ పై.
1: మీట్ ద స్టార్.
2: ఒక్కడు సినిమా నుంచి పాట నడుతున్నారు గజ్వేల్ నుంచి శైల వెంకటేష్ సుగుణ, ఇంకా ఆరా చౌరాస్తా నుంచి రాజు ఉమా. శ్రేయా ఘోషాలి పాడారి పాటని సిరివెన్నెల రచన, మణిశర్మ సంగీతం అందించారు.

మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. నువ్వు లేక నేను లేని సినిమా నుంచి ఈ పాటను అడుగుతున్నారు నిజామాబాద్ ఆదర్శ్ నగర్ నుంచి కీర్తి, రాజ్ కుమార్ ఇంకా వారి మిత్ర బృందం, అలాగే ఇంకా పార్సిగుట్ట సికింద్రాబాద్ నుంచి స్వర్ణలత శ్రీనివాస్. ఉషాపాడారి పాటని చంద్రబోస్ రచన, ఆర్పి పట్నాయక్ సంగీతం అందించారు.

0: ఎలా ఎలా అంటూ ఉషా పాడిన పాట వినేశాం కదా, అలా అలా అనే చెప్పేస్తాను బోల్డ్ కబుర్లు అంటూ ఆర్జే పద్మిని వచ్చేసింది మన స్టూడియోకి.
1: హలో ప్రసన్న.
0: హాయ్ హాయ్, ఎలా ఉన్నావు?
1: బాగున్నాను. శ్రోతలందరికీ శుభోదయం.
0: ఏంటి, ఏం చెప్తున్నావు, గుర్తుకొస్తున్నావు, ఇలా స్పెషల్ ఏంటి ఇవాళ?
1: ఈ రోజు ఖచ్చితంగా స్పెషలే, ఎందుకంటే ఆఖరి శుక్రవారం చిత్ర సమీక్ష మరింత అందంగా ముస్తాబై వచ్చింది.
0: అవునా?
1: శ్రోతలైతే శ్రోతలు పండుగ చేసుకోవచ్చు, ఖచ్చితంగా నచ్చుతుంది వాళ్ళకి.
0: అయితే ఇంకా కొద్ది క్షణాల్లోనే మనం 5 నిమిషాల తర్వాత వార్తల తర్వాత మనం గుర్తుకొస్తున్నాయిలో బోల్డ్ విశేషాలు తెలుసుకుందాము. ఏంటి ఆ సంగతి, అన్నీ సస్పెన్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడైతే ఎవర్ గ్రీన్ హిట్స్ లో లాస్ట్ సాంగ్ వచ్చేస్తుంది, నువ్వు నాకు నచ్చావు సినిమా నుంచి. ఈ పాటను అడుగుతున్న శ్రోతలు ఆవునూరి విజయలక్ష్మి, సంతోష్, కిరణ్ వీళ్ళందరూ గంభీరావుపేట నుంచి ఈ పాటను అడుగుతున్నారు. టిప్పు హరిణి పాడారి పాటని సిరివెన్నెల రచన, కోటి సంగీతం అందించారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. అక్రమ వలసలు, ఇతర అసహజ కారణాల వల్ల జరుగుతున్న కృత్రిమ జనాభా మార్పులపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఈ సమస్యను ఎదుర్కొనేందుకు చట్టం అవసరమా లేదా అనే విషయాన్ని కూడా అంచనా వేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. దేశ పారిశ్రామిక ఆర్థిక వికాసం దిశగా బొగ్గు వాయువీకరణ కీలక పునాదిగా మారుతుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇది ఇంధన కార్యక్రమంగా మాత్రమే పరిమితం కాకుండా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు మార్గం సుగమం చేస్తుందని తెలిపారు. భారత మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులు అర్పించారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే కార్డులో ఉండేలా సమగ్ర సంక్షేమ కార్డును రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేసేందుకు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు బి మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన టీ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ ఈ సాయంత్రం హైదరాబాద్లోని గాంధీభవన్లో సమావేశం కానుంది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ ప్రాధాన్యతలతో పాటు ఎస్ఐఆర్ అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కేంద్రీయ ఇతర భాగస్వామ్య విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ సియుఈటీ యూజీ 2026 పరీక్షలకు సంబంధించి సవరించిన తేదీలను, అడ్మిట్ కార్డులను జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు న్యూ చండీగఢ్లో జరిగే క్వాలిఫైడ్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. వచ్చే 3 రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 11:04. మరికొద్ది క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ నమస్కారం. నేను మీ రేడియో నేస్తం పద్మిని. ప్రతి నెల ఆఖరి శుక్రవారం ప్రసారమవుతున్న గుర్తుకొస్తున్నాయిలో చిత్ర సమీక్ష, మరింత ప్రత్యేకంగా డైలాగులతో, సినిమా విశేషాలతో, పాటలతో అలరిస్తోంది. మరి ఈరోజు ఏ చిత్రం మిమ్మల్ని పలకరించబోతోందో తెలుసా? ఈరోజు మన రేడియో సఖి అనుపమ ఒక మేలు ముత్యం లాంటి సినిమాతో సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమాకి ఒక విశేషం ఉంది, అదేంటో గుర్తుపడితే నాకు సందేశం పంపించండి. ఆ చిత్ర సమీక్ష ఆఖరిన ఆ విశేషాలని నేను మీకు చెప్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. ఒక సూపర్ హిట్ చిత్ర విజయోత్సవాలలో వచ్చిన ఆలోచనే మనం మాట్లాడుకోబోయే చిత్రకథ. స్టార్ హీరోయిన్ వద్దనుకున్న బ్లాక్ బస్టర్ సినిమా, నాటి బాలనటులే నేటి సూపర్ స్టార్స్గా ఉన్న గొప్ప చిత్రం, క్లైమాక్స్ సీన్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తూ ఏడ్చేసిన మ్యూజిక్ డైరెక్టర్. ఏంటా చిత్రం అర్థం కావట్లేదా? కాస్త తికమకగా ఉంది కదా. ఇంకొక క్లూ ఇస్తాను. ఈ సినిమాలో నాయకుడిది డీ గ్లామరస్ రోల్. ఇంకా చెప్పుకోవాలంటే చదువులేని అమాయకుడే కాదు, వెర్రివెంగళప్ప అని అంటామే, అలా లోకం ఏమీ తెలియని పసిమనసు ఉన్న పెద్దవాడు. కొంచెం తెలిసి తెలియనట్టుగా ఉందా? మనం మాట్లాడుకుందాం కళా తపస్వి చేతిలో రూపొందిన ఎవర్ గ్రీన్ క్లాసిక్ స్వాతిముత్యం చిత్రం గురించి. ఇందాక కొన్ని చిన్న విశేషాలు చెప్పుకున్నాం అవునా? మరి ఈ సినిమా కథ, ముఖ్యంగా నాయకుడి పాత్ర. సాగర సంగమం చిత్రం 511 రోజుల విజయోత్సవ వేడుక బెంగళూరులో జరిగింది. ఆ వేడుక సమయంలో అనుకోకుండా కె విశ్వనాథ్ గారికి బుద్ధిమాంద్యం ఉన్న అమాయకుడి పాత్రతో హీరోగా తెరపై చూపిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది. ఆలోచన రావడమే తరువాయి, కథ అలా పేపర్ మీదకొచ్చేస్తుంది విశ్వనాథ్ గారికి. సమాజంలో ఆటిజం బారిన పడ్డ వ్యక్తులను ఎలా చూస్తారో, వారి భావాలకు ఎంతమాత్రం విలువ ఇస్తారో స్వయంగా ఎన్నోసార్లు చూసిన విశ్వనాథ్ గారికి ఇది సమాజ పరిస్థితులకు అన్వయించి తీయాలి అనుకున్నారు. అలాగే ఒక వితంతువు తిరిగి వివాహం చేసుకుంటే ఎలా చూస్తుందో మనందరికీ తెలియంది కాదు.
2: పొద్దున్నే నీకెందుకులే మా పళ్ళు, అవి అక్కడ పడేసి లోపలకొళ్ళు.
3: పర్వాలేదు లేదునా, ఇందులో తప్పే ఉంది.
2: తప్పే ఉంది అని నిలదీసి అడిగితే నేనేం చెప్పను? నిన్న పొద్దున్నే నీ మొహం చూశాక ఆ పక్కింటి ఆయన కాల్ జారిపడ్డాట, వాళ్ళ ఆవిడ ఒకటే తిట్టిపోసింది.
1: నిజానికి కథ గురించి మనం లోతుగా మాట్లాడుకుంటే ఈ కథ లోకం తెలియని అమాయకుడిదని అనుకుంటాం. కాని ఒక వితంతువును మళ్లీ పెళ్లి చేసుకుని ఆమెకు అండగా తోడుగా ఉందామన్న

0: సత్సంకల్పం ఉన్న వ్యక్తిని ఏమనాలి? గొప్ప సంస్కర్త. అంతకు మించి మానవత్వం మూర్తిభవించిన శివయ్య పాత్రలో మనకు కనిపించే మహామనీషి.
1: ఏమిటిది ఈ అవతారాలేమిటి, ఈ చీరలేమిటి, ఈ నామాలేమిటి?
2: పట్టు పంచలేదు కదా, అందుకని ఇది కట్టుకున్నాను. ఇవాళ ముక్కోటి ఏకాదశి, నువ్వు కూడా నామాలు పెట్టుకో, గుడికెళ్దాం. వద్దు, ఇవాళ ఉపవాసం, ఏమి తినకుండా ఉంటే ఎంత పుణ్యమో.
1: ఇక ప్రతిరోజు ఏకాదశి, ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయి.
2: రోజు ఉపవాసం ఉంటే ఇంకా ఎంత పుణ్యమో. వద్దు, ఇది చూస్తే నాకు ఆకలిస్తుంది. మనం గుడికెళ్ళిపోదాం, అక్కడ సినిమాలు చూపిస్తున్నారట, భక్తి సినిమాలు చూస్తే ఆకలేదు.
1: జపాలు చేస్తూ సినిమాలు చూస్తే ఆకలి తీరదండి. రెండు పూట్లు గడిచే మార్గం చూడండి.
2: ఏముంది, సరుకులు తెచ్చుకుంటాం, వండుకుంటాం.
1: అదే, ఎలా తెచ్చుకుంటాం?
2: డబ్బులు ఇస్తాం, తెచ్చుకుంటాం.
1: డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది?
2: ఉద్యోగం చేస్తే వస్తుంది.
1: ఉద్యోగం ఎవరు చేయాలి?
2: నువ్వే. వీడేమో చిన్నవాడు, నాకేమో చదువు లేదు.
0: స్వాతిముత్యం చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. ఈరోజు గుర్తుకొస్తున్నాయిలో చిత్రకథ అందరికీ తెలిసిందే, అయినా ఆణిముత్యాలాంటి చిత్రకథలు మళ్లీ మళ్లీ వినాలనిపిస్తాయి కదా. శివయ్య మన హీరో కమల్ హాసన్ గారు బుద్ధిమాంద్యం ఉన్న వ్యక్తి. నాయనమ్మగా నిర్మల గారు నటించారు. నాయనమ్మ ఆత్మీయత నీడలో లోకం రీతిరివాజులు తెలియకపోయినా మంచితనం అనే గొడుగును ఆలంబనగా సాటి మనిషికి సహాయం అందిస్తే అంతకంటే పుణ్యకార్యం మరొకటి లేదని నానమ్మ నేర్పిన మాటలతో మంచి వ్యక్తిగా రూపుదిద్దుకుంటుంది శివయ్య వ్యక్తిత్వం.
2: చలపతి గారు లలితమ్మ దగ్గర ఒక పాట పాడాను, అది విని ఆమె ఏడుస్తూ వెళ్ళిపోయిందేమిటే.
3: ఏం పాట పాడేవరా?
2: సీతమ్మ వారి వనవాసం లేదు.
3: మరి ఇంకే, సీతమ్మ వారి కథ అంటేనే కష్టాల తోరణం. ఎంతటి ఆదిలక్ష్మి అయినా ఆడజన్మ ఎత్తేసరికి అగతాట్లు తప్పలేదు. ఏ కష్టాలు ఆమె గుండెల్ని తాకాయో, తన బాధల్ని గుర్తుకు తెచ్చాయో పిచ్చి తల్లి, ఏడుస్తూ వెళ్ళిపోయి ఉంటుంది.
2: అంటే ఆవిడ చాలా కష్టంలో ఉందా నానమ్మ?
3: కష్టాలు కాక మరేమిట్రా, చిన్నతనంలోనే భర్త పోయాడు, అత్త మామలా ఆదరించలేదు. గతి లేక అన్న పంచం చేరితే ఆ వదిన తాటకిలా కాల్చుకు తింటుంది.
4: ఒరే, నేనైనా నువ్వైనా వాళ్ళ అన్నయ్య అయినా అంతా నిమిత్త మాత్రులమేరా. ఆ గజేంద్రుణ్ణి రక్షించడానికి విష్ణుమూర్తి తరలొచ్చాడు చూడు, అలాగే లలితమ్మని ఈ ఊబిలోంచి బయటికి లాగటానికి ఎవరో మహానుభావుడు ముందుకు రావాలి. ధైర్యంగా అమ్మెళ్ళో తాళి కట్టి శాశ్వతంగా ఓ నీడ కల్పించాలి, తోడుగా నిలబడాలి. అదొక్కటేరా దారి. కానీ ఈ వ్యధవ కట్టుబాట్లు ఆడదానికి అవకాశం లేకుండా చేశాయి.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: వైశ్యం మందరం. ఆ

శివయ్య ఉండే గ్రామంలోనే లలిత మన హీరోయిన్ రాధిక గారు తన 5 సంవత్సరాల కొడుకుతో ఉంటుంది. అన్నయ్యగా శరత్బాబు, వదినగా వై విజయలు నటించారు. అనుకోకుండా లలిత భర్త మరణంతో అత్తింట్లో చోటు దొరకక పుట్టింటికి రావాల్సొస్తుంది. అన్నగారు కనీసం చెల్లెలికి భరణం వస్తే ఆమె జీవితానికి లోటు ఉండదని పగలు రాత్రి కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటాడు. చాలిచాలని జీతాలు, పేదరికం వల్ల వదినగారికి ఆడపడుచూ ఆమె కొడుకు పోషణ భారంగా అనిపించి తన బాధను కోపంగా అనుక్షణం సాధింపులతో లలితకు మానసిక ప్రశాంతతం లేకుండా సూటిపోటి మాటలతో మనసుని గాయపరుస్తూ ఉంటుంది.

0: డబ్బు లేకపోయినా మంచి మనసు ఉన్న అమ్మాయి దీప. ఆమె భర్త వెంకటస్వామిగా ఏడిద శ్రీరామ్ నటించారు. ఇక తెరపై వీరు చూపించిన ఆదరణ, ఆప్యాయత నిజంగా మంచివాళ్లుంటారు సుమా అని మనకనిపించేట్టు చేస్తుంది. గ్రామస్తులందరి బట్టలుతికి ఇస్త్రీ చేసే ఈ జంట అవసరం పడ్డప్పుడు లలిత జోలికి ఎవరైనా వస్తే గట్టిగా మందలిస్తూ మాటలతో ఉతికేసేవారు. దీప శివయ్యతో నానమ్మ నిర్మలలాగే లలితమ్మ కష్టాలు తీరాలంటే ఎవరైనా మనసున్న మహారాజు ఆమెను వివాహమాడితే అంతకంటే గొప్ప సహాయం ఏముంటుంది అని తరచూ చెప్తూ ఉండేది.
1: దుర్గమ్మ లలితమ్మ అయిపోయింది ఏమిటి?
2: అది ఎట్టా అవుతుందమ్మా?
3: నా లాగు నా చొక్క ఎక్కడ?
1: ఇదిగో బాబు. రా బాబు, ఇదిగో మీ అమ్మగారివి 6 సీరలు.
4: మరి జాకెట్లు?
1: ఇదిగో ఉన్నాయి, ఇవి నీ షర్ట్లు నిక్కర్లు. జాగ్రత్తగా పట్టుకెళ్ళు.
5: అమ్మో అమ్మో అమ్మో, ఇన్ని బట్టలే! మొగుడుతో కాపురం చేసే నేనే ఒంటి మీద బట్ట, రాతి మీద బట్టతో ఆఘోరిస్తున్నాను. మొగుడు లేని ఇవిడి గారికి అమ్మా రేవు కారు చీరలే. ఇట ఈ స్త్రీలకి పుస్త్రీలకి ఆయన గారి సంపాదన అంతా తగలేస్తే నేను నా బిడ్డలు అడుక్కు తినాల్సిందే.
1: చిచ్చి, మీ బట్టలే అనుకున్నాను, మీ మనసు కూడా నీరకాయ పట్టి మురికెత్తిపోయింది. ఒక్కసారి మీ ఆయన గారు ఉడకేసి ఇస్త్రీ చేస్తే నా స్వామి రంగా.
5: ఏమిటే గుడుగుతున్నావు?
2: అబ్బే ఏం లేదమ్మా. అయినా మీరు కూడా ఏందమ్మా, దేవుడు ఏదో సిన్న సూపు చూడబట్టి ఆవిడ మీ ఇంటికి వచ్చింది గాని నిన్నటిదాకా ఆవిడ లక్షణంగా బ్రతికిన మనిషేగా.
5: అంటావు అంటావు, మధ్యలో నీ సమయం పోయింది, బట్టలు ఎక్కువేస్తే డబ్బు బాగా గుంతొచ్చని నీ ఆలోచన.
2: ఆవిడ గారి బట్టలకి మీరేం డబ్బు ఇవ్వక్కర్లేదులేండి, పుట్టేడు కష్టంలో ఉంది. ఆవిడకి పాటి సాయం చేస్తే పుణ్యమైనా దక్కుద్ది.
5: ఆహా, అంత పుణ్యం కావాలంటే నీ కొంపకి తీసుకెళ్లి నెత్తిన బిడికి పూజించు ఈ సంతని.
2: ఆవిడ రావాలే గాని ఆ మాత్రం అన్నం పెట్టలేకపో. మా కొంపలు ఇరుక్ కావచ్చు కాని మా మనసులు ఇరుక్కో.
5: మనసులు గుండెలు కోసి పెడితే సంతోషపడే ఘటాలు కావు, ముప్పొద్దులా మేపినా మనుషులు పీకు తినే రకాలివి.
0: మీకొక పాట గుర్తుందా? పట్టుచీర తెస్త

0: అని అని.
1: ఆ పాట రాసింది ఎవరో తెలుసా? స్వయాన దర్శకులు విశ్వనాథ్ గారే. షూటింగ్ స్పాట్లోనే ఆ పాట రాసేశారు. నిమిషాల మీద రాసిన ఆ పాటను చూసి కమల్ హాసన్ గారు ఎంతగా ఇంప్రెస్ అయ్యారంటే ఎక్సైట్మెంట్ ఆపుకోలేక అక్కడికక్కడే తనకొచ్చిన ట్యూన్

0: ఎన్నెల్లమ్మా. అబ్బా,
1: మీరు వింటున్నారు స్వాతిముత్యం చిత్ర విశేషాలు. రాధిక చేసిన లలిత పాత్రకు తొలిగా శ్రీదేవి గారిని అనుకున్నారట, కాని డేట్స్ కుదరలేదు. సినిమా త్వరగా పట్టాలెక్కించాలి. కథకు నేటివీటికి దగ్గరగా పెద్దగా గ్లామర్ లేని పాత్ర ఇది. ఎవరు బావుంటారు అనంటే అందరి చూపు రాధిక వైపే మళ్ళిందట. ఇక ఈ శివయ్య పాత్ర పోషించడానికి కమల్ హాసన్ను కాస్త బరువు పెరగమన్నారట దర్శకులు విశ్వనాథ్ గారు. అప్పుడు కమల్ హాసన్ ఏమన్నారో తెలుసా? పెరగడం తేలికే గురుగారు, తగ్గడం ఎలా అని. దానికి విశ్వనాథ్ గారు ఏమన్నారంటే, నువ్వు తగ్గే ఉంటావుగా కమల్, ఎంత ఎదిగినా అని. నిజమే కదా, లోకనాయకుడు నేచురల్ స్టార్ కమల్ హాసన్ గారు ఎంత గొప్ప నటుడైనా ఇప్పటికీ ఒదిగే ఉంటారు కదా.

సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని సభాసదులందరూ పదే పదే చూడగా శ్రీరామచంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు.

0: శివయ్య మేనమామగా సుత్తి వీరభద్రరావు మన తెరపై కనిపిస్తారు. ఆయన కూడా ఈ పెళ్లిని హర్షించడు. ఈ గొడవలో నిర్మలమ్మ లలితకు శివయ్యను అప్పచెప్పి మరణిస్తుంది.
1: చెప్పింది కదా, ఆమె కష్టాలు తీరాలంటే ఎవరైనా తాళి కట్టి తోడుగా నీడగా ఉండాలని.
2: ఏమిటే
3: బావేం చేశాడో తెలుసా?
4: ఏమి ఇది మెళ్ళ వేసుకుని సరాసరి ఇక్కడికే వచ్చేస్తే నీకు హారతలిచ్చి స్వాగతం చెప్తానా? సిగ్గు లేకపోతే సరి, అసలు ఆ కట్టిన వాడిని చెప్పు తీసి కొట్టాలి. కట్టించుకుని నీ మొహన కళ్ళవుతాను.
5: కట్టించుకోలే.
4: నువ్వు నోరు మీద అక్కడేమో మీ అన్నయ్య మొగుడు సచిందారివి కదా అని నీ భరణం కోసం కోర్టుల చుట్టూ తిరగడమా? నువ్వేమో ఇక్కడ కుయ్యకేయమనకుండా ఆ తాళి కట్టించుకుని ఊరేగడమా? ఈ విధవ పని మీ అన్నయ్యకి తెలిస్తే అవమానం భరించలేక నిన్ను చంపి ఆయన చస్తారు. అప్పుడేమో నా తాళి తెగుతుంది. ఈ అరిష్టాలు ఏమి జరగకముందే అది
6: తీసేవతీ.
4: మరెందుకు మమ్మల్ని అందరినీ గంగలో కలపడానికా?
6: లలితమ్మ గారికి తోడివ్వటానికి.

0: వీడిని కష్టపెట్టకుండా చూడతాను.
1: రామయ్య, నీ దగ్గరున్న వాడి డబ్బు పొలం కాగితాలు పట్టరా.
2: ఎందుకు? ఆ తలకు మాసిన దాంతో ఇక్కడే మా ఎదుటే కాపురం పెట్టించడానికా? ఊళ్ళో వాళ్ళందరూ మీతో పాటు మమ్మల్ని కూడా వెలేసి పిచ్చి కుక్కలా తరిమి కొడుతుంటే చూడడానికా?
1: ఎవరయ్యా వెలేసేది? ఎందుకయ్యా వెలేసేది? వాడేం తప్పుడు పనిచేశాడని మా గాడికి ఒక నీతి, ఆడదానికి ఒక నీతినా? పెళ్ళం పోయిన మూండెళ్ళకే మళ్ళీ పెళ్లి చేసుకున్న నిన్నెందుకు వెలేయలేదు?
0: నా డబ్బు నా పొలం.
1: అలాగే ఆ చెయ్యి పట్టుకుని అన్ని నేనై ఇన్నాళ్ళు నడిపించాను. నా చెయ్యి పట్టు తప్పే సమయానికి భగవంతుడు నిన్ను చూపించాడు. రామ్మ రా, నీ పసుపు కుంకుమల కోసం వాడు నీకు బంధం వేసి భవబంధాల నుంచి నన్ను విముక్తురాలిని చేశాడు. నేను వాడికి దూరమై నా బాధ్యతలు తెంచుకుంటున్నాను. నిన్ను వాడికి దగ్గర చేసి నీ బాధ్యతలు పెంచుతున్నాను. నన్ను
3: లలిత బాధ్యత తనదే, అలాగే లలిత కొడుకు బాలసుబ్రహ్మణ్యం బాధ్యత కూడా తనదే అని ఊరు విడిచి పట్నానికి తీసుకువెళ్తాడు శివయ్య. భార్యతో సహా ఊరు విడిచి వెళ్లడమే కాదు, అక్కడ ఉద్యోగ అవకాశాలు ఏంటి అన్న ఆలోచన కూడా రాదు ఆ అమాయకుడికి. అనుకోకుండా లలితకు తెలిసిన సోమయాజులు గారిని పరిచయం చేస్తుంది. నా ఉద్యోగం అంటూ వెంటపడే సన్నివేశాలు అత్యంత హాస్యరసంతో మనల్ని కడుపుబ్బ నవ్విస్తాయి. ఉద్యోగం దొరకటం లేదని భిక్షాటన కూడా చేస్తాడు శివయ్య.
4: మీరెవరో నాకు తెలీదే.
5: పర్వాలేదులే, నువ్వెవరో నాకు తెలుసు. లలితమ్మంతా చెప్పింది.
4: అదా పక్క వీధిలోకి వెళ్దాం.
5: ఎందుకు?
4: ఈ వీధిలో ఉన్న వాళ్ళు డబ్బులు ఇవ్వడం అయిపోయింది. వీడు స్కూల్లో చేరాలంటే ఇంకా
5: మిగతా డబ్బు నేను ఇస్తాను పద. అయినా డబ్బు సంపాదించాలంటే ఇలా వాళ్ళు హోనం చేసుకుంటారటయ్యా.
4: మరి ఇంకేం చేస్తాను, నాకు ఉద్యోగం లేదుగా.
5: లేదుగా అంటే ఎలా? ప్రయత్నం చేస్తే అదే వస్తుంది.
4: అయితే మీరు నాకు ఉద్యోగం ఇప్పిస్తారా?
5: చూద్దాంలే పద.
4: బాబుని బాగా చదివించి పెద్దవాడిని చేయాలి. లలిత కష్టపడకుండా చక్కగా సుఖంగా ఉండేట్టు చూడాలి. మీకు తెలుసా, అందుకే నేను లలిత మెడలో తాళి కట్టాను, ఇలా తోడుగా నీడగా ఉండటాను. అందుకే మీరు నాకు
5: ఉద్యోగం కావాలంటారు.

0: ఎలాగైతేనే సోమయాజులు గారు గుడిలో చిన్న ఉద్యోగం ఇప్పిస్తారు. అనుకోని పరిస్థితులలో రాధిక మావగారు రావుగారు ఇంటికొస్తారు. ఈ పాత్ర పోషించింది తమిళ నటులు సుందర్ రాజన్ గారు. మరో ఇంట్రెస్టింగ్ విషయం తెలుసా? చిత్ర నిర్మాత ఏడితి నాగేశ్వరరావు గారు వీరికి గాత్రదానం డబ్బింగ్ చెప్పడం జరిగింది. రావుగారి భార్య పాత్రను డబ్బింగ్ జానకి పోషిస్తారు. ఆవిడ జబ్బుపడి రోజులు లెక్క పెట్టుకుంటోందని, బాబును తన కొడుకుకి పుట్టిన తన వంశాంకురాన్ని చూడాలని తప్పిస్తోందని ఒక్కసారి ఇంటికి రమ్మని ప్రాధేయపడతారు రావుగారు. మంచితన మూర్తిభవించిన శివయ్య లలితను బాలను తీసుకువెళ్తాడు. కాని తనకక్కడ చోటు లేదని తెలుసుకుని తిరిగొచ్చేస్తాడు. ఏం చేయాలో తెలియక బాధపడుతూ ఉంటాడు. ఈ సీన్లో కమల్ హాసన్ నటన, నటన అంటే తప్పే, భావ వ్యక్తీకరణ అమోఘం. మన హృదయాలను తాకే భావతరంగం ఆ నటన. ఈ సీనే కాదు, చిత్రమంతా ఎంత చూసినా తనివి తీరదేమో.
1: నేను సంతోషంగా ఉండాలనుకుంటే
2: దూరంగా ఉంటే మీకు సంతోషమా?
1: వీడి నానమ్మ దగ్గర మీరుంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు కదా.
2: అయితే మీరు మా దగ్గర ఉండరా?
1: ఉండకూడదు.
2: మీరుంటే రావు గారి పరువు ప్రతిష్టలకి భంగం. అవునా?
1: మీరిద్దరే ఉండాలి. వీడు అక్కడ ఉంటే పెద్ద చదువులు చదివిస్తారు, ఆ కార్లు ఇల్లు పొలాలు అన్ని వీడికే చేస్తారు. తప్పు, నువ్వు అమ్మ హాయిగా ఉండొచ్చు సంతోషంగా.
2: ఓహో, అందుకనా మీరు సామాన్లన్నీ సర్దుకుని ఊరు వెళ్ళిపోతున్నారు? అంటే మీరక్కడ మన ఊర్లో సంతోషంగా ఉంటారు, నేను బాబు ఇక్కడ ఆ పెద్దింట్లో సంతోషంగా ఉంటాం. బాగుంది. మరి అప్పుడప్పుడు మేము గుర్తొస్తే మీకెలా ఉంటుంది?
1: ఇప్పుడు మా నాయనమ్మ కూడా లేదు, చచ్చిపోయింది.

0: మనల్లెవ్వరూ విడదీయలేరండి.
1: మీరు వింటున్నారు స్వాతిముత్యం చిత్ర విశేషాలు. ఇత శివయ్యను దగ్గరికి తీసుకుంటుంది. స్వార్థపరులైన మామగారి ఇల్లు అవసరం లేదని తెలియచెప్తుంది. ఈ సినిమా గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే దర్శకులు విశ్వనాథ్ గారు శృంగారాన్ని సుతిమెత్తగా, కథకు తగ్గట్టుగా, హుందాగా, హృదయవీణ మీటినట్లుగా తీశారని చెప్పాలి.

మీకు తెలుసా, అల్లు అర్జున్ కమల్ హాసన్ మనవడిగా తెరపై మనకు కనిపిస్తాడు. అలాగే రాధిక కొడుకు బాలసుబ్రహ్మణ్యం చిన్నప్పటి బాలు, ఆ చిన్నపిల్లాడు ఎవరో తెలుసా, కాంతారావు గారి మనవడు. ఇక ఏడిది శ్రీరామ్ చేసిన వెంకటస్వామి పాత్రకు తొలిగా రాళ్లపల్లి గారిని అనుకున్నారు. వారికి కూడా డేట్స్ కుదరక నిర్మాత గారి చిన్నబ్బాయి అయిన ఏడిది శ్రీరామ్ని తీసేసుకున్నారు. ఎంవి రఘు సినిమాటోగ్రఫర్ తన ఛాయాగ్రహణంతో ప్రేక్షకుల మనసు దోచేట్టు తీశారు. విశ్వనాథ్ గారికి తను తీసిన సినిమాలు హిందీ నటులు రాజ్ కపూర్ గారికి సినిమా విడుదలవ్వకముందే చూపించడం అలవాటు. ఈసారి కూడా అలాగే స్వాతిముత్యం చూపించారు. సినిమా చూశాక రాజ్ కపూర్ గారు ఏమన్నారో తెలుసా, దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఆనెస్టీ ఇన్ దిస్ ఫిల్మ్ అని. ఈ సినిమాలో ఎంతో నిజాయితీ ఉంది అని అన్నారు. నిజంగా నిజమే కదా. ఎంత నిజాయితీ ఉండకపోతే క్లైమాక్స్ సీన్లో లలిత తులసికోట దగ్గర తుదిశ్వాస విడిచే సీన్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తూ సంగీత దర్శకులు ఇళయరాజా గారు ఏడ్చేశారట. ఇంత టచ్చింగ్గా ఉంది, నేను నా ఇమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేదు.

0: లేకపోతున్నాను అన్నారట మైస్ట్రో ఇళయరాజా.
1: వెళ్లే
2: ముందు ఆ తులసి సమక్షంలో నీ ఊళ్ళో కళ్ళు మూస్తే జన్మ జన్మలకి నీరు నా పసుపు కుంకుమలు నాతోనే ఉంటాయట.
1: ఇప్పుడేం వెళ్ళిపోతున్నావేంటి? కాదు, ఒక రెండు నెలలు ఉండకూడదు.
2: ఎందుకు?
1: ముక్కోటి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి వస్తుంది, అప్పుడైతే సరాసరి స్వర్గానికి వెళ్ళిపోవచ్చు. అందుకే
0: విశ్వనాథ్ గారు స్వయంగా ఒప్పుకున్నారు స్వాతిముత్యం చిత్రం తన కెరీర్లో ఒక మైలురాయి అని. భారతీయులు ఆ మాటకొస్తే ప్రపంచ సినిమా అంతా హాలీవుడ్ సినిమా వైపే చూస్తాము. అలాంటి హాలీవుడే స్వయంగా స్వాతిముత్యం స్టోరీ లైన్తో ఫారెస్ట్ గ్రంప్ అనే సినిమా తీయడం జరిగింది. సాహో సార్వభౌమ దర్శక మేలిముత్యమా, ఏంటి నీ ప్రతిభ, ఏంటి నీ విజన్? మాకిచ్చింది నువ్వు స్వాతిముత్యం కాదు, ఆణిముత్యం అనొచ్చు.

0: రికార్డ్స్ అన్ని తిరగరాసిన స్వాతిముత్యం సినిమా 100 రోజుల ఫంక్షన్ ఒక బహిరంగ కళావేదికలో జరగాల్సింది. వాన పడడంతో హైదరాబాద్ లో ప్రసిద్ధి చెందిన ఒక థియేటర్లో జరిపారు. కళారాధకులు, నటులు, సినిమా ఇష్టులు అందరి సమక్షంలో ఘనంగా ఈ వేడుక జరిగింది. తొలి షాట్ మీ అందరికీ గుర్తుందా? వృద్ధుడైన కమల్ హాసన్ ఇంటి ముందర ముగ్గు చూసి పక్కింట్లో ఉన్న ముగ్గు మీద పెట్టిన 2 గొబ్బెమ్మలు తీసుకొచ్చి తన ఇంట్లో ముగ్గుపైన పెడతాడు. ఒక తల్లి గొబ్బెమ్మ, ఒక పిల్ల గొబ్బెమ్మని పెట్టాక కుక్కలు అరుస్తాయి. తనదైన మేనరిజంతో ఆ చెయ్యిని విదిలించేస్తాడు. ఈ గొబ్బెమ్మల్ని కనుక మనం కథకు అన్వయిస్తే, రాధికను ఒక వితంతును ఆమె కొడుకుతో సహా పెళ్లి చేసుకుని తన జీవితంలోకి తీసుకువస్తే సమాజం కుక్కల్లా అరుస్తాయని కథ చెప్పకనే ఫస్ట్ షాట్లో చెప్పారని అర్థమవుతుంది. ఈ సినిమాకు జాతీయ ఉత్తమ చిత్రంగా పురస్కారం, అలాగే ఉత్తమ నటుడిగా, ఉత్తమ దర్శకుడిగా, ఉత్తమ చిత్రంగా నంది పురస్కారాలు అందుకున్నారు. భారతదేశం నుంచి బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ ఫిల్మ్గా ఆస్కర్కు ఎంపికైన తొలి ఏకైక తెలుగు చిత్రం స్వాతిముత్యం. 1986 సినిమా గురించి ఇప్పటికీ దాదాపు 4 దశాబ్దాల తర్వాత మనం మళ్లీ గుర్తు చేసుకుంటున్నాం. అసలు మర్చిపోతే కదా అంటారా? ముమ్మాటికి నిజం. ఇది మనసున్న మహారాజు శివయ్య కథ. మరో విశేషమేంటో తెలుసా? ఈ కొసమెరుపుగా మీకు విశేషం చెప్పకపోతే ఎలా? సినిమాకు శివయ్య అనే టైటిల్ పెట్టమని చాలామంది విశ్వనాథ్ గారికి చెప్పారట. కానీ దర్శకుడి విజన్ ఒక్కసారి ఊహించుకోండి, స్వాతిముత్యమనే పెట్టాలి అని చెప్పి అన్నారట. ఎందుకంటే శివయ్య ఒక అనర్ఘరత్నం. స్వాతిముత్యం హిందీలో, కన్నడలో రీమేక్ చేశారు ఈ చిత్రాన్ని, తమిళ్లో డబ్ చేశారు. స్వాతిముత్యం చిత్ర విశేషాలు ఈరోజు మనం గుర్తు చేసుకున్నాం. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి ప్రసారమయ్యింది.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరింతవరకు గుర్తుకొస్తున్నాయిలో స్వాతిముత్యం చిత్ర సమీక్ష, ఆ చిత్ర విశేషాలు విన్నారు. స్వాతిముత్యం ఒక క్లాసిక్. ఈరోజు వినిపించడంలో ఒక విశేషం ఉంది చెప్తాను అన్నాను కదా, అదేంటంటే ఈ సంవత్సరం 40 ఏళ్లు పూర్తి చేసుకున్న మేలిముత్యం స్వాతిముత్యం, ఆ చిత్ర విశేషాలు మనందరి కోసం అందించారు రేడియో సఖి అనుపమ వివిధ భారతి వేదికగా.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
4: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
5: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
4: అంతేకాక

0: యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12 గంటలకు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుండి వార్తలు వింటారు.

వస్తానంటే నేను ఉద్దంటన. ఈ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన పాట విన్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. పద్మవిభూషణ్ డాక్టర్ దువ్వూరి నాగేశ్వరరెడ్డి గారి గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం. వైద్యుల కుటుంబంలో పుట్టిన నాగేశ్వరరెడ్డి గారు వారి తాతగారు నాన్నగారు బాటలోనే సాగుతూ వైద్య వృత్తిని చేపట్టారు. ఆయన కుటుంబంలో మూడవ తరం వైద్యులు వారు. చదువు తర్వాత ప్రజలకు సేవ చేయడానికి, అందరికీ నాణ్యత గల ఆరోగ్యం అందించాలి అనే లక్ష్యంతో ప్రారంభించిన వేసిన ఒక చిన్న అడుగు అదే 1994 హైదరాబాద్లో దాదాపు 32 క్రితం ఒక చిన్న పాలిక్లినిక్ మొదలై నేడు భారతదేశంలో అగ్రగామిగా సేవలందిస్తోంది ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ. వరల్డ్ ఎండోస్కోపీ సొసైటీ ద్వారా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా గుర్తింపు పొందిన ఏకైక భారతీయ ఆసుపత్రిగా పేరు తెచ్చుకుంది ఈ ఏఐజీ. ఉన్నత వైద్య సేవలు అందిస్తూ అంకితభావం కలిగిన వైద్యుల బృందానికి నేతృత్వం వహిస్తూ ఎందరికో మార్గదర్శిగా నిలుస్తున్నారు నాగేశ్వరరెడ్డి గారు.

చింతకాయల రవి ఈ చిత్రం నుండి. విజయ్ ప్రకాష్ హన్సిక ఆలపించిన పాట విన్నారు. సంగీతం విశాల్ శేఖర్, రచన చంద్రబోస్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. స్టూడియోలో సమయం 12:21 దాటి 30 సెకండ్లు. ఈరోజు పద్మవిభూషణ్ డాక్టర్ దువ్వూరి నాగేశ్వరరెడ్డి గారి గురించి మాట్లాడుకుంటున్నాం మన చైతన్య స్ఫూర్తిలో. జీర్ణకోశ సంబంధిత వ్యాధుల పరిశోధనల కోసం అత్యుత్తమ ల్యాబొరేటరీ ఏర్పాటు చేయడం అంతేకాకుండా రోగులకు అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో వారు చేస్తున్న నిరంతర కృషికి గుర్తింపుగాను ఎన్నో పురస్కారాలు సత్కారాలు అందుకున్నారు నాగేశ్వరరెడ్డి గారు. భారతదేశం నుండి పద్మవిభూషణ్తో పాటు అంతర్జాతీయంగా ఎండోస్కోపీ రంగంలో నోబెల్ బహుమతిగా చెప్పే మాస్టర్ ఎండోస్కోపిస్ట్, అంతేకాదండి మాస్టర్ ఆఫ్ వరల్డ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, లెజెండ్స్ ఆఫ్ ఎండోస్కోపీ ఈ పురస్కారాల్ని అందుకున్న తొలి భారతీయుడు డాక్టర్ నాగేశ్వరరెడ్డి గారు. మొబైల్ ఎండోస్కోపీ యూనిట్స్, ఎన్నో స్క్రీనింగ్ అవగాహన కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజల్లో చైతన్యాన్ని నింపుతున్నారు నాగేశ్వరరెడ్డి గారు. వారి సంస్థ నుండి ఇంకొక గొప్ప విషయం చేస్తున్నారు నాగేశ్వరరెడ్డి గారు. అదేంటో తెలుసా? 20% మంది రోగులకు ఉచిత వైద్య సంరక్షణను అందిస్తున్నారు ఏఐజీ ద్వారా. గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగంలో విశేష సేవలతో పాటు ఎన్నో నూతన ఆవిష్కరణలకు నాంది పలికారు నాగేశ్వరరెడ్డి గారు. అందుకే వారిని సవినీయంగా సగౌరవంగా పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించారు భారతదేశ ప్రభుత్వం వారు.

వర్షం చిత్ర నుండి సుమంగళి సాగర్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. దువ్వూరి నాగేశ్వరరెడ్డి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. నాగేశ్వరరెడ్డి గారు ప్రోత్సహించే ముఖ్యమైన విషయం ఏంటంటే మహిళా సాధికారత. వారి సంస్థలో పనిచేసే ఉద్యోగుల్లో 56% మంది మహిళలేనట. ఎంత గొప్ప విషయం! వైద్య రంగంలో మహిళల వృద్ధిని చురుగ్గా ప్రోత్సహిస్తారు నాగేశ్వరరెడ్డి గారు. నిజమైన పురోగతికి మహిళలను గౌరవించడం, సరైన అవకాశాలు కల్పించడం ఎంతో ముఖ్యమంటారు. ఆ విషయాన్ని నలుగురికి తెలియజేస్తారు నాగేశ్వరరెడ్డి గారు. ఆయన ఒక విషయం చెప్తారు, మనం చేసే పని ద్వారా జీవనోపాధి పొందుతాం, కానీ మనం ఇచ్చేదాని ద్వారా జీవితాన్ని సంపాదిస్తామంటున్నారు నాగేశ్వరరెడ్డి గారు. ఇవ్వడం వల్ల ఎంత సంతృప్తి కలుగుతుంది, ఆ విషయాన్నే పదే పదే నలుగురికి చెప్తారు. ఆయన చెప్పి ఊరుకోరు, నలుగురిని చైతన్యపరుస్తారు. ఆయన పాటించే ఒక పాలసీ ఉంది, ఇదే అందరినీ పాటించమని కూడా చెప్తున్నారు, సలహా ఇస్తున్నారు. అదేంటో తెలుసా? హ్యుమానిటీ, ఆనెస్టీ, హార్డ్వర్క్, మానవత్వం, నిజాయితీ, కృషి. తాను నిత్య జీవితంలో అనుసరించేవి ఇవే అని చెప్తున్నారు ఈ ఆరోగ్య ప్రదాత.

ఊపిరి చిత్రం నుండి ఆ అందమైన పాట విన్నారు. పాడినవారు కార్తీక్, సంగీతం అందించారు గోపి సుందర్, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. మరి మన దేశ యువత కూడా ఆనెస్టీ, హ్యుమానిటీ, హార్డ్వర్క్ ఈ మూడు పాటిస్తూ తమ జీవితంలో అనుకున్న గమ్యస్థానాన్ని చేరుకోవాలంటున్నారు పద్మవిభూషణ్ నాగేశ్వరరెడ్డి గారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 12:30 కావస్తుంది.

0: ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. హోంమంత్రి అమిత్ షా గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు కచ్లోని హరామీనాలా క్రీక్ ప్రాంతాలను సందర్శిస్తారు. కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి అత్యంత సంక్లిష్టంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు న్యూ చండీగఢ్లో జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈరోజు కర్ణాటకలోని బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించే ప్రపంచ స్థాయి వేడుకల్లో ఉపరాష్టపతి పాల్గొంటారు. ఆ తర్వాత కర్ణాటకలోని దావణగెరెలో ఉన్న యూనివర్సిటీ బీడీటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్లాటినం జూబ్లీ వేడుకలకు హాజరవుతారు. రేపు పణజీలో జరిగే గోవా రాష్ట అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అలాగే గోవాలోని సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీని కూడా సందర్శిస్తారు. ఆదివారం రోజు ఉపరాష్టపతి కర్ణాటకలోని బెల్తంగడిలో సిరి ఇండస్ట్రియల్ పార్కును ప్రారంభిస్తారు. అలాగే శ్రీక్షేత్ర ధర్మస్థల మంజునాథస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం ఉపరాష్ట్రపతి కేరళను సందర్శించి కొట్టాయంలో దీపిక మలయాళ దినపత్రిక 140వ వార్షికోత్సవ వేడుకలను ప్రారంభిస్తారు. హోంమంత్రి అమిత్ షా గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు కచ్లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న హరామీనాలా క్రీక్ ప్రాంతాలను సందర్శిస్తారు. ఈ పర్యటనలో ఆయన బీఎస్ఎఫ్ చేసిన భద్రతా ఏర్పాట్లను సమీక్షించి బోర్డర్ అవుట్పోస్ట్ G7ను ప్రారంభించి బీఎస్ఎఫ్ జవాన్లతో ముచ్చటిస్తారు. ఆ తర్వాత భుజ్లో సరిహద్దు సంబంధిత అంశాలపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారు. 6 నెలల వ్యవధిలో అమిత్ షా కచ్ ప్రాంతంలో పర్యటించడం ఇది 2వసారి. గత ఏడాది నవంబర్లో బీఎస్ఎఫ్ జాతీయ స్థాయి ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొనేందుకు భుజ్ను సందర్శించారు. దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న కృత్రిమ జనాభా మార్పుల వెనుక ఉన్న కారణాలను కేంద్రం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ పరిశీలిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. నిన్న గాంధీనగర్లో 340 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన అనంతరం మాట్లాడుతూ అమిత్ షా కృత్రిమ జనాభా మార్పుల నివారణకు అవసరమైన చర్యలపై కమిటీ చర్చిస్తుందని, ఏదైనా నిర్దిష్ట చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరాన్ని పరిశీలిస్తుందని అన్నారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నావ్లేకర్ నేతృత్వంలోని ఈ కమిటీ 7 ఏడాదిలోపు తన నివేదిక సమర్పిస్తుందని తెలిపారు. దేశంలోని ప్రతి చొరబాటుదారుణ్ణి గుర్తించి దేశం నుండి బహిష్కరించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
1: भाजपा बंगाल सरकार ने डिटेंशन सेंटर बनाए हैं, मगर हम सब लोग चाहते हैं कि जो घुसपैठ कर अवैध तरीके से आए हैं वो अपने आप जहां से आए हैं वहां वापिस चले जाए। अगर वो अपने आप चले जाते हैं तो बंगाल सरकार भी उन पर कोई केस नहीं करेगी, जाने के लिए उनकी सहायता भी करेगी.
0: సరిహద్దు కంచె నిర్మాణం పనుల కోసం 600 హెక్టార్ల భూమిని సరిహద్దు భద్రతా దళానికి అందజేసినందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారిని హోంమంత్రి అభినందించారు. మ్యాన్మార్ అధ్యక్షులు యు మిన్ ఆంగ్ రేపటి నుంచి 5 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఆయన భారత్ను సందర్శిస్తున్నారు. యు మిన్ ఆంగ్తో పాటు పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా వస్తోంది. మింగాన్ అధ్యక్షుడి హోదాలో భారత పర్యటనకు రావడం ఇదే తొలిసారి. న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా మ్యాన్మార్ అధ్యక్షులు జూన్ 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై వారు చర్చలు జరుపుతారు. యు మిన్ ఆంగ్ బోధగయ, ముంబై నగరాలను కూడా సందర్శిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి అత్యంత సంక్లిష్టంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ తెలిపారు. ఘర్షణలు, అభద్రతాభావం, ప్రజల వలసలు, ఆహార కొరత వంటి కారణాలు ఈ వ్యాధిని అదుపు చేసే ప్రయత్నాలను మరింత క్లిష్టతరం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. కాంగో రాజధాని కిన్షాసా విమానాశ్రయం

ఆశ్రయానికి చేరుకున్న అనంతరం టెడ్రోస్ విలేకరులతో మాట్లాడుతూ బాధితులు ఒంటరిగా లేరని, ఈ పరిస్థితిని ఎదుర్కోవడంలో వారికి మద్దతుగా డబ్ల్యూహెచ్ఓ సిద్దంగా ఉందని, ఆయా ప్రాంతాల ప్రజలకు భరోసా ఇవ్వడానికే తాను ఇక్కడికి వచ్చినట్టు చెప్పారు. తూర్పు ఇటూరీ ప్రావిన్స్ రాజధాని బునియాలో డబ్ల్యూహెచ్ఓ బృందాలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయని, తాము అక్కడి పరిస్థితిని అంచనా వేస్తామని తెలిపారు. కాంగో తూర్పు ప్రావిన్స్ లో ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తుండటంతో ఇప్పటివరకు 1000 కంటే ఎక్కువ అనుమానిత కేసులు, 238 అనుమానిత మరణాలు నమోదైనట్టు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఎబోలా వ్యాప్తిని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నెల 17వ తేదీన అంతర్జాతీయ ఆందోళనకర ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించగా, ఆ తర్వాత ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ దీనిని ఖండాంతర ప్రజారోగ్య భద్రత అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ వర్ధంతి సందర్బంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. చౌదరి చరణ్ సింగ్ దార్శనికత కలిగిన నాయకుడని, రైతుల సంక్షేమం, గ్రామీణ ప్రాంతాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని ఉపరాష్టపతి కొనియాడారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ, చరణ్ సింగ్ పూర్తి జీవితం దేశంలోని రైతులు, కార్మికులు, గ్రామాల అభ్యున్నతికే అంకితమైందని చెప్పారు. హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, చరణ్ సింగ్ స్వాతంత్ర సమరం నుండి అత్యవసర పరిస్థితి కాలం వరకు ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. అంతర్జాతీయ ఐక్యరాజ్యసమితి శాంతి భద్రతల పరిరక్షకుల దినోత్సవం సందర్బంగా యుఎన్ శాంతి భద్రతల పరిరక్షకులకు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నివాళులర్పించారు. ప్రపంచ శాంతి భద్రతలు కాపాడడంలో ఐక్యరాజ్యసమితి శాంతి భద్రతల పరిరక్షణ మిషన్ల కింద పనిచేస్తున్న ధైర్యవంతులైన మహిళలు, పురుషుల అచంచలమైన నిబద్దతను ప్రశంసించారు. ప్రపంచంలోనే అత్యంత సవాల్తో కూడిన వాతావరణాల్లో కూడా వారి అంకితభావం ఒక అర్థవంతమైన మార్పును తీసుకొస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా శాంతి కోసం పెట్టుబడి పెట్టండి అనే సందేశాన్ని మంత్రి మరోసారి పునరుద్ఘాటించారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు న్యూ చండీగఢ్లోని మహారాజా యదువీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడుతుంది. జూన్ నుండి సెప్టెంబర్ మధ్యకాలంలో కురిసే నైరుతి ఋతుపవనాల సీజన్లో దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈరోజు న్యూఢిల్లీలో 2026 ఋతుపవనాల సీజన్కు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎం రవిచంద్రన్, ఈ సీజన్లో ఈశాన్య భారతదేశంలో వర్షపాతం సాధారణంగా ఉండే అవకాశం ఉందని, అలాగే మధ్య దక్షిణ ద్వీపకల్పం, వాయువ్య భారతదేశంలో సాధారణం కంటే తక్కువ ఉండవచ్చని పేర్కొన్నారు. ఐఎండి డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర మాట్లాడుతూ, జూన్ నెలలో దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, బీహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్, గుజరాత్లోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ తీవ్రతతో వడగాల్పులు వీచే అవకాశం ఉందని చెప్పారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. హోంమంత్రి అమిత్ షా గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు కచ్లోని హరామీనాలా, క్రీక్ ప్రాంతాలను సందర్శిస్తారు. కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి అత్యంత సంక్లిష్టంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు న్యూ చండీగఢ్లో జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: సమయం 12:40 దాటి 35 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ఈట్ ఫిట్.
1: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcil.co.in and take the first step toward the blue.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుపుడు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివిధ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. ప్రతిరోజు ఈ ఈట్ ఫిట్ కార్యక్రమంలో ఆరోగ్యంగా ఫిట్ గా ఉండడం గురించి కొన్ని చిట్కాలు విశేషాలు చెప్పుకుంటున్నాం. మన తోటి ఆర్జీలందరూ కూడా మాట్లాడుతున్నారు. అయితే ఈరోజు నేను ఏ విషయం గురించి మాట్లాడుకోబోతున్నాను, మనం మాట్లాడుకోబోతున్నాం అని ఎదురు చేస్తున్నారా? ఈరోజు వైద్యులు సూచిస్తున్న కొన్ని ఇంట్రెస్టింగ్ సూపర్ ఫుడ్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఈట్ ఫిట్ కార్యక్రమంలో. ఆరోగ్యంగా ఉండాలంటే ఖరీదైన ఆహారాలే తినక్కర్లేదంటున్నారు పోషకాహార నిపుణులు, వైద్యులు కూడా. అందులో మరి అలాంటి ఆహారాల్ని, రెండు ఆహారాల్ని మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. మొదటిది గుర్తుపెట్టడానికి మీకు కొన్ని క్లూస్ ఇస్తాను, గుర్తుపెట్టే ప్రయత్నం చేయండి. గుర్తుపడితే నాకు ఒక వాట్సాప్ సందేశం పంపించండి. అదేంటంటే, అత్యంత చవకగా దొరికే ప్రోటీన్ ఇది. బాదం పప్పుకి బదులుగా వాడతారు, బాదం పప్పుకి బ్రదర్ అని చెప్పొచ్చేమో, బాదం పప్పుకి బదులుగా వాడే ఆ ప్రోటీన్ ఏంటో, ఆ సూపర్ ఫుడ్ ఏంటో మీకు తెలిస్తే నాకు 0402324852 ఈ నెంబర్కి సందేశం పంపండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: అభినయం చిత్రం నుండి గమ్మత్తైన పాట విన్నారు కదా. ఎంతమంది పాట విన్న వెంటనే నోట్లో నీళ్లూరి ఆ అది చేసుకుని తినాలి అనే ఊహ మీకు కలిగింది చెప్పండి. తనకెళ్ళ భరణి గారు స్వీయ రచనలో వారి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఇది మిథునం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు స్వప్న ఆలపించిన ఈ పాట వీణాపాణి గారు సంగీతం అందించారు. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. మరి శ్రోతలు ఎంత బాగా స్పందిస్తున్నారంటే ఈట్ ఫిట్ కార్యక్రమంలో మీరిది గుర్తుపట్టగలరా అని అడిగాను. మేము ఎందుకు గుర్తుపట్టలేము అంటూ బోలెడన్ని సందేశాలు పంపించారు. బాదం పప్పుకి బ్రదర్లా చెప్పే, అంటే బాదం పప్పుకి బదులుగా వాడే ఒక సూపర్ ఫుడ్ ప్రోటీన్ ఏంటి అని అడిగితే కరెక్ట్గా గెస్ట్ చేసి పంపించారు. కర్రా సరస్వతి గారు మనకి రామశంకర్ నగర్ రమాశంకర్ నగర్ నుండి సందేశం పంపించారు. అలాగే గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్, సుగుణ మరియు వారి కుటుంబ సభ్యులు. ఇంకా హేమలత గారు మనకి చౌటుప్పల్ నుండి కరెక్ట్గా గెస్ట్ చేసి పంపించారు. అలాగే డాక్టర్ శ్రీపతి బాబు గారు బెంగళూరు నుంచి ఇదిగో ఇదే నా సమాధానం అంటూ మనకి సందేశం పంపించారు. వీరందరూ గెస్ట్ చేసిన ఆ సూపర్ ఫుడ్ ఏమీ ఉంటుంది? మీరు కూడా గెస్ట్ చేస్తే, మీరు కూడా గుర్తుపడితే సందేశం పంపించండి. ఈ కమర్షియల్ తర్వాత మాట్లాడుకుందాం.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
0: ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియో క్లబ్ల సమయం 12:48 దాటి 6 సెకండ్లు. అలాగే మనకి వరంగల్ దయానంద్ కాలనీ నుండి కూడా పుట్టా చంద్రమోహన్ శోభారాణి గారు సరిగ్గా గుర్తించి పంపించారు. ఎస్, బాదం పప్పుకి బదులుగా వాడే సూపర్ ఫుడ్ అయిన హై ప్రోటీన్ కలది వేరుశెనగ గుళ్ళు. వేరుశెనగ పప్పులు, పల్లీలు మనందరికీ ఎంత ఇష్టం కదా. చిన్నతనం నుండి అందరికీ ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి ఈ పల్లీలతో. అయితే వేరుశెనగలు, దీనిలో ఉండే ప్రోటీన్ ఆరోగ్యకరమైన కొవ్వులకు మంచి మూలంగా చెప్తున్నారు వైద్యులు. రోజు కొద్దిగా వేరుశెనగలు తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది అంటున్నారు. అంతేకాదు, బాదం పప్పుకి బదులుగా చెప్పబడే ఈ వేరుశెనగకాయలంటే దాదాపు మనందరికీ ఇష్టమే. చిన్నతనంలో స్కూల్ రోజుల నుండి ట్రైన్లో ప్రయాణం చేస్తూ అలా పల్లీలు పల్లీలను వచ్చే దగ్గర కొనుక్కొని మాట్లాడుతూ చక్కగా ముచ్చట్లు చెప్పుకుంటూ ఆ పల్లీలు తినడం, ఆ అనుభూతి ఎంత బాగుంటుంది కదా. అంతేకాదు, మరి పల్లీలు తినే తినొచ్చు. పల్లీలు బెల్లంతో కలిసి చేసిన లడ్డూలు ఎవరికిష్టం ఉండో, పిల్లలైతే అత్యంత ఇష్టంగా తింటారు ఈ పల్లీలు లడ్డూలు. కాకపోతే పోషకాహార నిపుణులు ఏం చెప్తున్నారంటే తగిన మోతాదులో తింటే అన్ని పోషకాలు అందుతాయి. ఎందుకంటే పల్లీలు ఎక్కువగా తిన్నా అనర్థమే, గుండెపోటు ఉన్నవాళ్ళు లేదా కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు ఎక్కువ పల్లీలు తిన్నా కూడా అనర్థమే అంటున్నారు. ఇక పల్లీలతో పాటు ఇంకో సూపర్ ఫుడ్ ని కూడా మనం తప్పకుండా ప్రస్తావించుకోవాలి ఇక్కడ. అదేంటంటే మొలకెత్తిన శనగలు. పెసల్లో కూడా ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంతో వాటిని గుండెకి ఆరోగ్యం అందించడంలో కూడా సహాయపడతాయి అంటున్నారు న్యూట్రిషనిస్ట్. మరి పల్లీలని ఊరికే ఏదో టైం పాస్ పల్లీలని పక్కన పడేయకుండా తప్పకుండా మోతాదులో రోజు కాస్త కాస్త తినండి, పిల్లలకి పెట్టండి, ఆరోగ్యంగా ఉండండి. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం మీట్ ద స్టార్.

0: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: FM 102.8 మెగాహెర్ట్స్ పై
0: మీట్ ద స్టార్.

కోరి చిత్రం నుండి కార్తీక్ చిన్నయ్య ఆలపించిన ఆ సూపర్ మెలడీ విన్నారు. సంగీతం గోపీసుందర్, రచన రామజోగయ్య శాస్త్రి. చాలా సందేశాలు

మనకి ఈట్ ఫిట్ కార్యక్రమం చాలా బాగుంది అంటున్నారు చాలా మంది శ్రోతలు. ఆరోగ్యకరమైన ఆహారం ఆయుష్ను పెంచుతూ శరీరాన్ని తేలికమయం చేస్తుంది. కనుక అందరూ పోషకాలు పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తీసుకుని సంపూర్ణ ఆరోగ్య భాగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానంటూ అద్భుతమైన సందేశం పంపించారు నిజామాబాద్ నుండి జనగామ చంద్రశేఖర్ శర్మ గారు. అలాగే ఆరోగ్యానికి సంబంధించి చక్కటి విషయాలు అందిస్తున్నారు, ఈట్ ఫిట్ కార్యక్రమం మాకెంత నచ్చుతోంది అంటున్నారు నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి. చాలా సంతోషం అండి, థ్యాంక్ యూ మీ సందేశాలకు. మరి ఈట్ ఫిట్ కార్యక్రమంలో మరొక సూపర్ ఫుడ్ గురించి మాట్లాడుకుందాం. ఇది కూడా మీరే గుర్తుపట్టాలి. చిన్న క్లూ ఇస్తాను, గుర్తుపట్టే ప్రయత్నం చేయండి. అది ఏంటంటే అతి చవకగా మన ఇంట్లోనే పెంచుకునే రోజు పప్పులలో తినే ఎన్నో పోషక విలువలున్న ఆహారం ఇది. మరి ఆ పప్పులలో తినే రోజు పప్పులో వేసుకునే మరి ఆ పోషక విలువలున్న ఆహారం ఏంటో గుర్తుపట్టి నాకు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఫిట్ కార్యక్రమం వింటున్నారు. కంత్రి సినిమా నుండి హేమచంద్ర సునీత ఆలపించిన ఆ పాట విన్నారు. సంగీతం మణిశర్మ, రచన వేటూరి సుందరమూర్తి గారు. ఈ ఫిట్ కార్యక్రమంలో మరి మీరు ఇది గుర్తుపట్టండి అని అడిగాను కదా, చాలా మంది శ్రోతలు సరిగ్గానే పంపించారు. నేనేం అడిగానంటే అతి చవకగా మన ఇంట్లోనే పెంచుకుంటూ రోజు పప్పుల్లో వేసుకునే ఎన్నో పోషక విలువలున్న ఆహారం ఏంటి గుర్తుపట్టండి అన్నాను. ఎంతో మంది సందేశాలు పంపించారు. వరంగల్ కాశీబుగ్గ నుండి దాసి రామచంద్రం గారు, అలాగే డాక్టర్ శ్రీపతి బాబు గారు బెంగళూరు నుండి, గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్ మరియు వారి కుటుంబ సభ్యులు, అలాగే రవి భీమగల్ నుండి పంపించారు, జ్యోతి హన్మకొండ నుండి, ఇంకా రాము బల్కంపేట నుండి సరిగ్గా గెస్ట్ చేసి పంపించారు, అలాగే సుశీల్ శ్రవంతి గారు కూడా గెస్ట్ చేసి మనకి సరిగ్గా పంపించారు. వీరందరూ దివాకర్ ఉమ్మడి నుండి కూడా మనకి సందేశం పంపించారు. వీరందరూ ఏమంటున్నారు తెలుసా, కరివేపాకు, కొత్తిమీర, ఆకుకూరలు ఇవి కూడా ఆహారాన్ని ఆహారంలో జత చేసుకుంటే ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయంటున్నారు. అది కూడా మరి సూపర్ ఫుడ్డే కదా, దాని గురించి మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఫీట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. ఎంత హాయిగా ఉంది కదా పాట. అంతకు ముందు ఆ తర్వాత చిత్రం నుండి కళ్యాణ్ కోడూరి స్వీయ సంగీత దర్శకత్వంలో సునీతతో కలిసి ఆలపించిన ఆ పాట, రచన అనంత్ శ్రీరామ్. మరి రెండవ సూపర్ ఫుడ్ ని గుర్తుపట్టేశారు శ్రోతలందరూ. అతి చవకగా ఎన్నో పోషక విలువలున్న సూపర్ ఫుడ్ ఆకుకూరలు, పాలకూర, తోటకూర, చుక్కకూర, మెంతికూర, కరివేపాకు, కొత్తిమీర, ఇలా ఏదైనా సరే హరితంగా ఉంటే చాలు. గ్రీన్ గ్రీన్ వెజిటబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఐరన్, ఫోలిక్ యాసిడ్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయంటున్నారు వైద్యులు. రక్తహీనత సమస్య ఉన్నవారికి ఇది ఆపద్బాంధవనే చెప్పాలి, ఎందుకంటే ఎంతో మేలు చేస్తుంది అలాంటి ఆరోగ్య సమస్యలున్న వాళ్ళకి. రోజు కొద్దిగా ఆకుకూరలు తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం సమస్య తగ్గుతుంది, రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీని కూడా పెంపొందిస్తుంది అంటున్నారు పోషకాహార నిపుణులు. ఇంకొక ముఖ్యమైన విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, చవకగా సులభంగా లభిస్తాయి ఆకుకూరలు. పొద్దున లేస్తే మన స్నేహితులు ఆకుకూరలు అమ్ముతూ మనకి ఎదురుపడుతూనే ఉంటారు. వారు అలా లోకల్గా పండించిన ఆకుకూరలు తెచ్చి మన ఇంటి ముందు అమ్ముతుంటే తప్పకుండా వారికి సహాయాన్ని అందిస్తాం, సహాయాన్ని అందిద్దాము. అలాగే మనం ఆరోగ్యంగా ఉండడానికి వారు ఎంతో సహకరిస్తున్నారు, వారికి ఎన్నో అభినందనలు కూడా తెలియజేయచ్చు. ఏమంటారు? మరి ఇలాగా ఎన్నో చెప్పుకోవచ్చు. రోజు ఇలా చవకగా దొరికే ఆహారాలన్నీ నెగ్లెక్ట్ చేయకుండా మన చుట్టూ ఉన్న సూపర్ ఫుడ్స్ని సమతుల్యంగా రోజువారీ ఆహారంలో తీసుకుంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉండొచ్చు. ఏమంటారు? మరి మీకు ఎలా అనిపించిందో నాకు సందేశం పంపించండి.

ఏవైనా తినచ్చు, మన మనసుకు నచ్చినవి. కాకపోతే మితంగా తింటే అన్నీ మంచివే, ఇదొక్కటే సూత్రం మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలను ప్రజల చింతకు చేర్చడంలో అధికారులు కీలక పాత్ర

0: సృష్టించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా కోరారు. రాష్టంలో యాసంగి సీజన్కు సంబంధించి 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు సుమారు 58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన విద్యార్థుల డైట్ ఛార్జీలను ప్రతి నెల మొదటి వారంలోనే అందేలాగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారని ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు. వచ్చే 3 రోజుల్లో రాష్టంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలను ప్రజల చెంతకు చేర్చడంలో అధికారులు కీలక పాత్ర పోషించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా కోరారు. కొమరంపి మాసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టరేట్లో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో గవర్నర్ మాట్లాడారు. సంక్షేమ పథకాలు పక్కాగా అమలు చేసినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందన్నారు. గిరిజన సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో జిల్లా కేంద్రంలో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు కుమరం భీం జన్మస్థలమైన రౌట సంఖ్యపల్లిలో ఏర్పాటు చేసిన సభలో గవర్నర్ పాల్గొంటారు. వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. తెలంగాణ ప్రదేశ్ ఈ సాయంత్రం హైదరాబాద్ లోని గాంధీభవన్లో సమావేశమవుతుంది. రాష్టంలో తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ ప్రాధాన్యాలతో పాటు ఎస్ఐఆర్ అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఎస్ఎస్సీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు పార్టీకి చెందిన పలువురు అగ్రనేతలు, మంత్రులు ఈ భేటీలో పాల్గొంటారు. రాబోయే 5 ఏళ్లలో కాజీపేటలో ఉన్న రైల్వే తయారీ యూనిట్లో 200 ఇంటర్సిటీ రైళ్లు తయారు కానున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చేసిన ప్రకటనపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్దికి నిరంతర సహకారం అందిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు కృతజ్ఞతలు తెలియజేశారు. మహబూబాబాద్ జిల్లా సరిహద్దుల వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టుల్లో పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ డాక్టర్ శబరీష్ పోలీసులకు సూచించారు. మహబూబాబాద్ జిల్లా మరీపేడ హైవేపై స్థానిక పోలీసులు ఏర్పాటు చేసిన పోలీస్ చెక్పోస్టును నిన్న రాత్రి ఎస్పీ తనిఖీ చేశారు. జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టుల దగ్గర క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాలని, డ్రగ్స్, మత్తు పదార్థాలు, గంజాయి, పశువుల అక్రమ రవాణాపై అప్రమత్తంగా ఉండాలని, పట్టుబడిన వారిపై కఠిన కేసులు నమోదు చేయాలని కూడా శబరీష్ సూచించారు. రాష్టంలో యాసంగి సీజన్కు సంబంధించి 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు సుమారు 58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. మరో 18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలకు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఈ యాసంగి సీజన్కు అవసరమైన 24 కోట్ల గన్నీ సంచులను కొనుగోలు కేంద్రాల వద్ద సిద్దంగా ఉంచినట్లు తెలియజేశారు.
1: శివ సంతోష్ మంత్రిగా రాష్ట్రంలో రైతు రైతులకు మాటిస్తున్నాము. ఈ యాసంగి పంటకి 75 లక్షల మెట్రిక్ టన్నులు ధరణాన్ని కొనుగోలు చేయడానికి అన్ని విధాలుగా ఏర్పాటు చేసి ముందుకు పోతున్నాము. ఈ రోజు వరకు రాష్ట్రంలో 8.5 లక్షల రైతులకి 10,500 కోట్ల రూపాయలు వరి కొనుగోలు చేయడం జరుగుతుంది.
0: జూన్ 4వ తేదీ తర్వాత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో 3వ తేదీలోగా ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు పూర్తి చేయాలని కలెక్టర్లకు మంత్రి సూచించారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంలో భాగంగా ఖమ్మం జిల్లాలో కల్లూరు మండలంలోని చిన్న కోరుకొండి గ్రామాన్ని, ఎర్రుపాల మండలంలోని రాజుపాలెం గ్రామాన్ని సౌర ఆదర్శ గ్రామాలుగా సిద్దం చేస్తున్నారు. ఒక్కొక్క గ్రామానికి 1 కోటి రూపాయల చొప్పున నిధులు మంజూరు చేశారు. ప్రతి ఇంటిపైన సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకునేలాగా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఈ పథకం వల్ల పొందుతున్న ప్రయోజనాల గురించి లబ్దిదారు చౌడవరపు కిషోర్ గుప్తా ఆకాశవాణికి వివరించారు.
2: ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం కింద సోలార్ నేను పెట్టుకోవడం జరిగింది. కరెంటు బిల్లు మినిమం 2,000-3,000 వచ్చే వాళ్ళకి ఒక 3 కేవీ పెట్టుకుంటే కరెంటు బిల్లు రాదు. నెలకి 450 యూనిట్లు ప్రొడ్యూస్ కావడం వల్ల యూనిట్ కి 3 రూపాయల చొప్పున గవర్నమెంట్ నుంచే మనకి రిటర్న్ అమౌంట్ రావడం జరుగుతుంది. సోలార్ పెట్టుకుంటేనే ఇంటి పర్మిషన్ గానీ ఇస్తే అంటే మాత్రం అందరు పెట్టుకుంటారు. చాలా మందికి అవగాహన లేక ఇది పెట్టుకోవట్లేదు.
0: నాగార్జున సాగర్ జలాశయాన్ని గోదావరి నది నిర్వహణ బోర్డు చైర్మన్ పద్మా దోర్జే గంబా నిన్న సందర్శించారు. ప్రధాన డ్యాం, కుడి కాల్వ హెడ్ రెగ్యులేటర్, ప్రధాన విద్యుత్ కేంద్రం, ఎడమ కాల్వ హెడ్ రెగ్యులేటర్ తదితర ప్రాంతాలను పరిశీలించారు. ప్రాజెక్టు నిర్వహణ, నీటి నిల్వలు తదితర అంశాలు

0: పై అధికారులు చైర్మన్ కు వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన విద్యార్థుల డైట్ ఛార్జీలను ప్రతి నెల మొదటి వారంలోనే అందేలాగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారని ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు. సాంఘిక సంక్షేమ గురుకుల్ జూనియర్ కాలేజీల ప్రవేశ పరీక్ష ఫలితాలను మంత్రి ఈ రోజు విడుదల చేశారు. ఈ నెల 15వ తేదీన జరిగిన జేసీసెట్ పరీక్షకు 39,052 మంది విద్యార్థులు హాజరుకాగా మొదటి విడతలో 18,401 మంది సీట్లు సాధించారు. రాష్ట వ్యాప్తంగా ఉన్న 229 గురుకుల కాలేజీల్లో మొత్తం 19,740 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంపికైన విద్యార్థులు జూన్ 7వ తేదీలోపు సంబంధిత కాలేజీల్లో చేరాలని మంత్రి సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య ఆహారం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని లక్ష్మణ్ చెప్పారు. టీజీఈసెట్ పరీక్ష ఫలితాలు ఈ రోజు మధ్యాహ్నం విడుదలవుతాయి. పాలిటెక్నిక్ బీఎస్సీ విద్యార్థులు లాటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ 2వ ఏడాదిలో చేరేందుకు ఈ నెల 15వ తేదీన ఈసెట్ నిర్వహించారు. ఫలితాలను ఈసెట్ అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే ఎంటెక్ ఎం ఫార్మసీ ఎంఆర్ కోర్సులో చేరేందుకు పీజీఈసెట్ ఆన్లైన్ పరీక్షలు వేళ ప్రారంభమయ్యాయి. జూన్ 1వ తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయి. వచ్చే 3 రోజుల్లో రాష్టంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గరిష్ట ఉష్ణోగ్రతలు సైతం 1 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ మేరకు పెరుగుతాయని అంచనా వేసింది. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఎదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో తడిసిన ధాన్యం సేకరణ విషయంలో రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ పేర్కొన్నారు. తంగళ్లపల్లి మండలం అంకుషాపూర్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో నిన్నటి వరకు 2,33,758 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని గరిమా అగర్వాల్ వెల్లడించారు.
1: మనకి ప్రొక్యూర్మెంట్ దాదాపు దగ్గరికి వచ్చింది. దాదాపు 80% దీంతో పాటు 2,33,000 మెట్రిక్ టన్ మనము ప్రొక్యూర్ చేయగలిగాము. ఈసారి ఈ సీజన్ మనకి హిస్టారికలీ హై అరైవల్ ఉంది. ప్యాడీ అరైవల్ అండ్ ఇప్పటి వరకు హిస్టారికలీ హై ప్రొక్యూర్మెంట్ కూడా చేయడం జరిగింది.
0: కామారెడ్డి జిల్లాలో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజకు సరైన మద్దతు ధర అందేలాగా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసినప్పటికీ కొనుగోలు చేస్తామని, ఈ విషయంలో రైతులు ఆందోళన గురి కావద్దని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ తెలియజేశారు. జిల్లా యంత్రాంగం ప్రత్యేక అలర్ట్ వ్యవస్థను సిద్దం చేసిందని ఆయన వివరించారు. కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో ధాన్యం కొనుగోళ్ల పురోగతి, రైతులకు చెల్లింపులు, మిల్లులకు ధాన్యం తరలింపు తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో హైదరాబాద్ రామంతపూర్కు చెందిన ఉపాధ్యాయుని రామగీత రేడియోతో తనకున్న అనుబంధం గురించి తెలియజేస్తున్నారు.
2: ఆ రోజుల్లో రేడియో అనేది కేవలం ఒక వినోద సాధనం మాత్రమే కాదు, అది ప్రతి ఇంటి సభ్యుడిలా ఉండేది. సంస్కృత వార్తలు, ప్రాంతీయ వార్తలు, వివిధ భారతి కార్యక్రమాలు, భక్తి గీతాలు, నాటికలు, లలిత గీతాలు, రైతు కార్యక్రమాలు, ఇలా ఎన్నో రకాల ప్రసారాలతో రేడియో ప్రతి వర్గానికి చేరువైంది.
0: నల్గొండ జిల్లాలో ప్రతి నెల చివరి శనివారం ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తారు. జిల్లా సంక్షేమ అధికారి కెవి కృష్ణవేణి ఈ విషయం తెలియజేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు క్షేత్రస్థాయిలో అందే విధంగా కృషి చేస్తామని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ చెప్పారు. ఆదివాసీ గ్రామమైన దొరవారి తిమాపురం గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించారు. విశేషాలు మరొకసారి. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలను ప్రజల చెంతకు చేర్చడంలో అధికారులు కీలక పాత్ర పోషించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా కోరారు. రాష్టంలో యాసంగి సీజన్ కు సంబంధించి ఇంతవరకు సుమారు 58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన విద్యార్థుల డైట్ ఛార్జీలను ప్రతి నెల మొదటి వారంలోనే అందేలాగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారని ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: 31 సెకండ్లు. శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం, గుడ్ ఆఫ్టర్నూన్ అంటుంది మీ రేడియో నిస్తం పద్మిని. ఇందాకలా కాస్త వాట్సాప్ ఇబ్బంది పెట్టడంతో శ్రోతల సందేశాలు నేను చదవలేకపోయాను, కానీ ఈట్ఫిట్లో చాలా మంది శ్రోతలు స్పందించారు. మీకు అనేకానేక ధన్యవాదాలు. మీ సందేశాలన్నీ అత్యద్భుతంగా ఉన్నాయి. మరి అదే జోరుతో ఈనాటి మన షో టైంని కూడా ప్రారంభం చేసుకుందాం. మరి షో టైంలో పాల్గొనాలంటే ఏం చేయాలి, ఏం చేయాలి అనుకుంటున్నారా? ఏమీ లేదు, నేను అడిగే ప్రశ్నలకి మీకు తెలిసిన సమాధానం మీ పేరు 0402324082 ఈ నంబర్కు వాట్సాప్ సందేశం పంపించడమే. మరి అస్సలు ఆలస్యం చేయకుండా ఎన్నో మంచి మంచి ప్రశ్నలు ఈరోజు కూడా మనందరి కోసం మన ఇష్టమైన కార్యక్రమం షో టైంలో వెయిట్ చేస్తున్నాయి. మరి ప్రారంభం చేసుకుందామా?
1: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఎస్, షో టైమ్ లో వచ్చేస్తోంది మొదటి ప్రశ్న. ఎప్పటిలాగే సినిమాకి సంబంధించిన ప్రశ్న ఇది. ఒక ప్రశ్న, ప్రశ్న జాగ్రత్తగా వినండి. ఈరోజు ప్రముఖ రచయిత ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారి జయంతి. వారికి మన ఆల్ ఇండియా రేడియోతో ఎంతో ఆత్మీయ అనుబంధం ఉంది. మరి వారికి సంబంధించి ఈ ప్రశ్నతో మన షో టైమ్ ప్రారంభించుకుంటున్నాం. ప్రశ్న ఏంటంటే, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు జంధ్యాల గారి ఒక సినిమాకి తొలిసారిగా మొత్తం అన్ని పాటలు రాశారు. జంజాల గారి ఒక సినిమాకి శ్రీకాంత్ శర్మ గారు అన్ని పాటలు రాశారు. అది ఏ సినిమా? మీకు సినిమా పేరు తెలిస్తే మీ తెలిసిన సమాధానం మీ పేరు 0402324082 ఈ నెంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

నిజంగానే ఏం నహత్యమో, ఇలా ప్రశ్న ఇది అని అడిగాను, మీరు సమాధానాలు అలా అలా పంపించేశారు. షో టైం కార్యక్రమం అంటున్నారు. ముందుగా విన్న పాట సూర్య ఐపీఎస్ చిత్రం నుండి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చిత్రం ఆలపించారు. సంగీతం మాస్టర్ ఇళయరాజా, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. షో టైంలో అడిగిన మొదటి ప్రశ్న ఏంటంటే, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు జంజాల గారి ఒక సినిమాకి తొలిసారిగా మొత్తం అన్ని పాటలు రాశారు, అది ఏ సినిమానను? కొంతమంది శ్రోతలు తడబట్టారు, కానీ తర్వాత గూగుల్ తల్లి సహాయం తీసుకున్నారేమో నాకు తెలియదు, కానీ చాలా మంది సరైన సమాధానం పంపించారు. సరైన సమాధానం ఏంటంటే, నెలవంక. 1983లో విడుదలైంది నెలవంక చిత్రం. రమేష్ నాయుడు గారు సంగీతం అందించిన ఈ సినిమాకి ఎన్నో జాతీయ పురస్కారాలు వస్తాయని ఊహించారు, కానీ ఒక తప్పిదం వల్ల ఆ సినిమాకి జాతీయ పురస్కారం అందుకోలేకపోయారు. అదేంటంటే, ఆ సినిమా ప్రింట్ మిస్ అవడంతో ఆ పురస్కారాలకి పంపించలేకపోయారన్నమాట. కానీ పాటలన్నీ చాలా బాగుంటాయి, అంతే అత్యద్భుతంగా రచన చేశారు శ్రీకాంత్ శర్మ గారు. ఏది మతం ఏది హితం అనే పాట ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇది ప్రశ్న మరియు సమాధానం. ఇక సరైన సమాధానాలు నాకు తొందరగా వచ్చిన వాళ్ళ పేర్లు, పాలకొండి రవిగౌడ్ మరియు వారి కుటుంబ సభ్యులు, బీహెచ్ఎల్ హైదరాబాద్ నుండి, నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి.

మార్కండే అమిత భూదాన్ పోచంపల్లి పున్నా వెంకటేశం హేమలత నిమ్మాని గ్రామం నుండి అప్పలరాజుగారు పెడెం నుండి మధుకర్ నందిపేట నుండి లక్ష్మీనారాయణ గారు రమ్మన్కుర్తి నుండి దస్తగిరి సంధ్య కడప నుండి బ్రహ్మయ్య కర్నూలు నుండి కీర్తి రాజ్ కుమార్ నిజామాబాద్ నుండి మేర సాయులు నిర్మల్ నుండి గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్ పాలెంపోలే గారు ఆళ్లగడ్డ నుండి మురహరి యశోద నిజామాబాద్ నుండి అలాగే చాలా మంది సరైన సమాధానాలు మనకు పంపించారు. మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి సరైన సమాధానం, అలాగే చిలుక నారాయణ యమున జానకంపేట నుండి పంపించారు, బాలకృష్ణ గారు నర్సింపేట నుండి పంపించారు, అలాగే వేదవతి గణేష్ వేదవతి గారు హైదరాబాద్ నుండి పంపించారు. ఇది తొందరగా మనకు వచ్చిన సమాధానాలు. ఏం పర్వాలేదు, మీరు అలా సమాధానాలు పంపిస్తూ ఉండండి. షో టైంలో పాల్గొనడమే ఒక పెద్ద సెలబ్రేషన్. ఏమంటారు మరి షో టైంలో రెండవ ప్రశ్న సిద్ధంగా ఉంది, మీరు సిద్ధమేనా?

షో టైంలో రెండవ ప్రశ్న. ఇది జనరల్ నాలెడ్జ్ మన కరెంట్ అఫైర్స్ కి సంబంధించిన ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, ఈ రోజుకి ఒక విశిష్టత ఉంది. ఎన్నో విశిష్టతలు ఉంటాయి ప్రతిరోజు, కానీ తప్పకుండా అవి మనం గుర్తు చేసుకోవడం వల్ల మనకి ఇన్ఫర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్, మనకి ఎంతో సమాచారం కూడా తెలుస్తుంది మన ఆకాశవాణి వివిధ భారతి ద్వారా. మరి ఈరోజు వరల్డ్ మౌంట్ ఎవరెస్ట్ డేని జరుపుకుంటున్నాం ప్రపంచమంతా. దీనికి సంబంధించి ఈ ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, ఇటీవల అత్యధిక సార్లు మౌంట్ ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించి తన రికార్డుని తనే బ్రేక్ చేసుకున్న వ్యక్తి పేరు ఏంటి? ప్రశ్న మరొకసారి, ఇటీవలే అత్యధిక సార్లు మౌంట్ ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించి రికార్డు నెలకొల్పిన వ్యక్తి తన రికార్డుని తనే బ్రేక్ చేసుకున్నారు. మీకు సమాధానం తెలిస్తే 0402-3204-8852 ఈ నంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

బంగారు బుల్లోడు చిత్రం నుండి హుషారైన పాట విన్నారు. సంగీతం రాజ్ కోటి, రచన భువనచంద్ర, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రం మా బృందంతో కలిసి ఆలపించిన ఆ పాట. షో టైంలో రెండవ ప్రశ్నగా నేను అడిగాను, అత్యధిక సార్లు మౌంట్ ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించి రికార్డ్ తన రికార్డ్ని తానే బ్రేక్ చేసుకున్న వ్యక్తి పేరు ఏంటి అని. అందరూ సరిగ్గా పంపించారు, సరైన సమాధానాలు పంపించారు. కానీ ఇంతమంది పేర్లు నేను ఎలా చదవని చెప్పండి, నాకంత సమయం సమయాభావం కష్టమే. కానీ ప్రయత్నిస్తాను, తొందరగా వచ్చిన వాళ్ళ పేర్లు మాత్రమే చదువుతాను. ముందుగా జవాబు ఏంటంటే, కామీ రిటా షెర్పా. ఈయన ఎవరెస్ట్ మ్యాన్గా పిలువబడే కామీ రిటా షెర్పా 32 సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ఇటీవల చాలా రీసెంట్గా 2026 సంవత్సరం మే 15న తన రికార్డును తనే బద్దలు కొట్టుకున్నారు. మరి ఇంతకుముందు శక్తిశీలిలో మనం మౌంటైన్ క్వీన్గా కూడా మౌంటైన్ క్వీన్ అని పిలువబడే లక్పా షెర్పా వారి గురించి కూడా మాట్లాడుకున్నాం. ఆవిడ ఎక్కువసార్లు మహిళగా ఆవిడ ఎక్కువసార్లు మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. 11 సార్లు అధిరోహించారు. ఇతన్నమాట ఎక్కువసార్లు ఎక్కిన మగ మౌంటనీర్, అలాగే మహిళా మౌంటనీర్ అన్నమాట. మరి సరైన సమాధానాలు పంపించిన వాళ్ళు ఎవరో చూద్దామా. రాకేష్ ఫరీద్ నందిపేట నుండి, కరా సరస్వతి రమాశంకర్ నగర్ నుండి, అనితా గజ్వేల్ నుండి, సంధ్యా అరుణ్ ఆదిలాబాద్ రామ్ నగర్ నుండి, కమలా సతీష్ పెద్దాపురం నుండి, చింత శ్రీనివాస్

చాపల్లి నుండి నాగకుమార్ గారు, హైదరాబాద్ నుండి మహమ్మద్ జైనుద్దీన్ గారు, ఉమ్మడి నుండి దివాకర్ ఉమ్మడి నుండి పోలిపల్లి శ్రీనివాస్ గారు, రాజన్న సిరిసిల్ నుండి కళ్యాణాచారి కల్వకుర్తి, రాధ ఆర్మూర్ నుండి, మహబూబ్ నగర్ నుండి పులిపాటి వెంకటేష్ మరియు కుటుంబ సభ్యులు, అలాగే వెంకటేష్ నందిపేట నుండి, ఎలగందుల మార్కండేయ లక్ష్మి భూదాన్ పోచంపల్లి నుండి, శ్రీనివాస్ పీజాదిగూడ నుండి, ఉపేంద్రాచారి తిప్పత్తి నుండి, అలాగే కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడు నుండి ఇంకా చాలా మంది సరైన సమాధానాలు పంపించారు. మరి సరైన సమాధానాలు పంపించిన వాళ్ళందరికీ అనేక అనేక ధన్యవాదాలు అంటోంది మీ రేడియో నిస్తం పద్మిని. మరి మూడవ ప్రశ్న కూడా సిద్ధంగా ఉంది, శ్రోతలందరూ సిద్ధమేనా? ఇప్పుడే మనకి చాలా సందేశాలు వచ్చాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి, కట్ల సతీష్ సుమలత మరియు వారి కుటుంబ సభ్యులు, అలాగే జితేంద్ర గారు దీకంపల్లి నుండి, జాప భూమేశ్వర్ గారు వెల్లూరు నుండి సరైన సమాధానాలు పంపించారు. మీ అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. మరి మూడవ ప్రశ్నకి శ్రోతలు సిద్ధమైపోండి.

షో టైం కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 1:40 దాటి 30 సెకండ్లు. మరి షో టైం లో వచ్చేస్తుంది 3వ ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, ఇది జనరల్ నాలెడ్జ్ ప్రశ్న కాదు, సినిమా ప్రశ్న అంతకన్నా కాదు. ఎప్పట్లాగే ఒక జనరల్ ప్రశ్న, మనం శ్రోతలతో మాట్లాడుకునే ప్రశ్న అన్నమాట. బాల్యం అంటేనే ఎంతో అత్యద్భుతమైనది, ఎంతో ఆహ్లాదంగా ఉండేది. మరి బాల్యంలో ఏర్పడే స్నేహాలు కూడా ఎప్పటికీ గుర్తుండిపోతాయి. టెక్నాలజీ అయితే వచ్చేసింది ఈ రోజుల్లో, సోషల్ మీడియాలో వాట్సాప్, ఫేస్బుక్, తర్వాత ఎన్నో వచ్చాయి. అయితే సామాజిక మాధ్యమాలు మూలంగా కూడా కొన్ని పాజిటివ్ విషయాలే జరుగుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడో ఏమలో ఉన్న స్నేహితులు కూడా మనతో కనెక్ట్ అవుతున్నారు, మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, అలాంటి మీ బాల్య స్నేహితులతో మీ స్నేహం ఎన్నాళ్ళది? అంటే మీ చిన్నప్పుడు చెడ్డి దోస్తులతో ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్న మీ స్నేహం ఎన్నాళ్ళది, ఎన్నేళ్లది? మరి వారి పేరు కూడా చెప్తే నేను సంతోషిస్తాను. మరి నా బాల్య స్నేహితురాలు ఒక అమ్మాయి ఉంది. 25 సంవత్సరాలుగా మా స్నేహం నిర్విరామంగా, నిర్విఘ్నంగా కొనసాగుతుంది. మరి మీ స్నేహం ఎన్నాళ్ళది? మరి మీ స్నేహితుల పేరు కూడా నాతో పంచుకోండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తరిగిన ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఎంత చెప్పుకున్నా ఫ్రెండ్షిప్ ఇస్ ఫ్రెండ్షిప్. స్నేహానికి విలువ, స్నేహానికి అసలు మనం విలువ కట్టగలమా? స్నేహం కోసం చిత్రం నుండి రాజేష్ ఆలపించిన ఆ అద్భుతమైన పాట విన్నాం. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. మరి మీ చెడ్డి దోస్త్, మీ బాల్య స్నేహితులతో మీకు ఎంతకాలంగా స్నేహం అని అడిగితే చాలామంది స్పందించారు, శ్రోతలు చాలామంది స్పందించారు. ముందుగా భూదాన్ పోచంపల్లి నుండి భోగ మార్కండేయ గారు రాస్తున్నారు, నేను స్కూల్లో జాయిన్ అయ్యాను 1984 నుండి ఇప్పటి వరకు దాదాపు 40 సంవత్సరాల నుండి మా స్నేహం కొనసాగుతోంది మేడం అంటున్నారు. మా స్నేహితుల పేర్లు దశరథ, లక్ష్మీనారాయణ. మా ముగ్గురికి గ్రూప్ ఉంది, మేము ఆ గ్రూప్లో సంభాషించుకుంటా ఉంటున్నారు. ఎంత గొప్ప విషయం కదా. అసలు ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే స్నేహితులతో మనసు విప్పి మాట్లాడుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది, అవునా? మరి చాలామంది సందేశాలు పంపించాను, నేను అందరి సందేశాలు చదివే ప్రయత్నం చేస్తాను. భానుమూర్తి గారు ఆదర్శ నగర్ నుండి పంపిస్తున్నారు, 40 ఏళ్ల స్నేహం మాది. కాంచన జానకంపేట నుండి రాశారు, 13 ఏళ్ల స్నేహం నా దోస్తుతో. అమ్మన్ కుర్తి నుండి లక్ష్మీనారాయణ గారు రాస్తున్నారు, మాది కూడా చాలా కాలం, మా స్నేహంకి చాలా కాలమేనండి అంటున్నారు. అలాగే కౌటిక్ విఠల్, గత 52 సంవత్సరాలుగా మా ఫ్రెండ్స్ అంటున్నారు, వావ్ ఇప్పుడు సమాజ సేవలో ఉన్నాడు, అతడికి నా ధన్యవాదాలు తెలియజేయండి అంటున్నారు. కీర్తి రాజ్కుమార్ గారు ఆదర్శ నగర్ నిజామాబాద్ నుండి, ఎంత గొప్ప విషయం సార్, 52 సంవత్సరాల స్నేహం అంటే మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అలాగే సంధ్య రాస్తున్నారు, కృష్ణవేణి గారు, నాకు 26 సంవత్సరాల నుండి స్నేహం ఉంది కృష్ణవేణి గారితో అంటున్నారు. ఆదిలాబాద్ నుండి నరేష్ మరియు లత మనకి సందేశం పంపించారు, 13 ఏళ్ల స్నేహం అండి మాది అంటున్నారు. హర్షిణి ఆదిలాబాద్ రామ్నగర్ నుండి మనకి సందేశం పంపించారు. విదయ్ 25 సంవత్సరాల క్రితం నుండి నాకు స్నేహం అంటున్నారు, హైదరాబాద్ వారంపేట నుండి సంతోష్ గారు మనకి సందేశం పంపించారు. అలాగే మాది 38 సంవత్సరాల స్నేహం అండి, నా మిత్రుడు పడకండి ఆంజనేయులు గారు అంటున్నారు, పోలేపల్లి శ్రీనివాస్ గారు రాజన్పేట నుండి. ఎంత అద్భుతం, ఇన్ని సంవత్సరాల నుండి ఎంతో అపురూపంగా మీరు స్నేహాన్ని రక్షించుకుంటూ వస్తున్నారు చూడండి, దానికి ముందు మీకు జేజేలు చెప్పాల్సిందే. రమేష్ అరవింద మనకి సందేశం పంపించారు, 25 సంవత్సరాల ఫ్రెండ్షిప్ అండి మాది అంటున్నారు. బేగం బజార్ హైదరాబాద్ నుండి మనకి పంపించారు. కిరణ్మయి రాస్తున్నారు, 45 సంవత్సరాల కిరణ్మయితో 45 సంవత్సరాల స్నేహం అంటున్నారు మనకి కోటి గారు, మనకి మా జూబ్లీహిల్స్ నుంచి సందేశం పంపించారు. అలాగే వరంగల్ కాశీబుక్క నుండి దాసి రామచంద్రం గారు పంపిస్తున్నారు, ఆయన ఏమంటున్నారు, మా స్నేహం

చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. నా స్నేహితుడి పేరు సారంగపాణి, నా పేరు రామచంద్రం. చాలా సంతోషం అండి. మరి నా ఫ్రెండ్ పేరు ఖాదర్ పాషా, మేము 30 సంవత్సరాలుగా స్నేహితులు అంటున్నారు. దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు, కడప జిల్లా నుండి. అలాగే చింతా శ్రీనివాస్ గారు రాస్తున్నారు, రాజు నా మిత్రుడు, 21 సంవత్సరాల నుండి నేను వారి స్నేహితుడు అంటున్నారు. ఎంత గొప్ప విషయం. 5th క్లాస్ నుండి సుధాకర్ నా బెస్ట్ ఫ్రెండ్, 35 సంవత్సరాలుగా మేము స్నేహితులు అంటున్నారు. రాము గారు బల్కంపేట్ నుండి. అలాగే ఆయిషా రోషన్, 25 సంవత్సరాలుగా మేమందరం స్నేహితులు అంటున్నారు. అపర్ణ గారు బెంగళూరు నుండి సందేశం పంపించారు. అలాగే నా చిన్ననాటి స్నేహితురాలు పద్మ, 1970 నుండి 56 సంవత్సరాల స్నేహం మాది అంటున్నారు. రమణి గారు సికింద్రాబాద్ నుండి. ఇంకేంటి మేడం, ఇంకొక 4 సంవత్సరాల్లో మీరు మీ స్నేహానికి షష్టి పూర్తి కూడా చేసేసుకోవచ్చు. అలాగే మాకు 1972 నుండి మా స్నేహం ఉందంటున్నారు గంగాధర్ ఆర్మూర్ నుండి. ప్రేమ్నాథ్ కళావతి, గంగాధర్ గారితో వారి స్నేహంట, ఎంత గొప్ప విషయం. అలాగే చోడవరపు రమాదేవి, గీతానగర్ మనకి సందేశం పంపించారు. ప్రశ్న చాలా బాగుంది, నాకు కూడా చాలా మంది స్నేహితులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకుంటున్నాం అంటున్నారు. మరి శ్రీనివాస్, సుధాకర్, రమేష్ ముగ్గురు నా చిన్ననాటి స్నేహితులు, దాదాపు 45 సంవత్సరాల స్నేహం అంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఇంకా చాలా సందేశాలు వచ్చాయి, పంపించిన వాళ్ళు మళ్ళీ పంపించుకోండి, నేను అందరి పేర్లు చదువుతాను ఈ పాట తర్వాత.

చాలా మంది సందేశాలు పంపిస్తున్నారు మా చిన్ననాటి స్నేహాన్ని మరొక్కసారి వివిధ భారతి వేదికగా మాకు గుర్తు చేశారు. చాలా సంతోషం అంటూ ఎన్నో సందేశాలు వస్తున్నాయి. ఇక మన తర్వాత సందేశం వచ్చింది మా బాల్య స్నేహితుడు మా మేనమామ కొడుకు శ్రీనివాసరావు లేట్ దాదాపు 54 సంవత్సరాలుగా మా స్నేహం ఉందంటున్నారు పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నుండి. అలాగే నాగనాథ్ గుప్తా గారు మనకి ఒక సందేశం పంపించారు. 62 సంవత్సరాల స్నేహం అమ్మా మాది. ఆ స్నేహితుడి పేరు అర్జున్, 3వ తరగతి నుండి నా క్లాస్మేట్. ఇప్పటికీ కూడా రోజు ఫోన్లో మాట్లాడుకుంటాం. ఎంత గొప్ప విషయం సార్, ఇలాంటి వాళ్ళు వింటూ ఉంటే మాకెంతో ఇన్స్పైరింగ్ గా కూడా ఉంటుంది. రాకేష్ ఫరీద్ నందిపేట నుండి మనకు సందేశం పంపించారు. ఏంటంటే, నా స్నేహితుడు పేరు ఫరీద్, మేము ఎప్పుడు షో టైంలో కలిసే పాల్గొంటాము, ఇద్దరం కలిసే పేర్లు పంపిస్తాం, అది సంగతి. అందుకే రాకేష్ ఫరీద్ నందిపేట నుండి వీళ్ళ స్నేహానికి 16 ఏళ్ళుట, అంటే స్వీట్ 16, చాలా మంచి విషయం. ఇక శ్రీనివాసరావు కోదాడ్ నుండి పంపిస్తున్నారు, షేక్ ముహీద్దీన్ మస్తాన్ సుభాని జహీర్, 40 ఏళ్లుగా నా స్నేహితులు అంటున్నారు. అలాగే రాధ గారు మనకు సందేశం పంపించారు 6 నుండి. కుమారస్వామి గారు, నాకు చిన్నప్పటి నుండి స్నేహం, మేమిద్దరం కలిసే ఉంటాము అంటున్నారు. ఇక 42 సంవత్సరాల నుంచి సలీంతో నా స్నేహం అంటున్నారు. నిర్మల్ జిల్లా నుండి మేరా సాయిలు. ఇక బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి మనకు సందేశం పంపించారు. మేడం, మా స్నేహం 1976 నుండి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. నా స్నేహితుడు పేరు జాజుల వెంకటేశ్వర్లు. ఎంత గొప్ప విషయం. ఇక పున్నా ప్రసాద్ భూదాన్ పోచంపల్లి నుండి, మా స్నేహితుని పేరు మహేందర్. చిరంజీవి మరియు శేఖర్ వీళ్లతో నా స్నేహం 1వ తరగతి నుండి ఇప్పటి వరకు 35 సంవత్సరాలు మా స్నేహం అంటున్నారు. అలాగే జయనతిన్ గారు మనకు సందేశం పంపించారు. బాల్యంలో అనేక మంది స్నేహితులు ఉన్నారు, కానీ ఒకే వ్యక్తి అత్యంత ముఖ్యమైన స్నేహితురాలు పూర్తిగా అర్థం చేసుకునే వ్యక్తి నా భాగస్వామి శ్రీమతి స్నేహ భాను జయనుద్దీన్ అంటున్నారు. చాలా సంతోషం అండి, గొప్ప విషయం కదా. ఫేస్బుక్ ద్వారా మళ్ళీ కలుసుకున్నాం, మా స్నేహానికి 35 సంవత్సరాలు అంటున్నారు. ఎస్వి సత్యనారాయణ శ్రీధర్ వాళ్ళ స్నేహితుల పేర్లు. ఇది మనకు పంపించిన వాళ్ళు శేషగిరి గారు మియాపూర్ నుండి. అలాగే సాయిలు అన్నిల్ దాస్ పోసెట్టి, అలాగే పోతుల సాయిలు రమాగౌడ్, మా స్నేహం 55 సంవత్సరాలది అంటున్నారు. చిలక నారాయణ గారు జానకంపేట నుండి, ఎంత గొప్ప విషయం. అలాగే నార్కెట్పల్లి మండలం నిమ్మాని గ్రామం నుండి పున్నా వెంకటేశం హేమలత గారు మనకు సందేశం పంపించారు. నరసింహ శ్రీనివాసులు వెంకటరెడ్డి, మేము ముగ్గురు ఇప్పటి వరకు వేరువేరు దగ్గర ఉన్నా కనీసం 2-3 రోజులకు ఒకసారి కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుకుంటాము, యోగక్షేమాలు తెలుసుకుంటామంటున్నారు. మంచి ప్రశ్న అడిగారంటున్నారు, చాలా సంతోషం అండి. మరి ఒక్కసారి మన చిన్ననాటి జ్ఞాపకాలకు అలా వెళ్తే ఇంకా ఎంత బాగుంటుంది కదా. అలాగే మనకి నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద గారు పంపించారు, మాది 50 ఏళ్ల స్నేహం, మా స్నేహితుల పేరు రాజేశ్వర్ అంటున్నారు. చాలా మంది ఇంకా చాలా చాలా, నా బాల్య స్నేహం ఇప్పటి వరకు కొనసాగుతోంది, 40 సంవత్సరాలు మా స్నేహం అంటున్నారు శ్రీనివాసరావు గారితో. మనకి అప్పలరాజు పెడన నుండి పంపించారు, నా చిన్న స్నేహితు చిన్ననాటి స్నేహితుడి పేరు అజిత్ అంటున్నారు. గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్, వారు ధనవంతులు అయినా సరే నన్ను అమితంగా ప్రేమిస్తారు, చాలా ప్రేమగా మాట్లాడతారు. స్నేహంలో ధనవంతులు పేదవాళ్ళు అనేది ఏమీ ఉండదండి, స్నేహంలో అందరూ గొప్పవాళ్లే. స్నేహితులు అంటేనే అందరూ గొప్పవాళ్ళని చెప్పుకోవాలి. ఇక చాలా మంది సందేశాలు పంపిస్తున్నారు, ఇంతమంది సందేశాలు కష్టమే. శ్రీనివాస్ గౌడ్ గారు 60 ఇయర్స్ మా ఫ్రెండ్షిప్ అంటున్నారు, చాలా గొప్ప విషయం. కోటి హైదరాబాద్ నుండి పంపించారు. అలాగే డాక్టర్ శ్రీపతి బాబు గారు బెంగళూరు నుండి పంపించారు, 55 సంవత్సరాల నుండి మా స్నేహం నడుస్తుంది. టి సత్యనారాయణ గారు నా ఫ్రెండ్. అలాగే ఒకరు పంపించారు మనకి, నా వయసు 75 సంవత్సరాలు అండి, నా ఫ్రెండ్ గ్లెన్ షెడ్, ఆయనకి 65 సంవత్సరాలు అంటున్నారు. ఎస్కే జానీ బంజారా హిల్స్ నుండి పంపించారు, చాలా మంచి విషయం. మరి అమ్మనకుర్తి నుండి లక్ష్మీనారాయణ గారు మనకు సందేశం పంపిస్తున్నారు, మా బాల్యమిత్రుల స్నేహం 40 ఇయర్స్ మాడం, ఇప్పటి వరకు కూడా మేమంతా చక్కగా నిక్కర్ దోస్తులు, మేమంతా కలిసే ఉన్నామంటున్నారు. ఎంత అసలు ఇవన్నీ చదువుతుంటే నాకే ఎంత సంతోషంగా ఉందో, మరి రాస్తున్న మీకందరికీ ఎంత సంతోషంగా ఉండి ఉంటుంది. నా బెస్ట్ ఫ్రెండ్ 5th to 10th క్లాస్ వరకు కలిసి చదువుకున్నాం ఇద్దరం, నాగ జయంతి. వాళ్ళ నెంబర్స్ లేవు కానీ అప్పుడప్పుడు మాట్లాడడానికి ప్రయత్నిస్తానంటున్నారు. మా స్నేహం 40 ఇయర్స్ అంటున్నారు. అబ్బా అసలు ఇన్ని సందేశాలతో నేను ఉబ్బి తబ్బి అయిపోయానని చెప్పాలి. ఒక భాస్కర్ గారు మనకు సందేశం పంపించారు, 70 సంవత్సరాల నుండి మా స్నేహం నిర్వినామంగా కొనసాగుతోంది అంటున్నారు. అసలు మీ అందరి సందేశాలతో నా కడుపు నిండిపోయిందని చెప్పాలి, ఎందుకంటే అంత బాగున్నాయి, ఎంత ఆత్మీయంగా ఉన్నాయి మీ సందేశాలు. చివరిగా వచ్చింది మనకు ఒక సందేశం, 50 ఏళ్ల స్నేహం మాది అంటున్నారు ఖమ్మంలో శేషు గారితో. చంద్రకళ గారు ధీకొండ నుండి ఒక అద్భుతమైన కవిత కూడా రాసి పంపించారు, సమయభావం వల్ల నేను అది చదవలేను, కానీ ఈరోజు షో టైంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 2:15 దాటి 45 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో శక్తిశీలి
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుపుడు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ మరొకసారి శుభ మధ్యాహ్నం. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మినితో. మన తెలంగాణ రాష్ట్రమంతా మహిళలకి పండగ వాతావరణం. అవునా? అది మీరు గ్రామాల్లో గమనిస్తున్నారా? ఎందుకంటే ఈ నెల మే 25 నుండి 31 తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా వారోత్సవాలు జరుపుకుంటున్నాం. మహిళా సాధికారత, అక్షరాభివృద్ది లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు గ్రామాల్లో, పట్టణాల్లో. అయితే ఈ సందర్భంగా ఈరోజు మన శక్తిశీలిలో మరింత ఆసక్తికరంగా ఒక అంశం గురించి మాట్లాడదామని నేను అనుకుంటున్నాను. నాణ్యత బ్రాండ్, ఆత్మవిశ్వాసమే పెట్టుబడి అంటూ సాగిపోతున్న మహిళా శక్తి గురించి మరింత ప్రత్యేకంగా ముస్తాబై వచ్చింది ఈనాటి మన శక్తిశీలి. ఇంతకీ ఎవరు ఆ మహిళా శక్తి? ఏంటి వారు సాధిస్తున్న ఘనత? ఎందుకు ఈరోజు మనం శక్తిశీలిలో వారి గురించి మాట్లాడుకుంటున్నాం? ఈ విషయాలన్నీ చెప్పుకుందాం. వింటూనండి ఆకాశవాణి వివిధ భారతి.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% తో గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
0: ఏంటి అంత ప్రత్యేకం అంటూ అప్పుడే మనకి సందేశాలు రావడం మొదలయ్యాయి. మరి నిజంగా ప్రత్యేకమే. వారాంతపు సంత నుండి అంతర్జాతీయ మార్కెట్ల వరకు వారి ప్రయాణం ఎంతో ఆసక్తికర విషయాలు. మరి ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ఒక చోటికి వెళ్ళాలి. అదెక్కడ తెలుసా? మన తెలంగాణ రాష్ట్రంలో వనపర్తి జిల్లా పెబ్బేరుకు వెళ్ళాలి. మరి శ్రోతలందరూ సిద్ధమైపోయారా? వెళ్ళి అసలు అక్కడ ఏం జరుగుతుందో నా ద్వారా నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మరి వింటూనే ఉండండి శక్తిశీలి, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి.

ఈ స్నేహం చిత్రం నుండి ఉష ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఆర్పి పట్నాయక్, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఈరోజు గాయని ఉషాగారు పుట్టినరోజు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మరి మేమందరం సిద్ధంగా ఉన్నామంటూ మనకి సందేశాలు వచ్చేసాయి. శక్తిశీలిలో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఒక ప్రత్యేకమైన

దేశంలో అంతర్జాతీయంగా కూడా ఆ బ్రాండ్ని ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళు. బేనిషానంటే సాధారణంగా మచ్చలేనిది, మేలైనది అని అర్థం. మరి బేనిషాన్ బ్రాండ్తో అంతటి మార్పును ఎలా తీసుకొస్తున్నారు ఈ మహిళా సంఘాలు, ఆ విషయాలని మాట్లాడుకుందాం మన శక్తిశీల్లో.

0: గోదావరి చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన పాట విన్నారు. సంగీతం కెఎం రాధాకృష్ణన్, రచన వేటూరి సుందరరామూర్తి గారు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:30 దాటి 15 సెకండ్లు.
1: ప్రగతి ప్రధాన సాగితమని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
0: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
0: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
0: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం మీట్ ద స్టార్ ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
0: మీట్ ద స్టార్ శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. తెలంగాణ రాష్ట్రంలో 30 జిల్లాల్లో విస్తరించి ఉన్న 84 రైతు సంఘాలతో కలిసి ఈ మహిళా సంఘాలన్నీ బేనిషాన్ ఫెడరేషన్ని ఏర్పాటు చేశాయి. అది ఒక బ్రాండ్ అన్నమాట, ఒక సంస్థను ఏర్పాటు చేశాయి. అయితే వీరు ఏం చేస్తున్నారు ఆ సంస్థ ద్వారా అంటే, ఇది ముఖ్యంగా ముందు చెప్పుకోవాల్సింది, పూర్తిగా మహిళల అండదండలతో నడుస్తున్న నెట్వర్క్ ఆ సంస్థ. వీరు ఏం చేస్తున్నారంటే, చిన్నకారు సన్నకారు రైతుల్ని నేరుగా అంతర్జాతీయ మార్కెట్లకు పరిచయం చేస్తున్నారు వారి బేనిషాన్ సంస్థ ద్వారా. మన గ్రామీణ దేశీయ మార్కెట్ని గ్లోబల్ మార్కెట్స్తో అంతర్జాతీయంగా అనుసంధానం చేస్తున్నారు ఈ మహిళా సంఘాలు. మధ్యవర్తుల దోపిడీకి ఏమాత్రం తావు లేకుండా ఒక అత్యుత్తమ వ్యవస్థ, అదే బేనిషాన్ని ఏర్పాటు చేసిన ఘనత మన పెబ్బేరు మహిళా సంఘాలదే. మరిన్ని విషయాలు చెప్పుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: నిజమా కాదన్నా ఈ చిత్రం నుండి. చిత్ర మల్లికార్జున్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఆర్పి పట్నాయక్, రచన కులశేఖర్. శక్తిశీల కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 2:36 దాటి 36 సెకండ్లు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపోత మధురం ఆలోచనామృతాలు.

శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మరి ఈనాటి శక్తిశీలిలో పెబ్బేరు గ్రామానికి చెందిన మహిళా స్వయం సహాయక సంఘాలు స్థాపించిన బేనిషాన్ సంస్థ ఎంతటి అద్భుతాలను చేస్తుందో మాట్లాడుకుంటున్నాం. గ్రామీణ శాస్త్రీయ వ్యవసాయం ఉమ్మడి మార్కెటింగ్ పద్ధతులతో తెలంగాణ పంటకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చేలా చేశారు ఈ మహిళా శక్తి. ఊహించండి, ఒక గ్రామ వారాంతపు సంత నుండి 463 కోట్ల వ్యాపారం చేస్తున్నారు ఈ మహిళా సంఘాలు. అంతవరకు వారి ప్రయాణం చూసి అందరూ ఆశ్చర్యపోయారట. నిజమే, మన ఊళ్ళలో గ్రామాల్లో వారాంతపు సంతలో మనం పండించిన సరుకును తీసుకువెళ్ళి అమ్మడం, డబ్బులు చేసుకొని వెనక్కి తెచ్చుకోవడం, అలాంటి పరిస్థితి నుండి అంతర్జాతీయంగా కోట్లలో వ్యాపారం చేస్తున్నారు ఈ మహిళా సంఘాలు. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. అందుకని చెప్పాను కదా, ఈరోజు మన మహిళా శక్తి గురించి మాట్లాడుకోబోతున్నాం. అది ఎంతో ఆసక్తిగా ఉంటుంది అని అన్నాను. మరి ఇంకా వీరు ఏం చేశారంటే, చిన్నకారు రైతుల నుండి ఎంతమందో తెలుసా, 1,10,000కు పైగా చిన్న సన్నకారు రైతులకి అండగా నిలుస్తూ పంట అమ్మిన 2-3 రోజుల్లోనే మొత్తం డబ్బులంతా చేతికొచ్చేలా చేస్తున్నారు ఈ మహిళా సంఘాలు. ఉత్తిగై అండగా నిలవడమే కాదు, 15-20% వరకు ఆ రైతులకు అదనపు లాభాల్ని కూడా చేకూరుస్తున్నారు ఈ మహిళా సంఘాలు. మరి రైతన్నలకి ఇక సంబరమే కదా చెప్పుకోవాలా. ఇంకా వీరు ఎన్నో మరిన్ని ఆసక్తికర విషయాలు, ఆసక్తికర సంగతులు చేస్తున్నారు ఈ బేనిషాన్ సంస్థ ద్వారా, అవన్నీ కూడా మాట్లాడుకుందాం.

0: ఘర్షణ చిత్రం నుండి శ్రీనివాస్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం హారిస్ జయరాజ్, రచన కులశేఖర్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 2:44 దాటి 52 సెకండ్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9:00 నుండి 10:00 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

Manı Cenerenceni. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మరి ఈరోజు శక్తిశీలిలో పెబ్బేర్ గ్రామానికి సంబంధించిన మహిళా స్వయం సహాయక సంఘాలు నిర్వహిస్తున్న బెనిషాన్ సంస్థ వారు చేస్తున్న అద్భుతాల గురించి మాట్లాడుకుంటున్నాం. కేవలం పొదుపు సంఘాలకి పరిమితం కాకుండా అగ్రి ఎంటర్ప్రినర్స్గా, వ్యవసాయ వ్యాపారవేత్తలుగా, సప్లై చైన్ మేనేజర్స్గా, అంతర్జాతీయ ఎగుమతిదారులుగా ఎదిగి అందరినీ అబ్బురపరుస్తున్నారు మన తెలంగాణ మహిళా శక్తి. వాళ్ళందరికీ ఒకటి సూత్రం, అందరూ కలిసి ఒకే మాట, అదేంటంటే నాణ్యత. క్వాలిటీకి అస్సలు కాంప్రమైజ్ కాకుండా నాణ్యతే తమ బ్రాండ్కి మారుపేరుగా, అదే బెనిషాన్కి మారుపేరుగా. ఆత్మవిశ్వాసమే తమ పెట్టుబడి అంటున్న ఈ మహిళా శక్తికి సాహో చెప్పాల్సిందే. అంతా శాస్త్రీయంగా జరిగే ఈ ఎగుమతిలో పంట కోతలు కోయడం, పళ్లను గ్రేడింగ్ చేయడం, అక్కడి నుండి అంతర్జాతీయ ప్యాకింగ్ వరకు అన్నింట అద్భుతమైన నైపుణ్యాన్ని కనబరుస్తున్నారు. వీరు వాటన్నిట్లోనూ స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారట ఈ మహిళా సంఘాలకి చెందిన మహిళా మండలందరూ. వాళ్ళు ఏమంటున్నారో తెలుసా, ఇది కేవలం మామిడి పళ్ళు వరకే పరిమితం కాలేదు, ఇంకా ఎన్నో అద్భుతాలు చేసి చూపిస్తామంటున్నారు ఈ మహిళా శక్తి. మరి మనం కూడా వేచి చూద్దాం వారు ఇంకెన్ని అద్భుతాలు చేయబోతున్నారో, చేసి చూపించబోతున్నారో.

కళ్యాణ వైభోగమే చిత్రం నుండి చిన్నయ్య శ్రీపాద అనిపించిన పాట విన్నారు. సంగీతం కళ్యాణ్ కోడూరి, రచన లక్ష్మీ భూపాల్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. పల్లెల్లో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని, జీవనోపాధిని, మహిళా సాధికారతని అందిస్తున్నారు గ్లోబల్ వేదికపై తెలంగాణ గ్రామీణ శక్తిని సగర్వంగా చాటుతూ ఈ మహిళా సంఘాలన్నీ. ఎందరికో మార్గదర్శకంగా నిలుస్తూ మహిళా సంఘాలకి నిలుస్తున్న ఈ మహిళా సంఘాలకి అందరం జయజయలు చెప్పాల్సిందే. మహిళలు ఏదైనా సాధించగలరు అంటూ పల్లెల ముఖ చిత్రాన్ని మారుస్తున్న ఈ పెద్దేరు మహిళా సంఘాలు మరెన్నో మైలురాళ్ళని చేరుకోవాలని అనేకానేక శుభాభినందనలు తెలియజేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి.

0: వకీల్ సాబ్ చిత్రం నుండి సిద్ శ్రీరామ్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎస్ఎస్ తమన్, రచన రామజోగయ్య శాస్త్రి.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ, అజరామరం అనిపించే గీతాలు

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఇది ఇవాళ్టి శక్తిశీలి. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ మరొకసారి మరొక రోజు మరొక కార్యక్రమంలో మిమ్మల్ని పలకరిస్తుంది మీ రేడియో నేస్తం పద్మిని. అంతవరకు నమస్కారం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ ల సమయం 3 గంటలు దాటి 10 సెకండ్లు అవుతోంది. వివిధ భారతి ముంబై కేంద్రం నుండి రిలే వింటారు వెంటనే.
1: आप सुन रहे हैं विविध भारती सेवा देश की सुरीली धड़कन. कार्यक्रम है हेलो सहेली.

0: आप सुन रहे हैं विविध भारती।
1: सखियों के दिल की जुबान। हेलो सहेली।

ఇవాటి మన సాయంకాల ప్రసారాల్లో భాగంగా ముందుగా అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమంతో ప్రారంభిద్దాం.

ముందుగా అభిరుచి కార్యక్రమంలో కిల్లర్ చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, వీరు వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుంచి జప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశంక్, అద్వైత అక్షరాల లలిత సహస్ర, చంద్రకళ, శ్రీహర్షిణి, నర్సయ్య, పద్మ, రాజేశ్వర్, శివాజీ, శ్యామలా భారతి, నరేందర్, ఆనంద్, సరోజిని, శ్రీనిక, ఈశ్వర్, హరిప్రియ. మరి వీరందరి కోసం ఈ పాట.

0: శ్రోతలు, మీరు విన్న ఆ పాట తేనె మనసులు. చిత్రంలోది కోరుకున్న శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి గ్రామం నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్. మరి పాట విన్నారు కదండి శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ లో ఈనాటి సాయంకాల ప్రసారాలు వింటున్నారు. మీరు వింటున్న ఈ కార్యక్రమం అభిరుచి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న విరామం.
1: అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలి ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్లాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 999-222-7979. నిర్మల్ వండర్లాండ్.
2: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
3: కానీ సన్ని అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: జిఆర్పి జ్యువెలర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
3: కానీ సన్ని అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ప్రకటనలు విన్నారు. విరామం అనంతరం తిరిగి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. మీరు వింటున్నారు అభిరుచి

శ్రోతులు, మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమాన్ని. వింటున్న శ్రోతులకి ఓ గమనిక. రేపు ఉదయం 7:30 ఫ్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు, దమ్ము, అస్తమా, ఆయాసం, అలర్జీలు, గురక సమస్యలు, బ్రాంకైటిస్, ఊపిరితిత్తులలో నీరు చేరడం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాంటి సమస్యల గురించి ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణురాలు పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరిత కృష్ణ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

అలాగే శ్రోతలకి మరో గమనిక, రేపు ఉదయం 8 గంటలకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతినగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కడుపులో ఛాతిలో మంటగా ఉండటం, అజీర్తి, మలబద్ధకం వేధించటం, తరచుగా వాంతులు వెక్కిలు రావటం, ఇంకా పచ్చకామెర్లు, రకరకాల అల్సర్ వ్యాధుల గురించి గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ మరియు ఎపటాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక

శ్రోతలు, విరామం తర్వాత తిరిగి కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు విందాం ప్రేమలేఖలు చిత్రం నుంచి పాటను. ఈ పాటను కోరుతున్న శ్రోతలు, వీరు నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం పడకల గ్రామం నుంచి గంగాధర్ చంద్రకాంత్, కోటేశ్వర్ పద్మ, ప్రమిళ అనన్య, సుదీప్త, అనూన్య, లత, మరి వీరందరి కోసం ఈ పాట.

0: శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి. ఇప్పుడు విందాం వాన చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు. వీరు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామం నుంచి గణవరపు మల్లేశ్వరం, శాంభవి, జగదీశ్వర్, తమన్ ఇంకా వేరే కుటుంబ సభ్యులు. మరి ఈ పాట వినే ముందు కార్యక్రమంలో తీసుకుందాం ఒక చిన్న విరామం.
1: స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ప్రకటనలు విన్నారు. విన్న తర్వాత తిరిగి కార్యక్రమానికి స్వాగతం. వాన చిత్రం నుంచి పాట విందాం. కార్తీక్ ఆలపించింది, సంగీతం కమలాకర్.

బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ అనగా బీటెక్ కోర్సు. ఇది దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులకు కళల కోర్సు. అందువల్లనే ఎప్పట్లాగే ఈ సంవత్సరం కూడా జాతీయ స్థాయిలో ఐఐటీలు అలాగే ఎన్ఐటీలో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్షకు అలాగే జేఈఈ అడ్వాన్స్ పరీక్షకు భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. ఇక అంతేకాదు, రాష్ట్ర స్థాయిలోనూ తెలుగు రాష్ట్రాల్లో భాగంగా నిర్వహించిన

ఈజీ ఈఏపీ సెట్ పరీక్షకు అలాగే ఏపీ ఈఏపీ సెట్ పరీక్షకు కూడా అభ్యర్థుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఇలా బీటెక్ కోర్సుల ఎంట్రన్స్ పరీక్షల పర్వం పూర్తి కావడంతో పరీక్షలు రాసిన విద్యార్థులు ఇంజనీరింగ్లో ఏ కాలేజీలో చేరాలి, ఎలాంటి కాలేజీలో చేరాలి, ఇక ఏ బ్రాంచ్ తీసుకుంటే కెరీర్ బాగుంటుంది, కేవలం సిఎస్సి బ్రాంచ్తోనే మంచి కెరీర్ ఉంటుందా, లేదా వేరే బ్రాంచ్లను ఎంచుకుంటే కూడా కెరీర్ ఎలా ఉంటుంది అన్న సందేహాలతో ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ విద్యలో చేరాలనుకుంటున్న విద్యార్థులు కళాశాల అలాగే బ్రాంచీల ఎంపికలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి తెలుసుకుందాం ఈనాటి యువజనుల యువవాణి కార్యక్రమంలో.

0: ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన టీజీఈఏపీ సెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్కు 1.97 లక్షల మంది హాజరు కాగా, ఇక ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన ఏపీఈఏపీ సెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్కు 77,000 మంది హాజరయ్యారు. ఇక వీటితో పాటుగా జాతీయ స్థాయిలో జేఈఈ మెయిన్స్ పరీక్షలో తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 30,000 మంది, ఇక అడ్వాన్స్ పరీక్షకైతే కనీసం 5,000 మంది అర్హత సాధిస్తారని అంచనా ఉంది. ఇక వీరందరికీ ఇప్పుడు కళాశాల అలాగే బ్రాంచీ సెలక్షన్ ఎంతో కీలకమైన విషయమే. వందల సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలు అలాగే పదుల సంఖ్యలో బ్రాంచ్లు అందుబాటులో ఉన్నాయి. అందువల్ల విద్యార్థులకు ఏదో ఒక బ్రాంచీని ఎంపిక చేసుకోవడం అంత సులభమైన విషయమేమీ కాదు. అయితే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కు హాజరయ్యే విద్యార్థులు మొదటగా బ్రాంచీ ఎంపికపైనే దృష్టి పెట్టాలి. ఇక ఆ తర్వాత కళాశాల గురించి ఆలోచించాలి. ఇక బ్రాంచీ ఎంపికలో ఇతరుల జోక్యం లేకుండా తమకుండే ఆసక్తికి అలాగే అభిరుచికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి. ప్రస్తుతమున్న క్రేజ్ కోణంలో బ్రాంచీని ఎంపిక చేసుకోవడం కూడా సరికాదు విద్యార్థులకు. ఇక దీనివల్ల అందరూ ఒకే దారిలో వెళ్తున్నామని, తాము కూడా అదే బ్రాంచ్ వైపు వెళితే అకాడమిక్గా రాణించలేకపోవచ్చు విద్యార్థులు. అయితే ఇది కేవలం ప్రస్తుతమే కాదు, కెరీర్ గమ్యం పైన కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశమూ ఉంది. కాబట్టి బ్రాంచీ ఎంపికలో అందుబాటులో ఉన్న బ్రాంచీల సిలబస్ అలాగే కరికులం స్వరూపాన్ని పరిశీలించడంతో పాటుగా తమకుండే సహజ ఆసక్తులు అభిరుచులకు అనుగుణంగానే బ్రాంచీని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది విద్యార్థులు. ఇక అయితే ఈ విషయంలో కళాశాల ప్రామాణికతను కూడా పరిగణలోనికి తీసుకోవాలి.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.

ఇంజనీరింగ్ విద్యలో భాగంగా బ్రాంచ్ల ఎంపిక తమకుండే ఆసక్తి అభిరుచికి అనుగుణంగా ఎంచుకుంటున్నాం సరే. అయితే ఇదే కాకుండా ఆయా కళాశాలను ఎంచుకోవడం కూడా కీలకమైన విషయమే విద్యార్థులకు. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కు హాజరయ్యే విద్యార్థులకు ఇన్స్టిట్యూట్ ఎంపిక కూడా కీలకమనే భావించాలి. ప్రస్తుతం ఈఏపీ సెట్ ఉత్తీర్ణులు, అలాగే అందుబాటులో ఉన్న సీట్లను పరిగణనలోకి తీసుకుంటే దాదాపు అందరికీ సీట్లు లభిస్తాయి. కానీ ఆ సీటు లభించని కాలేజీ నాణ్యత ముఖ్యమా కాదా అన్న విషయాన్ని ముందుగానే గుర్తుంచుకోవాలి. అయితే ఆయా ఇన్స్టిట్యూట్ నిబంధనలకు అనుగుణంగా ప్రమాణాలను పాటిస్తుందా లేదా అన్న విషయంపైన కూడా ప్రాథమికంగా ముందుగానే స్పష్టత తెచ్చుకోవాలి.

ఇక ఈ ఎంపికలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనగా ఏఐసిటిఈ నిబంధనలు కూడా తప్పనిసరి. కళాశాలలో ఫ్యాకల్టీ నుంచి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వరకు అన్ని నిబంధనల మేరకు ఉన్నాయో లేదో ముందుగానే పరిశీలించుకోవాలి విద్యార్థులు. ఇక దీనికి సంబంధించిన సమాచారం అంతా ఏఐసిటిఈ వెబ్సైట్లోనూ దొరుకుతుంది. ఒకవేళ అందులో సమాచారం కనుక లేకపోతే డైరెక్ట్గా కాలేజీకే వెళ్ళి అవసరమైన ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవాలి. అవసరమైతే అదే కాలేజీలో చదువుతున్న చదివిన సీనియర్ విద్యార్థులను కూడా అడిగి కాలేజీ గురించి ముందుగానే తెలుసుకోవచ్చు.

విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న బ్రాంచ్ విషయంలో నిర్దిష్టంగా స్పష్టతను కలిగి ఉండాలి. అలాగే తాము ఎంచుకోవాలనుకుంటున్న కాలేజీకి ఎన్బీఏ గుర్తింపు ఉందో లేదో ముందుగానే తెలుసుకోవాలి. ఎన్బీఏ గుర్తింపు అనేది బ్రాంచీల వారీగా ఉంటుంది. మొత్తం బ్రాంచ్లలో ఒకట్రెండు బ్రాంచీలకే ఎన్బీఏ గుర్తింపు ఉన్నా చాలా కళాశాలలు ఎన్బీఏ అక్రిడిట్ కలిగి ఉన్నాయి అంటూ ప్రకటనలు ఇస్తున్నాయి. ఇక ఈ విషయంలో ముందుగానే జాగ్రత్త వహించాలి. మనం చేరాలనుకుంటున్న బ్రాంచ్కు ఎన్బీఏ గుర్తింపు ఉందో లేదో తెలుసుకోవడం కూడా ముఖ్యమే కళాశాల ఎంపికలో.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్. మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ అప్కేసా.

ప్రకటనల అనంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇంజనీరింగ్ చేరాలనుకునే విద్యార్థులకు కాలేజ్కు ఉన్న ముందస్తు ఇమేజ్ని గురించి కూడా తెలుసుకోవాలి. విద్యార్థుల కాలేజ్కు ఉన్న ఇమేజ్ను, అలాగే ప్రస్తుతం లభిస్తున్న గుర్తింపు గురించి కూడా తెలుసుకోవాలి. ఇందుకోసం విద్యార్థులకు ఉపయోగపడే సాధనం, గత ఏడాది ఆయా కళాశాలల్లో సీట్ల భర్తీలో ఓపెనింగ్ క్లోజింగ్ ర్యాంకుల వివరాలను గురించి తెలుసుకోవడం. ఉదాహరణకు ఓయూసీఈ అలాగే ఏయూసీఈ వంటి యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలలు, అదేవిధంగా కొన్ని ప్రముఖ ప్రైవేటు కళాశాలల్లో ఈసీఈ అలాగే సీఎస్ఈ, ట్రిపుల్ఈ వంటి బ్రాంచీలలో చివరి ర్యాంకు 1500 నుంచి 2000 లోపే ఉంటుంది. అంటే ఆ కళాశాలల నాణ్యత ఆధారంగా అవి విద్యార్థుల ఆదరణ పొందుతున్నాయని చెప్పవచ్చు. ఈ విధంగా కళాశాలకున్న డిమాండ్ను అలాగే కళాశాలకున్న ఇమేజ్ను ఆధారితంగా చేసుకుని కళాశాలను ఎంపిక చేసుకోవాలి. ఇవే కాకుండా బోధనా విధానాలు కూడా కళాశాల ఎంపికలో ముఖ్యమైన విషయాలే. విద్యార్థులు కాలేజీ ఎంపికలు, బోధనా పద్ధతులు అంటే టీచింగ్ మెథడ్స్ పైన కూడా దృష్టి పెట్టాలి. టీచింగ్ విధానంలో లోపాలు ఉండొచ్చు కొన్ని కళాశాలల్లో, అందుకే టీచింగ్ పరంగా అనుసరిస్తున్న విధానం అలాగే ప్రాక్టికల్స్కు ఇస్తున్న ప్రాముఖ్యత, అందులో విద్యార్థులను ఇన్వాల్వ్ చేస్తున్న తీరును గురించి తెలుసుకోవాలి. ఇక ఇలాంటి వాటిలో సీనియర్ విద్యార్థుల సలహాలు బాగా ఉపయోగపడతాయి. కొన్ని కాలేజీలు ఏఐసిటిఈ నిబంధనల మేరకు తమ కాలేజీలో పీహెచ్డీ ఫ్యాకల్టీ కూడా ఉన్నారు అని ప్రకటనలిస్తుంటాయి. అది నిజమో కాదో కూడా ముందుగానే తెలుసుకుని జాయిన్ అవ్వడం ముఖ్యం.

బ్రాంచీల ఎంపిక అలాగే కళాశాల ఎంపిక తర్వాత క్యాంపస్ రిక్రూట్మెంట్స్ కూడా ముఖ్యమైన విషయమే విద్యార్థుల కెరీర్లో. బీటెక్ కోర్సులో చేరే లక్ష్యం ముఖ్యంగా క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ప్రముఖ కంపెనీలో జాబ్ ఆఫర్స్ అందుకోవడమే ఉంటుంది. అందుకే కళాశాలను ఎంపిక చేసుకునేటప్పుడే ఆయా కాలేజీలు గత 4 సంవత్సరాల ప్లేస్మెంట్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి అన్న విషయాన్ని, అలాగే ఎలాంటి కంపెనీలు కళాశాలకు వస్తున్నాయి అన్న విషయాన్ని తెలుసుకోవాలి. వీటితో పాటు వచ్చిన కంపెనీలు ఎలాంటి ఉద్యోగాలను ఆఫర్ చేస్తున్నాయో కూడా ముందుగానే గమనించుకోవాలి. కొన్ని కళాశాలలు ఇన్ఫోసిస్, ఐబీఎం వంటి ప్రముఖ కంపెనీలు క్యాంపస్ డ్రైవ్లు నిర్వహిస్తున్నట్లు బ్రోచర్లతో ఆకట్టుకునే ప్రయత్నమూ చేస్తున్నాయి. అయితే ఇలా వచ్చిన కంపెనీలు కోర్ ప్రొఫైల్స్లో ఎంతో మందికి అవకాశాలు ఇచ్చాయో లేదో అన్న విషయాన్ని కూడా ముందుగానే తెలుసుకోవచ్చు విద్యార్థులు.

ఒకవేళ విద్యార్థులు అనుకున్న బ్రాంచ్ రాకపోతే వారి ఆలోచన విధానం ఎలా ఉండాలి? ఈఏపీ సెట్లో ర్యాంకు వచ్చినా తాము కోరుకున్న కాలేజీలో మెచ్చిన బ్రాంచ్లో సీటు వచ్చే పరిస్థితి లేకపోవచ్చు ఒక్కోసారి. అలాంటప్పుడు ఆయా బ్రాంచ్కు దగ్గరగా ఉండే ఇంటర్ డిసిప్లినరీ బ్రాంచ్ల వైపు దృష్టి పెట్టాలి. దాని ద్వారా వాటిలో రాణించేందుకు మానసికంగా సంసిద్ధత పొందాలే తప్ప నిరుత్సాహానికి మాత్రం గురికాకూడదు. ఉదాహరణకు సిఎస్సికి మొదటి ప్రాధాన్యతను ఇచ్చి ఆ బ్రాంచ్లో సీటు గనక రాకపోతే ఆందోళన చెందక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎన్నో ఇన్స్టిట్యూట్లో ఏఐఎంఎల్ బ్రాంచ్ను ప్రత్యేకంగా ప్రారంభిస్తున్నారు. ఇది కూడా సిఎస్సి మాదిరిగానే ఉంటుంది. ఇక ఇలాంటి సందర్భాల్లో సిఎస్సి రాకపోయినా కూడా ఏఐఎంఎల్ కోర్సుల వైపు కూడా దృష్టి పెట్టడం ఉపయోగకరంగా ఉంటుంది ఇంజనీరింగ్ విద్యార్థులకు.

కోరుకున్న కళాశాలనే ఎంచుకున్నా ఇక ఆ కాలేజీ పనితీరు నచ్చకపోతే అప్పుడు కూడా తగిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది విద్యార్థులు. ఇక రాష్ట్ర స్థాయిలో ఈఏపీ సెట్ ఉత్తీర్ణుల్లో అధిక శాతం మంది ఎదుర్కొంటున్న సమస్య కూడా ఇదే. నచ్చిన కాలేజ్లో సీటు రాకుంటే ఏం చేయాలి అనేది తమ ర్యాంకుకు తాము ప్రాథమ్యాలుగా ఎంచుకున్న కళాశాలలో కొన్నిసార్లు సీటు రాని పరిస్థితులు కూడా ఎదురవుతుంటాయి. ఇక అప్పుడు విద్యార్థులు ముందుగానే మానసికంగా సిద్ధంగా ఉండాలి. తప్పనిసరి పరిస్థితిలో తమకు ఇష్టం లేని కాలేజీలో చేరాల్సి వస్తే, లేదా ఎంచుకున్న కాలేజీ కరెక్టు కాదు అనిపిస్తే నిరుత్సాహపడకుండా అకాడమిక్గా రాణించేందుకు కృషి చేయాలి. ఫ్యాకల్టీ లేరనో లేదా కాలేజీలో ఉన్న ఫెసిలిటీస్ సరిగా లేవనో మనం ఎంచుకున్న బ్రాంచీలో అభ్యసనాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. సెల్ఫ్ లెర్నింగ్ టూల్స్పై అవగాహనను పెంచుకోవాలి విద్యార్థులు. ఇప్పుడు ఇంటర్నెట్ ఆధారితంగా ఎంతో సమాచారం అందుబాటులోకి వచ్చింది. ఈ లెర్నింగ్ పోర్టల్స్ కూడా ఆవిష్కృతమవుతున్నాయి. ఆన్లైన్ లెక్చర్స్, అలాగే వర్చువల్ క్లాస్ రూమ్స్, వర్చువల్ ల్యాబొరేటరీ లాంటి సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని సద్వినియోగం చేసుకుంటూ కళాశాలకు నిరంతరం వెళ్లి చదువును పూర్తి చేసుకోవాలి విద్యార్థులు.

0: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

ప్రకటనల అనంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కార్యక్రమంలో ఇంతవరకు ఇంజనీరింగ్ విద్యలో భాగంగా ఎంచుకోవాల్సిన బ్రాంచీలు, అలాగే కళాశాలల ఎంపికలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఇప్పుడు ఇంటర్మీడియట్ అనంతరం ఫైన్ ఆర్ట్స్ కోర్సులో ఉండే కెరీర్ అవకాశాలను గురించి తెలుసుకుందాం.

ఇంటర్మీడియట్ విద్య అనంతరం ఎన్నో చదువులు అందుబాటులో ఉన్నాయి. ఇక తమకుండే ఆసక్తి ప్రకారమే ఎంచుకుంటే ఎందులోనైనా రాణించవచ్చు విద్యార్థులు. కళలంటే ఇష్టం కలిగి ఉండి, క్రియేటివిటీ ఉండి, ఊహలకు రూపమివ్వగలిగే నైపుణ్యాన్ని కలిగి ఉన్నవారైతే ఫైన్ ఆర్ట్స్ కోర్సుల్ని కూడా పరిశీలించవచ్చు. ముఖ్యంగా ఫోటోగ్రఫీ, స్కల్ప్చర్, యానిమేషన్, పెయింటింగ్, డిజైన్ ఇలా ఎన్నో కోర్సులు ఇందులో భాగంగా అందిస్తున్నాయి వివిధ సంస్థలు. ఇంటర్మీడియట్ అన్ని గ్రూపుల వారికి ఈ కోర్సుల్లో చేరే అవకాశము ఉంది. ముఖ్యంగా దేశంలో 200కు పైగా విశ్వవిద్యాలయాలు ఈ చదువుల్ని విద్యార్థులకు అందిస్తున్నాయి. బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అనగా బీఎఫ్ఏ పేరుతో ఎన్నో సంస్థల్లో 4 సంవత్సరాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కొన్ని సంస్థలు 3 ఏళ్ల కాల వ్యవధితోనూ బీఏ ఫైన్ ఆర్ట్స్ కోర్సుల్ని అందిస్తున్నాయి. ఇక వివిధ విశ్వవిద్యాలయాలు ప్రత్యేకంగా ఫైన్ ఆర్ట్స్ విభాగాన్ని నెలకొల్పి ప్రాంగణాల్లోనే యూజీ కోర్సుల్ని నడుపుతున్నాయి. ఇక ఆ తర్వాత ఆసక్తి ఉంటే పీజీ, పీహెచ్డీలు కూడా అక్కడే పూర్తి చేసుకునే వీలు ఉంది. ఇక వాటి కోసం ప్రవేశ పరీక్షతో ప్రవేశాన్ని కల్పించడం జరుగుతుంది. యూజీ కోర్సు పూర్తయిన తర్వాత ఉపాధి పొందడానికి కూడా విద్యార్థులకు అవకాశం ఉంటుంది. సంబంధిత విభాగాల్లో స్పెషలైజేషన్ కోసం ఉన్నత విద్యలో చేరి మరిన్ని నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చు. ఇక ఈ ఫైన్ ఆర్ట్స్ చదువులను జాతీయ, రాష్ట్రీయ సంస్థలెన్నో అందిస్తున్నాయి. కొన్ని సంస్థల్లో సర్టిఫికేట్ అలాగే డిప్లొమా కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే మంచి అవకాశాల కోసం బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేయడమే మంచిది. ఇక బీఎఫ్ఏ కోర్సు గురించి వివరాల్లోకొస్తే, బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అనగా బీఎఫ్ఏలో అప్లైడ్ ఆర్ట్స్, పెయింటింగ్, స్కల్ప్చర్, ఫోటోగ్రఫీ, యానిమేషన్ లాంటి వివిధ కోర్సులు తెలుగు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలు అందిస్తున్నాయి. ఇక ఈ చదువుల కోసమే ప్రత్యేకంగా హైదరాబాద్లో జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీని నెలకొల్పారు. దీనికి అనుబంధంగా ఎన్నో సంస్థలు యూజీలో యానిమేషన్, అలాగే గ్రాఫిక్ డిజైన్, విజువల్ మీడియా కోర్సుల్ని అందిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, అలాగే కడపలో వివిధ కోర్సుల్ని చదువుకోవచ్చు. కొన్ని సంస్థలు ప్యాటరీ అండ్ సిరామిక్స్, అలాగే టెక్స్టైల్ డిజైన్ కోర్సుల్ని ఫైన్ ఆర్ట్స్లో భాగంగా యూజీ స్థాయిలో అందిస్తున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానాలు అనగా టీటీడీ ఆధ్వర్యంలోనూ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రెడిషనల్ స్కల్ప్చర్ అండ్ ఆర్కిటెక్చర్ సంస్థ ప్రత్యేకంగా దేవతామూర్తుల విగ్రహాలు, బొమ్మల తయారీలోనూ శిక్షణ అందిస్తోంది. ఇక ఇక్కడ శిక్షణ పొందినవారు దేవాలయాలకు కావలసిన ఆకృతులను రూపొందించగలరు. 10వ తరగతి విద్యార్హతతో స్టోన్, అలాగే వుడ్, సిమెంట్, మెటల్ స్కల్ప్చర్ కోర్సుల్ని కూడా డిప్లొమాలో భాగంగా ఈ సంస్థలో చదువుకోవచ్చు విద్యార్థులు. ఇక ప్రవేశ పరీక్షతో అడ్మిషన్స్ జరుగుతాయి. చదువు, వసతి, భోజనం ఉచితంగా అందించడమూ జరుగుతుంది. డిప్లొమా తర్వాత బీఎఫ్ఏ కోర్సులో చేరే అవకాశం కూడా విద్యార్థులకు ఉంది.

బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కోర్సుని పూర్తి చేసుకున్న వారు ఉన్నత విద్య చదవాలనుకుంటే రెండేళ్ల కాల వ్యవధితో ఎంఎఫ్ఏ అనగా మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కోర్సుని కూడా చదువుకోవచ్చు. ఫైన్ ఆర్ట్స్ విజువల్ ఆర్ట్స్, పెయింటింగ్, ప్రింట్ మేకింగ్, స్కల్ప్చర్, ఆర్ట్ హిస్టరీ అండ్ విజువల్ స్టడీస్, అలాగే అప్లైడ్ ఆర్ట్స్, ప్లాస్టిక్ ఆర్ట్స్, పోటరీ అండ్ సిరామిక్స్, టెక్స్టైల్ డిజైన్ లాంటి వివిధ కోర్సులు పీజీలో అందిస్తున్నారు. ఫైన్ ఆర్ట్స్లో యూజీ చదువులు అందిస్తున్న సంస్థలన్నీ దాదాపు పీజీ అలాగే పీహెచ్డీ కోర్సుల్ని కూడా నడుపుతున్నాయి. ఇక కొన్ని సంస్థల్లో యూజీ కోర్సు లేనప్పటికీ పీజీ స్థాయిలో ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పీజీ అలాగే పీహెచ్డీలో ఫైన్ ఆర్ట్స్ చదువుల్ని అందిస్తోంది విద్యార్థులకు. ఇక బోధనలో అయితే రాణించడానికి ఎంఎఫ్ఏ అనంతరం నేరుగా పీహెచ్డీ కోర్సుల్ని కూడా పూర్తి చేసుకోవచ్చు. ఇక ఫైన్ ఆర్ట్స్ కోర్సులు పూర్తి చేసిన వారికి ఉండే అవకాశాలు. ప్రజలకు కళలపై ప్రేమ ఉన్నంతవరకు ఫైన్ ఆర్ట్స్లో కొలువు

కు ఢోకా ఉండదు అన్న విషయాన్ని తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున విగ్రహాలు తయారు చేస్తున్నారు, అందువల్ల స్కల్ప్చర్ కోర్సులు పూర్తి చేసుకున్న వారు సులువుగానే స్థిరపడే మార్గాలు ఉన్నాయి. వివిధ కళాకృతులు, చిత్రాలను అప్లైడ్ ఆర్ట్స్, అలాగే పెయింటింగ్ నిపుణులు రూపొందిస్తారు. స్వయం ఉపాధికి, అలాగే ఏదైనా సంస్థలో పనిచేయడానికి కూడా ఈ ఫైన్ ఆర్ట్స్ చదువులు విద్యార్థులకు ఉపయోగపడతాయి. యానిమేషన్, గ్రాఫిక్ డిజైన్ కోర్సులు పూర్తి చేసుకున్న వారు సాఫ్ట్వేర్, అలాగే గేమింగ్, బహుళజాతి సంస్థల్లో కూడా రాణించగలరు.

ఇక ఇవే కాకుండా సినిమా రంగాల్లో కూడా అవకాశాలను పొంది వీలు ఉంది బీఎఫ్ఏ కోర్సులు పూర్తి చేసిన వారికి. ఇక చదివిన కోర్సు ప్రకారం ఆర్ట్ స్టూడియోలు, అడ్వర్టైజింగ్ కంపెనీలు, ప్రింటింగ్, పబ్లిషింగ్, ఫ్యాషన్ అలాగే ఎలక్ట్రానిక్స్ లాంటి వివిధ సంస్థల్లో అవకాశాలను పొందవచ్చు. ఆర్ట్ గ్యాలరీల్లోనూ రాణించవచ్చు. టెక్స్టైల్ కోర్సులు చదివినవారు వస్త్ర పరిశ్రమలో సేవలు అందించే అవకాశము ఉంది. ఇక ఫోటోగ్రఫీ చేసిన వారికైతే అన్ని చోట్ల అవకాశాలుంటాయి. ఎక్కువ మంది ఫ్రీలాన్సింగ్ అలాగే స్వయం ఉపాధి ద్వారా పెద్ద మొత్తంలో ఆర్జించగలుగుతున్నారు. ఎండోమెంట్, ఆర్కియలాజికల్ విభాగాల్లోనూ వీరికి మంచి ఉద్యోగాలు లభిస్తాయి. సృజన నైపుణ్యాలను ఎల్లలు దాటి పంచుకోవడం ఇప్పుడెంతో సులభమైంది. దానికే సోషల్ మీడియా వేదికగా ఉంది. కాబట్టి దానిని ఆధారంగా చేసుకుని కూడా వివిధ రంగాల్లో ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు రాణించవచ్చు. ఇక కొన్ని సంస్థల్లో ఫైన్ ఆర్ట్స్ కోర్సులు అందిస్తున్నారు. ముఖ్యంగా జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్, డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్, ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, కేఎల్ రవీంద్ర భారతి, బెనారస్ హిందూ, విశ్వభారతి, ఎంఐటి, ఏడిటి అలాగే జామియా మిలియా ఇస్లామియా, అలహాబాద్, పాట్నా, సావిత్రిబాయ్ పులే యూనివర్సిటీ లాంటి వివిధ విశ్వవిద్యాలయాలెన్నో ఫైన్ ఆర్ట్స్లో వివిధ యూజీ కోర్సుల్ని అందిస్తున్నాయి. ఇక జేజే ఇన్స్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ ఆర్ట్స్ అలాగే గోవా కాలేజ్ ఆఫ్ ఆర్ట్ మొదలైన సంస్థల్లోనూ చదువుకోవచ్చు. కేంద్రీయ విశ్వవిద్యాలయాలు వివిధ సంస్థలు అందించే ఫైన్ ఆర్ట్స్ కోర్సుల్లో సీయూఈటి యూజీ ప్రవేశ పరీక్షతో ప్రవేశాలను కల్పిస్తున్నాయి.

జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: మన వికాసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: తాతయ్య, ఇది ఏం మొక్క?
3: టాంజరీన్. చాలా తీగా ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాను.
2: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
3: ఎందుకు?
2: ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
3: ఓ, థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
4: RBI అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6 గంటలకు వస్తుంది. కాసేపట్లో శ్రోతలు మీరు వింటారు హిందీలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు మీరు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలోనూ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: है द टेलीलॉके ऐप, वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి, pmsuryaghar.gov.in.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. కొమురం భీం స్ఫూర్తితో దేశంలోని గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం కేంద్రం కృషి చేస్తోందని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. యాసంగి వరి సేకరణలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సౌకర్యవంతమైన ఇళ్లను నిర్మించాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. హైదరాబాద్ బంజారాభవన్లో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక ఇన్క్యుబేటర్ కేంద్రాలను ఈరోజు మంత్రి సీతక్క ప్రారంభించారు. దేశంలోని గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం కేంద్రం కృషి చేస్తోందని, కుమరం భీం స్ఫూర్తిగా ఆదివాసీల హక్కుల రక్షణకు కట్టుబడి ఉందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా కొమరం భీం పుట్టిన ఊరు రౌటసంఖ్యపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, ఆదివాసీల సంస్కృతి ఎంతో గొప్పదని, కొమరం భీం పోరాట స్ఫూర్తిగా దాన్ని కాపాడుకోవాలని అన్నారు.
1: కొమరం భీంజీ విచారం ఔర్ ఉన్కే ఆదర్శో నయీ పీఢీ తక్ మత్లబ్ నౌజవానో తక్ పహుంచాయే. ఆజ్ కా యహ గ్రామోత్సవ్ ఇసీ దిశా మే ఏక్ బేహద్ సరాహనీయ ఔర్ సార్థక్ ప్రయాస్ హై. ముజే యహ జాన్కర్ కే అత్యంత ప్రసన్నతా హో రహీ హై. గావో కే సర్వాంగీణ వికాస్, హమారీ పారంపరిక శిక్షా, స్వాస్థ్య ఔర్ సామాజిక చేతనా కో బఢావా దియా జా రహా హై.
0: యాసంగి వరి సేకరణలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు ప్రకటించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజహరుద్దీన్తో కలిసి సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఇప్పటి వరకు 60 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరణ జరిగిందని, దేశంలో జరుగుతున్న మొత్తం యాసంగి వరి సేకరణలో తెలంగాణ వాటా 60% ఉందని మంత్రి తెలియజేశారు. సీజన్ ముగిసే నాటికి ఇది 75% చేరుకుంటుందని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేద కుటుంబాలకు సౌకర్యవంతమైన, భద్రమైన, భవిష్య అవసరాలకు అనుగుణమైన ఇళ్లను నిర్మించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందని గృహ నిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. క్యూర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో తొలి విడతగా 100,000 ఇళ్ల నిర్మాణానికి ఇటీవల జరిగిన రాష్ట కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపిన నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. అర్బన్ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రూపొందించిన పలు నమూనా డిజైన్లను పరిశీలించి పలు మార్పులు సూచనలు చేశారు. మహిళలను కోటీశ్వరులను చేసే దిశలో రాష్ట ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. హైదరాబాద్ బంజారాభవన్లో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక ఇన్క్యుబేటర్ కేంద్రాలను మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మేడ్ ఇన్ తెలంగాణ, మేడ్ బై విమెన్ నినాదం మార్కెట్ను శాసించాలని సీతక్క చెప్పారు. మహిళల చేతుల్లో కేవలం బ్యాంకు పాస్బుక్లు మాత్రమే కాకుండా పరిశ్రమలు, వ్యాపారాలు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామీణ మహిళల ప్రతిభకు, ఆలోచనలకు, వ్యాపార కళలను సాకారం చేసే వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. బిట్స్ పిలాని టీ హబ్ భాగస్వామ్యంతో 2 ప్రత్యేక ఇన్క్యుబేటర్లు ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి ఇన్క్యుబేటర్కు 10,70,00,000 రూపాయలు కేటాయించామని, 300 మంది మహిళా పారిశ్రామికవేత్తలను ఎంపిక చేసి శిక్షణ ఇస్తామని సీతక్క చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వోద్యోగులకు సంబంధించి సుదీర్ఘకాలంగా ఉన్న బకాయిల్లో తొలి విడతగా 2,000,00,000 రూపాయలను ప్రభుత్వం ఈరోజు విడుదల చేసింది. ఈ నిధులతో రిటైర్డ్ ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ బకాయిల మొత్తాన్ని 100% చెల్లించారు. అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి 2025 మే వరకు పెండింగ్లో ఉన్న బకాయిలను కూడా చెల్లించారు. 100 రోజుల్లో 6,000,00,000 రూపాయల బకాయిలు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఈరోజు తొలి విడత బకాయిలు విడుదల చేసింది. ప్రభుత్వోద్యోగాలు సాధించాలనే తెలంగాణ యువత ఆశలను సాకారం చేసే దిశగా తెలంగాణ ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. వివిధ పోటీ పరీక్షల్లో యువత విజయం సాధించే దిశగా కావలసిన మెళకువలను, శిక్షణను ఉచితంగా అందిస్తూ మేధో తెలంగాణ సాధన దిశగా పయనిస్తోందని, దీనికోసం పోటీ పరీక్షలకు సంబంధించిన వివిధ రకాల పుస్తకాలను యువతకు అందుబాటులోకి తీసుకొస్తుందన్నారు. అభ్యర్థులు కరెంట్ అఫైర్స్ పైన సాధికారత సాధించేలాగా వార్షిక 2025 ప్రత్యేక సంచికను మంత్రి ఆవిష్కరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, తడిసిన ధాన్యం సైతం కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దుల శ్రీధర్బాబు చెప్పారు. మంథన్లోని వ్యవసాయ మార్కెట్ యార్డును మంత్రి ఈరోజు సందర్శించారు. రాష్ట సమాచార ప్రధాన కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డితో పాటు సమాచార కమిషనర్లు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆర్టీఐ కార్యకలాపాల గురించి ముఖ్యమంత్రికి వారు తెలియజేశారు. ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే గురువులు నాణ్యమైన విద్య అందిస్తున్నారని క్రీడా పాడి పరిశ్రమ అభివృద్ధి మంత్రి వకటి శ్రీహర్ అన్నారు. నారాయణపేటలో పీఆర్టీఓ ఆధ్వర్యంలో పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నిర్వహించిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరై ఆయన మాట్లాడారు.
2: నెక్స్ట్ స్టెప్ ఇంటర్మీడియట్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇంటర్మీడియట్? ద టర్నింగ్ పాయింట్ ఆఫ్ లైఫ్. ఈ 10th తర్వాత మీరు చేసే నెక్స్ట్ అడుగు మీ జీవితాన్ని మార్చేస్తుంది. నేను చిన్నతో కోరుతా ఉన్నా, మీరు విధిగా మీరు క్లాస్ టీచర్ల మాట, ఇంట్లో పేరెంట్స్ మాట విని ఒక 6 సంవత్సరాలు మీరు చదివితే, శ్రద్ధ వహిస్తే, చదివే సర్వస్వం అనుకుంటే మిగతా మీ జీవితం అంతా సుఖమయం అవుతుంది.
0: రాష్ట్రంలోని మహిళల ఆర్థిక అభివృద్ధి ధ్యేయంగా పథకాలు అమలు చేస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో పలు మహిళా సంఘాలకు 40 కోట్లకు పైగా విలువైన చెక్కులను ఆది శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్తో కలిసి అందజేసిన అనంతరం మాట్లాడుతూ,
3: రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలకు స్ఫూర్తిని నింపడానికి, మహిళలకు చైతన్యం నింపడానికి, మహిళలు ఆర్థికంగా ఎదగడానికి, మహిళలకు అన్ని అవకాశాలు అందిపుచ్చాలని చెప్పి అందుకోవాలని చెప్పని రేవంత్ రెడ్డి గారు సర్కార్ అచ్చిన మొదటి నుంచి కూడా చేస్తున్నటువంటి కృషి మీరందరూ కూడా గమనిస్తున్నారు, చూస్తున్నారు. ఇప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా 57,000 కోట్ల రూపాయలు బ్యాంకు లీకేజ్ తో ఈరోజు రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఇప్పించే కార్యక్రమం దృష్టి చేసుకోండి.
0: నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా 12 సంవత్సరాల పరిపాలనా కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట విభాగం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ఆ పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్ గౌతమ్ రామ్ ఈ విషయం తెలియజేశారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో 2 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఎదురుగాలులతో కూడిన వర్షం పడుతుంది. అలాగే 2 రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది. ఈ రోజు, రేపు రాష్ట్రంలోని కొన్ని ఉత్తర తూర్పు జిల్లాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. జోగులాంబ గద్వాల జిల్లా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు జలాశయంలోకి నీటి ప్రవాహం వచ్చి చేరుతోంది. 2 రోజులుగా పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా జలాశయంలోకి 880 క్యూసెక్ల నీరు చేరుతోంది. ఇసుక ట్రాక్టర్లను కూడా ధాన్యం రవాణాకు వినియోగించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లపై ఆయన ఈ రోజు సమీక్ష నిర్వహించారు. రాష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లాలో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ తెలియజేశారు. జిల్లాలోని కొన్ని కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షానికి ధాన్యం తడిసినట్లు ఆయన వెల్లడించారు. యువత ఉద్యోగాల కోసం మాత్రమే ఎదురు చూడకుండా వ్యాపార రంగంలో అడుగుపెట్టి స్వయం ఉపాధి అవకాశాలు సృష్టించుకోవాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పిలుపునిచ్చారు. జాతీయ ఎస్సీ ఎస్టీ హబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాపారవేత్తల అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు కలెక్టర్ అంకిత్ పరిశీలించారు. తడిసిన మొక్కజొన్న నిల్వల వివరాలను అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నిరుద్యోగ గిరిజన యువతి యువకులకు సెక్టర్ స్కిల్ కౌన్సిలింగ్ ద్వారా వృత్తి నైపుణ్య శిక్షణలు అందించి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ ఈరోజు ఎంపీడీఓలతో సమీక్షలో తెలియజేశారు. సూర్యాపేట జిల్లాలో జరిగిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ్ మహాభియాన్ 2026 శిబిరంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశేషాలు మరొకసారి. కొమురం భీమ్ స్ఫూర్తితో దేశంలోని గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం కేంద్రం కృషి చేస్తోందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. యాసంగి వరి సేకరణలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. మహిళా పారిశ్రామికల కోసం ప్రత్యేక ఇంక్యుబేటర్ కేంద్రాలను హైదరాబాద్ బంజారాభవన్లో ఈ రోజు మంత్రి సీతక్క ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. సర్వోచ్చ న్యాయాలయేన సర్వేభ్యః ఉచ్చ న్యాయాలయేభ్యః త్రిషు మాసేషు ఏవ రక్షితాః ఆదేశాః ఘోషయితుం నిర్దిష్టం. శిక్షామంత్రిణా ధర్మేంద్ర ప్రధానేన పరీక్షాపరాధ విరుద్ధం కఠోర కార్యాచరణాయ యోగ్య ఛాత్రాణాం రక్షణాయ చ ఆశ్వాసితం. పిఎం సూర్యాఘర యోజనయా ప్రముఖం లక్ష్యం ప్రాప్తం. అస్మిన్ ప్రాయః 40 లక్షాని గృహాణి రూఫ్ టాప్ సోలర్ ఇత్యేతం అంగీకృతవంతః. భారత ఋతు విభాగేన దేశే జూన్ మాసే సామాన్యాత్ న్యూనం ప్రావృట్ वृष्टेः अनेकेषु राज्येषु सामान्यात् अधिकं यावत् उष्णतरङ्गस्य स्थितेः च सम्भावना प्रकटिता। अपि च आईपीएल क्रिकेट क्रीडायाम् अद्य सायंकाले महाराजा यादवेन्द्र सिंह अन्तर्राष्ट्रिय क्रिकेट क्रीडाङ्गणे न्यू चण्डीगढ नगरे महत्वपूर्णे क्वालिफायर द्वितीय स्पर्धायां गुजरात टाइटन्स दलं राजस्थान रॉयल्स दलं सम्मुखीकरिष्यति। अथ वार्ताः विस्तरेण। अद्य सर्वोच्च न्यायालयेन सम्पूर्णे देशे सर्वेषाम् उच्च न्यायालयानां कृते निर्देशः प्रदत्तः यत् आरक्षित निर्णयाः त्रिमासाभ्यन्तरे एव प्रदातव्यम्। सर्वोच्च न्यायालयेन उक्तं यत् निर्णय घोषणायां विलम्बः वादिनां कृते अपरिवर्तनीयां हानिं जनयितुं शक्नुवन्ति। व्यक्तिगत स्वातन्त्र्य सम्बद्धेषु प्रकरणेषु शीघ्र निर्णयस्य आवश्यकतायाः उपरि बलं प्रदत्तम्। मुख्य न्यायाधीशः सूर्यकान्तः तथा न्यायाधीशः जाय माल्या बागची इत्येतयोः पीठेन उक्तं यत् प्रतिभूत्याः आवेदनविषये निर्णयः तस्मिन्नेव दिने घोषणीयः। यदि निर्णयम् आरक्षितं भवति तर्हि तत् अग्रिमदिने एव प्रकाशितं भवेत्। सर्वोच्चन्यायालयेन अन्येऽपि अनेकाः निर्देशाः प्रदत्ताः। न्यायालयेन उक्तं यत् बन्धनमुक्तेः अथवा दण्डस्थगनस्य आदेशः निर्णयघोषणानन्तरं त्वरितं कारागृहप्राधिकारिभ्यः प्रेषणीयः। केन्द्रीयशिक्षामन्त्री धर्मेन्द्रप्रधानः अद्य उक्तवान् यत् प्रश्नपत्रलीकप्रकरणम् अतीव दुर्भाग्यपूर्णमासीत्। डीडी न्यूज इत्यनेन सह विशेषसंवादे श्रीप्रधानः आश्वासितवान् यत् पुनः परीक्षायाः प्रक्रिया सम्यक् व्यवस्थितरूपेण विना कस्यापि दोषेन च सम्पन्ना भविष्यति।
5: जो घटना हुई है ये अत्यंत दुर्भाग्यजनक है, नहीं होनी चाहिए था। अभी दोबारा जब हम लोगों ने री नीट की घोषणा किया है और री नीट सुव्यवस्थित हो जाए, इसमें निर्भुलता के साथ हो, ये अभी हमारा दायित्व है। इस काम पे सभी का सहयोग हम अपेक्षा रखते हैं।
4: अस्मिन् विषये सः सर्वेषां सहयोगम् अपि याचितवान्। छात्रान् सम्बोधयन् प्रधानः तान् आश्वासितवान् यत् प्रशासनं तेषां चिन्ताम् अवगच्छति तथा च तेषां विश्वासः आहतः अभवत् इति स्वीकरोति। सः अवदत् यत् अधिकारिणः तदर्थं कठोरः निर्णयः स्वीकृतवन्तः यत् तेन इच्छन्ति यत् एकस्यापि योग्यस्य छात्रस्य भविष्यं परीक्षापराधीनां हस्ते अथवा कस्यापि प्रकारस्य दुराचारस्य कारणेन पीडितं न भवेत्।
5: छात्रों को आश्वस्त करना चाहते हैं कि जो गलती हुई है हमारी ट्रस्ट को ब्रिज किया गया है, जो रक्षक था वही भक्षक हुआ, जो शिक्षक को हमने जिम्मेवारी दिया था क्वेश्चन बनाने के लिए उन्होंने ही कॉम्प्रोमाइज हुआ है, उन्हीं के कारण ये अव्यवस्था शुरू हुई है। हमने एक कठोर निर्णय किया कि हमने एक भी सही विद्यार्थी के हक को परीक्षा माफियाओं के हाथ में सौंपना नहीं चाहते थे, उनके षड्यंत्र के शिकार नहीं होना चाहते थे। हम बच्चों की मानसिक स्थिति को सम्मान करते हैं, उनको संभालना चाहते हैं और हमको एक एरर फ्री एग्जामिनेशन देने का पूरा हमारी प्रयास।
4: गुणवत्तायाः पारदर्शितायाश्च विषये सबलं प्रतिपादयन् सः अवदत् यत् परीक्षा व्यवस्थायां निष्पक्षतां स्थापयितुं निर्णयः कृतः। मन्त्रिणा पुनरपि आश्वासितं यत् परीक्षा प्रक्रियायाः विषये वर्धमानचिन्तायाः मध्ये त्रुटिमुक्तां परीक्षां कारयितुं सर्वविधप्रयत्नः क्रियते। केन्द्रीय माध्यमिक शिक्षा परिषदः पुनर्मूल्यांकन पोर्टल इत्यत्र विद्यमानानां तांत्रिक समाह्वानानां विषये उद्भूतानां चिन्तायाः प्रतिक्रिया रूपेण शिक्षामन्त्रिणा उक्तं यत् CBSE सर्वासां तान्त्रिक समाह्वानानां समाधानार्थं सक्रियतया कार्यं करोति तथा च छात्राणां कृते पारदर्शिकां त्रुटिमुक्तां च डिजिटल मूल्यांकन प्रक्रियां सुनिश्चेतुं करिष्यति। प्रियाः श्रोतारः, संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज़ ऑन एआईआर चलदूरभाषीयतन्त्रांशे अपि उपलब्धो भविष्यति। दिल्ली सर्वकारः नीट 26,000+ परीक्षायाम् उपस्थितेभ्यः अभ्यर्थिभ्यः सर्वेषु दिल्ली परिवहन निगमस्य DTC बस यानेषु निःशुल्क यात्रायाः सुविधां प्रदास्यति। परीक्षा अग्रिममासस्य 21 दिनाङ्के भविष्यति। सामाजिकान्तर्जालीये पटले दिल्ली राज्यस्य मुख्यमन्त्री रेखा गुप्ता अवदत् यत् अभ्यर्थिनः स्वस्य प्रवेशपत्रं प्रदर्शयित्वा DTC बस यानेषु निःशुल्कं यात्रां कर्तुं शक्नुवन्ति। भारतेन स्वच्छ ऊर्जा यात्रायाम् ऐतिहासिकं सोपानम् आरोहितम्। केन्द्रीय नवीन पुनर्नवीकरणीय ऊर्जा मंत्री प्रह्लाद जोशी अवदत् यत् पीएम सूर्या घर योजनायाः अंतर्गतम् अधुना 40 लक्षाणि यावत् गृहाणि रूफ टॉप सोलर इत्यनेन माध्यमेन शक्तिकृतानि सन्ति। सः अग्रे अवदत् यत् अक्षय ऊर्जा उपक्रमात् अधिकतया

శ్రోతలు, ఇప్పుడు మీరు వింటారు సమాచార దర్శిని. ఈనాటి సమాచార దర్శిని కార్యక్రమంలో ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2026 కొరకు 2026 సంవత్సరం కొరకు దరఖాస్తుల ఆహ్వానము. దానికోసం ధైర్య సాహసాలను ప్రదర్శించి ఆపదలో ఉన్న బాలబాలికలను రక్షించిన బాలలు, స్వచ్ఛంద సంస్థలకు 2026 సంవత్సరానికి గాను ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ భారత ప్రభుత్వం ప్రదానం చేయనున్నట్లు జిల్లా సంక్షేమాధికారి, మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ శ్రీమతి డి పద్మగారు ఒక ప్రకటనలో తెలిపారు. సాంకేతిక మరియు విజ్ఞాన నూతన ఆవిష్కరణలు, అసాధారణ ప్రతిభా పాఠవాలు, ఆటలు, సాహిత్యం, సామాజిక సేవ, ధైర్య సాహస కార్యక్రమాలు తదితర అంశాలకు ఈ అవార్డులు ప్రదానం చేస్తామని పేర్కొన్నారు. ఈ అవార్డులకు 5 నుంచి 18 లోపు బాలబాలికలు అర్హులన్నారు. అర్హులైన బాలబాలికలు దరఖాస్తులను వెబ్సైట్ https://awards.gov.in లో ఈ నెల జూలై నెల 31/7/2026 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని శ్రీమతి డి పద్మగారు జిల్లా సంక్షేమాధికారిని

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ లో ఈనాటి సాయంకాల ప్రసారాలు మీరు వింటున్నారు. ఇప్పుడు కార్యక్రమంలో ఒక ప్రభుత్వ గీతం విందాం.

0: ప్రభుది గీతం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:35. శ్రోతలు, ఇప్పుడు మీరు వింటారు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన గురించి. నిజామాబాద్ ప్రధానమంత్రి కౌశల్ కేంద్ర మేనేజర్ అల్లూల మహేష్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త మానేటి భూమేశ్వర్ గారు, నిర్వహణ సిహెచ్ మోహన్ దాస్ గారు.
1: ప్రధానమంత్రి అనేక పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో భాగంగా మనం ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం గురించి మీరందరు వినే ఉంటారు. అసలు ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం ఏ ఉద్దేశంతో పెట్టబడింది, దీనికి ఎవరు అర్హులు, మరి దీనికి ఏదైనా శిక్షణ ఇస్తారా, అట్లాగే రుణ సదుపాయం ఏమైనా దొరుకుతుందా మొదలైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనేటువంటి పథకము ఈ చేతి వృత్తుల వారిని, సాంప్రదాయ కళాకారులను ఆర్థికంగా ఆదుకోవడానికి మరియు వారి నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఈ పథకాన్ని, అంటే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ద్వారా మరి లబ్ధిదారులకు ఉచిత శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది, అట్లాగే టూల్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈ విషయాలను తెలుసుకోవడానికి ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రధానమంత్రి కౌశల కేంద్ర నిజామాబాద్ మేనేజర్ శ్రీ అల్లుల మహేష్ కుమార్ గారు. మహేష్ కుమార్ గారు, నమస్కారం.
2: నమస్కారం అండి.
1: మహేష్ కుమార్ గారు, ఇప్పుడు ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంకి సంబంధించినటువంటి వివరాలు, అట్లాగే మీ దగ్గర ఎలాంటి

0: శిక్షణ అందుబాటులో ఉంది మొదలైన విషయాలు మా శ్రోతలకు తెలియజేస్తారా?
1: ఓకే అండి. ప్రధానమంత్రి విశ్వకర్మ పిఎం విశ్వకర్మ స్కీమ్ అనేది 17 సెప్టెంబర్ 2023 మన ప్రధానమంత్రి చేతుల మీదుగా లాంచ్ చేయబడ్డది. దీనికి 5 ఇయర్స్ పీరియడ్, అంటే 5 సంవత్సరాల పీరియడ్ దానికి గాను 13,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వెచ్చించారు. సో ఈ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, స్కీమ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఈ ఆర్టిసన్స్ క్రాఫ్ట్స్ ఎవరైతే ఉంటారో, కుల వృత్తులు చేసుకునే వాళ్ళు, చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు ఎవరైతే వెనకబడిపోతున్నారో అలాంటి వాళ్ళకి ప్రోత్సహించి వాళ్ళకు ఆర్థికంగా కావచ్చు, వస్తు రూపేణా కావచ్చు, ఎలా అయినా సపోర్ట్ ఇద్దామనే ఉద్దేశంతో ఈ పిఎం విశ్వకర్మ స్కీమ్ అనేది లాంచ్ చేశారు. సో ఇప్పటివరకు చాలామంది ట్రైన్ అయ్యారు, వాళ్ళకి టూల్ కిట్స్ కూడా వచ్చినాయి, వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా అందింది. సో ఇంకా నడుస్తూనే ఉంది. ఇది 2028 వరకు ఈ స్కీమ్ అనేది ఉంది.
0: బాగుంది. అయితే ఇప్పుడు ప్రధానంగా ఈ మరి చేతి వృత్తులు అంటే ఏ ఏ రంగాల వారికి ఈ శిక్షణ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది?
1: ముఖ్యంగా చెప్పాలంటే కుల వృత్తులు, చేతి వృత్తులు ఏవైతే ఉన్నాయో మన పిఎం విశ్వకర్మ కింద 18 కులాలు 18 ట్రేడ్స్ని ఐడెంటిఫై చేశారు. దాంట్లో ముఖ్యంగా చెప్పుకుంటే కార్పెంటర్ వాళ్ళు కావచ్చు, వడ్రంగి వాళ్ళు, దాంతోపాటు మన చాకలి ధోబి వాళ్ళు కావచ్చు, మళ్ళా మన విశ్వకర్మ వీళ్ళేమంటారు గోల్డ్ స్మిత్ కావచ్చు, గోల్డ్ స్మిత్ వాళ్ళు సునారంటారు, మళ్ళీ స్కల్ప్టర్లని, స్టోన్ బ్రేకర్లని, అంటే రాళ్ళు కొట్టుకునే వాళ్ళని, ఇట్లా 18 కులాలు ఉన్నాయి. ఈ 18 కులాలలో వీళ్ళు ఎవరైనా అర్హులే. దీనికి ఏజ్ లిమిట్ లేదు. వీళ్ళు జస్ట్ ఆధార్ కార్డు తీసుకొని అండ్ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ తీసుకొని, ఆధార్ లో ఏదైతే మొబైల్ నంబర్ లింక్ ఉందో ఆ మొబైల్ తీసుకొని వెళ్ళి మీ సేవలు అప్లై చేస్తే వాళ్ళకి మిగతా ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది అండి ప్రాసెస్. ఇంకా చెప్పాలి అని అంటే దీనికి ముఖ్యంగా ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ సేవకి వెళ్ళారు, అప్లై చేసుకున్నారు, అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళకి 3-స్టెప్ వెరిఫికేషన్ ఉంటుంది. 3-స్టెప్ వెరిఫికేషన్ అంటే 3 సార్లు వెరిఫికేషన్ ఉంటుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, అదే వెరిఫికేషన్ మొబైల్లోనే అయిపోతుంది. ఒకటి జీపీ లెవెల్లో అయిపోతుంది, గ్రామ పంచాయతీ లెవెల్లో, ఇంకొకటి డిస్ట్రిక్ట్ లెవెల్లో అవుతుంది, ఇంకొకటి స్క్రీనింగ్ కమిటీ అని ఉంది, స్క్రీనింగ్ కమిటీ ద్వారా కంప్లీట్ అయిపోతుంది. ఎవరైతే ఈ 3 సార్లు వెరిఫికేషన్ అయిపోయిందని వాళ్ళకి మెసేజ్ వస్తుంది, ఎవరైతే బెనిఫిషియరీ ఉన్నారో, లబ్ధిదారు ఉన్నారో వాళ్ళకి మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిందని అంటే వాళ్ళు 5 రోజుల ట్రైనింగ్కి అర్హులు అన్నట్టు.
0: అచ్చా,
1: ఈ 5 రోజుల ట్రైనింగ్ దేని గురించి ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కార్పెంటర్నే తీసుకుందాం. కార్పెంటర్ మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే పాతకాలం పద్ధతిలో బాడ్షలు అంటారు, అలాంటి చేతితో చేసే దూగోడలు ఇవన్నీ చేసే ఉండేవి. కానీ ఇప్పుడు రీసెంట్గా కొత్తగా తీసుకుంటే ఏమొచ్చింది, అన్ని ఎలక్ట్రికల్ మిషన్స్ అయిపోయినాయి. హ్యాండ్ కట్టర్ కావచ్చు, రూటర్స్ కావచ్చు, ఇలాన్నీ కూడా ఎలక్ట్రికల్ వచ్చేసినాయి. పాత పద్ధతులు ఏవైతే వాడుతున్నారో వాళ్ళు ఎక్కువగా సంపాదించలేకపోతున్నారు, అంటే తొందరగా పని ఫినిష్ చేసి ఎక్కువగా సంపాదించలేకపోతున్నారు. దాని కారణంగా ఏంటంటే ఈ 5 డేస్ ట్రైనింగ్ తీసుకొని వచ్చి వాళ్ళకి ఇనిషియల్గా ఒక రోజు అనేది ఒక చిన్న ఎగ్జామ్ ఉంటుంది, మళ్ళీ 5 రోజులు ట్రైనింగ్ ఉంటుంది. అంటే ట్రైనింగ్ దేని గురించి ఉంటుంది అని అంటే, ఫస్ట్ డే ఓరియంటేషన్ సంథింగ్ అలా ఉండే, అంటే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి ఏంటనేది మొత్తం నేర్పించేసిన తర్వాత మిగతా 4 డేస్ 5 డేస్ ఏవైతే ఉన్నాయో ఆ డేస్లో వాళ్ళకి కొత్త పనిముట్లు, ఎలక్ట్రానిక్ పనిముట్లు ఎలా వాడాలి, అండ్ చాలా మందికి ఫోన్పే జీపేలు అనుకుంటే తెలీదు. సో వాటి గురించి కూడా ఫైనాన్షియల్ లిటరసీ నేర్పిస్తాము. ఫైనాన్షియల్ లిటరసీ అండ్ చాలా మటుకు బయట సైబర్ క్రైమ్స్ అవి ఇవి జరుగుతూ ఉన్నాయి, వాటిలో కూడా ఒక పార్ట్ ఉంది. వీళ్ళకు సపరేట్ ఒక బుక్ ఉన్నది, ప్రతి ట్రేడ్కి ఒక బుక్ ఉన్నది, ఆ బుక్లో ఉండే ఇన్ఫర్మేషన్ అంతా ఆ 5 డేస్ అనేది ట్రైనింగ్ ఇస్తాం. చాలా మందికి పిఎం విశ్వకర్మ గురించి డౌట్స్ ఉన్నాయి, మనం ఈ ఇంటర్వ్యూ ఎండింగ్లో ఆ డౌట్స్ అనే నేను క్లియర్ చేస్తాను.
0: బాగుంది మహేష్ గారు. ఇందాక మీరు ఒక మాట చెప్పినారు, అంటే ఇది వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత 5 రోజుల ట్రైనింగ్ ఇస్తారు అని చెప్పేసి. ఈ ట్రైనింగ్ అనేటువంటిది ఎక్కడ ఇస్తారు? జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఇస్తారా, గ్రామాలలో ఇస్తారా, మండలాల్లో ఇస్తారా, ఎక్కడ ఉంటుంది?
1: యాక్చువల్గా అయితే ఇనిషియల్గా 2023లో స్టార్ట్ అయినప్పుడు డిఫరెంట్ ట్రైనింగ్ పార్ట్నర్స్ ఉంటారు, టీపీలు అంటారు వాళ్ళని. ఆ ట్రైనింగ్ పార్ట్నర్స్ మన నిజామాబాద్లో తీసుకుంటే అప్పుడు 3-4 ఉండే, అంటే 3-4 ప్లేస్లో ట్రైనింగ్ అనేది ఇచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ తీసుకుంటే దాంట్లో ట్రైనింగ్ పార్ట్నర్గా మేమున్నాము, అంటే పిఎంకేకే సెంటర్ ఉంది, నాక్ సెంటర్ ఉంది అండ్ ఐటీఐస్ కూడా ఉన్నాయి. సో ఎవరైతే మీకు ఫోన్ చేసి అంటే బెనిఫిషియర్ కి ఫోన్ వస్తుంది, సో అండ్ సో ప్లేస్ నుంచి మేము కాల్ చేస్తున్నాం, ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నాం, ఇక్కడికి వచ్చి మీరు ట్రైనింగ్ తీసుకోవాలని వాళ్ళకే ఫోన్ వస్తుంది.
0: బాగుంది. అయితే మరి దీనికి రుణ సదుపాయం లేకపోతే వాళ్ళకు పనిముట్లు ఉచితంగా ఏమో ఇవ్వబడుతుందా? ట్రైనింగ్ పీరియడ్లో ఏదైనా భోజన వసతి ఇంకా ఏమన్నా ఉచిత స్టే ఇవన్నీ ఏమన్నా అరేంజ్ చేస్తున్నారా వాళ్ళకి?
1: వీళ్ళకు ట్రైనింగ్ టైంలో ఏమో ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చాలా దూరం నుంచి వచ్చారనుకోండి బెనిఫిషియరీ, వాళ్ళకి హాస్టల్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఫ్రీ ఆఫ్ కాస్ట్. హాస్టల్ ఉంటుంది విత్ ఫుడ్ ఉంటుంది. మేము ఉండలేము హాస్టల్లో అంటే వాళ్ళు బాక్స్ తెచ్చుకున్నా కూడా ప్రాబ్లం ఉంటుంది. సో ఈ ట్రైనింగ్కి వచ్చినందుకు గాను డైలీ 500 రూపీస్ చొప్పున వాళ్ళకి అకౌంట్లో పడితే, 5 డేస్కి వచ్చినందుకు డైలీ 500 చొప్పున వాళ్ళకి అకౌంట్లో పడితే టోటల్ 4,000 రూపీస్ పడతాయి. 3,000 రూపీస్ ఏమో వచ్చి అటెండ్ అయినందుకు, 1,000 రూపీస్ ఏమో ట్రావెలింగ్ ఛార్జెస్ అనేవి 4,000 రూపీస్ పడతాయి. బట్ ఈ టైం గ్యాప్ ఏదైతే ఉంటుందో ఈ 5 డేస్ అయిన తర్వాత 1 మంత్ లోపల పడతాయి వాళ్ళకి డబ్బులు. ఎలా పడతాయంటే వాళ్ళు మీ సేవలు అప్లై చేసేటప్పుడు ఏదైతే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్లో మాత్రం పడతాయి. మళ్ళీ ఈ 5 డేస్ అయిపోయిన తర్వాత ఎవరి దగ్గర అయితే ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళు, ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఒక సర్టిఫికేట్ వస్తుంది, ట్రైనింగ్ సర్టిఫికేట్ అని. ఫర్ ఎగ్జాంపుల్ కార్పెంటర్ అయితే కార్పెంటర్ సర్టిఫికేట్, ధోబి అయితే ధోబి సర్టిఫికేట్ సర్టిఫైడ్ అని ఒకటి వస్తుంది. ఆ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఈ లిస్ట్ అంతా ఏదైతే ట్రైనింగ్ పార్ట్నర్ దగ్గర ఉన్న లిస్ట్ అంతా బ్యాంకు వాళ్ళకు పోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకోండి, ఒక బెనిఫిషియరీ అనుకుందాం, నాకు బ్యాంక్ అకౌంట్ వినాయక్ నగర్లో ఉంది SBI బ్రాంచ్లో, సో అక్కడికి నా లిస్ట్ అనేది పోతుంది, పలానా మహేష్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాడు లోన్కి అర్హుడు,
0: ఓకే
1: 1,00,000 రూపాయలు లోన్కి అర్హుడు అని వెళ్తుంది. అప్పుడు బ్యాంకు వాళ్ళు మనకు ఫోన్ చేస్తారు, చేసి మీకు PM విశ్వకర్మ ట్రైనింగ్ కంప్లీట్ అయింది కదండి, మీరు వచ్చి మా దగ్గర లోన్ అప్లై చేస్తారా అని వాళ్ళే ఫోన్ చేస్తారు. మనకు అవసరం ఉంటే వెళ్ళి లోన్ తీసుకుంటాం, లేదు అని అనుకుంటే స్కిప్ కూడా చేయొచ్చు, రిజెక్ట్ కూడా చేసుకోవచ్చు. అయితే వాళ్ళు అడిగే ప్రూఫ్ ఏంటంటే ట్రైనింగ్ కంప్లీట్ అయితే మేము సర్టిఫికేట్ ఇస్తామని చెప్పాం కదా, ఆ సర్టిఫికేట్ తీసుకపోయి బ్యాంక్ లో చూపించాలి. ఆ బ్యాంక్ లో చూపిస్తేనే అంటే ట్రైనింగ్ కంప్లీట్ అయితేనే మీన్స్ లోన్ అనేది వస్తుంది, లేకపోతే రాదు.
0: అది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ట్రైనింగ్ కంప్లీట్ చేయాలా, ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత సర్టిఫికేట్ వస్తుంది, ఈ సర్టిఫికేట్ ను చూసి మాత్రమే బ్యాంకు మీకు లోన్
1: ఇస్తుంది. దాంతోపాటు టూల్ కిట్ విషయానికి వస్తే 15,000 రూపాయలది సామాన్ ఇస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ టైలర్ గానే తీసుకుందాం, మనం ఇప్పుడు హెడ్ పోస్ట్ ఆఫీస్ లోకి వెళ్తే చాలా కుప్పలు PM విశ్వకర్మ సామాన్ ఉన్నది, టూల్ కిట్స్. ఎలా వస్తాయనంటే ఎప్పుడైతే మనం ఆధార్ కార్డ్ పెట్టి మీ సేవలు అప్లై చేస్తామో అప్లై చేసిన వెంటనే మీరు టూల్ కిట్ కి అర్హులు, మీరు ట్రైనింగ్ కి రాకున్నా పర్లేదు, మీరు ఏం చేయకున్నా పర్లేదు, జస్ట్ అప్లై చేస్తే 15,000 రూపాయలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ టూల్ కిట్ అనేది వస్తుంది. సో దాంట్లో మంచి మిషనరీ ఉన్నది. ఇప్పుడు టైలర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వాళ్ళకి ఐరన్ బాక్స్ వస్తున్నది, ఐరన్ చేసే స్టాండ్ వస్తున్నది, అండ్ టైలర్ మిషన్ వస్తున్నది, కుట్టు మిషన్, ఇవన్నీ వస్తున్నాయి. సో దీనికి మనం ఎలాంటి పైసలు పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎలా వస్తుంది అంటే టూల్ కిట్ మన అడ్రస్ ఏదైతే ఉంటుందో, ఆధార్ కార్డ్ అడ్రస్, మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఇన్ఫర్మేషన్ అది వస్తుంది. అండ్ మీరు టూల్ కిట్ తీసుకోవాలి అని అనుకుంటే మీకు ఫోన్ వస్తుంది పోస్ట్ ఆఫీస్
2: కేంద్రం. ఇప్పుడు ఒక చలనచిత్ర గీతం. వేటూరి రచనకు రాజేన్ నాగేంద్ర స్వరకల్పనలో ఇంటింటి రామాయణం చిత్రం కోసం S. జానకి, SP బాలసుబ్రహ్మణ్యం.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:50 కావస్తోంది. ప్రకటించిన వ్యవసాయ సూచనల కార్యక్రమం కొద్ది క్షణాల్లో

0: వ్యవసాయ సూచనల్లో ముందుగా విత్తన వారోత్సవాల సమాచారం.
1: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విత్తన వారోత్సవాలు 2026 May 23 నుండి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం. ప్రతి పంటలో నాణ్యమైన విత్తనాన్ని ఉపయోగించినప్పుడు దిగుబడులను కనీసం 10-15% వరకు పెంచుకోవచ్చు. రైతు సోదరులు ఒకసారి నాణ్యమైన విత్తనాన్ని వ్యవసాయ పరిశోధనా స్థానాల ద్వారా సేకరించుకొని సాగు సమయంలో కొన్ని మెలకువలు పాటిస్తే, ముఖ్యంగా వరి, పెసర, మినుము, వేరుశనగ వంటి స్వపరాగ సంపర్కం జరిగే పంటల్లో అదే విత్తనాన్ని కనీసం 2-3 సంవత్సరాల వరకు ఉపయోగించుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. పంటల సాగులో నాణ్యమైన విత్తనం యొక్క ప్రాధాన్యత గుర్తించి జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ సంవత్సరం విత్తన వారోత్సవాలు 2026 కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా 23 నుండి 30వ తేదీ వరకు

0: పరిశోధన కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు నేరుగా నాణ్యమైన విత్తనాలను సరసమైన ధరలకు అందించేందుకు ఏర్పాట్లు చేయబడినాయి. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పంట రకాలు, వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే రకాలు, వాతావరణ మార్పులు, చీడపీడలను సమర్థవంతంగా తట్టుకునే రకాల విత్తనాలను ఈ వారోత్సవాల్లో రైతులకు అందించేందుకు సిద్ధము చేయబడినాయి. వరి, జొన్న, మొక్కజొన్న, రాగులు, కందులు, పెసర, మినుము, సోయాబీన్, ఆముదము, నువ్వులు తదితర పంటల విత్తనాలను ఈ విత్తన వారోత్సవాల్లో రైతులకు పంపిణీ చేయబడుతుంది. సుమారు 1200 క్వింటాళ్ల వివిధ పంటల విత్తనాలు సుమారు 140 ఎకరాలకు సరిపడే పరిమాణంలో ఈ వారోత్సవాల్లో అందుబాటులో ఉంచబడుతున్నాయి. ప్రతి జిల్లాకు ఒక పరిశోధనా స్థానం, కృషి విజ్ఞాన కేంద్రం, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాన్ని గుర్తించి రైతులకు నేరుగా విత్తనాల విక్రయము నిర్వహించబడుతుంది. రైతులకు ముఖ్య సూచనలు తెలియజేస్తున్నారు. ఈ విధంగా ఈ విత్తనాలు శిలీంద్రనాశిని మందులతో విత్తన శుద్ధి చేయబడినవి కనుక ఆహారంగా ఉపయోగించరాదు. విత్తన సంచులను పొడి వాతావరణంలో భద్రపరిచి ఎలుకల నుండి దూరంగా ఉంచాలి. ఈ విత్తనాన్ని ఇతర రకాల విత్తనాలతో కలపకూడదు. విత్తనంలో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే సరఫరా చేసిన తేదీ నుండి 30 రోజులలోపు సంబంధిత అధికారిని సంప్రదించాలి. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయము ఈ వివరాలన్నీ మన రైతు సోదరులకు అందిస్తుంది. అందుకే మీరందరూ రైతు సోదరులందరూ May 23 నుండి 30 తేదీ వరకు మీరు ఈ వారోత్సవాల్లో పాల్గొని మీకు తగ్గ విత్తనాలను ఎంపిక చేసుకొని చక్కటి ఆహార పంటలను, వాణిజ్య పంటలను చక్కగా పండించి చక్కటి ఆదాయాన్ని పొందగలరని ఆశిద్దాం.
1: విత్తన వారోత్సవాల సమాచారం అది. ఇప్పుడు వినండి వేరుశనగ ఉత్పత్తులు రెట్టింపు ఆదాయం కొన్ని వివరాలు.
0: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు వేరుశనగను పండించి వేరుశనగ నుండి నూనెనే కాకుండా అనేక రకాలైన ఉత్పత్తులను తయారు చేసి చక్కటి రెట్టింపు ఆదాయం పొందడానికి చక్కటి సూచనలు మనకు తెలియజేస్తున్నారు. ఈ విధంగా ప్రపంచ నూనె గింజల ఉత్పత్తిలో భారతదేశం వాటా కేవలం 5-6%. మన దేశ నూనె గింజల దిగుబడి సరాసరి 1 హెక్టారుకు 12-15 క్వింటాలు. ప్రపంచ సగటు దిగుబడి హెక్టారుకు 20 క్వింటాలు. 2023-24 సంవత్సరంలో సుమారు 41.36 మిలియన్ మెట్రిక్ టన్నుల నూనె గింజలను సుమారు 30.24 మిలియన్ హెక్టార్లలో సాగు చేయడం ద్వారా ఉత్పత్తి చేయడం జరిగింది. తద్వారా 9 నూనె గింజలతో పాటు పామాయిల్, కొబ్బరి నూనె, రైస్ బ్రాన్ ఆయిల్ మొదలైనవి కలుపుకొని సుమారు 12.41 మిలియన్ మెట్రిక్ టన్నుల వంట నూనెలను దేశీయంగా ఉత్పత్తి చేస్తున్నాం. భారతదేశంలో ఏటా 9.56 మిలియన్ టన్నుల వేరుశనగ ఉత్పత్తి జరుగుతుంది. సోయాబీన్ నూనె గింజల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. 2-3 స్థానాలలో వేరుశనగ ఆవాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 0.65 మిలియన్ మెట్రిక్ టన్నుల నూనె గింజల ఉత్పత్తి జరుగుతుంది. వీటిలో వేరుశనగ, సోయాబీన్, నువ్వులు, ప్రొద్దుతిరుగుడు ప్రధానమైనవి. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబం 4 ఉన్న కుటుంబ సభ్యులు అనుకుంటే నెలకు సుమారు 3 కిలోల నుండి 4 కిలోల నూనెను వినియోగిస్తున్నారు. తద్వారా సంవత్సరానికి మన రాష్ట్ర వంటగది స్థాయిలో వినియోగిస్తున్న మొత్తం నూనె సుమారు 0.65 మిలియన్ మెట్రిక్ టన్నులు. అంతేకాకుండా ఆహార పరిశ్రమలు, హోటల్స్, క్యాటరింగ్, ఇతర సూక్ష్మ ఆహార పరిశ్రమల వినియోగం అదనంగా ఉంది. పెరుగుతున్న జనాభా, తగ్గుతున్న వ్యవసాయ భూమి, ప్రజల ఆహార అలవాట్లు మొదలైనవి వంట నూనెల వినియోగం పెరగడానికి కారణాలు. తెలంగాణ రాష్ట్రంలోని నూనె గింజల ఉత్పత్తి ఆధారంగా వేరుశనగ, వాటి విలువ ఆధారిత ఉత్పత్తుల ప్రాసెసింగ్ పైన పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించడం ద్వారా అన్ని వర్గాల వారికి ప్రయోజనం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. కేంద్ర ప్రాయోజిత ప్రైమ్ మినిస్టర్ ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ ఈ స్కీము ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకాల ద్వారా మన రాష్ట్రంలోని జోగులాంబ, గద్వాల్, నారాయణపేట, వనపర్తి జిల్లాలలోని రైతులు

0: ప్రతి యువకులు సూక్ష్మ చిన్న ప్రాసెసింగ్ మిల్లులు నడుపుతున్న యజమానులు ఒక జిల్లా ఒక ఉత్పత్తిలో భాగంగా కొత్త ప్రాసెసింగ్ యూనిట్ను ఆ జిల్లాలో కేటాయించబడిన వేరుశెనగ వాటి విలువ ఆధారిత ఉత్పత్తులకు సంబంధించిన ప్రాసెసింగ్ పరిశ్రమలు నెలకొల్పినట్లయితే సుమారు 10 లక్షల క్రెడిట్ లింక్ కల్పించి 3.5 లక్షల సబ్సిడీ సదుపాయం లభిస్తుంది. మనలో చాలామందికి ఒక అపోహ ఉంది, రిటైల్ మార్కెట్లో కిలో పల్లీలు 150 రూపాయల నుండి 200 రూపాయల వరకు ఉంటుంది, వేరుశెనగలో నూనె శాతం 45 నుండి 50% ఉంటుంది. అంటే 2.5 కిలోల పల్లీల నుండి నూనె తీస్తే 1 కిలో నూనె లభిస్తుంది. మరోవైపు కిలో పల్లి నూనె ధర మార్కెట్లో 108 రూపాయల నుండి 200 రూపాయల వరకు ఉంది. పల్లీల ధర, పల్లి నూనె ధరలు పరిశీలించినట్లయితే ఇంత తక్కువ ధరకు నూనె ఎలా లభిస్తుంది? నూనెకు పెట్రో కెమికల్స్తో కల్తీ చేస్తారని అందరూ అనుకుంటారు. మార్కెట్లో లభించే వేరుశెనగ నూనె ఎలాంటి కల్తీ చేయకుండా కిలో పల్లి నూనె ధర మార్కెట్లో 180 రూపాయల నుండి 200 రూపాయల వరకు అమ్మవచ్చు. ఎందుకంటే పరిశ్రమలలో పల్లి నూనె బిసి గ్రేడ్ పొట్టు తీసిన పల్లీల నుండి నూనె తయారు చేస్తారు. పొట్టు తీసిన పల్లీలు గ్రేడ్కు కిలో రీటైల్ మార్కెట్ ధర 70 నుండి 90 రూపాయల వరకు ఉంటుంది. బి అండ్ సి గ్రేడ్ పల్లీల నూనె తీయడానికి వాడతారు. తద్వారా మార్కెట్లో 180 నుండి 200 రూపాయల వరకు మనకు మార్కెట్లో పల్లీ నూనె లభిస్తుంది. ప్రసిద్ధ వేరుశెనగ వాణిజ్య రకాలు కదిరి 6, కదిరి 9, అనంత, కదిరి హరితాంధ్ర, ఐసీజీవి 9, 1, 1, 1, 4, ధరణి, టీఏజీ 24, కదిరి 7, కదిరి 8, కదిరి 2, కదిరి 3, బీజీ 1, బీజీ 2, కుబేర్, జీఏయూజీ 1, జీఏయూజీ 10, పీజీ 1, T28, T64, చంద్ర, చిత్ర, కౌశల్, ప్రకాష్, అంబర్. ఇవి ప్రసిద్ధ వేరుశెనగ వాణిజ్య రకాలు. వేరుశెనగ పొట్టు తీసే యంత్రము గంటకు 500 కిలోల వేరుశెనగ పొట్టు తీసే యంత్రాలు మార్కెట్లో లభిస్తాయి. మార్కెట్లో చాలా రకాల కంపెనీలు, వాటి సామర్థ్యం, నిర్మాణం మొదలైన అంశాలపైన ఆధారపడి ఉంటుంది. పెరుగుతున్న వంట నూనెల ధరలు, దేశీయ నూనె గింజల ఉత్పత్తి తగినంత లేకపోవడం వలన మార్కెట్లో వంట నూనెల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దిద్దుబాటు చర్యలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు నూనె గింజలు, ఆయిల్ ఫామ్ సాగు వైపు ప్రోత్సహించడం జరుగుతుంది. మన రాష్ట్రంలో కూడా రైతులు పంట మార్పిడి చేపట్టి వేరుశెనగ, సోయాబీన్, నువ్వులు, ప్రొద్దుతిరుగుడు వంటి నూనె గింజల సాగు పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకునే వేరుశెనగ వంగడాలు, నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి, సరఫరా, క్షేత్రస్థాయిలో చీడపీడల, తెగుల నియంత్రణ, పంట కోత సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, పంట నిల్వ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ నిర్వహణ ద్వారా విత్తనం నుండి వివిధ వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడించి విలువ ఆధారిత పదార్థాలు తయారు చేసి ప్యాకేజింగ్ మెటీరియల్లో వినియోగదారుడికి సులభంగా వాడుకునే విధంగా ఉండి వంటగదికి వినియోగదారుడు ఆహారం తీసుకునే డైనింగ్ టేబుల్కు చేరే అంతవరకు తగిన పద్ధతులు పాటించి సరసమైన ధరలో అమ్మినట్లయితే ఫుడ్ ప్రాసెసింగ్ రంగం ఎంతో ఆశాజనకంగా ఉంటుంది.
1: వేరుశెనగ ఉత్పత్తుల రెట్టింపు ఆదాయం ఎలా పొందవచ్చో వివరాలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:50.

ప్రసార వివరాలు. ఈ పూట మరియు రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు విందు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ లో ప్రసార వివరాలు. ఈ పూట ప్రసార వివరాల అనంతరం 7:05

వ్యవసాయదారుల కార్యక్రమంలో ఇంకుడు గుంతల నిర్మాణం మరియు ప్రభుత్వ సహకారం దీని గురించి శ్రీనివాస్ బాబు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. ఇక 7:45 వికసిత్ భారత్ ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు మరికొన్ని సినీ గీతాలు వింటారు. ఇక 8:30 జానపద సంగీతం వింటారు. 8:45 హిందీలో వార్తలు, అనంతరం 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఇక 10:00 మధుర గీతాల కార్యక్రమాన్ని వింటారు. 11:00 హిందీలో వార్తలు, అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఇక రేపటి ప్రభాత ప్రసారంలో మీరు వింటారు ఉదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వింటారు. 6:40 సూక్తి సుధా కార్యక్రమంలో జి ప్రకాష్ గౌడ్ గారు సమర్పించిన సూక్తులు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:00 ప్రసార వివరాలు, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఇక 7:15 ప్రభాతలహరి ఇదే కార్యక్రమంలో, 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ డాక్టర్ వి హరితకృష్ణ పల్మనాలజిస్ట్ గారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. అనంతరం 7:58 ప్రాయోజిత కార్యక్రమంలో ప్రూడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ డాక్టర్ ఎం అభిషేక్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ గారి ప్రాయోజిత కార్యక్రమాన్ని వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 మన ఆలయాలు కార్యక్రమంలో ఈ వారం కోటగిరి మండలం లింగాపూర్ గ్రామ శివారులోని అడికేష్ లింగమయ్య ఆలయ విశేషాలు వింటారు. మొదటి భాగం వ్యాఖ్యానం ఎర్రం రాజుగారు, డి వరలక్ష్మి, నిర్వహణ శ్రీ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం ఎర్రం రాజుగారు. ఇక 9:00 హృదయ రాగాలు, 10:00 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 10:30 నుంచి సాయంకాలం 5:00 వరకు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ మరియు ముంబై కేంద్రాల నుంచి ప్రసారం వింటారు. ఇవి రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార వివరాలు విన్నారు.
1: దేశ జనాభా స్వరూపాన్ని కాపాడేందుకు మన సరిహద్దులను బదిలీ చేసి అక్రమ వలసలు నిరోధించడం తప్పనిసరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రైతులకు విత్తనాలు అందుబాటులో ఉండేలా మన దేశంలో 174,000 క్వింటాళ్ల విత్తన నిల్వలు ఏర్పాటు చేశామని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు తగు మొత్తంలో ఉన్నాయని ప్రభుత్వం ఈరోజు స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ జరగనున్న క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. మన సరిహద్దులను సురక్షితంగా ఉంచడం, అక్రమ వలసలు నిర్మూలించడం దేశ జనాభా స్వరూపాన్ని దామాషాను రక్షించడంలో చాలా కీలకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గుజరాత్లో భుజ్ పరిధిలో గల భారత్ పాకిస్తాన్ సరిహద్దు వెంబడి వ్యూహాత్మకంగా కీలకమైన G7, G13 బార్డర్ అవుట్పోస్టులను ఈరోజు ప్రారంభించిన అనంతరం ఆయన సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. చొరబాట్లకు ఆస్కారం లేని పటిష్టమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం డ్రోన్లు, రాడార్లు, ఆధునిక ఫెన్సింగ్లతో కూడిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోందని మంత్రి చెప్పారు. ఇందులో భాగంగా సరిహద్దు నిర్వహణలో ఒక పెద్ద నిర్మాణాత్మక మార్పును తీసుకువస్తూ సరికొత్త క్వాడ్రిప్ ఫోర్జెడ్ సెక్యూరిటీ గ్రిడ్ను ప్రవేశపెడుతున్నట్లు హోంమంత్రి ప్రకటించారు. రైతులకు విత్తనాల లభ్యత

0: నిర్ధారించడానికి 174,000 క్వింటాళ్ల జాతీయ విత్తనాల నిల్వలు నేషనల్ సీడ్ రిజర్వ్ ఏర్పాటు చేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు తెలిపారు. న్యూఢిల్లీలో ఖరీఫ్ ప్రచారం కోసం 2026 కోసం నిర్వహించిన జాతీయ వ్యవసాయ సదస్సు రెండో రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు 976,000 రైతులు ఐడీలను సృష్టించినట్లు పేర్కొన్నారు. ఇకపై వివిధ ప్రభుత్వ పథకాలను పొందేందుకు రైతులకు విడివిడిగా పత్రాలు సమర్పించవలసిన అవసరం ఉండదని ఆయన చెప్పారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత, నల్ల బజార్ అరికట్టడం, అసలైన రైతులకు సరైన సరఫరాను నిర్ధారించాల్సిన అవసరంను శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావించారు. రైతుల ప్రయోజనాలు రక్షించడానికి ఎరువులు కేవలం వ్యవసాయ అవసరాలకే వినియోగించేలా చూడడానికి ప్రభుత్వం కట్టుబడిందని కూడా వ్యవసాయ మంత్రి స్పష్టం చేశారు. దేశంలో పెట్రోల్ డీజిల్ ఎల్పీజీ నిల్వలు సరిపడా ఉన్నాయని, అన్ని రిఫైనరీలు అత్యున్నత సామర్థ్యంతో పనిచేస్తున్నాయని ప్రభుత్వం తెలియజేసింది. న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో పెట్రోలియం ఖనిజవాయు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ ప్రస్తుతం ఎల్పీజీ ఉత్పత్తి రోజుకు దాదాపు 92,000 మెట్రిక్ టన్నులుగా అత్యధిక స్థాయిలో కొనసాగుతోందని తెలియజేశారు.
1: LPG production, it also depends on the optimization activity which is taken up within the refinery, and that impacts the production, and that's why we have slight up and down. One thing. Second is, we are also giving the part of the pool for C3, C4 molecules. Third important thing is, some of the refineries have come back to operations, and other than that, we are getting more, you know, LPG because of the optimization from some of the refiners.
0: దేశంలో ఇక్కడ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల వద్ద స్టాక్ అయిపోయినట్లు, డ్రైఅవుట్ నివేదికలు రాలేదని కూడా ఆమె చెప్పారు. రీటైల్ అవుట్లెట్ల గురించి మాట్లాడుతూ 150 జిల్లాల్లో పెట్రోల్ వినియోగంలో 30% వృద్ధి నమోదు కాగా మరో 156 జిల్లాల్లో 30% కంటే ఎక్కువ వృద్ధి నమోదైందని సుజాత శర్మ వివరించారు. ప్రభుత్వం ప్రస్తుతం పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తోందని కూడా ఆమె తెలియజేశారు. తీర్పులను రిజర్వ్ చేసిన 3 నెలల్లోపే వాటిని వెలువరించాలని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హైకోర్టులను సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. తీర్పులు వెలువరించడంలో జరిగే ఆలస్యం వల్ల లిటిగెంట్లకు పూడ్చలేని నష్టం జరుగుతోందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ముఖ్యంగా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసుల్లో వేగవంతమైన నిర్ణయాలు అవసరమని చెబుతూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం బెయిల్ దరఖాస్తులపై ఆదేశాలను అదే రోజున వెలువరించాలని స్పష్టం చేసింది. ఒకవేళ వాటిని రిజర్వ్ చేసినట్లయితే మరుసటి రోజే తీర్పును ప్రకటించి అప్లోడ్ చేయాలని కూడా ఆదేశించింది. ఇందుకు సంబంధించి పలు మార్గదర్శకాలను జారీ చేస్తూ బెయిల్ లేదా శిక్షల నిలిపివేత ఉత్తర్వులు వెలువడిన వెంటనే వాటిని జైలధికారులకు చేరవేయాలని, విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలను ప్రాధాన్యత ప్రకారం అదే రోజున లేదా గరిష్టంగా మరుసటి రోజు కల్లా విడుదల చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో జరిగిన లోపాలపై బాధ్యత రాహిత్యంపైన సుప్రీంకోర్టు ఈరోజు తీవ్రంగా స్పందించింది. వైద్య విద్యా ప్రవేశ పరీక్ష నిర్వహించడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్థానంలో మరింత పటిష్టమైన స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థను ఏర్పాటు చేసేలాగా ఆదేశాలు ఇవ్వాలన్న పిటిషన్తో పాటు ఈ అంశానికి సంబంధించి దాఖలైన పలు అభ్యర్థనలను జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఆలోక్ అరథేల్తో కూడిన ధర్మాసనం విచారించింది. దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన ధర్మాసనం తదుపరి విచారణను 2 జూలై వాయిదా వేసింది. ఈ సందర్భంగా సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి స్పందిస్తూ ప్రభుత్వం యువత భవిష్యత్తు పట్ల ఎంతో ఆందోళనతో ఉందని, పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చూసేందుకు కట్టుబడి ఉందని తెలియజేశారు. రెండు వేల 2047 నాటికి భారత్ను ఒక సూపర్ పవర్గా, ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా మార్చే ప్రయాణం క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని సాధికారులను చేయకుండా సాధ్యం కాదని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బాఘెల్ అన్నారు. గౌహటిలో కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈరోజు నిర్వహించిన సేవల పంపిణీ ప్రాంతీయ సదస్సు సేవాశే సమృద్ది ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం, దేశం బలోపేతం కావాలంటే గ్రామీణ స్థాయిలో పౌరులను సాధికారులను చేయడం ముందస్తు షరతని మంత్రి చెప్పారు. గ్రామీణ భారతదేశంలో జీవన సౌలభ్యాన్ని పెంపొందించడానికి, చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ సేవలను మెరుగ్గా అందించడానికి పంచాయతీల నేతృత్వంలోని యంత్రాంగాలను మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కామన్ సర్వీస్ సెంటర్ల పాత్రను ముఖ్యంగా ప్రస్తావిస్తూ గ్రామాల్లోని సిఎస్సీలు పరిపాలనను ప్రజల ముంగిటికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాయని, వివిధ ప్రభుత్వ పథకాలు ప్రయోజనాలను చేరవేసే ముఖ్యమైన సేవా కేంద్రాలుగా ఆవిర్భవించాయని ఆయన ప్రశంసించారు.

ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం వరల్డ్ నో టొబాకో డే సందర్బంగా కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్యసలీల శ్రీవాస్తవ ఈరోజు న్యూఢిల్లీలో పొగాకు రహిత విద్యా సంస్థల యాప్ పైలట్ వర్షన్ ను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు కళాశాలల్లో పొగాకు రహిత నిబంధనల అమలును పర్యవేక్షణను బలోపేతం చేయడం ఈ డిజిటల్ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది విద్యా సంస్థలు తమకు తాముగా స్వీయ మూల్యాంకనం చేసుకోవడానికి నివేదికలు సమర్పించడానికి వీలు కల్పిస్తుంది. అలాగే పొగాకు రహిత మార్గదర్శకాల అమలును పర్యవేక్షించడం, పొగాకు నియంత్రణ సూచిక బోర్డులు ఏర్పాటు చేయడం విద్యా సంస్థలకు 100 గజాల పరిధిలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలను నిషేధించడంలో సహాయపడుతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పుణ్యసలీల శ్రీవాస్తవ్ మాట్లాడుతూ యువతను పొగాకు నికోటిన్ వ్యసనాల హానికరమైన ప్రభావాల నుంచి రక్షించడంలో ఈ ఏడాది ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ నినాదం అన్మాస్కింగ్ ద అపీల్ కౌంటరింగ్ నికోటిన్ అండ్ టొబాకో అడిక్షన్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. సిబిఎస్ఈ తన పోస్ట్ రిజల్ట్ యాక్టివిటీస్ పోర్టల్ను ఇప్పుడు 1 జూన్ నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలియజేసింది. దరఖాస్తు చేసుకోవాలనే విద్యార్థుల సమాధాన పత్రాల పరిశీలన, రీఎవాల్యుయేషన్ ప్రక్రియ ఎటువంటి లోపాలు లేకుండా పారదర్శకంగా సాగేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిబిఎస్ఈ తెలియజేసింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు పిడుగులతో కూడిన తుఫాన్ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో ఈరోజు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తూ తీవ్రమైన తుఫాను వచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం న్యూ చండీగఢ్లోని మహారాజా యాదవేంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఆదివారం అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. క్వాలిఫైర్ 1లో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో గుజరాత్ టైటన్స్ ఓడిపోగా ఎలిమినేటర్ 1లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడించి రాజస్థాన్ రాయల్స్ ఈ దశకు చేరుకుంది. 2008లో జరిగిన తొలి ఐపీఎల్ సీజన్ విజేత అయిన రాజస్థాన్ రాయల్స్ మరోసారి ఫైనల్కు చేరారని లక్ష్యంగా పెట్టుకోగా గుజరాత్ టైటన్స్ 2022 సీజన్లో సాధించిన ఛాంపియన్షిప్ వైభవాన్ని తిరిగి దక్కించుకోవాలని భావిస్తోంది. విశేషాలు మరొకసారి. దేశ జనాభా స్వరూపాన్ని కాపాడేందుకు మన సరిహద్దులను పదిలీ చేసి అక్రమ వలసలు నిరోధించడం తప్పనిసరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మన దేశంలో 174,000 క్వింటాళ్ల విత్తన నిల్వలు ఏర్పాటు చేశామని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేశారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు తగు మొత్తంలో ఉన్నాయని ప్రభుత్వం ఈరోజు స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు జరగనున్న క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్తో ఇంకొద్దిసేపట్లో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: రైతు సోదరులకు నమస్కారం. పంట పొలాల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో వినండి, ఇంకుడు గుంతల నిర్మాణం మరియు ప్రభుత్వ సహకారం గురించి నిజామాబాద్ జిల్లా భూగర్భ జల శాఖ అధికారి పి శ్రీనివాస్ బాబు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మన స్టూడియోస్లో నిజామాబాద్ భూగర్భ జల శాఖ అధికారి పి శ్రీనివాస్ బాబు గారు మనతో ఉన్నారు. మరి ఈ ఎండాకాలంలో వచ్చే వర్షాకాలానికి సామూహికంగా అందరూ చేపట్టవలసిన ఇంకుడు గుంతల యాజమాన్యం గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి బాబు గారు.
1: నమస్కారం అండి శ్రోతలందరికీ.
0: శ్రీనివాస్ బాబు గారు, ప్రస్తుతానికి మనం ఎండాకాలంలో ఉన్నాము, మరి వచ్చే వర్షాకాలానికి మనం నీటిని పొదుపు చేసుకోవాలంటే ఈ వర్షపాతానికి అదేవిధంగా నేల రకాలకి ఎలాంటి సంబంధం ఉంది, మరి ఆ వివరాలు తెలియజేయండి.
1: శ్రోతలందరికీ మరి ఒకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, భూగర్భ జలాలను మనము కొంచెం క్షుణ్ణంగా పరిశీలన చేసుకోవాలి అని అంటే, దానికన్నా ముందు మనము మీరు అడిగిన ప్రశ్నలకు భాగంగా వర్షపాతమును సద్వినియోగం

0: చేసుకోవాలంటే భూ ఉపరితలంలో ఉన్న నేల యొక్క స్వభావమును చాలా పరిగణలోకి తీసుకోవాలి. ఈ రెండు అనుసంధానము చేసుకుంటేనే మనము భూగర్భంలోకి భూగర్భ జలాలను పెంపొందించడానికి మనకు కొంతవరకు మనం ప్రయత్నం చేయొచ్చు. అది ఏ విధంగా అంటే కొంచెం మీరు క్షుణ్ణంగా పరిశీలన చేస్తే వర్షపాతము మనకు మన రాష్ట్రంలో దరిదాపుగా 940 mm ఒక సంవత్సరానికి పడుతుంది. అదే మన ఉత్తర తెలంగాణ ప్రాంతాలు మనం చూసుకుంటే 900 నుండి 1100 mm దాకా పడుతుంది. అంటే కొంచెం వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. రాష్ట్ర సరాసరి 940 ఉంటే ఉత్తర తెలంగాణ ప్రాంతాలలో మనకు కొంచెం అధిక మోతాదులో వర్షపాతము సంవత్సరానికి మనము పొందుకుంటూ ఉన్నాం. చాలా సంతోషమైనది. అంతేకాకుండా అది నార్మల్ వర్షపాతమే. కానీ గత 5, 6, 7 సంవత్సరాలలో మనకు పడిన వర్షపాతము మనం గమనిస్తే మినిమంలో 10 నుండి 30-40% వరకు ఎక్సెస్ రెయిన్ఫాల్ మనము పొందుకున్నాం. ఇటువంటి ప్రభావము ద్వారా మనం పొందినా కానీ వర్షపాతము మనము పొందుకున్నాము. అంటే దీన్ని మనము ఏ విధంగా భద్రపరచుకోవాలి అన్న దాంట్లో ఈ వర్షపాతము ఒక రోజుకు 20 mm పడితే ఒక రెయినీ డే అని మనము పరిగణలోకి తీసుకుంటున్నాం. ఈ వర్షపాతము జూన్ 1వ తారీఖున మొదలు పెట్టుకుంటే 31వ తారీఖు వర్షపాత సంవత్సరము అని అంటున్నాం. 12 నెలలు అందులో ఎక్కువగా మనము పొందేది సౌత్ వెస్ట్ మనము 80% పొందుకుంటాం. నార్త్ ఈస్ట్లో 13 నుండి 15% మనం పొందుకుంటాం ఈ వర్షపాతం. ఈ సౌత్ వెస్ట్ మనకు జనరల్గా జూన్ 1 నుండి సెప్టెంబర్ మాసాంతానికి, నార్త్ ఈస్ట్ అక్టోబర్ నుండి డిసెంబర్ మాసాంతంలో మనం ఈ వర్షపాతము స్థిరంగా మనము అది పొందుతూ ఉన్నాం. ఈ వర్షపాతము వచ్చినప్పుడు మనము అది అధికముగా పడవచ్చు, లేకపోతే నార్మల్గా 20 mm అంటే ఆ రోజుకు అది ఇంకింపజేయడానికి సర్ఫేస్ రన్ ఆఫ్లో పోకుండా ఉండడానికైతే ఆ విధంగా పడితే బాగానే ఉంటుంది. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఎప్పుడు రన్ ఆఫ్ ఎక్కువైతా ఉంది, నార్మల్గా పడ్డప్పుడు ఎంత భూగర్భం లేకపోతుంది, తక్కువగా పడ్డప్పుడు ఏం జరుగుతున్నది అనేది మనం విశ్లేషణ చేసుకోవాలి. వర్షం పడింది అని అంటేనే మనకు అది భూగర్భంలోకి వెళ్తుందా? మీరు క్షుణ్ణంగా గమనించండి, తక్కువ మోతాదులో వర్షం పడింది అంటే 10 mm పడింది ఒక రోజుకు అని అనుకుంటే అది సాయిల్ మాయిశ్చర్ అవ్వడానికి, ఎవాపరేషన్కి, ఆ చెట్లకు వాటికి మాత్రమే సరిపోతుంది. కానీ భూగర్భంలోకి వెళ్ళడానికి కొంత తక్కువ మోతాదు వెళ్ళడానికి అవకాశం ఉంది. అదే ఒకరోజు 20 mm రెయిన్ఫాల్ ఆ ప్రాంతంలో పడితే అది సాయిల్ మాయిశ్చర్ అవుతూ భూగర్భంలోనికి వెళ్ళడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అదే ఎక్కువగా 20 mm కన్నా అదే ఒకరోజుకు ఎక్కువగా పడితే భూగర్భంలోకి వెళ్ళడానికి సమంగా ఉండి ఎక్కువ పడిన మోతాదును ఆ యొక్క నేల స్వభావం ఆధారంగా ఉపరితలంలో నుండి రన్ ఆఫ్ ద్వారా వెళ్ళిపోతూ ఉంది. ఈ విధంగా మరి మనము దాన్ని అర్థం చేసుకోవాలి. లోపటికి అనంటే భూగర్భంలోకి వెళ్ళడానికి మనకు ఒక మీడియా ఉంది, దాన్నే మనము ఉపరితల సాయిల్ అంటే మనము మట్టి అని అంటాం. మట్టి, ఆ మట్టి రకాలను మనం ఇప్పుడు పరిశీలనలోకి తీసుకుందాం. మనకు 3 రకాలుగా అంటే దొడ్డు లెక్కలో నల్ల మట్టి, ఎర్రమట్టి, ఇసుక మట్టి, ఈ 3 రకాలుగా మట్టిలు మనకు సర్ఫేస్లో మనకు కనపడతూ ఉంటాయి. నల్ల మట్టిలో ఎక్కువ శాతముగా మనకు 8% మ్యాక్సిమం, అతి ఎక్కువగా పడిన వర్షపాతంలో ఎక్కువగా 8% మాత్రమే భూగర్భంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. అంటే 92% అది ఎవాపరేషను రన్ ఆఫ్లో వెళ్ళిపోతుంది అని అర్థం. నల్ల మట్టి ప్రాంతాలలో భూగర్భ జల వినియోగదారులు అందరూ దీన్ని కొంచెం గమనిస్తే మనకు ముందు తరాలకు లేదా ముందుకు మనం ఏమి చేయాలి, ఎటువంటి ఆలోచనలు మనం సమాలోచన చేసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అన్నది నా యొక్క ఉద్దేశం ఇంత విశదీకరించడానిలో. 2వది ఎర్రమట్టి నేలలు. ఈ ఎర్రపు మట్టి నేలలలో ఇంకేయడానికి మాత్రం అది 14% నుండి 15% వరకు భూగర్భంలోకి ఇంకడానికి అది అనుకూలంగా ఉన్న ప్రాంతము. మిగతాది 85% అది రన్ ఆఫ్లో వెళ్ళిపోతుంది. అదే ఇసుక ప్రాంతంలో అయితే పడిన వర్షపాతంలో 20% మిగతా 80% రన్ ఆఫ్లో వెళ్ళిపోతాం. ఈ విధముగా 3 రకాల మట్టి స్వభావాలను బట్టి 8% వరకు నల్ల మట్టి, 15% వరకు ఎరుపు మట్టి, 20% వరకు ఇసుక నేల ప్రాంతాలలో భూగర్భంలోకి పడిన వర్షము ఇనుకుతుందన్నది శ్రోతలందరూ గమనించాలి. మిగిలిన వర్షపాతము అదంతా ఎవాపరేషను, రన్ ఆఫ్ లేదా వేరే వేరే విధంగా అది డిస్ట్రిబ్యూషన్లో జరుగుతూ ఉంటుంది. ఈ విధమైన నేల స్వభావమును వర్షపాతము ఇంటర్లింక్ అయి ఉంది. మనకు ఎక్కువగా పడే వర్షపాతమును మనము భూగర్భంలోకి వెళ్ళాలి అని అంటే ప్రత్యయన మార్గము ఏమీ లేదు. ఎందుకంటే మ్యాక్సిమంలో 20% మాత్రమే మనకు లోపలికి వెళ్తుంది, 80% ఎవాపరేషన్ అయిన 40% లాగా ఎవాపరేషన్ అవుతుంది, 40% ఎక్కువ పడినప్పుడు రన్ ఆఫ్లో వెళ్ళిపోతూ ఉంది. మీరు గమనించండి శ్రోతలారా, గత 4-5 సంవత్సరాలలో మనం గమనిస్తే అక్కడక్కడ ఒకటే రోజు కొంత సమయంలో అధిక మోతాదులో వర్షాన్ని మనము పొందుకుంటా ఉన్నాం. కట్టలు తెగిపోయే, చెరువులు తెగిపోయే, రోడ్లు తెగిపోయే వర్షపాతము ఒకటే రోజు అనుభవించి చాలా నష్టము పొంది ఉన్నాం. ఇటువంటి వాటికి మనం ఏ విధమైన చర్యలు చేపట్టాలా అన్న దాంట్లోనే ఈ వర్షపాతమును, ఆ యొక్క నేల స్వభావమును మనము గమనించుకొని ఈ రెండింటిని అనుసంధానం చేసుకొని మనము ముందుకు వెళ్తే చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నది నా యొక్క ఆలోచన మీతో సమంగా పంచుకుంటా ఉన్నాను.
1: మరి శ్రీనివాస్ బాబు గారు, మీరు అన్నట్టుగా నీల స్వభావాన్ని బట్టి మనకు భూగర్భ జలాలు పెంపొందించే ప్రక్రియ జరుగుతుందని చెప్తున్నారు కదండి, మరి ఇంకుడు గుంతలు నిర్మించుకోవడానికి ఏ సమయం అనువైనదండి? మరి దీని మీద ఎట్లాంటి చర్యలు తీసుకోవాలంటారు?
0: ఇప్పుడు ఇంకుడు గుంతలు అని అన్నాం. ఇప్పటిదాకా మనకు న్యాచురల్గా భూగర్భంలోకి వెళ్ళే ప్రయత్నాలు ఏ విధంగా ఉన్నాయన్నది మనము చూసాము. ఇప్పుడు ఆ ఎక్సెస్ రెయిన్ఫాల్ ఏదైతే మనకు పడింది, అది మనం 80% 40% రన్ ఆఫ్లో వెళ్ళిపోతూ ఉంది అని అనుకున్నామో, ఆ 40%ను మనము ఆర్టిఫిషియల్గా కొన్ని నిర్మాణాలు చేపట్టి రన్ ఆఫ్ను అరికట్టి అది ఒకదా ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశంలోకి వెళ్లకుండా చేయడమే మనము ఆర్టిఫిషియల్గా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ను, అంటే వర్షపు నీటిని భూగర్భంలోనికి ఇంకింపజేయడానికి అదే ప్రాంతంలో మనము కొన్ని నిర్మాణాలు చేపట్టుకున్నదానికి ఆర్టిఫిషియల్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ను మనం కట్టుకుంటే దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎన్ని అని అంటే అన్ని ఉపయోగాలు మన ముందున్నాయి. ఆ ఉపయోగాలను మనం పొందాలి అని అంటే తప్పనిసరిగా మనము ఈ ఆర్టిఫిషియల్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్కి వెళ్ళాలి. మనకు భవిష్యత్తు అంతా వర్షపు నీటి ఇంకుడు గుంతలే భవిష్యత్తుకు పునాది మెట్టులు. అర్థం చేసుకోండి, వర్షపు నీటి ఇంకుడు గుంతలే భవిష్యత్తుకు పునాది మెట్టులు. మనకు ఈ భవిష్యత్తుకు పునాది మెట్టులు, ఈ వర్షపు నీటి ఇంకుడు గుంతలు అంటున్నాం కాబట్టి ఈ వర్షపు నీటి యొక్క ఇంకుడు గుంతలను ఎక్సెస్ పోతున్నదని అంటున్నాము, వాటిని హార్వెస్ట్ చేసుకోవడం అంటే ఇంకింపజేయడానికి మనము సకల ప్రయత్నాలు చేయాలి. దానివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఆ ఇంకుడు గుంతలు అనేది ఒక్కొక్క దాని గురించి మనము సవివరంగా వెళ్తే హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్లలో చాలా రకాలు ఉన్నాయి మన దగ్గర. ఒక వ్యక్తి తన ఇంటిలో, ఒక రైతు తన పొలములో, ఒక కమ్యూనిటీ ఆ గ్రామములో, లేదా ఒక పెద్ద సంస్థ ఆ ఆర్గనైజేషన్ మొత్తంలో ఈ విధముగా ఒక్కొక్క స్టేజీకి ఒక్కొక్క ఏరియాని బట్టేసి ఒక ఇంటి యజమానికి దాదాపుగా 400-500 గజాల వరకే ఆయన తను ఒక భూ ఆసామిగా ఉండొచ్చు. అదే ఒక రైతు అయితే 2-3 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాల దాకా ఆసామిగా ఉండొచ్చు. అదే ఒక సంస్థ అయితే 50 ఎకరాలు 100 ఎకరాలలో ఇండస్ట్రీ అయినా కానీ ఆ సంస్థ అయినా పెట్టి అట్లా ఉంటుంది. ఈ విధమై ఉన్న ప్రాంతాలలో మనము ఆ యొక్క ప్రాంతాన్ని బట్టి ఆ యొక్క నిర్మాణాలు చేపట్టాలి. మొదటగా ఒక ఇంటి యజమాని సంగతి మనము పరిగణలోకి తీసుకుంటే ఆయన ఇంకుడు గుంత 2 రకాలుగా చేసుకోవచ్చు. రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ అంటే ఇంటి పైకప్పులో పడ్డ వర్షపు నీటిని దాన్ని కిందికి మళ్లించుకొని ఒక ప్రాంతానికి మళ్లించుకొని ఇంకింపజేయడం ఒకటి. ఆయన ఇంటి వినియోగానికి ఉపయోగించిన నీటిని సోక్ పిట్టు ద్వారా భూగర్భంలోకి మళ్లించడము ఒకటి. సోక్ పిట్టు ఆ ఇంటి యజమాని నిర్మించుకుంటే మంచిది, 2 రకాలుగా అది ఉపయోగపడుతుంది. మలినమైన నీరు బయటికి వెళ్ళి బయట డ్రైన్లో నుండి ఇదంతా మనకు ఇబ్బందికరమైన సమస్యలు ఎదుర్కోకుండా ఆ మలినమైన నీటిని బయటికి పంపకుండా మన ఇంటిలోనే ఒక సోక్పిట్ లాగా ఒక చిన్న తొట్టిలోకి దాన్ని ప్రవహింపజేసేటగా మార్చుకొని అది మలినమంతా కింద సెటిల్ అయినప్పుడు దాన్ని ఆ యొక్క తోటలోకి వేసుకోవడానికి పనికొస్తుంది. ఆ నీళ్లు భూగర్భంలోకి తేటగా అయిన తర్వాత భూగర్భంలోకి వెళ్ళిన తర్వాత కూడా అది భూగర్భంలో ఒక ఫిల్టర్ మీడియా ద్వారా అది భూగర్భ జలాలు పెంపొందించడానికి దోహదపడుతుంది.

ఒక 200 స్క్వేర్ యార్డ్స్ ఉన్న నిర్మాణంలో మన 3x3 3 మీటర్ల పొడవు, 3 మీటర్ల 2 మీటర్ల వెడల్పుతోటి ఒక 2 మీటర్ల లో 3 మీటర్లు 2 మీటర్లు తన శక్తి కొలది లోతు తవ్వి లోపల 50% వరకు పెద్ద పెద్ద గులకరాళ్ళు 40 mm కంకర, దాని తర్వాత 20 mm కంకర, తర్వాత బటానా శాండ్ వేసుకొని ఆ ఫిల్టర్ మీడియాను తయారు చేసుకొని వచ్చిన వర్షపు నీటిని, రూఫ్ టాప్ మీద పడిన మొత్తం నీటిని ఈ యొక్క ఇంకుడు గుంతలోకి ప్రవహింపజేయడానికి ఒక గొట్టము ద్వారా తీసుకొని వస్తే అది ఆ జాలి ద్వారా లోపలికి వెళ్ళి ఆ యొక్క బటానా శాండ్ నుండి 20 mm 40 mm కింద పేబుల్స్ ద్వారా లోపలికి వెళ్ళేసి భూగర్భంలోకి వెళ్ళి వర్షపు నీరు చాలా శుద్ధమైన జలము. ఇది లోపలికి వెళ్ళిన తర్వాత అటు మలినమైన నీరు కాకపోయినా లేకపోతే ఎక్కువగా హై డెన్సిటీ ఉన్న మినరల్స్ ఉన్న వాటర్లో కలిసి అది డైల్యూట్ అయ్యి శుద్ధ జలంగా మారడానికి ఈ ప్రక్రియ ద్వారా చాలా క్వాలిటీ పెరుగుతుంది, క్వాంటిటీ పెరుగుతుంది. అంటే ఒక 200 గజాలు ఉన్న ఒక ఇంటి యజమాని తను సోపిట్టు నిర్మాణం చేసుకోవచ్చు, రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా సామూహికంగా నిర్మాణాలు చేపట్టితే ఆ ప్రాంతంలో ఎన్నటికి యొక్క నీటి యొక్క ఎద్దడి ఏర్పడదు. కొంత వర్షపాతము తగ్గినా కానీ మన ఉన్న భూగర్భ జలాలు మనము పెంపొందించిన దానిలో మనం వాడుకోవడానికి ఇటువంటి సమయంలో మనకు చాలా ఉపయోగపడుతుందన్నది మీరు తెలుసుకోవాలని నేను ఒక విన్నవించుకుంటా. అదేవిధంగా రైతు సహోదరులైతే ఆ యొక్క పొలంలో 2 ఎకరాలు 3 ఎకరాలు 1 ఎకరం ఉన్నా కానీ కొంత భాగము రెయిన్ వాటర్ను హార్వెస్ట్ చేయడానికి మనము ఒక గుంతలాగా నిర్మాణం చేసుకోవచ్చు. దీంట్లో దాన్ని మనము ఫామ్ పాండ్ అంటాం. ఫామ్ పాండ్ 2-3 రకాలుగా మనం నిర్మాణం చేసుకోవచ్చు. 3 మీటర్ల లోతులో కూడా మనము స్టెప్ లాగా పిట్ తయారు చేసుకోవచ్చు. స్లోప్లో ఉన్నట్టుగా మనం చేసుకోవచ్చు. ఎందుకంటే ఏమైనా పశువులు ఏమైనా ఇబ్బంది పడతాయనుకున్నప్పుడు మనము ఒక స్లోప్ అంటే ఏటవాలుగా ఫామ్ పాండ్ నిర్మాణం చేసుకోవచ్చు. ఏటవాలు అంటే అదరెండు మాత్రము కొంచెం లోతుగా ఉండేటట్టుగా అది స్లోప్గా పైకి వచ్చి బర్రెలు ఏమైనా గేదెలు అటువంటి పశువులు బయటికి రావడానికి కూడా వీలుగా ఎక్కడానికి అటువంటి నిర్మాణం చేసుకోవచ్చు. లేదా ఎక్కువగా వాటర్ ఇక్కడ వస్తుందన్నప్పుడు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ అంటాం. అదే ఫామ్ పాండ్ పాండ్ టైప్ ఉంటుంది, ఇదో పిట్ టైప్ ఉంటుంది, ఇదో గుంతలాగా స్టెప్ 3 మీటర్ల లోతులోగా మనము తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు 3 మీటర్లు అంటున్నామని అంటే కనీసం ఒక 10 అడుగులు ఉంటే అడుగున మనకి ఎరుపు మట్టి వచ్చిన తర్వాత అక్కడ నుండి మనకు లోపలికి వర్షపు నీరు రేడియల్గా ప్రవహించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అంత లోతులోకి మనం వెళ్తూ ఉన్నాము. 3 మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల లోతు, స్టెప్ వైజ్గా రెక్టాంగిల్ అయినా కానీ రౌండ్ అయినా కానీ నిర్మాణం చేసుకుంటే వచ్చిన వర్షపు నీరు ఈ విధమైన చిన్న చిన్న మినీ పిట్స్, ఫామ్ పాండ్స్, మినీ ట్యాంక్స్, ట్యాంకులు కూడా మనము నిర్మాణం చేసుకోవచ్చు. మనకు ఏరియా ఒక 5 ఎకరాలు 6 ఎకరాలు ఉన్నింది అనుకుంటే 10% మనము హార్వెస్టింగ్ వర్షపు నీరును ఇంకింపజేయడానికి డెడికేషన్ చేసుకుంటే ఆ యొక్క ప్రాంతంలో ఏటవాలు ఒక మూలకు దాన్ని పర్కులేషన్ పిట్ను మనము నిర్మాణం చేసుకొని ఈ యొక్క వర్షపు నీటిని అక్కడ మన ప్రాంతంలోనే ఇవన్నీ ఎందుకు మనము అవసరము అని అనుకుంటున్నామంటే ఎక్కువ వర్షపాతము మన ప్రాంతంలో పడి అది వేరే ప్రాంతానికి పయనమైపోతూ ఉన్నది కాబట్టి ఈ విధమైన రన్ఆఫ్ను మనం అరికట్టి నందువలన మనకు భూగర్భంలోని నీటి శాతమే కాదు ఇంకొక ఉపయోగములు కూడా ఉంటుంది. ఆ ఉపయోగాలు ఏమి అని అంటే ఈ సాయిల్ ఎరోజన్ అనేది మనకు అరికట్టవచ్చు. వాటర్ యొక్క పొల్యూషన్ కూడా మనము కొంతవరకు దాన్ని నివారించవచ్చు. ఈ రోడ్స్ అయినా కానీ లేకపోతే మన ప్రాంతంలో ఆ యొక్క చెట్లున్నా కానీ ఫ్లడ్డింగ్ వచ్చేసి కొట్టుకుపోకుండా మనము నివారించవచ్చు. అంటే ఈ రన్ఆఫ్ను ఎక్కడిదక్కడ మనము అరెస్ట్ చేసి భూగర్భంలోకి ఇంకింపజేసుకుని ఉంటే ఫ్లడ్ అనేది చాలా తక్కువైపోతుంది. ఆకస్మిక వర్షాలు వచ్చినా కానీ ఇటువంటి గుంతలు ఈ యొక్క ఎండాకాలంలోనే మనము గత సంవత్సరంలో పడిన వర్షపాతాన్ని మనము పరిగణలోకి తీసుకొని
ఏ మాసంలో ఏ సమయంలో ఎక్కువ వర్షపాతము పడుతుంది అని అంటే వర్షాకాలంలోనే కాబట్టి ఈ జూలై జూన్ మాసం నుండి అక్టోబర్ వరకు దాకా ఎక్కువ వర్షపాతం పడుతుంది, 80% పడుతుందని ఇందాక

0: మనము తెలుసుకున్నాం. ఈ సమయ కాలంలోనే మనకు నిర్మాణాలు ఇప్పుడు చేసుకుంటే అనువైన సమయం ఇది ఎండాకాలము. మే మాసంలోనూ జూన్ దాకా మనకు వర్షాలు పడడానికి కొంత లేట్ అయినా కానీ మనము ఇటువంటి స్ట్రక్చర్స్ మనం నిర్మాణం చేసుకుంటే భవిష్యత్తులో మనకు పడే వర్షాన్ని మనము మన యొక్క ప్రాంతంలోనే భూగర్భంలోకి ఇంకింపజేయడానికి చాలా దోహదపడుతుంది. దానివల్ల లాభాలు కూడా మనకు చాలా ఉన్నాయి. ఈ వర్షపాతము రెండు రకాలుగా మనకు ఉంటుంది. ఇందాక మనము మాట్లాడుకున్నట్టు న్యాచురల్ వాటర్ హార్వెస్టింగ్ అంటే ఆ యొక్క మట్టి స్వభావాన్ని బట్టి అవే భూగర్భంలోకి వెళ్తాయి. రెండవది ఆర్టిఫిషియల్. మనం ఇప్పుడు ఏవైతే ఇంకుడు గుంతలు అని మనం అనుకున్నామో ఇవి ఆర్టిఫిషియల్గా పడిన వర్షపాతాన్ని మనము రన్ఆఫ్లో వెళ్లకుండా మనమే మన ప్రాంతంలో అరికడితే లాభాలు కూడా గురించి మనము ఎంతో నేర్చుకున్నాం. అంతేకాదు ఈ యొక్క వర్షపాతాన్ని మనము రకరకాల ప్రాంతాలుగా మనము గమనించుకున్నాం. దాంట్లో ఎక్కువగా ఈ రూఫ్ టాప్ రెయిన్ వాటర్ అర్బన్ ఏరియాలలో, అదే వ్యవసాయ ప్రాంతాలలో అయితే అంటే రైతు సోదరులు అయితే ఈ ఫామ్ పాండ్స్ ఇంకుడు గుంతలు నిర్మాణం చేసుకుంటారు. ఈ ఎక్కువ శాతంలో మనకు రెసిడెన్షియల్ హౌసెస్ ఉన్నవాళ్ళు, స్కూల్స్ కాలేజెస్ ఉన్నవాళ్ళు, అర్బన్ ఏరియాలలో అపార్ట్మెంట్స్ మల్టీ స్టోర్ బిల్డింగ్స్ వాళ్ళు, గవర్నమెంట్ బిల్డింగ్స్ వీరికి కొంత రూఫ్లో ఎక్కువ శాతము మనకు వర్షం పడుతుంది. మన యొక్క ఇంటి మేడ మీద అంటాం కదా, అటువంటి ప్రాంతాలలో ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్, మిల్స్, అంతేకాదు ఈ ఐటీ పార్క్స్, హోటల్స్, రెస్టారెంట్స్, రిసార్ట్స్, స్విమ్మింగ్ పూల్స్, స్టేడియము, ఇటువంటి స్ట్రక్చర్స్ ఉన్న ప్రతి ఒక్కరు అర్బన్ ఏరియాలలో ఈ యొక్క వాటర్ వేస్టేజ్ని మనము కొంతవరకు పొదుపుగా వాడుకుంటూ ఆర్టిఫిషియల్గా నిర్మాణాలు చేపట్టవలసిన హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ను కరెక్ట్గా అనువైన సమయము ఇదే కాబట్టి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషిగా తమ వంతు సహకారం అందిస్తూ వచ్చే వర్షపాతము ఈ భూగర్భంలోకి వెళ్ళడానికి 100% ఈ విధంగా ఇటువంటి స్ట్రక్చర్ కట్టుకొని 2-3 సంవత్సరాలు మనము ఆ యొక్క వర్షాన్ని రన్ఆఫ్లో వెళ్లకుండా సోప్ పిట్ ద్వారా మన ఇంట్లో మలినమైన వాటర్ డ్రైన్లో వెళ్లకుండా మనం ఇగిన భద్రపరచుకొని ప్రతి నీటి బొట్టును మనము హార్వెస్ట్ చేసుకుంటే ప్రస్తుతము ఉన్న నిజామాబాద్లో 12 మీటర్లు ఉన్న నీటి మట్టాలు ఎండాకాలంలో 12 మీటర్ల దాకా వచ్చింది. ఇది మనకు 6 మీటర్ల వరకు మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకసారి 6 మీటర్లు వచ్చిందనంటే మనము 6 మీటర్ల వాటర్ లెవెల్ని ఇంప్రూవ్ చేసిన వారు వారమైతము. భవిష్యత్తులో మనకు ఎటువంటి ఇబ్బందులు వర్షాభావ పరిస్థితులు ఉన్నా వచ్చినా ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండగలుగుతాం. ఎప్పుడు ప్రతి ఒక్కరూ ఇటువంటి స్ట్రక్చర్స్ నిర్మాణం చేసుకొని ఒక్క డ్రాప్ ఆఫ్ వాటర్ మన ప్రాంతం నుండి మన ఇంటి నుండి పక్కింటికి వెళ్లకుండా మన ఇంట్లోనే మనము డైరెక్ట్గా కానీ అంటే డైరెక్ట్ అంటే వచ్చిన వర్షపాతంని మన ఒక స్ట్రక్చర్లో భద్రపరచుకోవడం ఉంటుంది, లేకపోతే హార్వెస్టింగ్ ఉంటుంది, లోపలికి భూమిలోకి ఇంకింపజేయడానికైనా ఉంటుంది. ఈ విధమైన చర్యలు చేపడితే భవిష్యత్తు మనకు చాలా వర్షాభావ పరిస్థితుల్లో కూడా మనము ఎదుర్కోవడానికి సిద్ధమవుతుంది అనేదని విన్నవించుకుంటూ అందరూ ఇందులో సహకరించి తమ వంతు కృషిగా ఈ ఎండాకాలంలో హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ రైతు సోదరులు అర్బన్ ఏరియాలలో అందరూ నిర్మాణం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తూ భూగర్భ జల శాఖ తరఫు నుండి విన్నవించుకుంటున్నాను.
1: మరి శ్రీనివాస్ బాబు గారు, మీరు చెప్పిన అంశాలని, ఇంకుడు గుంతల ప్రాముఖ్యతని, అదేవిధంగా నిర్మించుకోవాల్సిన సమయాన్ని రైతు సోదరులు, అదేవిధంగా భూగర్భ జల వినియోగదారులు గమనిస్తారని ఆశిద్దామండి. అదేవిధంగా మరి ఇప్పుడు ఈ ఇంకుడు గుంతలు నిర్మించుకోవడానికి ప్రభుత్వం నుండి ఎట్లాంటి సహకారం ఉందండి?
0: చాలా మంచిగా అడిగారండి. ఇది మన సామాన్యులే కాదు, ప్రభుత్వ పరంగా కూడా మనకు ఈ యొక్క ఇంకుడు గుంతల నిర్మాణానికైనా కానీ అర్బన్ ఏరియాలో రూరల్ ఏరియాలో కానీ మనకు చాలా సహాయం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఒక పల్లెల్లో అంటే ఒక గ్రామంలో ఒక సామాన్య రైతైనా కానీ వారు తమ పొలంలో ఇంకుడు గుంతలు నిర్మాణం చేసుకోవాలనుకుంటే ఆ యొక్క భూమిని సర్వే నంబర్ తోటి ఆ కన్సర్న్డ్ పంచాయత్ సెక్రటరీకి వెళ్తే తను టెక్నికల్ అసిస్టెంట్ ద్వారా ఆన్లైన్లో అప్లోడ్ చేసేసి ఆ శాఖ డిఆర్డిఏ శాఖ ద్వారా సంబంధిత అప్రూవల్ తీసుకొని మరుసటి 2-3 రోజులలోనే ఈ ప్రక్రియ తొందర వాళ్ళు ఇచ్చేసుకొని ఈ ఎండాకాలంలోనే వారికి తను పొలంలో ఎటువంటి స్ట్రక్చర్ కావాలి అనేది టెక్నికల్గా వాళ్ళు అసెస్ చేసి అది ఫామ్ పాండ్ అయినా కానీ లేకపోతే మినీ పర్కులేషన్ ట్యాంక్ అయినా కానీ లేకపోతే అటువంటి కట్టడానికి అనువైన ప్రాంతాన్ని వాళ్ళు చూజ్ చేసి, రైతు సోదరులు మీరు ఎంత స్థలంలో ఎక్కడ ప్రాంతంలో మీరు సర్వే నంబర్లో ఎక్కడని మీరు ఒక మీ యొక్క గ్రామ పంచాయతీ సెక్రటరీకి అయినా కానీ ఎన్ఆర్ఈజీఎస్ పథకము ద్వారా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రోత్సాహకంగా ఇవన్నీ హార్వెస్టింగ్కు ముందుకు వెళ్తా ఉన్నది కాబట్టి మీరు మీ యొక్క ప్రాంతంలో పొలంలో 2 ఎకరాలు ఉంది దాంట్లో ఒక హార్వెస్టింగ్ స్ట్రక్చర్ కట్టాలని ఒక చిన్న దరఖాస్తు చేసుకుంటే మీకు కంపల్సరీగా వాళ్ళు చాలా సహాయం చేస్తారు. మీకు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉందనుకో 12x12 మీటర్ల వరకు అయినా చేస్తారు, 20 మీటర్ల నుండి 20 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు, ఇటువంటి పెద్ద స్ట్రక్చర్లు అయినా కానీ చేస్తారు, మినీ పిట్స్ అయినా చేస్తారు, మినీ ఫామ్ పాండ్స్ అయినా చేస్తారు, పర్క్యులేషన్ ట్యాంక్స్ అయినా చేస్తారు. మీరు కొంతవరకు ముందుకు వచ్చేసి మేము మా పొలంలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్కు మేము ఒక కొంత స్థలం కేటాయించాము అందులో కట్టండి అని అంటే వాళ్ళే వచ్చి టెక్నికల్ అసిస్టెన్స్ వచ్చి ఎన్ఆర్ఈఎస్ పథకం ద్వారా డిఆర్డిఏ ఆర్గనైజేషన్ అనేది ఉంది మనకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ద్వారా వాళ్ళు ఇటువంటి సహాయం మనకు అందిస్తారు కాబట్టి రైతు సోదరులందరూ ఈ పథకం వినియోగించుకొని ఈ ఎండాకాలంలోనే మీరు తమ యొక్క గ్రామంలోని పంచాయతీ సెక్రటరీని కానీ టెక్నికల్ అసిస్టెంట్ని సంప్రదిస్తే మీకు తప్పనిసరిగా వారికి 100% మీకు సహాయము అందిస్తారు. వారే పథకం యొక్క మనుషులను కేటాయించి వారే యొక్క స్ట్రక్చర్లు నిర్మాణం చేస్తారు. మీరు చేయవలసిందల్లా మీ సర్వే నంబరు మీరు ఒక చిన్న దరఖాస్తు ద్వారా వారికి తెలియపరుస్తే పంచాయతీ సెక్రటరీలో మీకు సహాయం చేస్తారన్నది తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా సంతోషకరంగా చెప్పవలసింది ఏంటంటే ఇందులో రైతు సోదరులైనా కానీ ఎవరు కూడా ఎటువంటి ఖర్చు లేకుండా మేము అంగీకారము తెలుపుతున్నాము మా పొలంలో హార్వెస్టింగ్ స్ట్రక్చరు నిర్మాణం కొరకు అని మీరు ఒక చిన్న దరఖాస్తు ఆ సర్వే నంబరు పట్టా పాస్ పుస్తకం మీరు ఇస్తే ఆ పంచాయతీ సెక్రటరీ ఎటువంటి రుసుము లేకుండా తను మీ యొక్క దరఖాస్తును స్వీకరించి ఉచితంగానే తను ఆ యొక్క నిర్మాణం చేపడతారన్నది నేను ఈ పథకం ద్వారా తెలియజేస్తా ఉన్నాను.
1: మరి శ్రీనివాస్ బాబు గారు, ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని మరి రైతు సోదరులు అందరూ వినియోగించుకుంటారని ఆశిద్దామండి. మరి మీ విలువైన సమయాన్ని కేటాయించి ప్రస్తుతం ఉన్న ఇంకుడు గుంతల నిర్మాణానికి చేపట్టాల్సిన చర్యల గురించి రైతు సోదరులకు, అదేవిధంగా భూగర్భ జల వినియోగదారులకు అందరికీ మంచి విషయాలు తెలియజేసినందుకు ఆకాశవాణి తరఫు నుండి, అదేవిధంగా రైతు సోదరుల తరఫు నుండి ధన్యవాదాలండి.
0: అందరికీ ధన్యవాదములు.
1: ఇంతవరకు మీరు ఇంకుడు గుంతల నిర్మాణం మరియు ప్రభుత్వ సహకారం గురించి నిజామాబాద్ జిల్లా భూగర్భ జల శాఖ అధికారి పి శ్రీనివాస్ బాబు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట వింటారు.

0: ఈనాటి కార్యక్రమంలో జెన్నెక్స్ సపోర్ట్ ఫర్ ఇన్నోవేషన్ స్టార్టప్ జెన్సిస్ ఈ పథకం గురించి, అలీప్ విహబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ జహరుల్లా గారితో పరిచయం వింటారు.
1: భారత ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ సపోర్ట్ చేస్తున్న అటల్ ఇన్నోవేషన్ మిషన్ ద్వారా ఏర్పాటు చేసిన ఎలీప్ విహబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కు చీఫ్ ఇన్నోవేటివ్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ జహూరుల్లా గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. నమస్కారం డాక్టర్ జహూరుల్లా గారు.
2: నమస్కారం సార్.
1: ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అమలుపరుస్తున్న జెనెసిస్ పథకం గురించి తెలియజేయండి.
2: సో ఈ ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ ద్వారా స్థాపించబడిన ఈ స్కీము, దీని పేరు మేటీ జెనెసిస్, జనరేషన్ నెక్స్ట్ ఫర్ ఇన్నోవేటివ్ స్టార్టప్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. GENESIS. సో దానికి జనరేషన్ నెక్స్ట్ ఇన్నోవేటివ్ స్టార్టప్స్ అని నామకరణం చేయబడింది. సో ఈ స్కీమ్ 2025లో స్టార్ట్ చేశారండి. సో దీంట్లో ముఖ్యంగా వచ్చేసి ఈ స్కీమ్ మన ఇన్నోవేటివ్ స్టార్టప్స్, అంటే ఈ ఇన్నోవేషన్ ఉన్న ఎటువంటి పర్సన్ అయినా సరే, మన భారతదేశానికి సంబంధించిన ఎటువంటి పౌరులైనా సరే, 18 ఇయర్స్ ఉన్నవాళ్ళు జనరల్గా ఈ బిజినెస్ అన్నటువంటిది స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ROC రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీస్ కూడా ఒక 18 ఇయర్స్ ఉన్న వాళ్లకు చేయాలి. కాబట్టి సో ఇలా Tier 2, Tier 3 రీజియన్స్, అంటే ఈ సిటీస్ కాకుండా టౌన్స్, మండలాల్లో ఉండే యువతకు, అలానే ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పినట్టు, సో వీళ్లకు ఈ జెనెసిస్ స్కీమ్ అన్నటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది.
1: జెనెసిస్ పథకం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏమిటి?
2: సో ముఖ్యంగా ఈ జెనెసిస్ స్కీమ్ కింద ఈ నేను చెప్పినటువంటి ఈ టైర్ 2, టైర్ 3

0: రీజియన్స్ అంటే ఈ డిస్ట్రిక్ట్స్ మండలాలు అలానే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఎటువంటి ఇన్నోవేషన్స్ చేసే వాళ్ళైనా సరే, ఇప్పుడు పల్లెటూర్లలో ఎక్కువగా ఫీల్డ్స్ అగ్రికల్చర్ ఫీల్డ్స్లో మనకు డ్రోన్స్ ఉపయోగించి, సో అలానే ఒక మోటార్ పంప్ని IoT ద్వారా ఆన్ ఆఫ్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి, అలానే ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని యూజ్ చేసి ఎటువంటి ఆవిష్కరణలు అయినా సరే, సో వాటికి స్కీమ్ ద్వారా కొన్ని గ్రాంట్లు ఉన్నాయి. ఆ గ్రాంట్ల ద్వారా దీనికి మనము సపోర్ట్ అన్నటువంటిది దొరుకుతుంది. సో ఎలక్ట్రానిక్స్ ఐటీకి సంబంధించిన ఎటువంటి టెక్నాలజీ అయినా సరే, సో జనరల్గా మనకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలానే మిషన్ లెర్నింగ్ అలానే వచ్చేసి ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ అని, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, అలానే వచ్చేసి రోబోటిక్స్, ఇప్పుడు ఎక్కువగా రోబోటిక్స్, క్వాంటమ్ టెక్నాలజీస్, ఇప్పుడు మన భారతదేశం ఎక్కువగా క్వాంటమ్ టెక్నాలజీ వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అలానే దీంట్లో రీసెర్చ్ కూడా బాగానే నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ మన భారతదేశంలో. సో అలానే కొన్ని స్టేట్స్ కూడా చాలా వరకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి, అందులో మన తెలంగాణ స్టేట్ అయినా సరే, ఆంధ్రప్రదేశ్ అయినా సరే, సో తమిళనాడు అయినా సరే, కర్ణాటక అయినా సరే, సో ఇలా ఎన్నో స్టేట్స్ ముందుకొచ్చాయి క్వాంటమ్ టెక్నాలజీస్ మీద. సో అందులో కూడా ఇన్నోవేషన్స్ ఉంటే కనుక, సో ఈ మెయిటీ జెనెసిస్ డీప్ టెక్నాలజీస్ అంటే బాగా లోతుగా రీసెర్చ్ చేసినటువంటి ప్రోడక్ట్స్ని తయారు చేసిన వాటికి ఇందులో ముఖ్యంగా సహకరిస్తామండి.
1: డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు ఎలక్ట్రానిక్ ఐటీకి సంబంధించిన ఎటువంటి ఇన్నోవేషన్స్కైనా ఈ పథకం వర్తిస్తుంది అని, అంటే వీటిలో కూడా స్పెసిఫిక్గా ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంటా లేకపోతే ఒక హార్డ్వేర్ డెవలప్మెంటా, ఏ దాంట్లో అంటే ఇన్నోవేషన్లో వీళ్ళకి ఈ పథకం వర్తిస్తుంది?
0: సో ఇందులో మూడు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఐడియా స్టేజు, ఇంకొకటి వచ్చేసి POC స్టేజు, అలానే ప్రోటోటైప్ స్టేజు. సో ఈ మూడు రకాలటువంటి స్టేజెస్లో ఉన్న ఏ ఇన్నోవేషన్ అయినా సరే, సో దానికి మనకు ఈ ఎలక్ట్రానిక్స్ ఐటీకి ఇప్పుడు నేను చెప్పిన కొన్ని టెక్నాలజీస్, సో వాటిలో వీళ్ళు ఎటువంటి స్టేజ్లో ఉన్నా సరే వాళ్లకు ఈ గ్రాంట్ ఆర్ స్కీమ్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇందులో ఇంకా కొన్ని స్కీములు ఉన్నాయి, సబ్ స్కీములు ఉన్నాయి, అలాంటి వాటి ద్వారా వాళ్లకు ఒక మార్కెట్లో వెళ్ళడానికి వాళ్లకు కావాల్సిన పర్చేస్ ఆర్డర్, వర్క్ ఆర్డర్ అని అంటారు, సో అలాంటి కస్టమర్ నుంచి వచ్చిన పర్చేస్ ఆర్డర్స్ అలాంటివి కూడా వాళ్ళు వాటిని కన్వర్ట్ చేయడానికి, అంటే పర్చేస్ ఆర్డర్స్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి వాళ్ళకు జనరల్గా డబ్బులు ముందు ఒక ఇన్వెస్ట్మెంట్ డబ్బులు అనేటువంటివి ఉండవు, సో వాళ్ళు ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి, సో కాబట్టి గ్రాంట్ ద్వారా వాళ్లకు మంచి సహాయం ఏర్పడుతుంది, సో దాని ద్వారా వాళ్ళు ఒక పర్చేస్ ఆర్డర్ని కూడా వాళ్ళు కంప్లీట్ చేయొచ్చు అన్నమాట.
1: ఈ స్కీమ్ ఎకో సిస్టమ్ నిర్మాణం ఎలా ఉంటుంది, ఇప్పటిదాకా ఎంతమందికి మద్దతు లభించింది, ఎంతమందికి మీరు మద్దతు ఇవ్వగలుగుతారు?
0: సో ఇప్పటి వరకు అంటే ఈ స్కీమ్ ద్వారా ఒక 5 సంవత్సరాల వరకు కనీసం అంటే ఒక 10,000 స్టార్టప్స్కి టార్గెట్ చేసి వాళ్లకు ఇవ్వాలని చెప్పేసి ప్లాన్ చేయడం జరిగింది మంత్రిత్వ శాఖ ద్వారా. అలానే కనీసం అంటే ఒక 500 స్టార్టప్ల వరకు దీని ద్వారా తోడ్పాటునిచ్చి వాళ్లకు ఈ డీప్ టెక్ టెక్నాలజీస్ వాటి మీద వాళ్లకు సపోర్ట్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేశారు. సో అందులో ఇప్పటి వరకు ఒక 1 ఫేజ్ వరకు కంప్లీట్ అయ్యిందని చెప్పొచ్చు. సో ఇందులో ఒక దేశవ్యాప్తంగా 30 పైన ఇంక్యుబేటర్లు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా మనది అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎలీప్ వీహబ్ ద్వారా మేము దీని ద్వారా మా స్టార్టప్స్కి కూడా ఈ గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో ముఖ్యంగా ఒక 3 గ్రాంట్లు, EIR 10 లక్షలు, అలానే పైలట్ గ్రాంట్ అని చెప్పేసి ఒక 40 లక్షలు, అలానే మ్యాచింగ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి ఒక 50 లక్షలు. సో ఈ 3 రకాల గ్రాంట్ల ద్వారా వాళ్లకు స్టార్టప్స్ ఇన్నోవేటర్స్కి మనము Tier 2, Tier 3 రీజియన్స్ నుంచి వచ్చిన వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది.
1: స్టార్టప్స్కు నిధులు ఎలా కేటాయిస్తారు, వాటి పూర్తి వివరాలు తెలియజేయండి.
0: సో ఇప్పుడు నేను చెప్పినటువంటి మైటీ జెనెసిస్ కింద EIR 10 లక్షలు, ఇందులో ముఖ్యంగా ఈ ఎలక్ట్రానిక్స్ ఐటీ ఇన్నోవేషన్స్ ఉన్న, డీప్ టెక్ ఉన్న స్టార్టప్స్, Tier 2, Tier 3లో పనిచేసే స్టార్టప్స్కి ఈ ఒక ప్రోటోటైప్ తీసుకొస్తే, లేదా ఒక POC ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటాము, సో ఇది తీసుకొచ్చిన తర్వాత వాళ్లకు ఎవాల్యుయేట్ చేస్తాం, స్క్రీనింగ్ కమిటీ అన్నటువంటిది ఏర్పరిచి ఆ కమిటీ మెంబర్స్ ద్వారా వాళ్ళు ఒకవేళ సెలెక్ట్ చేస్తే దాన్ని ఒక వాళ్ళకు ఒక రిజెక్ట్ చేస్తే ఎనీహో మళ్ళీ వాళ్ళు

0: మీద వర్కౌట్ చేసి మళ్ళీ మనం ఒక ఇంక్యుబేషన్ ప్రోగ్రాంలు కూడా వాళ్లకు తీసుకోవచ్చు. కానీ సెలెక్ట్ చేసిన వాళ్లకు తప్పకుండా వాళ్ళకు ఒక 10 లాక్స్ వరకు కేటాయించడం జరుగుతుంది, ఈ ఈఐఆర్ ఇంటర్ప్రినర్షిప్ ఇన్ రెసిడెన్స్. సో ఇది ఒక గ్రాంట్. అలానే ఇంకొక గ్రాంట్ పైలట్ స్కీమ్ అని చెప్పేసి, సో ఈ మెయిటీజెనిసిస్ పైలట్ స్కీమ్ కింద 40 లక్షల రూపాయలు ఒక స్టార్టప్కి పర్చేస్ ఆర్డర్ కావాలి అంటే సో వాళ్లకు ఒక 40 లక్షల రూపాయల వరకు వాళ్లకు అందజేయడం జరుగుతుంది. ఇది కూడా ఒక స్క్రీనింగ్ కమిటీ ద్వారా జరుగుతుంది. మన వైపు నుంచి ఉన్న స్క్రీనింగ్ కమిటీ ఇంటర్నల్గా సెలెక్ట్ చేస్తుంది ఆ ఇన్నోవేటర్ స్టార్టప్కి. అలానే మెయిటీ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ ద్వారా కూడా ఒక స్క్రీనింగ్ కమిటీ ఏర్పరచడం జరుగుతుంది. వాళ్ళు కూడా దీన్ని సెలెక్ట్ ఆర్ రిజెక్ట్ కూడా చేయొచ్చు. సో ఈ విధంగా ఈ పైలట్ స్కీమ్లో ముఖ్యంగా 40 లక్షల వరకు వాళ్ళకి గ్రాంట్ రావడం జరుగుతుంది. అలానే ఇందులో ఇంకా ఎలిజిబిలిటీలో చూస్తే వాళ్ళు ఒక పర్చేస్ ఆర్డర్ ఒక కంపెనీ నుండి ఒక 70 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ నుండి ఒక పర్చేస్ ఆర్డర్ చూపించడము, లేకపోతే ఒక పిఓ అదే ఈ పబ్లిక్ లిస్టింగ్ ఐపీఓ పబ్లిక్ లిస్టింగ్ కంపెనీ నుంచి అయినా కానీ లిమిటెడ్ కంపెనీ నుంచి అయినా కానీ ఒక పర్చేస్ ఆర్డర్ని తీసుకురావడము చూపించడము కమిటీ మెంబర్స్కి, ఇది ఒక ఎలిజిబిలిటీ. అలానే ఒక స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ పర్చేస్ ఆర్డర్ ఆర్ వర్క్ ఆర్డర్ అది కూడా చూపిస్తే కూడా వాళ్ళు దీనికి అర్హులు అవుతారు. సో ఈ విధంగా అలానే ఒక యూనికార్న్ కంపెనీ ఒక స్టార్టప్ యూనికార్న్ కంపెనీ ద్వారా కూడా ఒక వర్క్ ఆర్డర్ని వాళ్ళు తీసుకొస్తే చూపిస్తే అది కూడా ఒక అర్హత లాగా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ కండిషన్స్ మీద ఈ పైలట్ స్కీమ్ అన్నటువంటిది 40 లక్షల వరకు వాళ్ళకు కేటాయించడం జరుగుతుంది. అలానే థర్డ్ కేటగిరీ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ మ్యాచింగ్ మెయిటీ జెనసిస్. సో ఇందులో ముఖ్యంగా ఈ 50 లక్షలు అన్నది గ్రాంట్ 1:1 కాంట్రిబ్యూషన్ అంటాం. అంటే ఒక ఇన్వెస్టర్ ద్వారా మీరు ఈ 50 లక్షల గ్రాంట్కి ఈక్వలెంట్గా 50 లక్షలు మీరు కనుక ఒక ఇన్వెస్టర్ ద్వారా చూపిస్తే మీ అకౌంట్లో, సో ఆ ఇన్వెస్టర్ కూడా అది కూడా ఒక వ్యాలిడేషన్ చేస్తాము. ఒక అగ్రిమెంట్ని ఏర్పరిచిన తర్వాత వాళ్ళు 50 లక్షల వరకు ఇన్వెస్ట్ చేస్తారు ఈ కంపెనీలో అని తెలిసిన తర్వాత అర్హత వచ్చిన తర్వాత అప్పుడు మేము కూడా ఈ స్కీమ్ ద్వారా 50 లక్షల వరకు వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది.
1: ఈ జెనసిస్ పథకానికి అర్హతలు ఏమిటి, అర్హులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి సర్టిఫికెట్లు అవసరమవుతాయి?
0: సో మన దేశ పౌరులు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు, అలానే ఒక టైర్2 టైర్ 3 రీజియన్లో పనిచేసే వాళ్ళు, సో కంపెనీ స్టార్టప్ కంపెనీ కూడా అక్కడే రిజిస్టర్ చేసి ఉండాలి. సో ఇంకొకటి వచ్చేసి వీళ్ళు ఖచ్చితంగా ఒక స్టార్టప్ కంపెనీ రిజిస్టర్ చేసి ఉండాలి. అందులో డిపిఐటి రిజిస్ట్రేషన్ చాలా ముఖ్యమైనది. సో డిపిఐటి రిజిస్ట్రేషన్ అన్నది కంపెనీ ఒక పార్ట్నర్షిప్ అలానే ప్రైవేట్ లిమిటెడ్ అలానే ఎల్ఎల్పి రిజిస్ట్రేషన్ చేసినటువంటి కంపెనీకి డిపిఐటి సర్టిఫికేట్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డిపిఐటి సర్టిఫికేట్ వచ్చిన తర్వాత సో వాళ్ళు దీనికి అర్హులవుతారు. సో ఈ నేను చెప్పిన ఈ కండిషన్స్ అలానే ఇన్నోవేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు చేసిన ఆవిష్కరణ ఎటువంటి ఈ ఎలక్ట్రానిక్స్ ఐటీలో ఇటువైపు ఒక డివైజెస్ని కనిపెట్టడం అయినా సరే, లేకపోతే ఒక ప్రోడక్ట్ అయినా సరే, అలానే ఒక సాఫ్ట్వేర్ అయినా సరే, ఏఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్తో కూడిన ఒక సాఫ్ట్వేర్ మీరు తయారు చేశారు, లేకపోతే ఒక ఐఓటీ డివైస్ చేశారు, లేకపోతే మీరు ఒక రోబోటిక్ డివైస్ చేశారు. సో ఇప్పుడు ఎక్కువగా పల్లెటూరులో మనం చూస్తూనే ఉంటాము, సో రోబోటిక్ డివైస్లు కూడా మనకు అగ్రికల్చర్లో ఉపయోగిస్తున్నారు. సో ఇవి వాటికి నీళ్లు చల్లడము, తర్వాత బయో ఫర్టిలైజర్స్ చల్లడము, అలానే యువత ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు క్రియేషన్ అండ్ ఇన్నోవేషన్లో. సో యువతకు ఇది ఒక మంచి ఫెసిలిటీ అన్నమాట. దీన్ని వాళ్ళు ఈ స్కీమ్ ద్వారా ఒక ఫాస్ట్గా ఒక తక్కువ స్టేజ్లోనే వాళ్ళకు ముందుకెళ్ళే ఒక మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది.
1: మీరు చెప్పిన ఈ అర్హతలు ఉన్నవాళ్ళు ఎలిప్ విహబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కు వస్తే ఈ పూర్తి వివరాలతో పాటు వాళ్ళని అప్లై చేయటం కానీ వాళ్ళకి ఆ స్కీమ్ అప్లికబుల్ చేసి ఆ అమౌంట్ శాంక్షన్ ఇవన్నీ మన దగ్గర జరుగుతాయా?
0: అవును, తప్పకుండా. సో మేము ఈ ఇప్పటి వరకు ఒక 12 మంది స్టార్టప్లకు ఈ మెయిటీ జెనసిస్ గ్రాంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఒక 8 స్టార్టప్స్ ఈఐఆర్ గ్రాంట్ 10 లక్షల వరకు ఇచ్చాము. అలానే ఒక 2 స్టార్టప్స్కి పైలట్ స్కీమ్ అన్నటువంటిది వాళ్ళకు సెలెక్ట్ చేయడం జరిగింది. అలానే ఒక 2 స్టార్టప్లకు ఈ ఇన్వెస్ట్మెంట్ మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో దీని ద్వారా ఈ లేటెస్ట్గా ఒక ఫస్ట్ ఫేజ్లో అని చెప్పొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం కూడా మేము నెక్స్ట్ మినిస్ట్రీ ద్వారా మంత్రిత్వ శాఖ ద్వారా వెయిట్ చేస్తున్నాము. సో అది మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మేము నెక్స్ట్ నోటిఫికేషన్కి వెళ్దాము. సో ఇందులో ఈ స్టార్టప్స్కి వీళ్ళు మీకు ఒక ఎంక్వైరీ లాగా మీరు మా దగ్గర వచ్చిన

0: అప్పుడు నా దగ్గర ఒక ఇన్నోవేషన్ ఉంది, నా దగ్గర ఒక ఐడియా ఉంది, నేను ఇంతవరకు పనిచేశాను, ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంది, లేకపోతే నా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, నేను మార్కెట్లోకి వెళ్ళాలి అని చెప్పేసి మీరు మా దగ్గరికి, మా ఆఫీస్కి ఎప్పుడైనా సరే 10 to 6 రావచ్చు. సో మేము ఎలీప్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రగతినగర్ మా ఆఫీస్ అక్కడ ఉంది. సో మీరు మా ఆఫీస్కి ఎనీ టైం ఎనీ డే వర్కింగ్ అవర్స్లో రావచ్చు అండ్ మాతో డిస్కస్ చేయొచ్చు. ఆ తర్వాత మేము మీకు ప్రీ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ అనేటువంటి ద్వారా మేము మీకు సహాయపడతాము. దాని ద్వారా ఒక 3 మంత్స్ వాళ్లకు నర్చర్ చేసి సో ఒక స్టేజ్కి వాళ్ళకి తీసుకుని వస్తాము. సో దాని ద్వారా మళ్ళీ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అందులో కూడా వాళ్లకు నెక్స్ట్ స్టేజ్కి తీసుకురావడం జరుగుతుంది. అంటే ఒక ఐడియా స్టేజ్ నుంచి ఎర్లీ స్టేజ్కి వచ్చిన స్టార్టప్, అలానే ఎర్లీ స్టేజ్ నుంచి నెక్స్ట్ గ్రోత్ స్టేజ్కి తీసుకురావడం జరుగుతుంది మన ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా.
1: ఎలీప్ వి హబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కు చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ జహరుల్లా గారు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ సార్. ప్రజెంట్ జాబ్స్ కోసం అని చెప్పేసి ఎక్కువ మంది ఆలోచిస్తుంటారు. సో మనకు ఇండియాలో ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇందులో ముఖ్యంగా ఇన్నోవేషన్స్ని ఒక నెక్స్ట్ స్టేజ్కి తీసుకుని వెళ్ళాలి, ఒక స్టార్టప్ లాగా మార్చాలి అని అన్నప్పుడే యూత్కి ఎక్కువగా అది ఉపయోగపడుతుంది. ఇందులో ముఖ్యంగా జాబ్స్ అనేటువంటి ఎప్పుడు క్రియేట్ అవుతాయంటే, సో మనకు యూత్ ఇన్నోవేషన్స్ని ఒక స్టార్టప్ లాగా మారినప్పుడు, సో వాళ్ళు ఒక 100,000 మందికి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో స్టార్టప్స్ అండ్ ఇలాంటి స్కీమ్స్ ఎక్కువగా ఉపయోగపడతాయి దానికోసము. సో యూత్కి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మీరు మీ ఇన్నోవేషన్స్ క్రియేటివిటీ మీరు తీసుకొని రండి మా దగ్గర, మేము మీకు ఒక స్టేజ్కి తీసుకువెళ్ళడం జరుగుతుంది, ఒక మంచి స్టార్టప్ని తయారు చేస్తాము, దీని ద్వారా మీరు డెవలప్ అవుతారు, నెక్స్ట్ మీకు మంచి మీరు ఉపాధి ఇచ్చే వాళ్ళలాగా క్రియేట్ అవుతారు, అలానే మన దేశ ప్రగతికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది, దోహదపడుతుంది, మన ఎకనామిక్ కండిషన్, మన కంట్రీ సూపర్ పవర్లో, అలానే 2047 వికసిత్ భారత్ మన మిషన్ అండ్ మిషన్ కూడా ఒక $1 trillion నేషన్గా కూడా మనది డెవలప్ అవడానికి చాలా చాలా దోహదపడుతుంది. థ్యాంక్ యూ.
2: జనరేషన్ నెక్స్ట్ సపోర్ట్ ఫర్ ఇన్నోవేషన్ స్టార్టప్ జెనసిస్ పథకం గురించి ఎలీప్ వీహబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ జహరుల్లా గారితో డాక్టర్ సాంబశివరావు కన్రాతి గారి సంభాషణ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:00.

గోవిందం ఆత్మబలం చిత్రం కోసం పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, మీరు వనపర్తి నుంచి, కోనవరం తెలంగాణ వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తీక్, రాణా ప్రతాప్, శ్రీధర్, యామిని భవ్యశ్రీ, సుధారామయ్య, లాస్యశ్రీ, మోక్షశ్రీ, చైత్రికశ్రీ, మరి వీరందరి కోసం ఈ పాటకు పాట రచన ఆత్రేయ, సంగీతం కెవి మహదేవన్, గానం ఘంటసాల, పి సుశీల.

మొదట మొదట కళ్ళతోటి మొదలు పెట్టి లగాయి హృదయమంత పాకుతుంది హుషారైన హాయి కలకాలం ఉండదు ఈ పడుచు బడాయి తొలినాడే

శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమాన్ని. వింటున్న శ్రోతలకి ఓ గమనిక. రేపు ఉదయం 7:30 ఫ్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు, దమ్ము, ఆస్తమా, ఆయాసం, అలర్జీలు, బురక సమస్యలు, బ్రాంకైటిస్, ఊపిరితిత్తులలో నీరు చేరడం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాంటి సమస్యల గురించి, ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణురాలు పల్మనోలజిస్ట్ డాక్టర్ వి హరితకృష్ణ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

అలాగే రేపు ఉదయం 8 గంటలకు ఫ్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కడుపులో ఛాతిలో మంటగా ఉండటం, అజీర్తి, మలబద్దకం వేధించటం, తరచుగా వాంతులు వెక్కిలు రావటం, ఇంకా పచ్చకామురులు, రకరకాల అల్సర్ వ్యాధుల గురించి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు ఎపటాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

అలాగే ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతినగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు తెలియజేస్తారు.

ఆరోగ్యమునిక అదే రోజు ఉదయం అంటే ఆదివారం ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లాకోమా సర్జరీ, రెటీనా సర్జరీ, కార్నియా లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాట్రాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు.

103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ లో ఈనాటి సాయంకాల ప్రసారాలు వింటున్నారు. మీరు వింటున్న ఈ కార్యక్రమం అభిరుచి. కార్యక్రమంలో ఇప్పుడు విందాం గాజుల కిష్టయ్య చిత్రం నుంచి పాఠం. కోరుతున్న శ్రోతలు వీళ్ళు జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుంచి జాప భూమేశ్వర్ భూలక్ష్మి, అద్వైత అక్షర చంద్రకళా సహస్ర, శ్రీహర్షిణి భారతి భార్గవి, హరిప్రియ విజయారాణి మరి వీరందరి కోసం ఈ పాట.

మీరు విన్నారా ఆ పాట? చిల్లర దేవుళ్ళు చిత్రంలోది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం, సంగీతం కేవి మహదేవన్. శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమాన్ని. వింటున్న శ్రోతలకి ఓ గమనిక.

శ్రోతలకి ఓ గమనిక. ఈ నెల 1వ తేదీ, క్షమించండి, జూన్ నెల 1వ తేదీ సోమవారం ఉదయం 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

అలాగే జూన్ 1వ తేదీ సోమవారం ఉదయం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు.

శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఇద్దరు మిత్రులు చిత్ర నుంచి పాట విందాం. ఈ పాటను వినిపించి మరి కోరుకున్న శ్రోతలు వీరు వరంగల్ జిల్లా కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుంచి కోని రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్, ఇంకా వేరే మిత్రబృందం. మరి వీరందరి కోసం ఈ పాట.

అభిరుచి కార్యక్రమంలో చివరిగా మీరు వింటున్న ఈ పాట కూలీ నెంబర్ 1 చిత్రమది. కోరుకుని శ్రోతలు, నిజామాబాద్ జిల్లా సుభాష్ నగర్ నుంచి సంగీత శ్రీనాథ్ కార్తీక్, కవిత సుమలత, రమేష్, శ్రీహర్ష, భావన, ఇంకా వీరి కుటుంబ సభ్యులు. మరి మీరు వింటున్న ఈ పాటతో ఈనాటి అభిరుచి ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 10:28.

మీరు విన్న ఆ పాట పంతులమ్మ చిత్రంలోది. సంగీతం రాజన్ నాగేంద్ర, గానం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఎం మొబైల్ యాప్లో. ఈనాటి ప్రసారాల్లో భాగంగా మీరు వింటున్న కార్యక్రమం మధుర గీతాలు. ఇప్పుడు విందాం పూజ చిత్రం నుంచి పాటను.

నిన్న పాట ప్రేమ్ నగర్ చిత్రంలోది ఘంటసాల పీసు శిలా బృందం ఆలపించిన పాటకు సంగీతం కేవి మహదేవన్. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ అని అయ్యార్ మొబైల్ యాప్లో మధుర గీతాల కార్యక్రమాన్ని వింటున్నారు. ఇప్పుడు వినండి మీరు వినబోయే పాట ప్రేమలు పెళ్లిళ్ళు చిత్రం నుంచి ఘంటసాల పీసు శిలా ఆలపించింది సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

శ్రోతలు మీరు వింటున్నారు మధుర గీతాల కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ఇప్పుడు విందాం రాజకూట రహస్యం చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల ఆలపించిన పాటకు సంగీతం విజయ కృష్ణమూర్తి.

నిన్న పాట రైతు కుటుంబం చిత్రంలోది. సంగీతం ఎస్ హనుమంతరావు, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించింది. కార్యక్రమంలో ఇప్పుడు మరో పాట

శ్రోతలు మీరింతవరకు సుమంగళి సువర్ణ సుందరి చిత్రాల నుంచి చిత్రగీతాలు విన్నారు. చివరగా విందాం తోటరాముడు చిత్రం నుంచి సత్యం సంగీతం, ఘంటసాల క్షమించండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన పాట.

ఉంటున్న ఈ పడితే ఈనాటి అలనాటి మధుర గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 11 గంటలుగా వస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: CBSE said it has been done to ensure a transparent and glitch-free process for verification and re-evaluation of answer books of students who intend to submit their applications. The board said this is to ensure the highest standards and protocols of evaluation. It said students who may have queries may reach out to the CBSE telecounseling helpline 1-800-118-004 and through email at resultcbse2026@cbse.shiksha.in. In IPL cricket, chasing a target of 215 runs set by Rajasthan Royal, Gujarat Titan were 185 for 2 in 15.5 overs. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు నిలయంలో సమయం 11:10 దాటి 19 సెకండ్లు. ఇంతటితో ఈనాటి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసార కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై మా ప్రభాత ప్రసారంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు మీ నుంచి సెలవు తీసుకుంటూ నమస్కారం. జై హింద్.